రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. పరమ పవిత్రమైన ఈ వినాయక చవితి పర్వదినాన మా శ్రోతలందరికీ ఈ సంవత్సరమంతటా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆశీర్వదించమని మన సాయీశ్వరుని ప్రార్థిస్తూ, 1994 సెప్టెంబర్ 9వ తారీఖున వినాయక చవితి పర్వదినాన భగవాన్ బాబావారు అనుగ్రహించిన ఒక దివ్యోపన్యాసాన్ని మీకు అందిస్తున్నాము.

सर्वस्य सुखिनस्तंतु सर्वत्र

കണ്ഠസ്യ ഭൂഷണം സത്യം, ഹസ്തസ്യ ഭൂഷണം ദാനം സത്യം, കണ്ഠസ്യ ഭൂഷണം. ശ്രോത്രം ച ഭൂഷണം ശാസ്ത്രം, ശ്രോത്രം ച ഭൂഷണം ശാസ്ത്രം. ഭൂഷണൈഃ കിം കരോതികം, ഭൂഷണൈഃ കിം കരോതികം. പ്രേമസ്വരൂപുലാല, ഹസ്തമുനക്കു ദാനം കണ്ടേ മരൊക്കെ അലങ്കാരം ലേദ്, വാക്കുനക്കു സത്യമേ ഭൂഷണം, ചെവുലക്കു ദിവ്യമൈനటువంటి ധർമ്മമേ അലങ്കാരം, ദേഹമുനക്കു സേവനേ പ്രധാനമൈന സൗന്ദര്യം. ഇട്ടി തരകനി പെരകനി అలంకారము మానవుడియందు ఉంచుకొని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై రాకులాడుతున్నారు మానవుడు. అహం ఏతత్ నా, ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు. అహం ఏతత్ నా, దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు కానరాదు. అహం, అహం అనగా వేదము ఆత్మ అని చెబుతూ వచ్చింది. ఏ తత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏ తత్ అనగా దేహమునకు సంబంధించినవి. ఏ తత్ నా, ఇది నేను కాదు, నేను ఇది కాదు అన్నదే దీని అర్థం. అనగా నా దేహము అన్నాం. దేహమనగా ఏమిటి? సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా, లేక పంచభూతములతో పంచకోణములతో పంచ ప్రాణములతో పంచకోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా? ఇది కాదు దేహము. చరాచర ప్రపంచమంతయును దృశ్యములకు గోచరమయ్యేటువంటి ఈ లోకమంతయును దేహమే. కనుక నేను దేహము కాదు, ఇంక ఏమిటి నీవు? ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన ప్రమాణమైన అత్యున్నతమైన జ్ఞానం. కాని ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు. మనము చూసినదంతా ఇప్పుడును దృశ్యమే. నక్షత్రములు దృశ్యమే, సూర్యచంద్రాదులు దృశ్యమే, పంచభూతములు దృశ్యమే, యావత్ ప్రపంచమంతయు దృశ్యమే. ఈ ప్రపంచమునంతయు నీవు ఏ రీతిగా చూస్తున్నావో అదే విధంగా నీ దేహాన్ని కూడాను నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడాను దృశ్యమే. చూసినట్టు వాడే ద్రష్ట. కనుక నీవు నీ దేహాన్ని చూస్తున్నావు, కనుక దేహము దృశ్యమే. అనేటువంటి వాడు ద్రష్ట. ద్రష్ట లేక దృశ్యము లేదు. ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని, అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు. ఇది చాలా హర్తహీనమైనటువంటి పదములు. శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. తాను చూడక శూన్యమని ఏ రీతిగా చెప్పగలడు? కాబట్టి శూన్యమును కూడా నువ్వు చూచేటువంటి వాడు ద్రష్ట. కనుక అది ఏ ద్రష్టతత్వము అనేటువంటి యొక్క స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు ప్రపంచానికి. గణపతి మూడు పదములు. గా అనగా బుద్ధి, నా అనగా వైజ్ఞానము విజ్ఞానము. బుద్ధికి విజ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. కనుక గణనాథుడు కావటం చేత
ఇతనికి గణపతి అని కూడాను మరొక విధంలో పేరు ఉన్నది. సర్వగణములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు. సర్వగణములకు కూడాను తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు. ఇతనినే వినాయక అంటారు. వినతో నాయక, వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరునూ లేడు. ఇంకా అతనే సర్వస్వతంత్రుడు, అందరికీ నాయకుడు ఉన్నాడు, అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు, కానీ వినాయకులకు నాయకుడు లేడు. అనగా మనసున్నటువంటి వానికే నాయకుడు, మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ? అనగా అమనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము. ఇట్టి వినాయకత్వం అనేటువంటిది మనం చక్కగా అర్థం చేసుకునలేక ఏదో ఏనుగు తొండముండి, నాలుగు చేతులుండి, చేటవలే చెవులు ఉంటుండి కనిపించేటువంటి స్వరూపమే వినాయకత్వాన్ని భావిస్తున్నాం. యావత్ ప్రపంచమునకు, యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణమునకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు. ఏ శుభకార్యములు ఆచరించదలిచినను, ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పటికి రక్తధర్మంలో లంబోదర అని ప్రారంభిస్తున్నాం. లను కతి ఇది లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు. అనగా లక్ష్మిప్రదమైనటువంటి అనగా లక్ష్మి అనగా ఏమిటి? ధనకనక వస్తువాహనాలతో కూడినటువంటిది ఆమెనే లక్ష్మి అంటున్నాం. ఈనాటి భౌతిక ప్రపంచంలో ధనమనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, అనేక రకమైనటువంటి అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి. కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు. మానవులకు నిజమైన ధనం ఏమిటి? సుఖము, ఆనందము, ఈ రెండే మానవులకు నిజమైన ధనములు. సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనమేమిటి? వికలుకునే సుఖమును అందించేటువంటి వాడు వినాయకుడు. అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు. ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి. కనుకనే భౌతికమైన పురాణములు ఎందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు, అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు. కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు. ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి. కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు. లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి. ఎట్టి అభీష్టమూ లేక ఎట్టి మనోభావమూ లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి? పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి, బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి. కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చాడు. ఇంకా కొన్ని రకములైనటువంటి వినాయకుణ్ణి అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు, చరిత్రను బట్టి విచారించి చూడగా అనేక దేశముల వారు కూడాను వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడాను అర్థం చేసుకుంటూ వచ్చారు. థాయిలాండ్, జపాను, జర్మనీ, బ్రిటిషు అన్ని వైపులు కూడాను ఈ వినాయకత్వం అనేటువంటిది చక్కగా గుర్తించుతూ వచ్చారు. నేటికి కూడాను థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు. వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు. కారణమేమనగా అనాది వేదములు, అనంతమై వేద అనేక వేదములు, కాని అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది. తైత్తిరీయోపనిషత్తు నందు ఓం నమో భగవతే గణాయ నమః అన్నది. ఇంకా నారాయణ ఉపనిషత్తు నందు చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు, తద్ విఘ్నేశ్వరం భజే అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వరు యొక్క స్వరూపం వస్తుంటారు. తన్నోదిందత్ ప్రచోదయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్నత్ దంతో ప్రచోదయాత్,
దంతం అనగా విఘ్నేశునికున్నటువంటిది. ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది. తన్ ఉత్తమాయమే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహమునందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని. అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని, ద్రవిడ దేవుడని ద్రవిడ దేశమునందు కూడాను మురుగా మురుగా మురుగా అని వినాయకుని అనేక విధములుగా కూడాను ప్రార్థిస్తూ ఉంటారు. కాదు కాదు, సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు. క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను, అతని వాహనము మూషికం కావటం చేతను భారతీయులు ప్రప్రథమంలో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన. ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుకపైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ది పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు. మూషికం అనగా చీకటి అని అర్థం. అనగా తన వినాయకుడు ఈ చీకటిని అడగద్రొక్కి సూర్యోదయము గావించేటువంటి ప్రకాశాన్ని జ్ఞానప్ప భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు. తన కింద వేస్తున్నాడన్నమాట, అణగదొక్కాడు. అణగదొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది. కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు. చీకటిని అణగదొక్కి ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని. కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు. ఇది కూడా భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము. వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు. కుడుములంటే ఏమిటి అనగా దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది. బియ్యపిండిని ఉడికించి తైలం యొక్క సంస్కారం లేకుండా దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో, ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో, ఇంకో బేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు. ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు. ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది. ఆయుధం తగలకుండా ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీని కూడాను చాలా శక్తిని అందిస్తుంది. వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు. ఈ నవీన కాలంలో కూడా ఆయిల్ తగలకుండా ఉంటుండాలి. కనుకనే ఇక్కడ భాద్రపద మాసము, చతుర్దశ దినము ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి కాదు చవితి దినము ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి. ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి ఈ ఉడికిన బియ్యపిండి మధ్యలో పెట్టి ఆవిరిలో దీనిని పూర్తి ఆయుర్వేదానికి ఇది వినాయకునకు నైవేద్యంగా పెడుతూ వచ్చి అనగా బుద్ది సిద్ధులను అభివృద్ది పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం. బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది. ఇది వాతపిత్త శేషాదులను నివారణ గావిస్తుంది. ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది. అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ను కూడాను తాను నివారణ గావిస్తుంది. కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు. కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యమని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. మానవులకు కర్మ, అర్థ, కామ, మోక్షము మూడు చతుర్విధమైనటువంటి మార్గములు. కానీ వినాయకుడు విని పిచ్చివారులారా, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు. ధర్మము చేయవలసిన, ధనమును సంపాదించవలసిన, ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన, వాంఛను అనుభవించవలసిన ఆరోగ్యము అత్యవసరము. కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము
ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్ళు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రగాధ. పురుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు, యొక్క పదార్థమును భుజించేటువంటి వారు, దైన సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు, ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇంతే కాకుండా అతను విఘ్నేశ్వరుడు. ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు? మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు, విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు. కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రతిరింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు. ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు. అన్ని ఆ 10 దినమును విఘ్నేశ్వరుని దగ్గర ఈ పుస్తకం ఉంచి వినాయకుడిని ఆరాధించేటువంటి వారు. ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తేలుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది. కానీ ఈ ఆధునిక యుగం లోపల విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు, విజ్ఞానము వారికి అక్కర్లేదు. కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు. ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సుఖం నీకేమైనా లభ్యమవుతుందా? లేదు. సుఖానందములు అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి. ఇదంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకం ఉండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి. కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు, ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్దవారలైనా, సంపదలుండి సద్దాన పరులైనా, పుడమి కీర్తిని గన్న పుణ్యులైనా, ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా, సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా, సాటిరారు భక్తులకు ఏనాటికైనా చదువులన్నీ చదివి చావంగనేటి, ఇంత చదువు చదివి ఏనీటి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచు చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. పిచ్చివారలారా, చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయ ఉన్నాడు. అనగా చావులేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు. అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు. అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ. మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్కి నేను వచ్చినప్పుడు సాయి గీత అరుచుకుంటూ వచ్చింది. ఒకే కంటి దారాలు కార్చుకుంటూ, తాను ఏ కారుకు తానేమి అరచడు. నా కారు వచ్చింది, నా కారు వెనుక 80 కార్లు వచ్చినాయి. వినింది కారు శబ్దము, ఒకే అరుచుకుంటూ రోడ్డుకు వచ్చింది. ఇది ఎంత తెలివితేట, ఎంత ప్రజ్ఞానం, ఎంత మేధాశక్తి. కనుకనే మానవులు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటుంటారు, గజ తెలివి అంటారు. గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది. కనుకనే విఘ్నేశ్వరునికి గజతలవు పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు. లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి తన ఒక్కటి మాత్రమే గజ తలవి ఎందుకు పెట్టాడు? మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు. అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొదట మనం వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు. శరీరం మొట్టమొదట విన్నప్పుడే, తర్వాత మననం చేసినప్పుడే ప్రాక్టికల్లో పెట్టడానికి వీలవుతుంది. శ్రవణమే చేయకపోతే, మననమే చేయకపోతే ట్రేనింగ్ ప్రాక్టికల్లో పెడతాం. కనుకనే శ్రవణం, కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. అలాగే ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది. భూషణ కాని భూషణ కాని వింటుంది. అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది. భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట తొప్పింది. అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది. అదే గజతలవి యొక్క అంతరార్థము. కనుక మానవత్వం ఉన్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క ప్రవర్తనను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది. కనుక వినాయక చవితి అనగా
కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక మూడు దినంలో ఐదు దినంలో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు. నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు, నేను నాయకుడు కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.

నివేదనం మొదటిది శ్రవణం, అంత్యమిది ఆత్మ నివేదనం. శ్రవణం అనేటువంటి ఒక కొస, ఆత్మ నివేదనం అనేది మరొక కొస. ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్. ఈ రెండింటినీ మధ్య చేర్చేటువంటి అప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది. మనల్ని నిత్యాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క మాలగా తయారవుతుంది. ప్రతి మానవుని ఎందు ఉండేటువంటి యొక్క మాల. తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు, మంచి ముత్యపు సరు మత్తునపును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారము కంచిల్లగాలేదు, పచ్చల పేళ్లను పొతకలేదు, ముత్యాల హారము మురిపింపగాలే కలదు, కలదొక్క మాల మీ కంఠమందు, పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల, చేర్చిన కంఠమాల కంఠమాల కంఠమాల. అది ఆ కంఠమాల అందరి ఎందు ఏమిటది? మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల. కనుక మనం మంచిని చెయ్యాలి, ఏది చేసినా కాని అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది. ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉంటుండాలి. దివ్యాత్మ స్వరూపులాల ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధం. తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము, తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము. పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును, పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు. వ్యాసుడు భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట, అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్ళాడట. అయ్యో వినాయక, ఎంత దయామయుడు అయ్యాని, నాకు చాలా ఉపకారం చేస్తున్నావు, అయితే నేను చెప్పినవంతా కూడాను చక్కగా వ్రాయాలి అన్నాడు. అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు. వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు, అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు. వ్యాస, నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీవు చెప్పాలి అన్నాడు. రాస్తూ ఉండినప్పుడు కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది. అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట. ఈ పురాణంలోని అనుకున్నప్పటికీ అందుకోసమని ఏకదంతం, అనగా తన కర్మ కార్యములు ఎందుకని, కర్మ దీక్ష ఎందుకని, శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అదే ఆదర్శము. తన దంతమునే లాగి వ్రాయటం పోయిన ఎంత త్యాగం. పురస్కరించుకునే వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది? కనుకని ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది. ప్రేమనే భక్తి, ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు. ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఈ శాస్త్ర జ్ఞానములే కాని ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అత్యవసరం. మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, ఆదిశంకరులు వారు అద్వైత మతాన్ని స్థాపించడానికి సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు. ఏకము సత్ బహుదా వదంతి, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అద్వైత దర్శనం జ్ఞానం, రెండవది లేనే లేదు, అంతా చేరి ఒక్కటే అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకరుల వారు కూడాను సమయం లోపల కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో. ఒక పండితుడు దాని గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద. కరణే డుక్నూ కరణే డుక్నూ కరణే డుక్నూ కరణే అని దాని గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాలి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు. కర్ణులు చాలా దీక్షగా ఆ యొక్క పాలి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు. దగ్గరికి వెళ్లాడు, ఎవరొచ్చింది ఆయన గమనించలేదు. చెప్పాడు, భజ గోవిందం భజ గోవిందం.

0: ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి? అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలి పెట్టిపోయే సమయంలో నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము. భజ గోవిందం. మహాజ్ఞాని శంకరాచార్యుల వారు శాంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు. ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? దిండులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం. కనుక
1: భక్తి,
0: భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. ఈ భక్తి అంటే ఏమిటి? కేవలం పూజలు చేయటమా? లేక భజన చేయటమా? లేక యాత్రలు పోవటమా? క్షేత్రాలు తిరగటమా? కాదు కాదు కాదు. నిర్మలమైనటువంటి ప్రేమను, మనసును భగవంతుని వైపున మరల్చటమే భక్తి. భక్తి అంటే మరొకటి కాదు. నీ మనస్సును భగవంతుని పైన మరచాలి, నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి. ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమనో వారికి తెలియదు. భార్యాభర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవి ఆ ప్రేమలు. దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు. వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు. ప్రేమ అని పెట్టడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు. ఎందువల్లనగా అది మధ్యలో వచ్చేటువంటివి. భార్య భార్య భార్య, బిడ్డ బిడ్డ బిడ్డ. వీళ్ళు బిడ్డలు ఎప్పుడొచ్చారు? పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు? ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటివంత అనురాగమునే కాని ప్రేమను కాదు. కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు. నీవు పుట్టక పూర్వము, నీ జీవితంలో మరణించిన తర్వాత ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ, భాగ్యం ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కాని ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు ఇవన్నీ. అనురాగాలు ఇదంతా ఒక ఫ్రెండ్షిప్లు. దాని చూడగలకు వాడెవరు, వీరెవరు? పుట్టగలకు తల్లెవరు, బిడ్డెవరు? వివాహం కాకపోవడం భార్యవరు, భర్తెవరు? పాసింగ్ క్లౌడ్స్ మీరులో పోయి వచ్చిపోయేటువంటివి. వీటికి ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి. అదే సరి అయినటువంటి భక్తి. అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా? కాదు కాదు. కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గముల్లో మనం ప్రవేశించి పూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం. నీవే దీనిని సమీపించుకొని పోవాలి. భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి? సర్వత్రా ఉంటున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిష్టతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా నేను వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, వెతుకుతున్నాను. కాదు కాదు, వెతకనక్కర్లేదు. ఒకనొక సమయం లోపల బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట. ఆ బైబుల్ లోపల భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు. భక్తులెవరు భగవంతుని అన్వేషించి చేయనక్కర్లేదు, భగవంతుని వెతకనక్కర్లేదు. కానీ భగవంతుడే నిజ భక్తుణ్ణి వెతుకుతున్నాడు. వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను. అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడెక్కడ, భక్తుడెక్కడ, భక్తుడెక్కడ? భక్తుడు ఎక్కడ చిక్కటం లేదు. కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు. అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీద అంటారు. తిరిగి మోపోయింది. భక్తుడు చిక్కడం లేదు, కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు. సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? సులభంగా చిక్కింది. కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు. సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు. సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు. ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు. మీరు ఎప్పుడైనా బస్సుల్లో ప్రయాణం అయిపోతుంటారు, ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు పకోడాల వాసన ముక్కునంతా లాగివేస్తుంది. ఆ సంతల్లో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది. నిజంగా పకోడాలు చూస్తే ఏమేమో పిండి కలిపింటారు, పాత నూనె వేసి ఉంటారు, మూతగానో కలిపింటారు. కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ది కూడా కాదు. పకోడాలు ఒక్కటి తింటే చాలు, కడుపు చెడిపోతుంది. ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు. కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు. అనగా సులభంగా ఇంటిలో చిక్కింది, డబ్బుచ్చుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు. చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు. ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు. ఆ పెరుగోడల లోపల కరివేపాకుండని, మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తారు. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి? ఇంకా తట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, తుని తుని పెట్టేస్తాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం. కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం. పూర్వం తిరుపతికి పోయేటువంటి వారు అనేక వందల మెట్లు ఉండేటువంటిది. అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు. ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవద్నామం స్మరించేటువంటి వారు. ఈనాడు అన్ని బస్సులు ట్రైన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి. నో గోవింద నో గోపాల. ఇతరుల యొక్క శుద్ధులంతా మాట్లాడుకుంటూ లోకాభిరామాణాలు చెప్పుకుంటూ తిరుపతికి పోయినప్పటికీ నేను సుఖం లేకుండా వస్తున్నారు. అది ఏమిటి? ఒకటి మార్చుకొని వస్తున్నారు, గోడు కొట్టుకొని వస్తున్నారు. ఇది మనం పోవలసినటువంటి యాత్ర. ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతికి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా, తిరుపతి లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని. దీని అంతరార్థాలు తిరుపతి వారు చెప్పటం లేదు, వీరు అడగటం లేదు. అనగా భగవంతుని దర్శనానికి పోయినప్పుడు మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి. ఈ తమో గుణం అంటే ఏమిటి? ప్రతి మానవుని తలపైన గుణము తమో గుణము తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు. అనగా మన దేహములో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం. ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతి పోయినామంటే తిట్టి బోడి నెత్తి బోడి రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు. సుగుణాన్ని దూరం చేసుకోవాలి, యోగాభ్యాసాన్ని దూరం గావించుకోవాలి, దుశ్చర్యలంతా మాయం చేసుకోవాలి, సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, సత్సంగంతో చేరాలి, సద్భావాన్ని పెంచుకోవాలి. ఇది ఏ దేవాలయములకు పోయినటువంటి యొక్క అంతరార్థము. కనుక ప్రతి పర్వదినములు కూడాను, భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి. ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి, బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి. ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి, కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు. కనుక ప్రేమ స్వరూపులారా, వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే. ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే. ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము. దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరు మునగబెండు కొంచెం కట్టుకుని దాంతో పడాలి. సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే. ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి. ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు. ఏమైనా కానీ త్యాగం, ప్రేమ. ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు. కనుక నేను ప్రేమను పెంచుకోవాలి. ఎట్టి ప్రేమ? నిర్మలమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిరంజనమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ. ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి. దీన్ని పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. వాడు ఇవ్వని ఇవ్వకపోని నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ. దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు, బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నావు. కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రయత్నించారు, ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తా, నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? ఏదే అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం. నా హృదయంలో ఉన్నాడు దేవుడు అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము, హృదయము ప్రేమమయము. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సంధించుకోవటానికి ప్రయత్నించాలి. కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ, ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ దైవభావంలో భేదములు వద్దు. ఎన్ని రూపములైనప్పటికీ దైవం ఒక్కడే. క్రిస్టియన్స్ అని, ముస్లింస్ అని, మర్షియన్స్ అని, బుద్ధులని, ఎంత వేరు వేరు రూపములు ఉన్నాయి, కానీ అందరూ దైవం ఒక్కడే. ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు, ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు. అన్ని మతములు సారము ఒక్కటే. ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి. అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. కనుక విద్యార్థులారా, ప్రేమ స్వరూపులైనా, ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: ప్రేమముదిత మనసు.

ఇంతవరకు సెప్టెంబర్ 9, 1994 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రతి ఒక్కని దేహము ఒక వర్క్షాపే. ఈ దేహమే ఒక యంత్రము. ఈ యంత్రములోని అన్ని అంగముల యొక్క పరస్పర సంబంధమును గుర్తించుకొని వర్తించడం చేతనే ఇది ఒక పెద్ద యంత్రముగా రూపొందింది. ఈ యంత్రము లోపల ఒక్కొక్క అంగమునకు ఒక్కొక్క కర్తవ్యము ఉంటుండాది. అంతమాత్రమే కాదు, ఈ అంగములు ఇతర అంగముల యొక్క బాధలను ఆనందములను ఒకదానితో ఒకటి పంచుకుంటూ ఉన్నవి. ఈ వర్క్షాప్ అయిన దేహము లోపల వివిధ అంగములు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఐకమత్యమును చాటుతున్నవి. ఈ యూనిటీ అనగా కలిసిమెలిసి ఉండే తత్వాన్ని మన దేహమే మనకు చక్కగా బోధిస్తుండాది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి స్థూలంగా అక్కడ లేనప్పటికీ అలాంటి ప్రదేశములలో చేసే ఆపరేషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వేలూరులో ఒకసారి భజన జరుగుతోంది. ఆ సమయంలో భజనలో పాల్గొన్న ఒక అమ్మాయికి అప్పటికప్పుడు ఆ స్థలంలో ఆపరేషన్ జరిగి ఆ విషయం భజన ముగిసిన తర్వాత ఆ అమ్మాయి వ్యక్తం చేస్తే అక్కడి వాళ్లెవ్వరూ నమ్మలేకపోయారు. అటు పిమ్మట కొంతమంది స్త్రీలు ఆ అమ్మాయి కడుపు మీద ఉన్న ఆపరేషన్ కుట్లు ఆనవాళ్లను చూసి అవును నిజమే అని తెలుసుకున్న తర్వాతే అందరికీ నమ్మకం కలిగింది. ఆ పిల్లను వేలూరు ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి పరీక్ష చేస్తే అక్కడ డాక్టర్లు ఆమె అంతవరకు బాధపడుతున్న వ్యాధి నుంచి పూర్తిగా విముక్తురాలైందని చెప్పారు. తనకు ఆపరేషన్ జరిగినట్టుగా స్వప్నాన్ని కని ఉదయం నిద్ర నుంచి లేచిన తదుపరి నిజంగానే తనకు కట్టుకట్టి ఉండటం, వాష్ బేసిన్లో రక్తంతో తడిసిన దూది మొదలైనవి పడి ఉండటం చూసి తనపై స్వామి చూపించిన అపార కరుణా కటాక్షానికి అనుగ్రహానికి కరిగిపోయి ఆనంద బాష్పాలు విడిచినటువంటి భాగ్యశాలురు ఎంతో మంది ఉన్నారు. పాత మందిరం కట్టినటువంటి శ్రీ తిరుమలరావు గారికే ఇటువంటి మహదానుభవం జరిగింది. ఇంకా మరికొందరి విషయంలో స్వప్నంలో స్వామి తమకు చికిత్స చేసినట్టు అనుభవం పొంది తీరా నిద్రలేచి చూశాక అటువంటి చికిత్స జరిగినట్టుగా ఎటువంటి ఆనవాళ్లు లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితేనేమి, వ్యాధి మాత్రం పూర్తిగా నిర్మూలమై ఉండటం తథ్యం. ఆ వ్యక్తిని వైద్యులు పరీక్షిస్తే సంభ్రమాశ్చర్యాలు పొందేటట్టు రోగం నిర్మూలమైపోయి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇటువంటి స్వప్న వృత్తాంతాల్లో చికిత్స స్థూలంగానో సూక్ష్మంగానో ఎలా జరిగినప్పటికీ వీటన్నింట్లో ప్రాధాన్యం వహించేది మాత్రం విభూతి. ఎక్కడో ఒక మూల ఒక సాయి భక్తుడు ఒక ఆసుపత్రిలో రోగంతో బాధపడుతూ ఉంటాడు. అక్కడ అతని పక్కనే ఉన్న భజన గీతావళి పుస్తకంలో అమాంతం విభూతి ప్రత్యక్షమవుతుంది. దానిని ఆ భక్తుడు భక్తితో సేవిస్తాడు. ఇంక చెప్పేదేముంది, రోగం పటాపంచలైపోతుంది, డాక్టర్లు నివ్వెరపోతారు. ఇది వరుస విద్యుద్వేగముల వైద్య నిపుణుడు అని నాడీ గ్రంథంలో వర్ణించిన దీర్ఘదృష్టులైన ఆ జ్యోతిష్కులను నిజంగా వేనోళ్ల కొనియాడాల్సిందే. వారి వారి నోళ్లల్లో ఇంత చక్కెర గుమ్మరించాల్సిందే. ఆనాడే వారు స్వామి యొక్క విభూతులను ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. స్త్రీల ప్రసవ సమయంలో స్వామి సాక్షాత్తు ఆ జగన్మాత రూపమున తల్లిలాగా కాపాడినటువంటి సందర్భాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. జగన్మాత సాయిమాతయ్యై ఎంతమంది తల్లులను కాచి రక్షించిందో. కన్న తల్లి, డాక్టర్లు, నర్సులు అందరూ దగ్గర ఉండి కూడా పరిస్థితి విషమించినప్పుడు, వారి చేయి దాటిపోయినప్పుడు స్వామి కాపాడటం అనేది ఒక పక్కనుంచుదాం. వారెవ్వరూ కూడా దగ్గర కూడా లేనప్పుడు, ఒంటరిగా ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు స్వామి ప్రదర్శించిన అద్భుత లీలలు మనల్ని పులకాంకితులను చేయకమానవు. బెంగళూరులో ఒక అమ్మాయికి పురుడు రావటానికి ఇంకా కొద్ది రోజులుందన్న ధైర్యంతో ఆ ఇంటి వాళ్లందరూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ అమ్మాయికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అమ్మా అమ్మా అంటూ ఆ అమ్మాయి నొప్పి వల్ల కొంత, భయం వల్ల కొంత బిగ్గరగా రోదించటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ జగన్మాత సాయిమాత, మన సాయమ్మ తల్లి వలె ఆమెకు చేయాల్సిందంతా చేసి సుఖప్రసవమైన తర్వాత అదృశ్యమైంది. ఇంతకీ ఆ పిల్లకు స్వామిని గురించి ఎటువంటి పరిచయం కూడా లేదు. ఇటువంటి సందర్భాలలో పురుటినప్పులు పడుతున్న స్త్రీలకు స్వామి పురుషాకారంలో గోచరించటం లేదు. సహజంగా అటువంటి సమయాల్లో స్త్రీలు పురుషుల ఉనికిని హర్షించరు కదా. అయితే సహజంగానే స్వామి పొడుగాటి అంగి, శిరోజాలంకరణ, లావణ్యము స్త్రీత్వాన్ని పోలి ఉండటం వల్ల అట్టి సమయాల్లో జగన్మాత సాయిశ్వరి తనలోని మాతృత్వం పొంగి పొరలగా ఆ స్త్రీలకు తానొక స్త్రీమూర్తిగానే గోచరమవుతుంది. ఇంకొక సందర్భం, రాజమహేంద్రవరంలో ఒక అనాథాశ్రమానికి చెందిన చికిత్సాలయంలో నిండు చూలాలైన ఒక పల్లెటూరి పడుచు ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ఆశ్రమానికి సంబంధించిన డాక్టర్లు కాని నర్సులు కాని అక్కడ లేకపోవటం జరిగింది. స్వామి స్వయంగా అక్కడ ప్రత్యక్షమై పురుడు పోసి వెళ్లారు.
కొంతసేపటికి ఆశ్రమానికి సంబంధించిన వాళ్లు తిరిగొచ్చారు. ఆ పల్లెపడుచు వాళ్లతో, అదుగో ఆ మిస్సమ్మే వచ్చి పురుడుపోసి వెళ్లింది అని చెప్పి గోడకు వేలాడుతున్న పటాన్ని చూపించింది. సాధువమ్మ పోజని, సాయిమాత అని వర్ణించబడి ప్రసిద్ధికెక్కిన ఆ ఫొటోలోని స్వామి లాలిత్యం ముట్టిపడుతూ ఒక కొబ్బరి రెమ్మను పట్టుకుని నిలిచిని ఉంటారు. మనందరికీ ఆ ఫొటో సుపరిచితమే కదా.

సాధు అమ్మ పోజ్ అని, సాయిమాత అని వర్ణించబడి ప్రసిద్ధికెక్కిన ఆ ఫోటోలోని స్వామి లాలిత్యం ముట్టిపడుతూ ఒక కొబ్బరి రెమ్మను పట్టుకుని నిలిచిన

చెప్పిన ఆన వాళ్లేమీ బోధపడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి వాళ్లు స్వామి పట్టం చూడటం తటస్థించింది. అటుపైనే వాళ్లకి ఆపద్ బాంధవుడై అమ్మాయికి పురుడు పోసినది స్వామే అన్న జ్ఞానోదయమైంది. స్వామి ప్రదర్శించే అద్భుత చర్యలకు మహిమలకు అందరూ ఆశ్చర్యపోవటం ఒకవైపుంచుదాం. కాని ఒక్కొక్క శాఖలోనూ ప్రత్యేకమైన కృషి చేసి నిపుణతను సంపాదించిన గొప్ప గొప్ప డాక్టర్లే స్వామి కనపరిచే అద్భుత వైద్య నైపుణ్యాన్ని చూసి దాసోహం అని వారికి దాసానుదాసులైనారంటే అది అన్నిటికన్నా అద్భుతం కదూ. మూకం కరోతి వాచాలం అన్నారు పెద్దలు. ఆ వేణుమాధవుని అనుగ్రహం వల్ల మూగవారు మాట్లాడగలుగుతున్నారని, కుంటివారు పర్వతాలనే దాటగలుగుతున్నారని దీని అర్థం. మన సాయిమాధవుడు ఈ రెండు అద్భుతాలు చేసి చూపించారన్నది వేరే చెప్పుకోవాలా? ఒకమారు తిరుచ్చిలో బహిరంగ సమావేశంలో ఒక మూగవాణ్ణి పిలిచి, నీ పేరేమిటి అని ప్రశ్నించారు స్వామి. అతను ఖంగుమని వెంకటనారాయణన్ అని జవాబిచ్చాడు. అంతే, సభలోని వాళ్లంతా ఉత్సాహంతో గెంతులు వేయడం మొదలుపెట్టారు. తత్ఫలితంగా స్వామి పడ్డ పాటలు ఇంత అంతా కాదు. ఆ మర్నాడు ఉదయం స్వామి వస ముందు వీధి పట్టనంతగా మూగవర్లు చేరగా మరొక మార్గం లేక స్వామి పెరటిదారిన వెళ్లాల్సొచ్చిందిట. ఇక ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుత సంఘటనలను వింటే, చాలా కాలంగా రెండు కాళ్లు స్వాధీనం లేనివారు తోపుడు బండిలో ప్రశాంతి నిలయంలోనికి తీసుకురాబడి స్వామి అనుగ్రహం వల్ల కోరిక గదిలోనికి పిలువబడి తదుపరి తిరిగి వచ్చేటప్పుడు ఒక్క మాటుగా కాళ్లు స్వాధీనమై నడవగలిగి భక్తి పారవస్యంతో గంతులు వేస్తూ వచ్చిన వాళ్లు ఎంతో మంది. రాజ టీవీతో అటువంటి అనుగ్రహానికి పాత్రులైన వారు నడిచూస్తుంటే అది ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఆనందంతో పులకాంకితులైపోతారంటే ఆశ్చర్యమేమిటి? అది 1969 సంవత్సరం, స్వామి జన్మదినోత్సవ సందర్భం. తల్లిదండ్రులు, ధన్యులైన మరికొందరు భక్తులు స్వామి కురులకు తైల సంస్కారం ముగించారు. ఆ నూని కారుతున్న ముఖంతో కారుణ్య సాయి అయి దయాసాగరుడై స్వామి ఒక తోపుడు బండి వద్దకు వచ్చి నించున్నారు. ఆ బండిలో ఉన్న రెండు కాళ్లు స్వాధీనం లేని ఒక అమెరికన్ వృద్ధురాలు శ్రీమతి ఎల్సా ఆండర్సన్ ని స్వామి స్వయంగా చేయి పట్టుకుని లేవదీశారు. అప్పా, ఎంత విచిత్రం! కలకాలం కదలకుండా పడి ఉన్న ఆ ఆండర్సన్ కాళ్లు ఈనాడు శ్రీ సాయి నారాయణుని అపార కరుణాకటాక్షం వల్ల ఒక్క మాటగా కదలటం ప్రారంభించేశాయి. స్వామి చేయుతనీయగా ఆవిడ మెల్లిమెల్లిగా 4 అడుగులు వేసి అటుపైన ఎవ్వరి సహాయం లేకుండా, అవసరమే లేకుండా తనంతట తానే అడుగులు వేయసాగారు. అంతకన్నా విశేషం ఇంకొకటుంది. స్వామి తమ శరీరమును కొద్దిగా వంచి ఆవిడను కూడా తమ శిరోజాలకు నూనె అంటమని అనుగ్రహించారు. ఇంతకంటే భాగ్యం మరొకటి ఉంటుందా? ఆ సాయి కారుణ్యవాహిని అనంతమై వర్ణనాతీతమైనది. ఇదే విధంగా పోలియో వ్యాధితో బాధపడుతున్న వాళ్లెందరినో గుణపరిచి చివరకు వారికొకప్పుడు ఇటువంటి వ్యాధి కలిగిందా అన్నట్టుగా మరిపింపచేశారు మన స్వామి. అశ్విని దేవతలు కుంటివాడైన పరావృజ మహర్షికి నడవగల శక్తి ప్రసాదించినట్టు వేదం చెప్తోంది. ఇది కేవలం కట్టుకథే అని మనం ఇప్పుడు తోసివేయగలమా? ఆ దేవతలు కాళ్లు పోగొట్టుకున్న నిర్బలునికి తిరిగి బలం చేకూర్చి లేవదీసి యుద్ధం చేయించిన విషయం కూడా ఇప్పుడు నమ్మకుండా ఉండగలమా? వేదములో వర్ణించబడ్డ అద్భుత శక్తులన్నీ మనం ప్రత్యక్షంగా స్వామి ముందు చూడగలిగినప్పుడు వేదాల్లో చెప్పబడినవి కట్టుకథలుగా ఎలా తీసిపారేస్తాం? ఇటువంటి సందర్భాల్లో స్థూలంగా విభూతో లేక ఏదైనా మందో ఇచ్చి బాగుచేయటం లేదు స్వామి. తమ సంకల్ప మాత్రం చేతనే కుంటివాణిని నడిపిస్తున్నారు, మూగవానిచే మాట్లాడిస్తున్నారు. అంతేకాదు, స్వామిపై అచంచల భక్తి విశ్వాసములు కలిగి ధ్యానం చేసి సదా వారి అనుగ్రహం కోరి వైద్యం చేసేవారికి స్వామి విభూతే పరమౌషధమవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎందువల్లనో అనాది నుంచి వైద్యములో విభూతి ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తోంది. అలనాడు శ్రీ ఆదిశంకరుల వారు తిరుచెందూరు ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదమైన విభూతిని సర్వరోగ నివారిణి అని ప్రశంసించారు. దేహము దహింపబడిన తర్వాత మిగిలేది విభూతే. అయితే ఆ దేహము ఆరోగ్యవంతం కావటానికి ఉపయోగించేది విభూతే. టాంజేనియాలో ఒక డాక్టర్ తాను చికిత్స చేస్తున్న రోగము
అనివార్యం అనుకున్నప్పుడు ఏదో ఒక తెల్లని పొడిని నీటిలో కలిపి తాగమని ఇచ్చేవారట. చాలా సందర్భాల్లో అతనికి అది చక్కటి ఫలితాలనిచ్చిన కారణంగా ఎంతో మంది ఆ అద్భుతమైన పొడెం పేరు చెప్పమని ఆ డాక్టర్ని కోరారట. ఆ డాక్టర్ దానిని బాబా విభూతి అని చెప్పి, అది చేయగల అద్భుతముల మర్మము ఆ బాబాకే తెలుసు అని సమాధానమిచ్చారట.

ఆ పిల్ల స్వామిని ఆశ్రమానికి చెందిన ఒక మిస్సమ్మగానే భావించింది. ఇంతకు పూర్వం ప్రస్తావించిన బెంగళూరు అమ్మాయికి కూడా స్వామి ఎంతో శ్రద్ధగా ప్రసవాన్ని కావించి బిడ్డకు బొడ్డు కోసి ఆ తల్లికి చేయాల్సిన సంరక్షణంతా చేసి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయికి తనకింతటి సహాయం చేసిన స్త్రీమూర్తి ఎవ్వరా అని ఆలోచన తట్టింది. ఆ పిల్ల బంధువులకు ఆమె

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉంటారు.
1: సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలకి సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు తిరుపతి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినటువంటి ఒక విశిష్ట వరిష్ట వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా, సద్భక్తుడిగా, ఉత్తమమైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా, అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక యువ ప్రతినిధి. ఇవాళ స్వామికి అత్యంత భక్తి విశేషాలతో భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం దొరికిన నేను నా సర్వశక్తులు ఒడ్డి సేవ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి రేడియో సాయి సాదరపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం గారు, సాయిరాం.
2: సాయిరాం అండి.
1: స్వామి, స్వామి యూనివర్సిటీస్, స్వామి విద్యా సంస్థలు, స్వామి యొక్క అవతార వైభవం ఇవన్నీ తలుచుకున్నప్పుడు విద్యారంగానికి స్వామి వేసిన పెద్దపీట, అలాగే వారు సూచించిన నిర్దేశించినటువంటి మార్గనిర్దేశనం వీటిని తలుచుకున్నప్పుడు ఒక్క పరమాత్మ మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని అందరి భావన. విశేషంగా మీరు ఇవాళ పరిపాలనా విషయంలో కానీ, ఇటు సేవా కార్యక్రమాలలో కానీ, భగవంతుడి పరమైనటువంటి కార్యక్రమాలలో కానీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆంధ్రదేశం మిమ్మల్ని గౌరవిస్తున్నది. దీనికి కారణాలేమిటి అంటే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, మీ స్వీయ సంస్కారం ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి విద్యార్థిగా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు కాస్త వివరించాలి.
2: సాయిరాం, మరొకసారి ఈ విధంగా రేడియో సాయి ద్వారా ఆప్త మిత్రులతో, బంధువులతో సంభాషించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మూర్తి గారు, మీకు మీ ముందు నేను మాట్లాడడం ఇది ఒక విచిత్రమైన అనుభవం. మీ వ్యాసాలు, మీ ఉపన్యాసాలు ఎప్పుడూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చాయి. జీవితంలో విద్యార్థి దశ కొన్ని సంఘటనల్ని ప్రతి మనిషికి అవి అందిస్తాయి. విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. సరే, తండ్రి గారు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఒక ఉన్నతమైన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా వారు ఉండడం, విశాఖపట్నంలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. అనేక కారణాల వల్ల చదువు తప్ప మిగతా విషయాల మీద నాకు దృష్టి బాగా ఉండేది. ప్రధానంగా క్రీడలు, సరే లలిత సంగీతం, సినిమా సంగీతం ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి ఉండేది. చదువు మీద క్లాస్ యాక్టివిటీలో మాత్రం ముందుండేవాడిని, కానీ పరీక్ష ఫలితాల్లో వాటిల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు అంతవరకు నాకు రాలేదు. కానీ మా తండ్రి గారు చాలా విశాలమైన దృక్పథం, వారి ఔదార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అది 76వ సంవత్సరం, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. నాన్నగారు ఆ ముందు సంవత్సరం వైట్ఫీల్డ్లో జరిగిన సమర్ కోర్సుకి వెళ్లారు. వారి గురు సమానులు ప్రొఫెసర్ వికే గోకాక్ గారు. గోకాక్ గారు నాన్నగారిని సమర్ క్లాసెస్లో థోరోజ్ వాల్డెన్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. సో నాన్నగారు వెళ్ళడం, అక్కడ వైట్ ఫీల్డ్ లో విద్యార్థుల్ని చూడటం, వాళ్ల యొక్క బాగోగులు తెలుసుకోవడం, వారు ఏ విధంగా విద్యార్థి దశలో ఎంత గొప్పగా వారి యొక్క లక్షణాలని ప్రదర్శించగలుగుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి మిక్కిలి ఆయనకి సంతోషం కలిగి విశాఖపట్నం వచ్చిన తర్వాత వారి మనస్సులో ఒక బీజం పడింది, బహుశా మన పిల్లవాడు అక్కడ వెళితే ప్రయోజకుడవుతాడు అనే ఒక ఆలోచన వారికి రావడం. మరి నాన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవ దాటలేదు. సో నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో ఎల్బి కాలేజీలో బీకామ్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంతవరకు కూడా నాకు లభించిన అవకాశాలన్నీ కూడా నాన్నగారి పేరుతోనే లభించాయి, అది వారి యొక్క కృప. సరే, నాన్నగారిని చూసి నా మార్కుల్ని చూడకుండా బీకామ్ లో వారు నాకు సీట్ ఇచ్చారు, అది యథార్థం. బీకామ్ లో చేరదాం అనుకున్నప్పుడు నాన్నగారికి మళ్ళా చెన్నైలో ఏదో ఒక ఎంగేజ్మెంట్ వచ్చి చెన్నై వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకువెళ్లి ఒకసారి వైట్ ఫీల్డ్ వెళ్దామని నన్ను తీసుకువెళ్లారు. వైట్ ఫీల్డ్ కాలేజీకి వెళ్లాం అడ్మిషన్స్ కి, అప్పటికే బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. బీకామ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఆ సమయానికి బీఎస్సీలో గాని బీఏలో గాని మాత్రమే సీట్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో కీర్తిశేషులు నరేంద్ర గారు, మీ అబ్బాయికి బీఏలో కావాలంటే బీఏలో ఇస్తాను, బీఎస్సీలో కావాలంటే బీఎస్సీలో ఇస్తాను అన్నారు. సరే, నాన్నగారు నన్ను అడిగితే నేను బీఏ అని అడిగాను. ఎందుకు బీఏ అడిగానో కూడా నాకు అంత వివరంగా అప్పటికి ఆలోచనాశక్తి కూడా ఇవ్వలేదు. బీఏలో చేరాను, బీఏలో హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అప్పటికి హాస్టల్ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి హాస్టల్లో సీటు లేదు. కానీ వారు ప్రత్యేకమైన అభిమానంతో మీరు హాస్టల్ బయట ఉన్నా కూడా మీకు భోజనానికి ఇక్కడ వచ్చి తినొచ్చు అని ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఒక 10-12 మంది ఉండేవాళ్ళం. సో కాడుగోడి విలేజ్ లో ఒక రూమ్ తీసుకుని, మరి కాడుగోడి విలేజ్ లో ఆ ఆవరణలోనే అప్పటి కామర్స్ లెక్చరర్ పాండురంగయ్య గారు ఉండేవారు, అక్కడ ఒక రూమ్ తీసుకుని నా చిన్న సంసారాన్ని అక్కడ ప్రారంభించాను. నాన్నగారు వైట్ ఫీల్డ్ వెళుతూ కాడుగోడి స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకొకసారి నన్ను ప్రశ్నించారు, ఏరా నిజంగానే ఉండిపోతావా లేదా వచ్చేస్తావా అని. నేను ఉండిపోతానండి అన్నాను. ఎందుకు ఆ సమాధానం చెప్పానో కూడా తెలియదు, కానీ ఉండిపోవడం జరిగింది. కరెక్ట్గా ఒక నెల బయట ఉండడం జరిగింది. ఒక నెల తర్వాత వారి అనుబంధ హాస్టల్లో నాకు అడ్మిషన్ ఇచ్చారు. అది నా విద్యార్థి దశ ప్రారంభానికి, అలాగే నా వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు. ఇక మీద స్వామి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 72లో నేను స్వామిని మొదటిసారి దర్శించుకోవడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యులం, ఒక బస్సులో యాత్ర చేశాం అందరం కలిసి అనేక తీర్థ క్షేత్రాలకు వెళుతూ 72-73లో వెళ్లి స్వామిని దర్శించుకోవడం. మళ్ళా 73లో మా అమ్మమ్మ గారిని కూడా నేను తీసుకెళ్లి స్వామి దగ్గరికి దర్శనం చేయించడం, పుట్టపర్తిలో ఒక 10 రోజులు ఉండడం, ఈ విధంగా జరిగిందండి. తర్వాత 76లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామి నాకు ఆయన చెంతకు చేరే అవకాశం కలిగించారు.
1: మీ తండ్రి గారు కూడా విశాఖపట్నంలో ట్రినిటీ, 3 మహాత్ముల్లో మీ తండ్రి గారు ఒకరు, అది లోకమంతా లోకానికి మొత్తం తెలుసు. మీ తండ్రి గారి యొక్క ఔన్నత్యము, ఆయన అప్యూరిటీ, ఈ రెండు బహుశా వికే గోకాక్ అనే ఆ లింక్ ద్వారా స్వామి మిమ్మల్ని రప్పించుకున్నట్లుగా భావన చేయొచ్చు. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా మీ మీద ఉండి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం వ్యక్తి యొక్క ఆ వికాసానికి అది కూడా దోహదం చేస్తుంది గనక స్వామి ఆవరణంలోకి వెళ్ళటానికి మీకున్నటువంటి అభిరుచులు ఒక యువకుడుగా అవి వేరు. కానీ మీ తండ్రి గారు కూడా చాలా గొప్పవారు, వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది చెప్పాలి.
2: ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా మా నాన్నగారు చాలా, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అధ్యాపకులకి పెద్ద జీతాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ యూజీసీ వాళ్ళు చాలా చక్కగా జీతాలన్నీ పెంచారు, ఆ రోజుల్లో అసలు జీతాలు ఉండేవి కాదు. మేము 3 కూడా, నేను మా చెల్లెలు మా తమ్ముడు 3 కూడా హాస్టల్స్ లో ఉన్నాం. హాస్టల్స్ లో ఉన్నప్పుడు మా అందరికీ ఫీజు సకాలంలో పంపించడానికి ప్రత్యేకంగా ఆయన పరీక్ష పేపర్లు దిద్దడం గాని ఇన్స్పెక్షన్స్ కు వెళ్లడం గాని ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు. మా తల్లిగారితో కలిసి ఉన్న ఇల్లు సహం అద్దెకి ఇచ్చి ఆ సహం అద్దెతో కాలం గడుపుతూ, అంటే విశాలంగా కట్టుకుని ఇంట్లో వంటగదిని కూడా అద్దెకిచ్చేసి మెట్ల గదిలో వంటగదిగా మార్చుకుని పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి, వీళ్లు చక్కగా ఎదగాలి, మనకి ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది ప్రధానం కాదు, పిల్లల భవిష్యత్ బాగుండాలని ఒకే ఒక దృష్టితో వారిద్దరూ కూడా వారు చేసిన త్యాగ ఫలితం ముగ్గురికి కూడా విద్య లభించడం, అది కూడా అలాంటి క్షేత్రానికి వెళ్లడం, సాక్షాత్ స్వామి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకోవడం నాకు లభించిన గొప్ప అదృష్టం. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క సంకల్ప బలం. మరి నేను నిజంగా చెప్పాలంటే మా అధ్యాపకులు ఎవరూ కూడా అంతవరకు నా నుంచి వారు ఆశించింది ఏమీ లేదండి. నేను చదువుతున్న ఇంటర్మీడియట్ క్లాసులో క్లాస్ వర్క్లో కొంతమందికి నేను బాగా పరిచయం అయినా కూడా మార్క్స్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళకి ఎవరికి కూడా నేను జ్ఞాపకం లేను. తర్వాత మళ్ళా జ్ఞాపకం వచ్చి ఉంటాను, కానీ ఆ దశలో వారెవరికి కూడా అంత జ్ఞాపకం ఉండేలాగా నేను కృషి చేయలేకపోయాను. అది నేను చూపించిన నా అనాసక్తి. తర్వాత మాత్రం వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఒక సంభాషణ జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే జరిగింది సంభాషణ, కాకపోతే అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నాన్నగారి చిరకాల మిత్రుడు ఒక ఆయన అనేక సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలవడానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా పైన ఆ మేడం మీద మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను నాన్నగారు పరిచయం చేశారు. ఇదిగో మా అబ్బాయి అండి, వీడు మా పెద్దవాడు అని. ఆయన చాలా ఆసక్తిగా, ఏం చదువుతున్నావు నాయన అంటే, ఇలా ఇంటర్మీడియట్ అయిందండి అని. ఓ అలాగే అయితే మిస్టేక్, నీకేదో మంచి ర్యాంక్ అది వచ్చి ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ర్యాంక్ రాలేదు, చాలా ఆర్డినరీ మార్క్స్ వచ్చాయి. ఆయన ముఖ కవళికలలోని మార్పు, ఆయన మాట్లాడిన విధానం, నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించాయి. నా వల్ల నాన్నగారికి చిన్నతనం అవడం ఏమిటి, తప్పకుండా నేను కృషి చేసి తప్పకుండా వారికి సంతృప్తిని కలిగించాలి అన్నది ఒక మూల నుంచి బయలుదేరింది ఒక రకమైన ప్రభావం. దాన్ని బహుశా నేను అనుకోవడం భగవంతుని అనుగ్రహం సమీపిస్తున్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని సమాధానపరుచుకుంటున్నాను.
1: పునఃసమీక్ష
2: ఆ రకంగా జరిగింది.
1: తర్వాత మీరు స్వామి కాలేజీలోకి వెళ్లిన తర్వాత స్వామిని మీరు దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా దూరంగా అనేక దృశ్యాల్లో స్వామిని దర్శనం చేసి ఉంటారు. ఆ వివిధ దశల్లో స్వామి పట్ల మీకు కలిగినటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఒక మనీష, ఒక అభిప్రాయం, ఆ కన్విక్షన్ అదేంటి?
2: స్వామితో నేను చెప్పినట్టు 76లో సరే ఒక 2 నెలలు కాంపౌండ్ బయట ఉన్న కాంపౌండ్ లోన లోపలికి వచ్చి ఆహారం చేయడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే స్వామి యొక్క ప్రేమతత్వం ఏమిటో అర్థమయ్యేది. స్వామితో ఆ రోజుల్లో విద్యార్థులు చాలా సులభంగా స్వామితో మాట్లాడే అవకాశం కలుగుతుండేది. అలాగే స్వామికి ఎప్పటికప్పుడు మాలో కలుగుతున్న భావాలు రాసి ఇచ్చే అవకాశం కూడా ఉండేది. కొంతమందికి స్వామి ఇచ్చిన అవకాశం వల్ల వారు భజనలు ఎప్పుడు పాడుతూ ఉండేవారు. నేను కూడా భజనల్లో పాల్గొంటుండేవాణ్ణి. ప్రధానంగా నగర సంకీర్తన కార్యక్రమంలో వాటిల్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేవాణ్ణి. అలాగే బీఏ క్లాసెస్లో ఆ సంవత్సరం, అంటే అంతవరకు వైట్ఫీల్డ్ కాలేజీలో బీఏ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎవరికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. నేను మొట్టమొదటి విద్యార్థిని ఎవరికైతే బెంగళూరు యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది అప్పట్లో వారు చెప్పింది యూనివర్సిటీలో ఏదో 20th ర్యాంక్ అనో 25th ర్యాంక్ అని ఏదో చెప్పారు. బట్ అంతవరకు కూడా నేను ఎవరికీ జ్ఞాపకం ఉండే విద్యార్థి కానటువంటి నేను ఈరోజు వైట్ఫీల్డ్ కాలేజీలో ఒక చెప్పుకోదగ్గ విద్యార్థిగా మారగలిగాను అనేటప్పటికీ ప్రత్యేకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆనందం అవధులు లేకుండా పొంగింది. దానివల్ల అది ఒక నిరాశాజనకమైన విద్యార్థి దశ నుంచి ఒక ఆశాజనకమైన విద్యార్థి దశకి చాలా సునాయాసంగా స్వామి నన్ను ప్రయాణం చేయించారు. ఇది మనకి అవతార లక్షణం మనందరికీ తెలిసిందే. మహాభాగవతం చదువుతున్నా అలాంటి గ్రంథాలు ఏం చదువుతున్నా కూడా ఒక అవతార లక్షణాలు చూపిస్తున్న స్వామితో గాని శ్రీకృష్ణుడితో గాని ఎవరైతే నివసిస్తుంటారో వారికి ఆ విష్ణుమాయ బాగా కప్పేసి ఉంటుంది. వారికి తెలియదు, వారి లోపల జరుగుతున్న పరివర్తన ఏమిటో తెలియకుండానే పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సంభాషణ అది సూక్ష్మంగా మన ఆత్మతత్వం వైపు అది ప్రసారం అవుతుంది కాబట్టి శరీరాన్ని మాధ్యమంగా వాడుకోవలసిన అవసరం వారికి ఉండదు. ఇతర గురువులు ఇతర వ్యక్తులు మన పాఠ్యాంశాలు నేర్పించేవారు మన మనోబుద్ధి ద్వారా వారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవతార లక్షణం వారు నేరుగా మన అంతరాత్మనే స్పృశించి దాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన శక్తి వారి దగ్గర ఉంటుంది. ఇది మనకి తెలియదు, నా దగ్గర ఉందని వారు చెప్పరు, మనకి చెప్పకుండా చేసే వైద్యం ఆ రకంగా జరుగుతుంది. అది ప్రారంభమైందండి. అది ప్రారంభమై క్రమక్రమేణా అది ఏ స్థాయికి చేరిందంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ కి వెళుతున్న సమయానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శ శిష్యుడిగా వాళ్ళందరూ స్వీకరిస్తూ వారు డిపార్ట్మెంట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను ఇంకా స్టూడెంట్ దశలోనే ఉన్నాను గాని నువ్వు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది, యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది, మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో ఒక సెమినారు. మా ప్రొఫెసర్ గారు స్వర్గీయులు చెలువరాజు గారు పొలిటికల్ సైన్స్ లో వారు 2 ఇయర్స్ స్టూడెంట్స్ ని కంబైన్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్ క్లాస్ లో మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. టాపిక్ నాకు జ్ఞాపకం లేదు గాని ఒక సెమినార్ టాపిక్ ఏదో వస్తే నేను అడ్రస్ చేసినప్పుడు అందరినీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేశాను. అది మన సాంప్రదాయం, మన కాలేజీల్లో ఉన్న సాంప్రదాయం. అది వాళ్ళందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అది అయిపోగానే మా ప్రొఫెసర్ గారు నన్ను ఆయన గదికి పిలిపించి, నువ్వేమయ్యా నువ్వు చికాగోలో స్వామి వివేకానందలాగా మాట్లాడే ఇవాళ్ళ ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాన్సెప్ట్ ఏమిటి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను సత్సాయి కాలేజీని చూస్తున్నానండి, అక్కడ చదివాను. ఓహో అలాగా, నేను బాగా మాట్లాడి తర్వాత ఆయన కూడా నా ద్వారా స్వామి దగ్గరకు రావడం, స్వామి దగ్గర ఆయన కూర్చోవడం, స్వామి భక్తుడిగా మారటం అనే తర్వాత జరిగాయి. కాబట్టి ఆ స్పీచ్ వల్ల కానివ్వండి, తర్వాత నా నడవడిక వల్ల కానివ్వండి, ఎందుకంటే కేవలం విద్య దాని తర్వాత ఇంకేమీ లేదు, విహారాలు గిహారాలు ఏమి లేకుండా రోజు కాడుగోడి నుంచి యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్కి వెళ్ళడం, జ్ఞానభారతి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అంతేగాని వేరే మధ్యలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం, అలాగే ఫ్రంట్ బెంచ్ లో కూర్చోవడం, ఏ అంశం గురించి ప్రొఫెసర్స్ మాట్లాడినా దానికి వెంటనే సరి అయిన సమాధానం ఇవ్వగలిగే ఒక కృషి చూసి వారందరూ కూడా చాలా సంతోషించి దీనికి అంతకడికి కారణం స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి వారందరికీ త్వరలోనే అర్థమైంది. తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్గానే వాళ్ళందరూ వాళ్ళు పరిగ్రహించేవారు. మా ఇతర క్లాస్మేట్స్ అందరూ కూడా నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థిగా వాళ్ళందరూ నన్ను స్వీకరించి వాళ్ళ ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా వాళ్ళు భావించేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు 2 సంవత్సరాల విద్యార్థి దశ. పీజీ క్లాసెస్లో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ అ మార్క్. యూనివర్సిటీ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ రావటం, బోత్ యాక్చువల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇతర టాపిక్స్ వాటిల్లో కూడా రావడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ఆ స్వామి యొక్క వారి ప్రభావం కేవలం విద్య అనగానే విద్య మీద పరిపూర్ణమైన దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతతో దాన్ని సమీపించడం, పరీక్షలు వచ్చే ఒక నెల ముందు పరీక్షలకి సిద్దమైపోయే మానసిక స్థితికి స్వామివారు నన్ను తీసుకువెళ్ళడం అన్నది అది చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది. ఆ రంగంగా సిద్దం అవడం, ఇది కేవలం స్వామి చూపించిన ప్రేమ. దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్వామిని చూస్తున్నామో స్వామి యొక్క అపారమైన కృషి, అసలు ఎప్పుడూ కూడా అలసట ఎరుగని శరీరం, నిరంతరం కూడా కృషి చేయడం, ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం అవటం, ఎవరినైనా పిలవడం, మాట్లాడటం, అంతేగాని రెస్ట్ కావాలి, శరీరానికి మడలిక ఎక్కువైంది అనే మాట మనకి ఎప్పుడు కూడా స్వామి దగ్గర వినిపించేది కాదు. ఆహారం కూడా తినేవారు కాదు, చాలా స్వల్పం స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా యాక్టివిటీస్ యాక్టివిటీస్. అలాగే కొన్నిసార్లు విద్యార్థులం కాబట్టి ఎవరైనా సరే తప్పులు ఏమైనా చేసినప్పుడు స్వామి యొక్క కోపం కూడా ఆ విధంగానే ఉండేది. ఆ కోపం అంటే కేవలం మనం చూపించిన ప్రవర్తన వల్ల వారి మనస్సులో కలిగిన ఖేదం, కష్టం. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం అవ్వట్లేదు కదా అనే ఒక తత్వం. మళ్ళా అది చాలా గమ్మత్తుగా ఉండేది ఆ రోజుల్లో. స్వామి మీరెవరు రావడానికి లేదు, ఇంకా భజనలకి నేను రాను, మీరు రాకండి అని కోపడేవారు. మేమందరం కూడా హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏదో అఖండ భజన అని పెట్టుకునేవాళ్ళం. తర్వాత చాలా మంది పిల్లలు కూడా స్వామి మాట్లాడట్లేదు కదా అని వీళ్ళు కూడా భోజనాలు మానేయటం. మా వార్డెన్లు సుదర్శన్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు, వారిద్దరూ కూడా కంగారు కంగారుగా స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి స్వామిని ఎలాగ రకంగా ప్రాధేయపడి స్వామి పిల్లలందరూ కూడా బెంగ పెట్టుకున్నారని వీళ్ళు వెళ్ళి చెప్పడం. మన స్వామి మళ్ళా సర్లే నాకు తెలుసులే అని స్వామి ఏం చేసేవారు, అక్కడ జాయ్ ఐస్ క్రీము ఆయన ఎవడో ఉండేవాడు, ఆయన కౌరు పెట్టి జాయ్ ఐస్ క్రీమ్ తెప్పించి మళ్ళా హాస్టల్ భజన హాల్కి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి అందరికి ఐస్ క్రీములు ఇచ్చి మళ్ళా రెండు తిట్లు తిట్టి, మీరందరూ కూడా దున్నపోతులు, మీకేం అర్థం అవ్వదు కాబట్టి నేనే మళ్ళా మీ దగ్గరకు వస్తానులే అని ఆ విధంగా జరిగేది. ఈ రకమైన ఒక ప్రవర్తన, ఒక అవతార మూర్తి మానవ రూపంగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఈ సంబంధ బాంధవ్యాలని నొక్కి చెప్తూ ప్రవర్తించే తీరు అందరినీ కూడా ఆకర్షించేది, పిల్లలందరినీ కూడా ఆకర్షించేది. కాబట్టి దేనికైనా సిద్ధపడేవాళ్లు గాని స్వామి యొక్క ఆగ్రహం మాత్రం రాకూడదు, మన స్వామికి ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగించకూడదు అనే ఒక ధ్యేయం ప్రతి ఒక్క విద్యార్థిలో అది బాగా ప్రబలంగా నాటుకుపోవడం. తర్వాత ఇంకా స్వామి చెప్పే బోధలు చాలా సరళంగా మనకందరికీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉండేవి. ఇది మనందరికీ కూడా విద్యార్థులందరికీ సులభంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్వామి ఉదాహరణకి యోగం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కేవలం పతంజలి సూత్రం యోగ కర్మసు కౌశలం, కాబట్టి మీరు ఏం పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి, డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఇస్ యోగా అన్న చెప్పేటప్పటికీ మనం మంచినీళ్ళు తాగుతున్నా కూడా సవ్యంగా తాగడం, కుర్చీలో కూర్చున్నా సవ్యంగా కూర్చోవడం, పరీక్షలో రాసినా కూడా సవ్యంగా రాయటం, పుస్తకం ఏదైనా గ్రంథపఠనం చేస్తుంటే సవ్యంగా చదవటం, ప్రతి యాక్షన్లో ఎప్పుడైతే ఇలాంటి ఒక తాపత్రయం మనం చూపించగలుగుతున్నామో, నేను అనుకోవటం క్రమక్రమేణా శరీరంలో ఉన్న అణువులన్నీ ఒక రకమైన ఉత్తేజానికి లోనై అవి మనం సాధించగలిగే స్థాయి కంటే మెండుగా అవి మనని తీసుకెళ్తున్నాయేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల బీఏ కోర్సు, 2 సంవత్సరాల పీజీ కోర్సు తర్వాత అసలు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్దామనే దృష్టి ఎప్పుడూ లేదు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కూడా వైట్ ఫీల్డ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనకి మంచివాడు కావాలి, అది నేను అయిపోతే చాలా సుఖంగా ఉంటుంది కదా జీవితం, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఫస్ట్ నాకు హిస్టరీ వచ్చింది, సెకండ్ పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ వచ్చింది, లాస్ట్ బహుశా ఇంకొంచెం తంటాలు పడి ఉంటే ఎకనామిక్స్ వచ్చేది. బట్ పొలిటికల్ సైన్స్ చేరింది కేవలం టీచర్గా అవడానికి. కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఆ వేకెన్సీ రాకపోవడం వల్ల మా ప్రిన్సిపాల్ గారు నరేంద్ర గారు పిలిచి, మరి ఏమయ్యా ఏం చేస్తావు, ఇలా ఉంది కదా పరిస్థితి, వై డోంట్ యూ కన్సల్ట్ యువర్ ఫాదర్ ఆల్సో జస్ట్ చెకప్, యూ కెన్ సర్వ్ స్వామి వేర్ ఎవర్ యు ఆర్ అని ఒక క్లుప్తంగా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి, చెప్పి ఆయన పంపించడం. అదంతా ఒక రకమైన దైవ సంభూతమైన సంకల్పంగా మనకు అనిపిస్తుంది. నవంబర్ సమయంలో ఇంటికి రావడం, నేను ఇంటికి వచ్చిన 2 వారాల్లో యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ రావడం. నేను అసలు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూసి పక్కన పడేశాను. కానీ మళ్ళా మా నాన్నగారి యొక్క సంకల్పం. వారు నన్ను అడిగారు, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నువ్వు చూసావా? అంటే చూశాను నాన్నగారు అన్నాను. ఏమిటి ఏమనుకుంటున్నావు అన్నాను. అవన్నీ నాకెక్కడ వస్తాయి నాన్నగారు, ఏమి దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదన్నా. అంటే ఆయన, అబ్బాయి అలా కాదు, ప్రయత్నం చేయాలి, వస్తే మంచిది రాకపోయినా పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అన్నారు. నాన్నగారి యొక్క మాట ఆజ్ఞంగా స్వీకరించడం, అటెంప్ట్ చేయటం, మొదటి అటెంప్ట్లోనే అది రావడం, ఆ వచ్చింది కూడా ఏమిటంటే అసలు ఎవరు కూడా ఊహించిన ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా ఆ దైవ సంకల్పంలో ఉన్న ఆ చక్రంలో అంతేనండి, అంతా అదే డిజైన్. స్వామి, తర్వాత జలీల్ మూడమ్మ, వీరందరూ కూడా వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్లే వచ్చింది. కాబట్టి మానసికంగా ఒక దైవ శక్తిని మనం అభ్యర్థించాలి, దైవానుగ్రహం గురించి మనం ప్రార్థించాలి. దైవ ఇచ్ఛ మన యందు ప్రసారమైతే మనకు విజయం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కలగటం, ఇది కేవలం సత్యసాయి ఎడ్యుకేషన్ వల్లనే నాకు కలిగింది. ఇవాళ్టికి కూడా అది చెరగని ముద్ర వేసింది. ఏ కృషి చేసినా, ఏ పని చేసినా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని నేను ఎప్పుడు మాట్లాడినండి, అది నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నాను. అది కేవలం దైవ కృప, స్వామి కృప, వారి అనుగ్రహం ఉంది కాబట్టి జరుగుతున్నది. అందుకని ఆ విధమైన ఒక మానసిక పరివర్తన నాకు కేవలం అక్కడ విద్యార్థిగా ఎదగడం వల్ల మాత్రం నాకు లభించింది. దానికి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను, స్వామి యొక్క రుణం.
3: ఒక ఉత్తమ ఉన్నతాధికారిగా, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మీకు రాష్ట్రమంతటా చాలా మంచి పేరుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఈ ప్రజ్ఞ, దీన్ని మీరు కేవలం మీరు ఇందాక నుంచి చెప్పిన దాన్ని బట్టి, అది అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు, అది లేటర్ ఎడిషన్. కానీ మీ ఆత్మప్రజ్ఞ, ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం రెండు జోడించినప్పుడు, కలిసినప్పుడు స్వామిని మీరు ఎలా పెర్సీవ్ చేశారు, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దాన్ని మీ ఈ అధికార నిర్వహణలో స్వామి యొక్క బోధలు మీకు ఎలా ఉపయోగించినాయి?
2: మనకి ఇందాక నేను అన్నట్టుగా స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సులభ శైలిలో మనకు చెప్పేస్తారు. ఫేస్ ద డెవిల్ అంటారు. మరి ఇవాళ మనకున్న ఈ సమకాలీన వ్యవస్థలో ఒక డెవిల్ ఏమిటి,
3: అన్ని
2: డెవిల్స్ గానే కనిపిస్తుంటాం. కాబట్టి మరి ఫినిష్ ద గేమ్ అని అంటారు. కాబట్టి ఫేస్ ద డెవిల్ అని అన్న స్వామి యొక్క ఆ ఉద్బోధని మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు, మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ప్రయోగ కేంద్రంగా మనం స్వీకరిస్తూ, మన వ్యక్తిత్వం ఏమిటన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలండి. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 100% తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ గా ఉంటుందని ఎవరు ఊహించుకోలేరు. చాలా సందర్భాల్లో చాలీ చాలని ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, ఏదైనా కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక ఉత్సవం కావచ్చు. ఇవాళ ఈఓటీటీడీగా పూర్తి వివరాలు రావు, కానీ సమయం ఎక్కువ ఉండదు. మేము ఎల్లుండి మా హోమం చేసుకుంటున్నామండి, బలాన హోమం చేస్తున్నాం, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు సహాయం కావాలి అని ఎవరో వస్తారు. అసలు వారు ఎవరు, ఏమిటి, ఇంతకుముందు వారు ఏం చేశారు, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వారు చేద్దాం అనుకున్న ఆ మంత్రంలో ఎంతవరకు మనకి వినియోగం ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ అంత సమయం ఇవ్వరు. వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు గడువులు వచ్చేస్తారు. వారికి నిరాకరిస్తే మరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉన్న శ్రీనివాసుడు చేయలేదు అనే ఒక అపఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మీరు చూస్తారు ఎన్ని రకాల ఫైల్స్ వస్తున్నాయో, వాటన్నింటినీ కూర్చుని సమగ్రంగా ఆమూలాగ్రహం చదివి బ్యాలెన్స్డ్గా చక్కగా డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇవాళ ఉన్న ఫైల్స్ నేను 6 నెలల దాకా దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఆ రకమైన వ్యవధి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. నేను బాగా చదువుతున్నానండి ఫైల్స్, కాబట్టి పెండెన్సీ ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు, కోర్టులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని నిర్ణయం చేయడానికి మాత్రం బారులు తీరి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఫేస్ ది డెవిల్, మనం ఫేస్ చేయాలి. చేస్తున్నప్పుడు దీంట్లో మన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మన కార్యాలయంలో మన వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు మనని అనుమానించరు. ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం తప్పండి, అది బహుశా ఆ సందర్భంలో మీరు తీసుకుని ఉంటారేమో, కానీ ఇంతకంటే బాగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనే ఒక సారాంశానికి వారు రావచ్చు. కాని ఈ నిర్ణయం మీరు వేరే ఉద్దేశంతో తీసుకున్నారు అని పెడద్దారులు తీయకుండా, మన వ్యక్తిత్వానికి దెబ్బ తీయకుండా మన సంస్థలో మనం పనిచేయొచ్చు. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్పే విధంగా పారదర్శకంగా మన క్యారెక్టర్ ఉంటే, మనం స్వామి అప్పుడప్పుడు చలోక్తిగా అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడూ సత్యమే పలికితే నీకు జ్ఞాపక శక్తి అవసరం లేదు, ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉంటే జ్ఞాపక శక్తి అవసరం లేదు. కాబట్టి అలాగా కొన్ని విషయాలు మనకి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవుతే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఎంత కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అన్నది చరిత్రే చెబుతుంది. కానీ మన చుట్టూతా పనిచేస్తున్న వాళ్ళు ఒక అభిమానంతో మనం చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ, వీడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాడో ఆ నిర్ణయానికి వీడు బద్ధుడై ఉన్నాడా కాదా అన్నది వాళ్ళు పరిశీలన చేసి, ఆ విషయంలో గనక నేను వ్యవహరించే తీరులో ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా లేకుండా, ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే నాకు ఆటోమేటిక్గా యాక్సెప్టబిలిటీ ఆర్గనైజేషన్లో పెరుగుతుందండి. కాబట్టి స్వామి చెప్పినట్టుగా సింపుల్గా ఉండి, ఓపెన్గా ఉండి, ట్రాన్స్పరెంట్గా ఉండగలిగి, నిరంతరం కూడా ఏం నా దగ్గర ఏమీ లేదు, నథింగ్ ఓన్ నథింగ్, ఇదేం నా ఆస్తి కాదు, ఇదేం నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ బట్ ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి,
4: వండర్ఫుల్
2: అనే రకంగా ఎప్పుడైతే స్వామి చెప్పారో అది ఒక చక్కని ప్రభావం చూపించటం. రైట్ ఫ్రమ్ మై సబ్ కలెక్టర్ డేస్ అది స్వామి యొక్క అనుగ్రహం అనండి, గురువుల యొక్క అనుగ్రహం అనండి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనండి, ఆ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, పనిచేసిన ఏ జిల్లాలో అయినా ఎవరూ కూడా భేదాభిప్రాయాలతో నా గురించి మాట్లాడరు,
4: అవకాశం లేదు.
2: వాళ్ళు తప్పకుండా చెప్పొచ్చు, ఏమండి బలానా విషయంలో ఈయన తప్పు చేశాడు, ఏ నిర్ణయం బాగాలేదండి, బహుశా బిల్డింగ్ ఇలా కట్టుంటే బాగుండేది, లేదా వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుంటే బాగుండేది, లేదా స్టేడియం ఈ రకంగా కట్టి, ఇలా ఒక్కొక్క జాబ్ నా చేసిన ఉద్యోగాల గురించి చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, దీని ద్వారా ఆయన స్వలాభం పొందాడు అన్నది ఎవరు చెప్పడానికి అవకాశాలు లేవు. అది పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు, ధనాపేక్షతో అసలు ఏమాత్రం కూడా చేయని తీరు. కాబట్టి ఇది ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అప్బ్రింగింగ్ వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
0: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉన్నారు. ఇది తిరుపతి రేడియో స్థాయి స్టూడియో వారి

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

తంబురమీ జటాజూటమును చిరమున మెరయగమారదు తంబురమీత జటాజూటమును చిరమున మెరయగమారదు తంబురమీత జటాజూటమును చిరమున మెరయ త్రిశూలంబుతాపి పుతుహరుడు తదిం తదిం తదు కవిత కయనుచు త్రిశూలంబుతాపి పుతుహరుడు తదిం తదిం తదు కవిత

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

感觉让。

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తేట తెలుగులో అనుగ్రహించే దివ్యోపన్యాసాలను ప్రత్యక్షంగా వింటూ అందులోని పద్య గేయ వచన కవితామృత ధారలను తనివితీరా ఆస్వాదించగలగటం తెలుగుబిడ్డ చేసుకున్న అదృష్టం, తెలుగుగడ్డ నోచిన నోముల ఫలం. ఇది తెలుగుజాతికి అవతార పురుషుడు ప్రసాదించిన గొప్ప వెలుగు. మధురమైన భాష మంజుల గళముతో భక్తకోటి హృదిని భర్తిచేయు. సూటి మాటలు పలికి సూక్ష్మధర్మంబులే చెప్పుచుండు సాయి ఉప్పుమీర. ఇలా ప్రతి పద్యం అత్యంత హృద్యం. అలతి అలతి పదాలలో అనల్పార్థం దాగివుండే స్వామి పద్యసూక్తుల శక్తి అనంతం. హృదయాన్ని పలకరించి పులకరింపచేసే పదలాలిత్యాన్ని ఈ పద్యసూక్తులలో మనం గమనించవచ్చు. స్వామి పద్యసూక్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న సాయి పద్యరత్నాలు జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ సాయి పద్యరత్నాలు జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమాన్ని మరొకమారు మీరు ముందుకు తీసుకొస్తున్నది మీ గణేష్,
1: మీ స్వప్న.
0: ఇక ఈనాడు మనం స్వామి చెప్పినటువంటి ఒక అద్భుతమైన పద్యంలోకి వెళ్లబోతున్నాము. ఇది మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజెప్పే ఒక చక్కని పద్యం. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ పద్యం మనకి ఏం చెప్పబోతుంది, దాని నుండి స్వామి మనకి ఎలాంటి జీవిత పాఠాన్ని నేర్పించబోతున్నారో తెలుసుకుందాం.
1: సరే గణేష్, ముందుగా స్వామి యొక్క మధుర గళంలోని ఈ పద్యాన్ని ఒకసారి విందామా?

మన్నంబు పెట్టు దినము. మహనీయులవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీ తినములు. ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు, ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు.

0: ఈ పద్యంలోని స్వామి ఎవరికి చెప్తున్నారన్నది ముందుగా చూసుకుంటే సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా అంటున్నారు. సాధువు అంటే దయగలవాడు అని, సద్గుణములు కలవారికి, గణ్యులు అంటే గొప్పవారికి, అలాంటి సభ్యులకి చెప్తున్నారు అన్నారు. ఎందుకు అంటే వీరు మాత్రమే విచారణ చేయగలరు, అంటే మంచికి చెడుకి విచక్షణతోటి ఆలోచించి వారి బుద్ధిని ఉపయోగించి జీవితంలోని ఏది మనం పాటించాలి, దేనికి దూరంగా ఉండాలి, ఏం చేస్తే మనం జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచన కలిగిన వారికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది, దాన్నే అటువంటి వారికే చెప్పాలని స్వామి నిర్ణయించుకున్నట్టున్నారు. ఇంతకన్నాను వేరెద్ది ఎరుకపరతు అని చెప్తున్నారు. అంటే మీకు బోధించాలంటే ఇంతకన్నా వేరే ఏం లేదు, అంటే దీన్నే మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి అన్నట్టు కూడా ఇందులో అర్థమవుతున్నది గణేష్.
1: అవును, ఇంకొక చక్కని విషయం మనకి ఈ ఆఖరి రెండు లైన్స్ మనం చూస్తే, సారు సద్గుణ గణ్యులో సభ్యులారా, ఒకవేళ స్వామి చెప్పినటువంటి ఈ ప్రబోధన మనం పాటిస్తే ఆటోమేటిక్ గా ఆ సభలో ఉన్నవారు అందరూ కూడా సాధు సద్గుణులు అయిపోతారు అని స్వామి యొక్క ఉద్దేశం. ఎందుకంటే స్వామి ఫ్యూచర్ కూడా చూసి మనం ఏ విధంగా తయారవబోతున్నామో అన్న దృష్టితో కూడా స్వామి కొన్ని చెప్తూ ఉంటారు మనకి. మరి స్వామి, ఏది మనం గడిపినటువంటి సక్రమమైన దినము, లేకపోతే అది దినము అనిపించుకోదు అనేటువంటిది చక్కగా మనకి బోధపరిచేటట్టు చెప్తున్నారు. దీంట్లో మనకి తెలుసుకోవలసింది, ఒక దినంలోని ఎన్నో అవర్స్ ఉంటాయి మనకి, ఆ అవర్స్ ని మనం సద్వినియోగపరుస్తున్నామా లేదా.
0: అంటే దినము అంటే ఇక్కడ స్వామి కాలాన్ని ఉద్దేశించి చెప్తున్నట్టు కదా గణేష్.
1: అవును, మరి మన జీవితంలో ఆ కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటాము, ఏది చేస్తే ఆ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది, దాని గురించి స్వామి చక్కగా ఈ పద్యంలో 1, 2, 3, 4, 5 పాయింట్స్ చెప్తున్నారన్నమాట. సో ఆ పాయింట్స్ ఏమిటో మనం వివరంగా చెప్పుకుందాం.
0: తప్పకుండా. ముందుగా ప్రతి దగ్గర కూడా అటువంటి దినమే దినము అని, ప్రతిరోజు అంటే సమయాన్ని కూడా మనం ఎలా గడపాలి అన్నది స్వామి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే కాలం యొక్క ప్రాముఖ్యతని స్వామి మనకి వివరిస్తున్నారు. కాలం ఎంత పవిత్రమైనది కాకపోతే స్వామి దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం సద్వినియోగం పరుచుకోవాలని పదే పదే ఈ పద్యంలోని ఇన్ని రకాలుగా చెప్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే కదా, స్వామి ఎప్పుడు చెప్తారు కాలం ఎంత పవిత్రమైందంటే అది దైవంతో సమానము అని. కాలాయ నమః అని కాలానికి నమస్కరిస్తున్నాం మనం. కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, ఆ కాలానికి అతీతుడైన వాడు భగవంతుడు, కాలానికి లోబడిన వారు మనము అని చెప్తూ కాలాన్ని ఎంతో ముఖ్యమైనదిగా మన జీవితంలో చెప్తారు. మరి అటువంటి ఎంతో ముఖ్యమైన దాన్ని మనం కోల్పోతే ఇంకా జీవితమే శూన్యము అన్న భావంతో స్వామి ఇక్కడ కాలం యొక్క ప్రాముఖ్యాన్ని దినము దినము అని చెప్పి మనకి చక్కగా వివరిస్తున్నారు.
1: అవును, ఈ సమయంలో నాకు ఒక కబీర్ దోహ గుర్తొస్తుంది, కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, పర్లే పీడా హోయిగి అని కబీర్ దాస్ యొక్క ఒక శ్లోకం ఉన్నది. ఏం చెప్తుందంటే, నువ్వు రేపు చేయాలనుకున్నది ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చేయాలి అనుకున్నది ఈ నిమిషంలో పూర్తి చెయ్యి. ఎందుకంటే ఏ నిమిషాన్ని ప్రళయం వస్తుందో, ఏ నిమిషంలో మనం అందరం దాంతో పాటు వెళ్లిపోతామో, మన జీవితకాలం చాలా క్షణికమైనది.
0: అంటే మంచి ఆలోచన వచ్చినప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయొద్దు, వాయిదా వేయకుండా అనుకోగానే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే చేయమంటారు. అలాగే ఏదైనా ఒక చెడ్డ ఆలోచన అనిపించినప్పుడు, ఒక చెడ్డ పనిని చెయ్యాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు స్వామి ఆగమంటారు, కొంచెం వెయిట్ చేయి, సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం అని ఆగమంటారు. ఎందుకంటే ఆ చెడ్డ ఆలోచనని మనం చేయడం వల్ల మనకి గాని చుట్టుపక్కల వాళ్ళకి గాని ఉపయోగం ఉండదు. అదే మంచి ఆలోచనని నువ్వు ఈ దోహాలో చెప్పినట్టు వెంటనే చెయ్యకపోతే దాన్ని ఆచరించే అవకాశం మళ్ళీ దక్కుతుందో లేదో అని కూడా చెప్తారు.
1: ఇంగ్లీష్ లో ఒక చక్కని కొటేషన్ ఉన్నది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని. అంటే మరి సమయం మన కోసం ఎప్పుడు ఆగదు. మనం యాక్చువల్ గా జీవితకాలంలో పుట్టిన దగ్గర నుంచి మనకి కౌంట్ డౌన్ మొదలవుతుంది అన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. మనం పుట్టిన దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని పర్పస్ ఏమిటి అనేది రియలైజ్ అయ్యి ఏ పని చేయాలో ఆ పని మనం చేస్తే దానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి చెప్తారు.
0: ఇంకొక చక్కని విషయం స్వామి మనకెప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ కాలం అన్నది మళ్ళా తిరిగి రాదు అని చెప్తారు. అంటే పల్లంలోకి పారే నీరు గాని కాలం గాని మళ్ళా వెనక్కి రావు అన్నది చాలా నిజం. దాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. అంటే పోన్లే అయిపోయింది కదా, మళ్ళా వస్తుంది, వాట్స్ దేర్ ఇన్ దట్ అని అనుకోవచ్చు మనం. కాకపోతే ఈ రోజు గడిచిపోయిన కాలం ఇప్పుడు, లాస్ట్ అవర్ లో జరిగిన కాలం ఇప్పుడు రాదు, నిన్నను ఈ రోజు మళ్ళా రమ్మన్నా రాదు. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా తెలిసి చేయమంటున్నారు. తెలిసి మంచి చేయాలి, తెలిసి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అంతేకాకుండా కాలాన్ని వృధా చేయడం పాపం అని కూడా చెప్తున్నారు స్వామి. అంటే పర్వాలేదండి, పుణ్యం కాకపోయినా మంచి పని కాకపోయినా పర్లేదు, ఏదో న్యూట్రల్ గా ఉన్నా పర్వాలేదు, కానీ కాలాన్ని సద్వినియోగపరచుకోకపోతే అది పాపంతో సమానం. ఎందుకంటే ఇంతటి విలువైన కాలాన్ని మనం కోల్పోతే మన జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఎన్నో జన్మలుగా మనం మానవ జన్మ ఎత్తడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సఫలీకృతమై ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం మంచి చెయ్యాలి, మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాం కదా గణేష్. అసలు
1: ఆ మంచి అంటే
0: అసలు మంచి కార్యాలంటే ఏంటని మనకు డౌట్ రావచ్చు. దానికి కూడా స్వామి చక్కగా వివరిస్తున్నారు కదా. ఇందులో ముఖ్యంగా ముందు స్వామి ఏం చెప్తున్నారంటే, భక్తులందరూ చేరి భగవంతుడాయనచు చెవులకింపుగా నుతి చేయు దినము. ఏ రోజైతే నువ్వు ఎవరితో కూడి చెయ్యాలి, భక్తులందరితోటి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కంపెనీ మనకు చెప్తున్నారు ఎవరితో ఉండాలి అని. అంతే కదా, భగవంతుడు నుతి చెయ్యాలి అంటే భగవంతుణ్ణి కీర్తిస్తున్న వాళ్ళు, భగవంతుని ప్రేమిస్తున్న వాళ్ళతో ఉంటేనే మనకు కూడా భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. కాబట్టి అటువంటి భక్తుల్ని చేయమంటున్నారన్నమాట. కాబట్టి ఆ భక్తుల కంపెనీ మనం ఎంచుకుని భగవంతుడా అనుచు చెవులకు ఇంపుగా నుతి చేయి అని చెప్తున్నారు. నోరు నవ్వంగా హరికీర్తనము చేయమంటారు కదా, అలాగా మనం చెప్పే కీర్తనం భగవంతుడికి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగించేటట్టుగా అలా ఇంపుగా చేయమని స్వామి చెప్తున్నారు. ఏ రోజైతే నువ్వు అటువంటి భగవంతుడి కీర్తనం సంకీర్తనం చేస్తావో, భగవంతుని స్తుతిస్తావో, అదే సరి అయిన దినము అని చెప్తున్నారు ఇక్కడ.
1: అవును, దీంట్లో మనం ఒక చక్కని పాయింట్ మనం గుర్తించవచ్చు. స్వామి సాయి భక్తులందరికీ ఏర్పరిచినటువంటి నవసూత్ర నియమావళిని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దాంట్లో ఒకటి, కుటుంబం అంతా వారానికి ఒకరోజైనా కలిసి ఇంట్లో భజన చేసుకోమని స్వామి చెప్తారు. అంటే ఈ సామూహికంగా చేసే ప్రతి యాక్టివిటీలో కూడా ఆ కలిసికట్టుతనము, ఒకళ్ళు చేయకపోయినా సరే నలుగురిని చూసి ఆ ప్రోత్సాహంతో ఆ ఇండివిజువల్ కూడా చేసే ఒక అవకాశం దక్కుతుంది. అందుకోసం స్వామి ఈ గ్రూప్ యాక్టివిటీ అనేది మనకి అలవాటు చేశారన్నమాట. మరి కుటుంబం నుంచే మార్పు అనేది మొదలవ్వాలి కాబట్టి స్వామి ఈ భజన కుటుంబం అంతా కలిసికట్టుగా చేయాలని స్వామి చెప్తారు.
0: దాంతోపాటు రెండు రకాల భగవంతుని ధ్యానించే విధాలు చాలా రకాలున్నాయి. అందులో స్వామి చెప్తారు ముఖ్యంగా కీర్తనం సంకీర్తనం అంటారు. అంటే చూడు, మనం ఇంట్లో కూర్చొని భగవంతుణ్ణి నాకు నచ్చిన పాట ద్వారా నేను పాడుకోవచ్చు, స్వామి గురించి ఆలోచించవచ్చు, లేకపోతే ఏదైనా స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. కానీ స్వామి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే సంకీర్తనానికి ఇస్తారు. సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అంటారు. అంటే అందరూ కలిసి చేసే కీర్తనాన్ని సమ్యక్ కీర్తనం, అంటే ఒక బృందంగా ఒక గ్రూప్ గా చేసే యాక్టివిటీని సంకీర్తనం అంటున్నాం. దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. ఒకసారి స్వామి చెప్తూ ఎందుకు ఇలాగ సంకీర్తనం చెయ్యాలి అన్నారంటే, ఆలోచిస్తే గణేష్, మనం ఒక్కొక్కళ్ళం కూర్చొని ఇంట్లో జపం గాని ధ్యానం గాని స్తోత్రం గాని చేసినప్పుడు ఫిజికల్ గా మనం ఆ యాక్టివిటీ చెయ్యొచ్చు, కానీ నిజంగా మనం ఏకాగ్రత పూర్తిగా భగవంతుడి మీద లగ్నం అవుతున్నాదా అంటే చాలాసార్లు కాదు. ఇంకా మనం అంత పరిపక్వ స్థితికి రాలేదు కాబట్టి. అదే మనం ఒక భజన మందిరంకి వెళ్ళో, ఒక భజన గ్రూప్ తో కూర్చొని భజన చేసినప్పుడు, అయితే 10 మంది కలిసి ఒక స్తోత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ 10 మందిలో ఏ ఒక్కరు భక్తితో భగవంతుణ్ణి కీర్తించినా భగవంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడట. వారి భక్తి వల్ల, వారికి కుదిరిన కాన్సన్ట్రేషన్ వల్ల దాని ప్రభావం మిగతా 9 మంది, మిగతా ఆ బృందంలో ఉన్న అందరి మీద కూడా ఆ ప్రభావంతో వాళ్లు కూడా ఆ కాన్సన్ట్రేషన్ కుదిరిన వారికి పొందిన లాభాన్ని పొందుతారు అని చెప్తున్నారు స్వామి. అందుకు 10 మందితో కూడి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తుంది. కాబట్టి అందరూ కలిసి సంకీర్తనంలోని భగవంతుణ్ణి స్తుతించడానికి, ఒక దగ్గర చేరాలి అని స్వామి చెప్తున్నారు.
1: అవును, ఎంతో చక్కగా మన భజగోవిందంలో చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంతా ఈ సత్సంగంతో ప్రారంభమవుతుంది. అంటే ఒకే విధమైనటువంటి ఆలోచన సరళి ఉన్నవాళ్లు కలిసికట్టుగా ఒక మంచి పని చేసినప్పుడు దాని యొక్క ప్రభావం ముక్తిదాకా తీసుకుని వెళ్తుంది అని మనకు చక్కగా తెలుస్తుంది. మరి ఈ సంకీర్తనం అందరూ కలిసి చేయడంలో ఉన్నటువంటి ఆ అందము ఆనందము ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. తెలంగాణకు చెందినటువంటి ఆసిఫాబాద్ జిల్లా, అది మారుమూల ఒక గ్రామము తెలంగాణలో. ఆ డిస్ట్రిక్ట్ లో, ఆ విలేజ్ లో భక్తులందరూ ప్రతి నిత్యం నగర సంకీర్తనకి వస్తారు. ప్రతి సాయంకాలం వాళ్ల భజన మందిరంలో భజన జరుగుతూ ఉంటుంది. అంటే వారు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రతి సాయంకాలం వాళ్ళు టైంకి గాని భజనకి వెళ్లకపోతే వాళ్ళకి భజన మందిరంలో కూర్చోడానికి అవకాశం దొరకదు. వాళ్ళు రోడ్డు మీద నించుని భజన వినాల్సి వస్తుంది అనమాట. అంటే అంత ఉత్సాహంతో, అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆ భజనలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది. వీళ్ళు మహారాష్ట్రకి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నారనమాట. సో అందుకు ఈ భక్తి మూమెంట్ అనేది మహారాష్ట్రలో చాలా విరివిగా మనకి డెవలప్ అయిందని స్వామి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. భక్త తుకారాం గాని, జ్ఞానబాయి గాని, అందరు, జ్ఞాన్దేవ్, సతీ సక్కుబాయి, వీళ్ళంతా ఆ మహారాష్ట్రకి చెందినటువంటి ఆ సంతులు. ఆ వారి యొక్క ఆ నామ సంకీర్తన ప్రభావం వల్ల ఈ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కూడా నిత్యం ఈ భజనలు చేయటము, ఈ పండరీ భజనల్లో పాల్గొనటము, గొల్లశుద్ధులు, వివిధ రకాలైనటువంటి జానపద కళల ద్వారా వారు భగవంతుని యొక్క చరిత్రను, భగవంతుని యొక్క కథలను 10 మందికి తెలియజేస్తారనమాట.
0: వాళ్లు పంపించిన ఫొటోస్ కూడా చూస్తే గణేష్, నగర సంకీర్తనలోని ఎంత ఆశ్చర్యం ఆనందం కలిగాయంటే ఆ చిన్న పిల్లలు, 3-4 సంవత్సరాలు నడక వచ్చిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ నగర సంకీర్తనలో ప్రతిరోజు పాల్గొంటారట. అది అసలు చూడడానికే చాలా బాగుంది. అంత చిన్న చిన్న పిల్లలు వైట్ డ్రెస్సులు వేసుకుని, అంటే పెద్దవాళ్లు చేస్తున్న కార్యక్రమం వల్ల పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఆ ఊర్లోని ఆ నగర సంకీర్తనం చేయడం వల్ల ఆ యువత మీద ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళు ఎంతో చక్కగా వివరించారు కదా. మరి ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ నామ సంకీర్తనం చేస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే ధ్యాస పడ్డం వల్ల, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, అసలు వాళ్లలో మనస్పర్ధలన్నవే లేవుట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన విషయం చెప్పినప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అంటే దాన్ని క్వశ్చన్ చేయడం గాని వాదించడం గాని ఉండదు, అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్దలు చెప్పారు చెయ్యాలి అని. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి మీద దృష్టి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా అంత ముఖ్యమైనవి కావు, దాని మీద టైం వేస్ట్ చేసుకోకూడదు అన్న జ్ఞానాన్ని వాళ్ళు పొందారు.
1: అవును,
0: మనం లౌకిక విద్యల్లో ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు నిజమైన ఆత్మ విద్యలో, బ్రహ్మ విద్యలో, భగవంతుడిని చేరే విద్యలో ముందుకు వెళ్తున్నారనిపించింది. అంటే మనం ఈ లౌకికమైన చదువులు చదువుకొని ఇంకా దిగజారిపోతున్నామేమో అనిపిస్తున్న సమయంలోని, అంటే లౌకికంగా అంత ఏమీ తెలియదు, వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏమీ రాదేమో అనుకుంటాం, కానీ వారు పొందిన జ్ఞానం, వారు ఆ సమతౌల్యమైన మానసిక స్థితి, ఆ ఆలోచన విధానం చూసినప్పుడు వాళ్ళు ఈ మామూలు చదువుకున్న ఈ అన్ని చదువుల కన్నా కూడా ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని పొందారేమో అనిపిస్తున్నది.
1: చాలా బాగుంది. ఆసిఫాబాద్ జిల్లా వారి అనుభవం ద్వారా మనం సంకీర్తన యొక్క ప్రభావం ఏంటో తెలుసుకున్నాము. ఈ సందర్భంలో నాకు ఒక చక్కని అనుభవం గుర్తొస్తున్నది. మనందరికీ తెలిసిన పెద్దలు, సాయి భక్తులందరిలో సుపరిచితులు కల్నల్ జోగారావు గారు, స్వామి దగ్గర ఎన్నో ఏళ్లు సహచర్యంతో అదృష్టాన్ని నోచుకున్నవారు. ఆయన ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి చాలా ఆదుర్దాగా, చాలా ఆతృతతో చెప్పారట, స్వామి నాకు ఏ జపము, ఏ ధ్యానము రాదు, అసలు భజన పాడడం అంతకన్నా రాదు, జపము తపస్సు ఏమి నా కాన్సన్ట్రేషన్ కూడా నిలవదు, నేను ఒక్క నిస్వార్థ సేవ మాత్రం చేయగలను స్వామి అని అన్నారట. అంటే అప్పుడు స్వామి ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వి, ఎందుకంత బాధపడతావు, అందరూ స్వామి స్వామి స్వామి అంటూ నా వెనకాతలు పడతారు, నేనేమో జోగారావు జోగారావు జోగారావు అంటూ నేను నీ నామ సంకీర్తనం చేస్తాను, నేను నీ వెంట పడతాను. సేవకు ఉండేటటువంటి ప్రాముఖ్యత అటువంటిది. సేవ చేసిన ఒక భక్తుడికి భగవంతుడు ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాడు, భగవంతుడు ఏ విధంగా తన వెన్నంటే ఉంటాడు అన్న ఒక చిన్న ఎరుకని స్వామి ఆ అనుభవం ద్వారా మనకు కల్పించారు.
0: చాలా బాగుంది గణేష్. అంటే మనందరం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అని చెప్తాం, కాని స్వామి చెప్తారు భగవంతుడి మీద ప్రేమ మీరు ఎలా వ్యక్తం చేయగలరు, అది భగవంతుడికి ఎలా అర్థమవుతుంది అంటే మీరు చేసే సేవ ద్వారానే, మీరు పక్కవారికి ఉపయోగపడడం ద్వారానే మీరు భగవంతుడి మీద ప్రేమను వ్యక్తం చేయగలరు అని చెప్తారు. కాబట్టి మనం మానవ శరీరం వచ్చింది స్వార్థంగా మన పనులు మనం చేసుకుంటూ మనకు ఆనందం కలిగించే పనులు మనం చేసుకోవడంతో పాటు పక్కవారికి కూడా ఉపయోగపడే పనులు చేయడం ద్వారానే మనం ఉద్ధరించబడతామని చెప్తున్నారు. అందుకే నువ్వు ఇందాక చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. అంటే ప్రార్థన చెయ్యకూడదని చెప్పటం లేదు, ప్రార్థనతో మన సాధన ఆగిపోకూడదు అని స్వామి చెప్తున్నారు. ఆ తర్వాత దాన్ని సేవ వరకు వెళ్తేనే పరిపక్వత చెందుతుంది అని.
1: మరి మన ఉద్ధరణ అందరి ఉద్ధరణలో ఉందని, అంటే అవర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్ అంటారు స్వామి. 10 మంది ఆనందంగా ఉండడం చూసి మనం ఆనందపడతాం, ఎందుకంటే మనిషి సమష్టి జీవుడు అన్న సంఘజీవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదన్నమాట. మరి మనం ఒక్కడమే భగవంతుణ్ణి చేరిపోతే సరిపోతుందా? కాదు, మనతో పాటు 10 మందిని తీసుకుని వెళ్ళాలి. భగవంతుడు ఎప్పుడు స్వామి చెప్తారు కదా, మీరు నాకు చేయగలిగిన సేవ అద్భుతమైన సేవ ఒకటి ఉంది, మీ అందరూ కలిసి ఒక్క కొత్త భక్తుడినైనా నా దగ్గర తీసుకుని వస్తే అంతకన్నా మించిన సేవ లేదని స్వామి చెప్తారు. మరి ఆ విధంగా ఆ ప్రయత్నంలో మనం ఎలా సేవ చేస్తూ స్వామి దగ్గరికి చేరాలో మనం ఈ పద్యం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇక్కడ 2 స్టాంజాలు చెప్తున్నారు కదా గణేష్, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటకి నున్న దినము. అంటే చూడు, నాకేదో ఉంది వాళ్ళకి ఇస్తున్నాను సాయం చేస్తున్నాను అన్న అహంకారం కాదు, ఏ భావంతో ఉండాలి అంటే అన్నదమ్ముల్లా ఉండాలి. మా ఇంట్లో మా అన్నయ్యకి కష్టం వచ్చిందనుకో, లేకపోతే తనకి ఏదైనా కావాలి, లేకపోతే తను తినలేదు, నా అక్క చెల్లెలు తినలేదు, అప్పుడు మనం ఎంత బాధపడతాం, అయ్యో తను తినలేదు వాళ్ళకి ఎలాగ కష్టాన్ని తీర్చి బోదార్చాలని చూస్తామో, బీదల్ని ఎవరికైతే సహాయంలో ఉన్నవారిని చూసినప్పుడు ఆ భావంతో మనతో ఉన్న మన అన్నదమ్ములు మాదిరి వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ కష్టాన్ని దూరం చేసిన రోజు నిజమైన రోజు, మిగిలినవేవైనా రోజులేనా, అవన్నీ కూడా నిజమైన దినాలేనా అని స్వామి ఇక్కడ మనని ప్రశ్నిస్తున్నారు.
1: చాలా బాగుంది. ఈ సందర్భంలో నాకు ఒక చక్కని అనుభవం ఒకటి గుర్తొస్తుంది. మనందరికీ సుపరిచితులు స్వామి భక్తులు శ్రీ రోమల్ గారు. ఆయన శివం స్వర్ణోత్సవ సందర్భంగా కొంతమంది తమ మనోభావాలను పంచుకున్న సమయంలో ఒక చక్కని పాయింట్ ఆయన వ్యక్తపరిచారు. స్వామి దగ్గరికి వచ్చినటువంటి వైనంని వివరిస్తూ ఆయన, ఒకరోజు ఏ రోజైతే మా ఫ్రెండ్ ఒక అతను నా దగ్గరికి వచ్చి, ఒక సర్వీస్ యాక్టివిటీ జరుగుతుంది శివం అనే ప్రదేశంలో, సత్యసాయి భగవానుడి దగ్గరికి వెళ్లాలి మనం, నువ్వు నాతో పాటు రా అని పిలిచిన రోజు ఆయనకి ఆయన జీవితంలో గోల్డెన్ లెటర్ డేగా, ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన రోజుగా మారిపోయింది. అది అసలైన పరివర్తన తీసుకొచ్చిన రోజు అది. ఎందుకు అంటూ ఆయన వివరిస్తున్నారు. స్వామి సేవ చేసే భాగ్యము, ఎన్నో వ్యసనాలకి గురైపోయినటువంటి ఆ యువదశలో ఈ ఫ్రెండ్ చెప్పగా, ఇందాక మనం అనుకున్నట్టు మనం ఒక్కడమే సేవ చేయకుండా 10 మందిని కూడా ఆ మార్గంలో నడిపించడం అనేది మనం చేసుకోగలిగిన మహద్భాగ్యము.
0: అంటే దానిలో ఉన్న ఆనందం మనకు తెలుసు కదా.
1: అవును.
0: అంటే ఒక స్వీట్ తిన్నాం అనుకో, అది తిన్న ఆనందం తెలుసు కాబట్టి 10 మందికి తీస్తే వాళ్ళు కూడా తిని ఆనందిస్తారు అని మనం ఎలాగ భౌతికమైన ఒక స్వీట్ కి ఆలోచిస్తాము. స్వామిని, స్వామి నామాన్ని, స్వామి సేవని రుచి చూసిన మనం దాన్ని పక్క వారికి కూడా అందించినప్పుడే అది ఇంకా ముందుకు వెళ్తుంది, మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: అవును. మరి రోమల్ సార్ చెప్పినటువంటి ఆ అనుభవము, ఈ సేవ చేయడం ద్వారా ఆయన జీవితంలో వచ్చిన మార్పు, ఆ దినము ఏ రోజైతే ఆయన సేవలో ప్రవేశించారో అదే అతని జీవితంలో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి ఆ దినాన్ని గురించి ఆయన వివరిస్తున్నారు. ఆ అనుభవాన్ని మనం విందాం.
0: తప్పకుండా గణేష్.
2: 53 ఇయర్స్ బ్యాక్ నన్ను ఒక సేవాదళ సభ్యులుగా మీరే ఎన్నుకున్నారు, అప్పుడు కాలేజీలో అన్ని చెడు అలవాట్లు ఉండేవి నాకు. కాలేజీకి నెలకి ఒక్కసారి వెళ్లేవాళ్ళం స్వామి, అది కూడా తన కనుమ రోజులన్నీ మ్యాట్నీలు, ఈ సినిమాలు, సిగరెట్ తాగడము, మళ్ళీ నేను తాగుడు, పేకాట ఆడటము, ఈ విధంగా మళ్ళీ ఏమో జడదా పాను. మీరు అప్పుడు పాను తినేవారు, మేము అనుకునేవాళ్ళము స్వామి కూడా పాను తింటున్నారని, కానీ మేము దానిలో టొబాకో వేసుకుని టొబాకో పాను తినేవాళ్ళము. ఈ విధంగా చెడు అలవాట్లతో కుళ్ళిపోతుండగా మా ఫ్రెండ్ ఉదయభాను ప్రభు వచ్చి, శివంకి రా, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, బాబా గారు అంటూ వస్తున్నారు, షిరిడి బాబా అవతారము, రమ్మని నన్ను లాక్కుని వెళ్లారు. అది స్వర్ణ రోజు నాకు. ఆ రోజు నుంచి ప్రతి గురువారము ఆదివారము మా ఇల్లు 12 కిలోమీటర్లు ఉండేది. అది ఏమి అనుబంధమో తెలియదు, కాని స్వామిని చూడకుండగానే నన్ను సేవాదళ సభ్యులు చేసినారు. ప్రతి ఆదివారము గురువారము స్వామి దగ్గర అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చినారు స్వామి. అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అప్పుడు చెమటలు పట్టి ఆ చెమట ఆ సిమెంట్ లో ఆ ఇసుకలో కలుస్తుంటే మా ఫ్రెండ్ ఎంతో ఆనందంగా చెప్పేవాడు, చూడు మన చెమట కూడా శివం గోడల్లో వెళ్తుంది, చక్కగా శక్తి ఉందనుకుంటే శక్తి ఉంది, లేదనుకుంటే లేదు అనే ఒక స్లోగన్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా మేము చక్కగా సేవ చేశాము స్వామి. అది ఎందుకో తెలియదు, మీరు అనుకుంటే 3 నెలలు అయ్యాయి శివము, 3 సంవత్సరాలు పట్టింది స్వామి. మా గురించి అది ఎట్లానే డిలే చేస్తూ ప్లాన్లు మారుస్తూ ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతి 6 నెలలకి 4 నెలలకి పుట్టపర్తి నుంచి తమరు వచ్చి మమ్మల్ని అంతా దీవించేవారు, అన్ని విధాలా మమ్మల్ని సంతోషపెట్టేవారు. అప్పుడు పెద్దవారు మా రమణ్ రావు గారు, దొరగారు జస్టిస్ ఈశ్వర్ ప్రసాద్ గారు, సత్యమూర్తి గారు, వాళ్లతో మీరు చక్కగా మాట్లాడుతుంటే మాతో మాట్లాడినట్టుగా మేము భావించేవాళ్లము, ఏమీ తెలిసేది కాదు మాకు. స్వామి ఒక్క చూపు దూరాన్ని నుంచి మాకు పడితే ఆ రోజు నిజంగా ఎంత ఆనందం పడిపోయేవాళ్లము. అందుకుని మేము మా ఫ్రెండ్ చెప్పేవారు శివం చుట్టూ, అది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కాలేదు, 3 సార్లు తిరిగి ప్రార్థన చేద్దాం మనం, మనకిద్దరికి చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పి స్వామి వారు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చెడు అలవాట్లు వదిలిపెట్టినాము. మొట్టమొదట తాగుడు వదిలిపెట్టాము, తర్వాత నెమ్మదిగా పేకాట ఆడుతూ మానేసినాము, తర్వాత నాన్ వెజిటేరియన్ మానేసినాము. ఇట్లా ఈ విధంగా జడదాపాను, సిగరెట్లు 4 ప్యాకెట్లు తాగేవాళ్ళం. అవి మానటానికి టైం పట్టింది, అయినా స్వామివారు మీరు ఒక్క పూట గాని ఒక్క మాట గాని మమ్మల్ని ఎత్తి చూపలేదు. ఎంత ప్రేమ అంటే 1000 తల్లుల ప్రేమ. ఇన్ని తప్పులు చేస్తున్నారు అని మా రమణరావు గారిని ఎవరు చేస్తే మా స్కార్ఫ్ లాగి పాడేసేవారు బయటికి, అయినా కూడా మీరు ఎంతో ప్రేమతో, ఒక తల్లి ప్రేమతో మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకునేవారు, గాని ఒక్క మాట అనలేదు. కానీ డ్రీమ్స్ లో వచ్చి స్వామి మీరు శివుడిలాగా వచ్చి డ్రీమ్లో వచ్చి ఇది మానని చెప్పేవారు, ఒకసారి ఇన్స్పెక్టర్ లాగా వచ్చి మానమని చెప్పేవారు, కఠినంగా చెప్పేవారు, ఒక తల్లి ప్రేమతో చెప్పేవారు, ఈ విధంగా డ్రీమ్స్ లో చెప్పేవారు. కానీ మమ్మల్ని ఒక్క 7 సంవత్సరాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా ఇన్ని దర్శనాలైనా కూడా ఒక్క ఎదురుపెట్టి చెప్పలేదు. అదే నిజమైన అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ. ఈ శివం కన్స్ట్రక్షన్ అప్పుడు స్వామివారు మాకు బ్యాడ్జెస్ ఇచ్చినారు, సేవాదళ బ్యాడ్జెస్. అప్పుడు ఎర్ర స్కార్ఫ్ ఉండేది, ఆరెంజ్ స్కార్ఫ్, తర్వాత బ్యాడ్జ్ కూడా ఉండేది. అది 53 సంవత్సరాల నుంచి ఈ బ్యాడ్జ్ ఇంకా ఇట్లానే ఉంది, అది పగల్లేదు, క్రాక్ ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా స్నానం చేసేటప్పుడు తప్ప అది ఎప్పుడు నిత్యం ఇట్లా నా గుండెకే ఒక మంగళసూత్రం లాగా అంటుకుని ఉంటుంది, ఎప్పుడు తీసేవాడిని కాదు.
0: నిజంగా గణేష్, ఒకసారి ఆలోచిస్తే మనం ఎన్ని రోజులు ఇంత టైం ని ఎలా గడిపేస్తున్నామో కదా. నిజంగా అసలు స్వామి చెప్పినట్టు ఈ విధంగా చాలా వేల మీద లెక్కబెట్టే రోజులే మనం మన లైఫ్ లో నిజమైన రోజులేమో. కాబట్టి ఇప్పటికైనా మనం స్వామి చెప్తుంది పదే పదే నెమరు వేసుకోవడంతో పాటు దాన్ని ఆచరిస్తే ఇంకా మనం ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు, మన ఈ మానవ జీవితాన్ని కూడా ఉద్ధరించుకోవచ్చు. మరి ఇలాంటి హైదరాబాద్ యూత్ కూడా ఒక సేవా కార్యక్రమాన్ని వారు చేపట్టారట. నిజంగా ఆ సేవ వల్ల, అంటే ఇందాక స్వామి చెప్తున్నట్టు అన్నదమ్ముల మాడికినున్న దినము, అంటే నా తోటివారు కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే వారు పైకి రాలేని స్థితిలో ఉన్నప్పుడు భౌతికంగా కూడా వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని, వాళ్ల కోసం ఏదైనా చేసినప్పుడు మన సమయాన్ని మన తెలివితేటలను ఉపయోగించి అది భౌతికంగా వాళ్లకి అంటే ఆర్థికంగా ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబంలోని బంధాలను కూడా ఎలా మెరుగుపరుస్తుంది అని చెప్తూ ఒక సాయి యువత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. గణేష్, ఒకసారి విందాం.
1: తప్పకుండా.
3: స్వామి సేవ చేస్తుంటే సేవ చేసేవారు అనగా సేవలో పాల్గొనేవారు, సేవలు అందుకునేవారు అనగా ఎవరినైతే మనం బెనిఫిషరీస్ అంటారో వాళ్ళు, ఈ సేవ ప్రక్రియలో ఉండే ప్రతి ఒక్కళ్ళు వారి వారి జీవితాలని స్వామి ఎలా మారుస్తారో, ఎలా వాళ్ళ జీవితంలో పరివర్తన తెస్తారో, ఎలా వాళ్ళ జీవితాలు వికసిస్తాయో అనే దానికి ఒక మంచి ఉదాహరణ హైదరాబాద్ యువతగా మేము కొన్ని సంవత్సరాల క్రితం 2005 ఆ ప్రాంతం 2006 ఆ ప్రాంతంలో మేము శ్రీ సత్యసాయి రీప్రోగ్రామింగ్ లైవ్స్ అని శివంలో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రీప్రోగ్రామింగ్ లైవ్స్ అనే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టామండి. అప్పట్లో ఏమిటంటే కొంచెం మా బ్రదర్స్ అంతా కొంచెం రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే చాలా మటుకు కంపెనీస్లో వారికి గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు కానీ వాళ్ళకి సరైన స్కిల్స్ లేవు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి. సో ఈ స్కిల్స్, ఈ గ్యాప్ని మనం ఎలాగైనా మనము కూర్చాలి అని చెప్పి దానికి తగ్గట్టు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామని అనుకున్నాం. అనుకుని చాలా సింపుల్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ తోటి మొదలుపెట్టాము. ఇది ఎవరికోసము ఫస్ట్ మొట్టమొదటి ప్రోగ్రామ్ ఎవరికోసం చేశామంటే 10th class 12th class లో నుండి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే 10th 12th పాస్ అయ్యాక ఇంకా పై చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేకుండా డ్రాప్ అయిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ల కోసం ఒక బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కోర్స్ పెట్టి వాళ్ళకు కొంచెం స్కిల్స్ బిల్డింగ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఒక 3 మంత్స్ కోర్స్, అంటే 3 నెలల పాటు ఉండే ఒక కోర్సు డిజైన్ చేశాం. దీనికి వీళ్ళు ఇట్లాంటి అవసరమైన వాళ్ళకి అందజేయాలి, ఈ కోర్సు యొక్క వివరాలు అందజేయాలి అని చెప్పి మేము వేరే పేపర్లో వేశాము, అలాగే రేడియో ఎఫ్ఎం ఛానల్లో కూడా అనౌన్స్మెంట్లు అవి చేపించాము. అయితే దీంట్లో ఒక సంఘటన ఏంటంటే ఒక పిల్లవాడు ఎవరైతే 12th class చదివేశాక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ట్రై చేసి చేయలేకపోయిన వాడు, అతని ఇంటి నుంచి పారిపోయి ఒక ఇరానీ కేఫ్ లో అతను చాయ్ పోసే అబ్బాయి లాగా పనిచేస్తున్నాడు అక్కడ. అప్పుడు అక్కడ ఎఫ్ఎం రేడియోలో వాళ్ళ ఓనర్ గారు ఎఫ్ఎం రేడియో పెట్టుకుంటే అందులో ఈ ప్రోగ్రామ్ గురించి విని మన దగ్గరికి వచ్చాడు. శివంకి వచ్చి దాని ఎంట్రన్స్ అది రాసి ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు. 3 నెలల పాటుగా కోర్సులో వీళ్ళందరికీ కూడా ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని ట్రైనింగ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు కూడా చాలా మంది ఇది శివంలో చేస్తున్నారని తెలుసుకుని వచ్చి చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బీపీఓ కంపెనీలు అట్లాంటివి పెట్టుకున్న వాళ్ళు, మేము మీ ప్రోగ్రామ్ నుంచి మంచి విలువలతోటి మీరు చెప్తున్నారు మీ పిల్లలకి, ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన పిల్లల్లో కొంతమందిని మేము మా కంపెనీల్లో తీసుకుంటామని చివరి దశలో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి కొంతమంది పిల్లల్ని వాళ్ళు ఆఫర్ లెటర్లు కూడా ఇస్తాము అన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయే కోర్స్ అయిపోయే టైంకి మేమేమన్నామంటే ఈ పిల్లలందరితోటి మీరు మీ పేరెంట్స్ని మీ తల్లిదండ్రుల్ని పిలుచుకురండి, మనం ఒక చిన్న కాన్వొకేషన్ లాగా చేద్దాము, వాళ్ళ సమక్షంలో మీకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాళ్ళ సమక్షంలో మీకు సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు, బాగుంటుంది, శివం కళకళలాడుతుంది, అందరూ ఈ బెనిఫిషియరీస్ అంటే ఎవరైతే ఈ కోర్సు నుంచి లబ్ధి పొందారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇలా స్వామికి కూడా కనెక్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుని అలా చెప్పామన్నమాట. ఇలా చెప్పినప్పుడు ఈ పిల్లవాడు ఎవడైతే ఇలా వచ్చాడో, ఇతని సంగతి మాకు తెలియదు, యాక్చువల్లీ మాకు ఎవరికి కూడా ఇతను ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలియదు, అతను చెప్పలేదు. అయితే ఈ తల్లిదండ్రుల్ని తీసుకురండి అనేటప్పటికీ అతనికి పాపం అతనేమో 3 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పారిపోయాడు కాబట్టి ఏ కనెక్షన్ లేదు ఇంటి వాళ్లతోటి. సో అతను కూర్చుని ఏదో కొంచెం బాధపడుతున్నాడు మూల కూర్చుని. ఏమైందిరా నీకు ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఇతను, ఇలా సార్ నేను ఇలా మూడేళ్ల క్రితం మీ ఇంటి నుంచి పారిపోయాను, ఇంకా మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు, ఈ పిల్లాడికి తండ్రి లేడు, ఓన్లీ తల్లి ఒకటే ఉంది అండ్ ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని వదిలేసి పారిపోయాడు అని కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే మూడు నెలలుగా స్వామి చెప్పిన విలువలు, స్వామి ఎలాగైతే అన్ని తల్లిదండ్రులు దైవ సమానము, మనం వాళ్ళని అలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మంచి స్వామి చెప్పే యువతతో చెప్పే మంచి విషయాలన్నీ కూడా చాలా షేర్ చేశాం ఈ పిల్లలతో. సో అతనికి ఆ బాధ కూడా ఉంది, అయ్యో నేను ఇలా ఇంటిని వదిలేసి అమ్మను వదిలేసి వచ్చేసానే అని. అయితే అతనికి ఏం చెప్పామంటే, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఖచ్చితంగా మీ తల్లిని తీసుకురావాల్సిందే నువ్వు అని చెప్పి ఒత్తిడి పెట్టాం. అయితే అతను వెళ్ళి ఆ ఇంటి దగ్గర అతను వెతికి మొత్తానికి ఆ రోజు ఏ రోజైతే మనం సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టామో వాళ్ళ తల్లి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈ బీపీఓ కంపెనీలు సెలెక్ట్ చేసిన పిల్లల్లో ఒక పిల్లాడు ఇతను కూడా. అయితే ఇతనికి ఆఫర్ లెటర్ ఇస్తారు అంటే అతను స్టేజ్ మీదకి వచ్చి, నేను ఈ ఆఫర్ లెటర్ మా తల్లి మా అమ్మ చేతులు తీసుకుందాం అనుకుంటున్నానండి అని చెప్పి వాళ్ళ అమ్మని స్టేజ్ మీద పిలిచాడు. పిలిచినప్పుడు ఇక అదొక చాలా ఇమోషనల్ మూమెంట్ ఉండింది, చాలా అందరికీ కూడా చాలా హృదయానికి హత్తుకున్న క్షణం అది. ఎందుకంటే తల్లి కొడుకులు ఈ శివం ప్రాంగణంలో స్వామి యొక్క ఈ ప్రోగ్రాం వల్ల ఒక ఫ్యామిలీ రియూనియన్ అయినట్టు, వాళ్ళు విడిపోయిన తల్లి కొడుకులు కలిసినట్టు ఒక సన్నివేశం అక్కడ కలిగింది. ఆ తల్లి చేతులారనే అతను ఆఫర్ లెటర్ తీసుకుని వాళ్ళ తల్లికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం పెట్టి అతను వాళ్ళ తల్లి ఇద్దరూ కూడా స్వామికి ఎంతో వాళ్ళ హృదయపూర్వకమైన వాళ్ళ గ్రాటిట్యూడ్ ని వాళ్ళు చాలా హృదయపూర్వకంగా కన్నీరు మన్నీరై చాలా ఎక్స్ప్రెస్ చేశారు. ఈ దృశ్యం చూసి మాకందరికీ కూడా హృదయం ద్రవించిపోయింది. మనం ఏదో ప్రోగ్రామ్ పిల్లలకి ట్రైనింగ్ నేర్పుదాం అనుకున్నాం, కానీ స్వామి ఈ ప్రోగ్రామ్ నెపంగా కొన్ని కుటుంబాలనే కలిపేసి వాళ్ళ దశ మార్చేస్తున్నారు అన్న విషయం మాకు తెలియలేదు. ఎందుకంటే ఈ పిల్లవాడు తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక తర్వాత డేటా సైన్స్ కోర్స్ చేసి ఇప్పుడు అతను విదేశాల్లో ఒక పెద్ద డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ ఇరానీ కేఫ్ లో చాయ్ పోసుకుంటూ బతుకుతున్న ఇంటి నుంచి పారిపోయిన కుర్రాడు ఎలా స్వామి అతన్ని మన కోర్సుకి తీసుకొచ్చారు, ఎలా వాళ్ళ ఫ్యామిలీతో కలిపారు, ఫ్యామిలీతో కలపడమే కాక వాడికి మంచి జీవితం ఇచ్చారు. ఆ జీవితమే కాదు, జీవితము జీతము దాంతోపాటు విలువలు. ఇప్పుడు ఈ రోజు అతను ఎంతో బ్రహ్మాండంగా చక్కగా వెల్ సెటిల్డ్ గా ఉన్నాడు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, అలాగే అక్కడ సాయి సెంటర్ కనెక్టెడ్ అయ్యి అక్కడ అతనికి కుదిరిన సేవలు కూడా చేస్తున్నాడు. ఇదండి స్వామి చూపించే మార్గం ఒక్కసారి. అందుకే స్వామి అంటారు, టేక్ వన్ స్టెప్ టు మీ అండ్ ఐ విల్ టేక్ 100 స్టెప్స్ టు యూ అని చెప్పి, మీరు ఒక్కసారి నా వైపు నేను నీవాడిని అని చెప్పి చూపి చెప్తే నేను చాలు, నేను చూసుకుంటాను అన్న నిదర్శన ఈ సంఘటనలో మాకు కనిపించింది. సాయిరామ్,
1: మరి మన బ్రదర్ చెప్పినట్టు ఆ ఒక్క సేవా కార్యక్రమం ద్వారా ఎంతమంది మార్పు చెందారు అనేది పక్కన పెడితే, ఒక తల్లి ఒక కొడుకు కలిశారు అన్న భావన మనకు కలిగినప్పుడు ఆ సేవ చేసినటువంటి ఫుల్ఫిల్మెంట్ మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. విన్న మనకే ఎంత ఆనందంగా ఉంటే సేవ చేసిన ఆ పిల్లలకి ఆ యువతకి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఆ తల్లి కొడుకుల్ని చూసినప్పుడు. ఆ ఒక మహదానందభరితమైనటువంటి ఆ సన్నివేశాన్ని ఈ బ్రదర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి నిజంగా అదృష్టము.
0: స్వామి ఎన్నోసార్లు చెప్తారు కదా, నాకు క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ అని. మనం చాలాసార్లు అనుకోవచ్చు ఈ కార్యక్రమం చేస్తే ఎన్ని వందల మందికి ఉపయోగం, ఎన్ని వేల మందికి ఉపయోగం అని, కానీ స్వామి ఏ ఒక్కరి కోసమో కూడా ఆ మొత్తం కార్యక్రమాన్ని చేయించవచ్చు. కాబట్టి ఈ అబ్బాయి కోసమే ఆ మొత్తం కార్యక్రమాన్ని కూడా స్వామి రూపొందించి ఉండవచ్చు, ఈ యువత చేత ఆ కార్యక్రమాన్ని చేయించి ఉండవచ్చు కూడా.
1: ఇంకొక చక్కని ఉదాహరణ నాకు గుర్తొస్తుంది అక్క, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి ఉన్నదినము. మేము కొత్తగా స్టూడియోలో జాయిన్ అయినప్పుడు ఎన్నో ఆర్టికల్స్ ట్రాన్స్లేషన్ కి వచ్చేవి, ఇంగ్లీష్ ఆర్టికల్స్ ని తెలుగులోకి అనువాదం చేసే ఒక అవకాశము, దాన్ని ఆడియో రూపంగా రూపకాలుగా తీర్చిదిద్దే అవకాశం దొరికింది. అప్పుడు ఇంగ్లీష్ లో చేసినటువంటి ఒక ఆర్టికల్, ఇది ఒరిస్సాలోని భువనేశ్వర్లో క్యాపిటల్ హాస్పిటల్ అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అక్కడ మన సాయి యువత అనుకోకుండా ఒకసారి ఎవరో ఒక పేషెంట్ ని కలవడానికి ఆ సాయుత లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు. రోడ్డు మీద విడిచిపెట్టేసినటువంటి వారు, దిక్కు లేనటువంటి కొంతమంది పేషెంట్స్, కాళ్లవి పురుగులతో కొరికేసి తల నిండా రక్తం కారుతూ పక్కన పడినటువంటి పేషెంట్స్ ని చూసి వాళ్ల మనసు చాలా తల్లడిల్లిపోయింది. ఏమిటి, మన సోదరులు మనతోటి వారు ఇంత బాధలో ఉన్నారు కదా అని చెప్పి ఆ క్యాపిటల్ హాస్పిటల్ని సాయి యువత దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ప్రతి వారం వారు రోడ్డు మీద విడిచిపెట్టినటువంటి బీదల్ని, ఎవరూ లేని వారిని తీసుకుని వచ్చి ఆ హాస్పిటల్లో వాళ్ళ గాయాలన్నీ క్లీన్ చేసి, అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్లో ఉన్న ఆ క్యాపిటల్ హాస్పిటల్ని వీరొక ఆలయంగా తీర్చిదిద్దారనమాట. అంటే కొన్ని ఫొటోస్, ఆ ఆర్టికల్లో ఉన్న ఫొటోస్ చూస్తే మనం మన కళ్ళని మనమే నమ్మం. అంటే అంత సేవ చేయగలిగారా వారు. అండ్ చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి, ఆ సాయి భక్తులు కానివ్వండి, వారందరూ వారి మనోభావాలను తెలుపుకుంటూ ఒక్కరోజు కూడా ఆ సేవని విడిచిపెట్టకుండా ఉండలేకపోయేవారు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం వర్ణనాతీతంగా అనిపించేదన్నమాట. అంటే 10 మందికి ఆనందాన్ని అందిస్తూ వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది.
0: చాలా బాగుంది గణేష్, ఇలా ఎంతో చక్కగా మనకి భగవంతుణ్ణి స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఆ తర్వాత సేవలో పాల్గొనడం ద్వారా కూడా మన కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అని స్వామి చెప్పారు. ఇంకా కూడా స్వామి చెప్పిన కొన్ని మార్గాల్ని, కాలాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి, మన దినాల్ని తద్దినాలుగా కాకుండా సద్దినాలుగా ఎలా మార్చుకోవాలో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని మరొక మారు స్వామి గళంలోని ఈ పద్యాన్ని వింటూ ముగిద్దాం.
1: మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ గణేష్,
0: మీ స్వప్న,
1: సాయిరాం.
0: సాయిరాం.
4: సత్పక్తులందరు భగవంతుడాయంచు చెవులకి స్మరణ.

వన్నంబు పెట్టు దినము. మహనీయులవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీ తినములు. ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు, ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన రేడియో సాయి తెలుగు బృందం 2 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఆ ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి అంశం కృతజ్ఞతాభివందనం చర్చా కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019వ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2020వ సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం సమర్పించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరి తరపున స్వామివారికి మనకి మనం వినమ్రపూర్వకంగా సమర్పించుకుంటూ రేడియో సాయి అందిస్తున్నటువంటి ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. 2020వ సంవత్సరం, దీని ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనం ఒక్కసారి ఒక్క క్షణం మనం ఆలోచించి చూడగలిగితే, స్వామి తమ అవనీ సంచారంలో 95 సంవత్సరాలు మానవాళికి తనను తాను సమర్పించుకుంటూ తమ ప్రేమను, నిస్వార్థమైన సేవను అందరికీ అందించి మానవాళిని మంచి మార్గంలో నడిపిస్తూ వస్తున్నారు. భూమి మీద పాదం మోపిన దగ్గర నుంచి నిర్విరామంగా స్వామి కృషి చేస్తూ మనల్ని ప్రగతి పథంలో నడిపిస్తూ వస్తున్నారు. అలాంటి సత్యసాయినాథునికి మనల్ని మనం సమర్పించుకోవటం మనం చేసే ఒకే ఒక్క పని. మన మనసులోని ప్రేమను స్వామికి, మన హృదయాన్ని, ఆ హృదయ పుష్పాన్ని సమర్పించుకొని తరిద్దాం. ఇక్కడ ఒక చక్కని సంఘటన మనం గుర్తుతెచ్చుకుందాం. స్వామి భక్తులైనటువంటి శ్రీ కస్తూరి గారికి ఒకసారి నూతన సంవత్సర సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డు నుంచి నిర్విరామంగా స్వామి కృషి చేస్తూ మనల్ని ప్రగతి పథంలో నడిపిస్తూ వస్తున్నారు. అలాంటి సత్యసాయి

శ్రీ కస్తూరి గారికి ఒకసారి నూతన సంవత్సర సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డు పంపించారట. ఎంత స్పెషల్ విషయం కదా, స్వయంగా భగవంతుడే ఒక భక్తునికి గ్రీటింగ్ కార్డు పంపిస్తే ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత దివ్యంగా ఉంటుందో కదా. మరి ఆ గ్రీటింగ్ కార్డులో స్వామి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటో ఒక్కసారి మనం విన్నాక ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళదాం.

స్వామికి ఎంత ప్రేమ. ఒక భక్తుడు నూతన సంవత్సరాన్ని ఏ విధంగా ప్రారంభించుకోవాలి, భక్తుడు భగవంతునికి ఏ విధంగా ప్రార్థన సలపాలి అనే విషయం కూడా స్వామి మనకి తెలుపుతున్నారంటే, ఆ కరుణామయుడి కరుణ ఎంతటో, ఆ ప్రేమ ఎంతో మనం అసలు ఊహకు కూడా అందని విషయం. ఈనాడు 2020వ సంవత్సరానికి మనం ఆహ్వానం పలుకుతున్నాము. అత్యంత వైభవోపేతంగా స్వామి 95వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునే తరుణంలో మనం ఈ సంవత్సరం పొడుగునా ఆనందోత్సాహాలను, వైభవాలను మనం జరుపుకోబోతున్నాము. మరి దానికి ప్రారంభపూర్వకంగా రేడియో సాయి బృందం మీకు సమర్పిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుష్పాన్ని ఇప్పుడు విందాం. విన్న తర్వాత ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలోని మొదటి అంశాన్ని స్వామి అందించినటువంటి దివ్యోపన్యాసంతో ప్రారంభించుకుందాం.

0: కలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కలిసి మెలిసి కలతలేక చెలివితో జీవించుదాం అనింది.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఎనిమిటీ లెట్ అస్ గ్రో ఇన్ ఫ్రెండ్షిప్ టుగెదర్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి బోధలు వేదం అందించినప్పటికి,
1: though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదాలను మర్చిపోతున్నారు.
1: People are forgetting them.
0: దుర్మార్గమైనటువంటి దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: They have been developing, fostering the bad.
0: ఇది మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: It is not befitting man.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: In fact, you find this awareness in man.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
1: You should go on smiling.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: You should be blissful.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your here.
0: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
1: May you all spend your life blissfully this year.
0: అందరూ ప్రేమతో జీవించండి.
1: Lead your life full of
0: అందరూ
1: love.
0: అన్యోన్యతో కూడి కలిసిమెలిసి ఉండండి.
1: Live together in friendship and coordination.
0: ఇటువంటి ఆనందం అక్కడే మనకు లభిస్తుంది.
1: The true bliss you acquire there.
2: స్వామి అంత ప్రేమతో ఇచ్చినటువంటి సందేశానికి అనుగుణంగా మన జీవితాలను మంచి మార్గంలో నడుపుకుందాం. అందరం కలిసిమెలిసి స్వామి పనిలో నిమగ్నమవుదాం అన్న ప్రార్థనను స్వామికి సమర్పించుకుంటూ ఈనాటి మొదటి పుష్పాన్ని ఈ నూతన సంవత్సర ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు అందిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అంశాన్ని గనక మనం జీవితంలో అలవర్చుకోగలిగితే ఏ విధమైనటువంటి మలుపు మన జీవితం తిరుగుతుందో మనతో మాట్లాడబోయే సిస్టర్స్ ఇద్దరు చెప్తారు. ప్రసన్న అక్క, లలిత అక్క వాళ్ళిద్దరూ సమర్పించబోయే కృతజ్ఞత అభివందనం అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు విందాం.
3: సైరం ప్రసన్న,
4: సైరం లలిత.
3: 2020 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
4: వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో వెరీ హంబుల్ గ్రీటింగ్స్, ఎందుకంటే ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. హ్యాపీ న్యూ ఇయర్ ఒకటే కాకుండా మనం ప్రశాంతి నిలయంలో స్వామి మనకి అవకాశం ఇచ్చి గ్రాటిట్యూడ్ డే అని ఈ విషయంలో ఎంత గ్రేట్ఫుల్లో స్వామికి మనకే తెలుసు, ఎందుకంటే ఇలాంటి అపూర్వమైన అవకాశం ఎక్కడా దొరకదు.
3: నిజమే ప్రసన్న, కొత్త సంవత్సరాన్ని భగవంతుడి సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో, ఆయన దర్శనంతో, అనుగ్రహంతో ప్రారంభించడమే కాకుండా మనకి తెలిసిన వారిని, ఎంతో మంది స్నేహితుల్ని, అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.
4: అవును,
3: ఒక దశాబ్దాన్ని ఫినిష్ చేసేసుకున్నాము, కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నాము ఇవాళ.
4: అవును,
3: మరి ఇప్పుడు మీరు మాట అన్నారు, చాలా గ్రేట్ఫుల్ మనం స్వామికి, మనం కృతజ్ఞతతో ఉండాలి అని. ఆ మాట వింటుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. మనం ఎప్పుడు చాలా మందికి థ్యాంక్స్ అని చెప్పేస్తాం. ఇది టైం ఎంత అయిందని అడిగితే చెప్పినా కూడా థ్యాంక్ యూ అని చెప్పేస్తాము. చెప్పడం అయితే చెప్తున్నాము, కానీ ఆ ఫీలింగ్ దానిలో ఉందా లేదా అనేది మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే కృతజ్ఞత భావం అంటారు. కృతజ్ఞత ఉంది, భావం సంగతి ఆలోచించాలి. మరి అది చూస్తే మనం నోటి నుంచి వస్తోందా, మనసులో నుంచి వస్తోందా అనేది గమనించుకోమని చెప్తూ ఉంటారు స్వామి. ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్, భావం ముఖ్యం అని చెప్తారు. మరి దీనికి అంటే ఏదో ఆటోమేటిక్ గా టేప్ రికార్డర్ లాగా థ్యాంక్ యూ అని చెప్పేయడానికి, నిజంగా ఫీల్ అయి చెప్పడానికి తేడా ఏంటో ఒకసారి మనం చూస్తే బాగుంటుంది కదా, అర్థం చేసుకోగలిగితే.
4: అవును, ఇది చెప్తున్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకసారి స్వామి స్పీచ్ లో పిల్లలతో మాట్లాడుతూ ప్రత్యేకంగా కృతజ్ఞత గురించి చెప్తున్నారు. అప్పుడు స్వామి తన కర్చీఫ్ ని చూపించి, మనం చాలాసార్లు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటాము, ఆ కర్చీఫ్ కింద పడేసి ఎవరైనా ఆ కర్చీఫ్ మళ్లీ మనకు వెనక్కి తిరిగిస్తే ఆటోమేటిక్ గా థ్యాంక్ యూ అని చెప్పేస్తాం. అయితే ఇందులో చాలా విచిత్రంగా స్వామి ఇంత చిన్న విషయం, ఒక చిన్న యాక్ట్ లో స్వామి ఎంత అంతరార్థం చెప్పారంటే, ఆ కర్చీఫ్ నీదే, అది నీకు వెనక్కి తిరిగిచ్చారు, అందులో వాళ్ళేం తయారు చేసి కొత్త కర్చీఫ్ ఏమి ఇవ్వలేదు, నీ మెటీరియల్ నీకే ఇచ్చిన, నువ్వు థ్యాంక్ యూ అని చెప్తున్నావు. అయితే నువ్వు నీ కర్చీఫ్ ని వాళ్ళు నీకు అందించినందుకని చెప్పావా థ్యాంక్స్ అని, ఎందుకని చెప్పావు అని ఆలోచిస్తే, మనది మనకి వెనక్కి రావడంలో అది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, అంటే మనం దానికి రెసిప్రికేట్ చేయడంలో. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఆ భావంతో వాళ్ళు మనకి అందించాల్సిన అవసరం లేదు, కింద పడిపోయినది మనదే, కానీ వాళ్ళు ఒక భావంతో వాళ్ళు మనకి ఒక హెల్ప్ కానీ ఏదైనా ఒక అంటే మనిషిని మనిషికి మళ్ళీ ఇవ్వడాన్ని, అది మెటీరియల్ అవ్వక్కర్లేదు, ఒక చిన్న మాట అవ్వక్కర్లేదు, ఆ భావాన్ని కృతజ్ఞత అన్నారు. అది మనం థ్యాంక్ యూ అని నార్మల్ గా అనేస్తాం, కానీ మనదే మనకి వచ్చినా కూడా ఆ థ్యాంక్స్ చెప్పడంలో అంత అంతరార్థం ఉంది అని స్వామి చాలా చిన్నగా చిన్న విషయంలో కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
3: స్వామి ఎప్పుడు అంటుంటారు కదా భగవంతుడు భావప్రియుడు అని, మన భావన ఎలాంటిదో అది ఒక్కటే స్వామి చూస్తారు. ఈ విషయంలో స్వామి మనకి కృతజ్ఞత గురించి అసలు ఏం చెప్పారనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ప్రసన్న. ఎవరి వల్ల అయితే నువ్వు ఉపకారం పొందావో వారికి కృతజ్ఞత తప్పకుండా చూపించాలి. ఈనాడు నువ్వు పెద్దవాడివి కావచ్చు, విద్యావంతుడివి కావచ్చు, ధనవంతుడివి, పెద్ద అధికారివి అవ్వచ్చు, కానీ ఈ స్థాయి నీకు ఎవరి నుంచి వచ్చింది అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎవరి వలన ఈ స్థాయికి రాగలిగాను, ఎవరి వలన ఈ కీర్తి అంతా అనుభవిస్తున్నాను, ఇంతటి అభివృద్ధికి ఎవరు కారణం అనే ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని స్వామి చెప్తారన్నమాట.
4: అవును, అయితే ఈ గుర్తు పెట్టుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే సృష్టిలో అందరికీ అంటే అన్ని జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఉన్న, అంటే ఎన్నో జీవరాశులకి జంతువులకి కూడా ఉంది, కానీ అది గుర్తు పెట్టుకుని మళ్లీ దాన్ని వాళ్ళకి ఆ భావంతో ఎక్స్ప్రెస్ చేయడం అనే ఒక క్వాలిటీ భగవంతుడు మానవుడికి ఇచ్చిన పెద్ద అపురూపమైన అవకాశం. అది గుర్తుంచుకుని మనం ఎప్పుడైతే వర్తిస్తామో మన జీవితంలో ప్రతి ఒక్కదానికి ఆ వాల్యూ ఉంది అని మనం గ్రహిస్తాం. అది గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా మనలో కృతజ్ఞత అనేది ఆ మూమెంట్ కి వస్తుంది. అది నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గుర్తించడం ఎంత ఇంపార్టెంటో, అవి గుర్తు చేసుకుంటూ కంటిన్యూస్ గా గుర్తు చేసుకుంటూ ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు.
3: కరెక్ట్ ప్రసన్న, మనం ఒకసారి ఆలోచించి చూస్తే మన పూర్వ అంటే మన ముందు జనరేషన్స్ వాళ్ళని ఒకసారి చూసుకుంటే చాలా మంది వాళ్ల పిల్లలకి వాళ్ల తల్లిదండ్రుల పేర్లో వాళ్ల తాతగారు వాళ్ల పూర్వీకుల పేర్లు పెట్టుకునేవారు.
4: అవును,
3: ఎందుకంటే మనల్ని పెంచి పెద్ద చేసిన వారికి ఈ విధంగా మేము కృతజ్ఞత చూపించుకుంటాం అనే భావంతో. అది ఎంత మంచి ఆలోచనో కదా.
4: అవును,
3: అలాగే స్వామి ఒకసారి చెప్పారు, మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తోంది, రామాయణంలో ఒక ఇన్సిడెంట్ చెప్తూ స్వామి కృతజ్ఞత గురించి మాట్లాడుతూ ఈ కథ చెప్పారనమాట. శ్రీరాముల వారికి పట్టాభిషేకం అప్పుడే జరిగి ఉందిట. పట్టాభిషేకం అయిన మరుక్షణం రాముల వారు ఆంజనేయ స్వామిని హనుమంతుల వారిని పిలిచి ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే ఆయనకి కృతజ్ఞత తెలుపుకున్నారట. నువ్వు వెళ్లి సీత జాడ కనుక్కొని వచ్చి నాకు చెప్పబట్టి నేను సీతాదేవిని మళ్లీ తిరిగి సాధించుకుని అయోధ్యకి రాగలిగాను, అందుకని ఇదంతా జరగడానికి కారణం నువ్వే, నువ్వే నాకు సుగ్రీవుణ్ణి కూడా పరిచయం చేసింది, అందుకని ముందుగా నేను నీకు కృతజ్ఞత తెలపాలి అని చెప్పి హనుమంతుల వారిని పిలిచి ఆయన హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్ శ్రీరాముల వారు. ఆ తర్వాత జటాయువుని గుర్తు చేసుకున్నారట ఆయన. సీతమ్మ వారిని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా అర్పించారు, అంత గొప్ప త్యాగి, అతనికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అని. ఆ తరువాత సుగ్రీవుణ్ణి పిలిచి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. ఎందుకంటే నా కోసం నీ ప్రజల్ని నీ సేనని అన్నింటినీ నువ్వు ఉపయోగించావు, ఉపయోగించి నా కోసం నాకు ఇంత సహాయం చేశావు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు అందుకు. ఆ తరువాత విభీషణుణ్ణి పిలిచారట. పిలిచి యుద్ధంలో గెలవాల్సిన అవసరం నాకుంది, ఎలా గెలవాలి అనే చిట్కాల్ని నేర్పుల్ని నువ్వు నాకు చెప్పావు, అందుకని చూడండి శ్రీరాముల వారంతటి వీరుడు ఆయన ఒక చిన్న సహాయం చేసిన విభీషణుణ్ణి మర్చిపోలేకపోయారు. మర్చిపోకుండా ఆయన్ని పిలిచి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పారట. ఇంకా చివరిగా రాముల వారు వానర వీరులందరినీ పేరు పేరున తలుచుకున్నారట. వారికి నాతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోయినా నా కోసం యుద్దానికి వచ్చారు, తమ కుటుంబాల్ని వదులుకుని వచ్చారు, చాలా మంది తమ ప్రాణాల్ని కూడా కోల్పోయారు, వారందరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణై ఉంటాను అని రాముల వారు చెప్పారట. అసలు ఇంతదాకా ఎందుకు ప్రసన్న, మనం చూస్తే ఉడత సాయం అంటారు, చిన్న చిన్న ఇసుక రేణువుల్ని తీసుకుని వెళ్లి వేసిందని రాముల వారు తన చేతి గుర్తుల్ని ఇంకా మొత్తం యుగాంతం వరకు ఉడతకు ప్రసాదించారు కదా. సో కృతజ్ఞత అనేది ఎలా తెలుపుకోవాలి, ఎటువంటి మనం పొందిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి స్వామి చక్కగా ఈ కథలో ఎంత బాగా గుర్తు చేశారో చూడండి.
4: అవును, మన సనాతన సంస్కృతిలో ఉన్న గొప్పతనమే అది. ఏంటంటే అన్ని అవతారాల్లో కూడా మనం గ్రహిస్తూ ఉంటే మనం ఎలా నడుచుకోవాలి అన్నది అవతారాలు అన్ని తీసుకుని వాళ్ళు అది ఎగ్జిబిట్ చేసి మనకి చూపించారు. అయితే మన బంగారు తండ్రి స్వామి అవతారంలో ఒకటి ఒక ఆ చిన్న స్వీట్ ఫీలింగ్ ని స్వామి ఎలా చూపించారు అని ఆలోచిస్తే నాకెప్పుడు తట్టేది ఇది. స్వామి చిన్నతనం నుంచి అంటే బాలసత్యగా ఉన్నప్పటి నుంచి కూడా కరణం సుబ్బమ్మ గారు ఎంతో ఇదిగా అంటే ఒక చిన్న పిల్లాడిగా, ఆ తర్వాత సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా ఇన్ని ఆవిడికి తెలిసి ఎంత ఒక రకమైన వాత్సల్య భక్తి, అలాగే ఒక చిన్న చిన్న తండ్రి టైప్ లో స్వామిని చూస్తూ
3: ఎంతో సేవా దృక్పథం.
4: సేవా దృక్పథం వచ్చే భక్తులందరికీ తన వంతుగా ఆవిడ చేసిన ఉపకారం, వీటన్నిటికీ స్వామి చక్కగా ఆవిడ స్వామి 60th బర్త్డేకి 60 ఇళ్లు కట్టించి ఆ ఇళ్లని పేదవాళ్ళకిచ్చి దానికి ఆవిడ పేరునే, మీరు ఇందాక అన్నారు మన పూర్వీకుల పేర్లను పెట్టుకుంటాము అన్నట్టు, స్వామి ఆ కృతజ్ఞతని ఎంత చక్కగా చూపించారో అనిపిస్తుంది. కరణం సుబ్బమ్మ నగర్ అని మన పుట్టపర్తిలో ఆ బోర్డు చూడగానే స్వామి యొక్క ఆ ఇది ఎంతో అందంగా అనిపిస్తుంది.
3: నిజమే ప్రసన్న, అంటే కరణం సుబ్బమ్మ గారికి స్వామి అనుగ్రహించిన భాగ్యం అటువంటిది. అన్నమాచార్యుల వారి కీర్తనలో చెప్పినట్టు చిన్ని బాలుడల్లే తిరిగే పద్మనాభుడు అని, స్వామిని చిన్నతనం నుంచి పసిపిల్లవాడిగా ఆవిడ చూసి అభినవ యశోద అని సత్యసాయి భక్తులందరూ ఎంతో మురిపంగా తలుచుకునేవారు. మరి అటువంటి వారిని స్వామి గుర్తుపెట్టుకుని వారి కృతజ్ఞత ఇలా చూపించుకున్నారు. మరి స్వామి కూడా ఎప్పుడూ మనతో చెప్తూ ఉంటారు కృతజ్ఞత అనేది అది మీరు సెపరేట్ గా ఫీల్ అవ్వాల్సినది కాదు, అది మీ స్వభావం, అది మీ నేచర్, మీ లోపల ఉంది అది. దాన్ని మీరు వెలికి తీసుకుని వచ్చి దాన్ని రికగ్నైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం మటుకే మీ పని. దాన్ని సెపరేట్ గా మీరు కొనుక్కుని తెచ్చుకోకర్లేదు అని, దానికోసం ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్, ప్రయత్నం చేయక్కర్లా, అది మీ స్వభావమే అని చెప్తారు. ఎంత మనకి తరతరాల నుంచి అనాదిగా మన జీవితానికి జీవితాన్ని సఫలీకృతంగా ఎలా జీవించాలి అనేది ఎన్నో రకాలుగా మన గురువులు, మన పెద్దవారు, మన సంస్కృతి బోధిస్తూ వస్తూనే ఉంది.
4: అవును,
3: సుభాషితాల్లో మనం ఇందాక ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం, మన శ్రోతల కోసం ఒకసారి అది పాడి వినిపిస్తారా?
4: ప్రథమ వయసి దత్తం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్,
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఎనిమీ.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్,
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ది డిక్లరేషన్
0: సహనాభవతు, సహనము పొందుతు.
1: The Veda says, let's grow together.
0: Kalasi menasi tirugudam.
1: Let's move together.
0: Kalasi

0: నహి కృతముపకారం సాధవో విస్మరంతి. ఎంత అందమైన సుభాషితమో కదా,
1: ఎంత మీనింగ్ ఫుల్, ఎంత మంచి అర్థం ఉందో ఈ శ్లోకానికి. ఇప్పుడు ఎలా అయితే ఒక కొబ్బరి చెట్టుకి మొక్కగా దానిని నాటినప్పుడు నీరు పోయటం వల్ల మనం వేసిన ఆ నీటిని అది గుర్తుంచుకుని ఎప్పుడైతే చెట్టుగా ఎదుగుతుందో తనకి వచ్చే ఫలాలన్నింటినీ కూడా మనిషి కోసమే ఉపయోగిస్తుంది, ఆ ఫలాలని మోస్తుంది తను. తన జీవితాంతం తను ఉన్నంత కాలం ఆ పని చేస్తూనే ఉంటుంది. ఇలాగే తనకు ఇంకొకరు చేసిన ఉపకారాన్ని గొప్పవారు ఎప్పుడూ మర్చిపోరు అని అంత గొప్ప సత్యాన్ని ఇంత చిన్న శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి.
0: ఆ గ్రాటిట్యూడ్ అనేది మనస్ఫూర్తిగా మనకు కనుక కృతజ్ఞత భావం ఉంటే, అంటే అది ఎంత పవిత్రమో అలా ఉంటే మన మనసు చాలా విశాలం అవుతుంది. అసలు అది ఈ సుభాషితంలో కొబ్బరి మొక్క ఆ పిలక గురించి అది అంత పెద్దదయ్యి ఇంత కొబ్బరి బొండాలని అంత మోసి ఆ నీరు ఎంత అమృతంలాగా ఎంతమంది జీవాలకి మొత్తానికి ఆ న్యూట్రిషన్ దాంట్లో ఉండి, అంటే ఆ చిన్న చిన్న సుభాషితాలే అయినా కూడా చాలా అంతరార్థం చాలా గొప్పది. అది మనం తెలుసుకుని గుర్తించాలే కాని ప్రతి చోట మన చుట్టూ ఉండే ప్రపంచం ప్రకృతి అన్నిట్లో మనం అలాంటి విషయాల్ని మనం గ్రహిస్తూ వెళ్తూ ఉంటే ఎన్నో విషయాలు మనకి స్ఫురిస్తాయి. అలాగే చాలా ఇది భగవంతుడు మనిషికి ప్రసాదించిన ఒక నోబుల్ థాట్. ఈ విషయంలో మీరు నిన్న గుర్తు చేసిన స్వామి అనంతపురంలో ఒక మామూలు సాదా చెప్పులు కుట్టుకునే అతన్ని
1: చాలా అద్భుతమైన ఇన్సిడెంట్ స్వామి మనకి నేర్పించడానికి ఆయన ఎన్ని మార్గాలు వెతుక్కుంటారో చూడండి.
0: అవును,
1: ఆయన తన చేసే ప్రతి పని మనకి ఏదో ఒకటి నేర్పించడానికే అవుతుంది.
0: అవును,
1: ఆ కథ మనకి గుర్తుండే ఉంటుంది ప్రసన్న. ఒకసారి స్వామి అనంతపురం వెళ్లారు. ఇది అనంతపురంలో విమెన్స్ కాలేజ్ కట్టడానికి ముందర సంవత్సరం. అక్కడ ల్యాండ్ సెలెక్ట్ చేసి అది డిసైడ్ చేయడం కోసం స్వామి పుట్టపర్తి నుంచి బయలుదేరి అనంతపురం వెళ్లారు. అప్పుడు అక్కడున్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పుట్టపర్తి వచ్చి స్వామితో పాటు కారులో స్వామిని అకంపనీ చేస్తున్నారన్నమాట ఈ ప్రాజెక్ట్ మొత్తానికి. ఆ రెండు మూడు రోజులు ఆయన అడిగారట స్వామిని, స్వామి మీరు మా ఇంటికి దయచేయండి స్వామి అని. స్వామి ఎంతో ప్రేమతో సరే వస్తానని ఒప్పుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా హడావిడిగా స్వామిని రిసీవ్ చేసుకోవడం కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట. వారి భార్య చాలా, వారి కుటుంబం అంతా స్వామి భక్తులు. సో తన చుట్టాలకి తన తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి అందరికీ చెప్పారు ఆవిడ. వారి చెల్లెలు మద్రాసులో ఉండేవారట అప్పట్లో. ఆవిడ భర్త గొప్ప పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ఆయనకి పెద్దగా భగవంతుడన్నా గురువులన్నా అంతగా, అంటే హీ థింక్స్, ఐ మీన్ హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. సో చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, కొద్దిగా తన పనిలో తను బిజీగా ఉండే మనిషి అనమాట. ఎప్పుడైతే ఈవిడ చెల్లికి ఫోన్ చేసి ఇలా బాబా వస్తున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది మీ కుటుంబంతో అంటే, ఆయనేమో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. కానీ ఇంకా భార్య కోరిక తీర్చాలి కదా, అభ్యర్థన చెయ్యాలి. సో సరే నేను తీసుకెళ్తాను, కానీ ఒకటే కండిషన్, నువ్వు నన్ను ఆయనకి పూజలు చేయమని దండాలు పెట్టమని అయితే చెప్పకూడదు, నేను వస్తాను నీతో అంతే. సరే రండి చాలు అని చెప్పారట ఆవిడ. వాళ్ళిద్దరూ ఆ రోజుల్లో ఆయనకి బెంజ్ కార్ ఉండేదన్నమాట. ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ అనంతపురం వచ్చారు మద్రాసు నుంచి. అప్పుడు వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా చాలా మంది కోలాహలంగా చుట్టాలు పక్కాలు అందరూ ఉన్నారు. ఈయనకేమో అదంతా చూసి ఏం చేయాలో తెలియక సరే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా అని బయట ఇంటి బయట నుంచి ఉంటే ఎదురుగుండా ఒక గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారట. ఆయన కూడా వెళ్లి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే భార్య పరిగెత్తుకుండా వచ్చి పిలిచారనమాట, స్వామి వస్తున్నారు రండి అని చెప్పి. వెళ్లారు, నించున్నారు, స్వామి కారు దిగి లోపలికి వెళ్లారు. ఆయనకు తెలియకుండానే ఆయన కూడా దండం పెట్టుకుని స్వామికి హీ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్ ఆటోమేటికల్లీ అనమాట. అది మనందరికీ తెలిసిందే కదా. సరే ఈయన కిందే ఉండిపోయారు, స్వామి పైనకు వెళ్లారు, ఫ్యామిలీతో అందరితో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఒకరు కుటుంబ సభ్యులు వచ్చి మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు స్వామి పైన వచ్చి కూర్చోమని. ఈయన కూడా వెళ్లి కూర్చుంటే స్వామి చాలాసేపు సోషల్ సర్వీస్ గురించి చెప్పారట మొత్తం కుటుంబానికి, మీకు ఉన్నంతలో ఎదుటివారికి ఎలా సహాయం చేయాలి అని చెప్పి. అది వింటున్నప్పుడు ఈయన మనసులో చాలా సంతోషం అనమాట, ఎందుకంటే ఆయన తండ్రి గారు ఆయనకు అదే విషయం చెప్పేవారట. నువ్వు ఎంత సంపాదించావనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత మందికి ఉపయోగపడుతున్నావు అనేది ముఖ్యం, నీ సంపాదన ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం అని. ఓ మా నాన్నగారు చెప్పిన విషయాలే ఈయన కూడా చెప్తున్నారు, బాబా గారు అన్ని మంచి విషయాలే చెప్తున్నారు అందరికి అని ఒక ఇంప్రెషన్ అనమాట, ఫస్ట్ ఇంప్రెషన్ అయింది. సరే అలా జరిగింది ఒక రెండు రోజులు. బయటికి రాగానే ఒకరు భక్తులు వచ్చి అడిగారట, వీరిని మీ కారు స్వామి వాడుకోవడానికి ఇస్తారా ఒక రెండు రోజులు, ఈయన తప్పకుండా తీసుకోండి అని చెప్పారట. అంటే ఉన్న వాటిలో వాళ్ళది మంచి కారు అనమాట, దే వాంటెడ్ స్వామి టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్. అయితే అలా కాదు, మీరే డ్రైవ్ చేయాలి మీ కారు కాబట్టి అంటే సరే నేను చేస్తాను. స్వామి పక్కన ఎవరో ఒకళ్ళు ఈయన డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారనమాట పనుల మీద వెళ్లేటప్పుడు. ఆల్ ద టైమ్ స్వామి కారులో ఉన్నంతసేపు అందరితో సోషల్ సర్వీస్ గురించే మాట్లాడారట, ఎలా ఇంకొకరికి సేవ చేసుకోవాలి, ఆ సేవ కోసం ఎలాంటి అవకాశాలను మనం ఎలా వెతుక్కోవాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. సరే రెండు రోజులు గడిచిపోయింది. మూడో రోజు ఈయన కింద ఉన్నప్పుడు స్వామి ఈయన దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ బయటికి వెళ్ళాలి నువ్వు నన్ను తీసుకెళ్తావా అని అడిగారట. అంటే తీసుకెళ్తాను స్వామి. స్వామి ఎక్కి కూర్చున్నారట, అండ్ హీ వాజ్ వెయిటింగ్. స్వామితో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఎవరు వస్తారు అని, నేను ఎవరు రావట్లా నువ్వు బయలుదేరు అని చెప్పారట స్వామి. అప్పుడు ఏం చెప్పారట, స్వామి నాకు రూట్ తెలీదు అంటే నేను చెప్తాను పదా. అలా వాళ్ళు అనంతపురంలో నుంచి బయటకు వచ్చి హైవే ఎక్కి కొంచెం దూరం వెళ్ళాక స్వామి వాజ్ గైడింగ్ హిమ్ ఎట్లా ఎక్కడ డీవియేషన్ తీసుకోవాలి. అలా వెళ్లి వెళ్లి ఒక చిన్న పల్లెటూరుకి చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టు కింద ఒక చెప్పులు కుట్టే అతను కూర్చుని తన పని తను చేసుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ స్పాట్ దగ్గరికి, స్వామి కారు ఆపించి విండో కిందకి దించి గ్లాస్ అతన్ని చూసి నేను వచ్చాను అన్నారట. అనగానే అతను స్వామిని చూసి ఎంతో సంతోషంతో లేచి పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి వచ్చావా నా కోసం వచ్చావా అని చాలా సంతోషిస్తున్నారు అనమాట. స్వామి ఇంటికి రండి స్వామి అంటే సరే పదా అన్నారట స్వామి అని అతన్ని పిలిచి తన పక్కన కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారనమాట. ఆ వాళ్ల ఇంటి దాకా కూడా కారు వెళ్లే పరిస్థితి లేక ఆ సందు చివర కారు ఆపుకుని దిగి నడిచి వెళ్తున్నారు. అది కొద్దిగా కొంచెం అంత క్లీన్ గా లేదు ఆ ఏరియా. సో ఇతనికి కొద్దిగా మనసుకు కష్టం అనిపించింది, ఈ వీధిలో నడిచి వెళ్లాలా నేను అని చెప్పి. కానీ సంథింగ్ టోల్డ్ హిమ్ నువ్వు స్వామితో వెనకాలే వెళ్లాలి, స్వామిని ఒక్కరిని పంపించకుండా. సో హీ ఫాలోడ్ స్వామి. స్వామి మటుకు చాలా ఆనందంగా హ్యాపీగా నడిచి వెళ్లిపోయారు. వెళ్లారు, ఒక చిన్న పూరి గుడిసె ఉంది చెప్పులు కుట్టేతంది, లోపలికి వెళ్లారు స్వామి. వాళ్ళు ఒక చినిగిపోయిన చేప నేల మీద వేస్తే దాని మీద కూర్చున్నారనమాట. కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు కుటుంబం అందరినీ పిలిచి. నువ్వు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా నువ్వు అది చేసావు కదా, అప్పుడలా జరిగింది కదా నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. అంతలో ఇతను ఈ చెప్పులు కుట్టే అతను ఆ ఇంటి యజమాని, స్వామి ఏదో ఒకటి మీరు స్వీకరించాలి అని. అంటే వద్దు బంగారు, నేను తీసుకోవడానికి రాలేదు ఇవ్వటానికే వచ్చాను. కాదు స్వామి, మొదటిసారి వచ్చారు కదా, ఏదో ఒకటి తీసుకుంటే మాకు సంతోషం. మజ్జిగ తాగుతారా? తాగుతాను, తీసుకురా అన్నారట. ఒక సొట్టలు పడిన జర్మన్ సిల్వర్ గ్లాస్ లో ఆయన మజ్జిగ వేసి తీసుకొచ్చారట. స్వామి దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించారట. ఇతనికి ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందనమాట, ఏం వేసి కలిపారు ఆ మజ్జిగలో, ఏం నీళ్లు వాడారు అని. ఈ లోపల స్వామి వారిని చూసి అతనికి కూడా ఇవ్వండి అన్నారట. వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, ఇంక ఇతను కంపల్సరీగా తాగాల్సి రావడం, తాగడం అంతా అయిపోయింది. అతను ఒకటే అనుకున్నట్ట, నేను స్వామిని మళ్లీ తీసుకెళ్లి దింపేదాకా నాకు ఆరోగ్యం బాగుంటే చాలు అని. సో ఇది జరిగాక వారిని అందరినీ ఆశీర్వదించి స్వామి రిపీటెడ్లీ టోల్డ్ దెమ్, స్వామి చూసుకుంటారు, స్వామి మీకు కావలసినవన్నీ ఇస్తారు, మీ బాధ్యత స్వామిది అని ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పి బయలుదేరి వెనక్కి వచ్చారు. ఎప్పుడైతే ఇతను హైవే మీదకి వచ్చారో మళ్లీ కారులో, అప్పుడు స్వామి చెప్పారట, నీ ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు, నువ్వు బెంగపడుకో అని చెప్పి అప్పుడు ఇతనికి మనసులో ఎన్నో ప్రశ్నలు అనమాట. అసలు అతనెవరు, స్వామి ఇతన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లారు, వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు ఎలా తెలుసు అంటే. అతను అడిగారు, స్వామి అతనికి మీరు ఎలా తెలుసు స్వామి, మిమ్మల్ని చూడంగానే గుర్తుపట్టారు అని. అంటే స్వామి చెప్పారట, నేను అతనికి కలలో దర్శనమిస్తూ ఉంటాను, నేను చెప్పాను వస్తానని, అందుకని అతను నా గురించి ఎదురు చూస్తున్నాడు ఎంతో కాలం పట్టి. అప్పుడు స్వామి చెప్పారట, ఇతను పూర్వజన్మలో ఎంతో భక్తుడు, శివాలయానికి ఎన్నో ఏళ్లపాటు వచ్చి దీపం వెలిగించి ఎంతో భక్తిగా సేవ చేసుకున్నాడు, అతని సేవను నేను మర్చిపోలేను కదా అని. అంటే అప్పుడు ఇతను అన్నట్ట, స్వామి పూర్వజన్మ గురించి మాట్లాడుతున్నారు, సరే మీరు ఒక్క మాట చెప్తే అతను వస్తాడు కదా మీ దగ్గరికి, మీరు బయలుదేరి అతని దగ్గరికి వచ్చారు మరి అని. అంటే స్వామి అన్నట్ట, అన్ని సంవత్సరాలు నా కోసం వచ్చాడు, ఒక్కసారి నేను వెళ్లలేనా అతని కోసం అని అని చెప్పి ఆ తర్వాత చెప్పారట, అతని కుటుంబ బాధ్యత అంతా నాదే, నేనే వహిస్తాను, నాకు చేసిన ఇంత వీసమెత్తు సేవ కూడా నేను మర్చిపోను అని. ఇది వింటూ ఉంటే ప్రసన్న మనకి స్వామి చెప్పే మాట ఒకటి, ఎప్పుడు చెప్పే మాట గుర్తొస్తుంది, మీరు స్వామి కార్యంలో సేవా కార్యక్రమంలో అది కూడా మన మంచికే చిన్న మెత్తు సేవ చేసుకున్నా కూడా మీ తరతరాలని నేను చూసుకుంటాను అని చెప్తారు. బహుశా తరతరాలు కాదేమో, జన్మ జన్మలకి ఆయనే చూసుకుంటారేమో అనిపిస్తుంది ఈ కథ వింటూ ఉంటే కదా.
0: అవును, మన జీవితంలో అలా ఆలోచిస్తే ఎంతమందికి రుణపడి ఉంటామో. కాకపోతే మామూలు మెటీరియలిస్టిక్ గా అయితే మనం ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని, ఎలక్ట్రిసిటీ బిల్ అని అన్నిటినీ గుర్తించి వాటికి ట్యాక్సీలు కట్టేస్తూ ఉంటాం. కానీ మనకి రోజు కడుపు నిండాలంటే ఆ మట్టిలో ఉండే వానపావు నుంచి ఎగిరే పక్షిదాకా ఆ రైతన్న వరకు అందరూ వాళ్ల ఎఫర్ట్, వాళ్ళు సృష్టిలో ఉన్న ప్రతిదీ అలా పెడితే కానీ మన కడుపు కూడా నిండలేదు. కానీ అలాంటి అనిత్యమైన, అశాశ్వతమైన, ప్రాకృత్యమైన స్వామి సృష్టికి మనం ఇచ్చే కృతజ్ఞత ఎలా తెలుపుకుంటున్నాము అనిపిస్తుంది.
1: నిజమే, అన్ని ఇవాళ ఉండి రేపు లేని వాటి కోసం మనం తాపత్రయపడుతున్నాము, వాటికి ఏదో ఒక రిటర్న్ ఇస్తున్నాం. కానీ మీరన్నట్టు భూమికి మనం ఎలా కృతజ్ఞత తెలుపుకోగలం? మనకి మన మనుగడికి ఆధారం భూమి.
0: అవును,
1: అలాగే పీల్చుకునే గాలి చూడండి, అదే గాలి గనక ఫిల్టర్ చేసి ఇంత గాలి అంటే మనం ఎఫర్ట్ చేసే ఉండదు. భగవంతుడు అంతా మనకి కావలసినవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, లిబరల్ గా ఇస్తున్నారు, లావిష్ గా ఇస్తున్నారు. ఆయన చేతికి అడ్డు లేదు,
0: అన్ని అబండెన్స్
1: లో ఇస్తున్నారు. అది మనం బహుశా అందుకనే మర్చిపోతున్నామే. సూర్యుడు అదే, ఆ సూర్యకాంతి లేకపోతే, ఆ వెలుతురు లేకపోతే భూమి మీద ఏమీ ఉండదు కదా. పంట లేదు, మనిషి లేడు, జీవి లేదు, ఏమీ లేదు. ఇంకా మేఘాలు, మీరన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ అని, భూమికి మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేము. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నారు, సూర్యుడికి అది కట్టట్లేదు. వాటర్ ట్యాక్స్ అన్నారు, వాటర్ పంపుల్లో నుంచి రావాలంటే ముందర మేఘాల నుంచి వర్షం కురవాలి, నదులు నిండాలి, చెరువులు నిండాలి, వీటికి మనం ఏమి ట్యాక్స్ పే చేయట్లేదు. అసలు వీటికి ఎలా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే ముందరగా మనం గుర్తించాల్సింది ప్రసన్న, ఎంత నిస్వార్థంగా, ఎంతటి సేవాభావంతో, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుడి సృష్టి కేవలం సేవ మార్గంలో ఉంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అది బహుశా మొదటి మెట్టేమో అనిపిస్తుంది. నదులున్నాయి, ప్రవహిస్తూనే ఉంటాయి, అవి ఎక్కడా ఒక దగ్గర నిలిచిపోవు. ఆ ప్రవహించడంలో ఎవరి ఎవరు దాహార్తితో ఉన్నారో అటువంటి వారి దగ్గరికి నది స్వయంగా వెళ్తుంది. తనకు తెలుసు, నేను ఇలా ప్రవహిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను సముద్రంలో కలిసిపోతాను, నా తీయటి నీరు ఉప్పు నీరు అయిపోతుంది, నా ఉనికిని నేను కోల్పోతాను అని తెలుసు. అయినా కూడా వారికి దాహంగా ఉంది, వారి దగ్గరికి నేను వెళ్లాలని ప్రవహిస్తూ వెళ్తుంది, కానీ నేను ఇక్కడే ఉంటా, మీరు నా దగ్గరికి రండి అని చెప్పదు. ఇంతటి నిస్వార్థాన్ని, ఇటువంటి సేవాభావాన్ని భగవంతుడు మీరన్నారు మన చుట్టుపక్కల నుంచే మనం నేర్చుకోవచ్చు అని. ఆ సృష్టిలో నేర్పిస్తూనే ఉన్నారు. మరి ఈ సృష్టికి మనం ఎంతో రుణపడ్డామో, ఆ కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో.
0: ఈ విషయం మాట్లాడుకుంటుంటే మన చిన్నప్పుడు వినే ఒక చిన్న పోయిం లాంటిది నాకు గుర్తొస్తుంది. ఆ థాట్ ని మనం ఎంత చక్కగా డెవలప్ చేసుకోవచ్చో. ఆ పోయిం ఒకసారి వినిపిస్తాను. చెట్టులన్నీ కాయలిచ్చు, గుట్టలన్నీ రాళ్ళనిచ్చు, ఆవులన్నీ పాలనిచ్చు, ఆకులన్నీ నీడనిచ్చు, పసిటి భూమి పంటనిచ్చు, మబ్బులన్నీ వాననిచ్చు, సూర్యుడేమో ఎండనిచ్చు, చందమామ వెన్నెలిచ్చు, పువ్వులన్నీ వాసనిచ్చు, పుణ్య నదులు జలమునిచ్చు, చల్లగాలి హాయినిచ్చు, ఇంత సాయము పొంది నీవు ఏమిత్తువో తిరిగి నీవు మంచిగా ఆలోచించి చూడు. ఎంత ముద్దుగా ఉందో కదా, కానీ ఎంత అంతరార్థం ఉందో ఇందులో. అంటే స్వామి చెప్పినట్టు ఆ ప్రతి విషయంలో రికగ్నైజ్ ద వాల్యూ బిహైండ్. అది కనుక వర్తిస్తే మనకి జీవితంలో కంప్లైంట్సే ఉండవు. మనం ఆ గ్రాటిట్యూడ్ లేకపోతేనే అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి అని అన్లిమిటెడ్ గా ఒక క్రేవింగ్ ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉండి వాటికి ఇచ్చే వాల్యూ అంటే మనం అడగకుండానే ఎన్నో చేరాయి మనకి. అది కనుక తెలుసుకుంటే ప్రకృతి నుంచి కానీ భగవంతుడి గురించి కానీ ఆ గ్రాటిట్యూడ్తో ఆ వాల్యూతో ఉంటే ఇంకా జీవితంలో తిరిగే లేదు.
1: అవును, నిజమే ప్రసన్న. భగవంతుడి సృష్టిని సృష్టి యొక్క విలువని గుర్తించాలి, అవి చేస్తున్న సేవని గుర్తించాలి, వాటికి మనం ఏదో ఒక విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి. అంటే మనం వెనక్కి తిరిగి ఇచ్చేది ఏమీ ఉండలేకపోవచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటే చాలు.
0: అవును.
1: ఇంకా ఇంత సృష్టించిన భగవంతుడు ఆయనకి ఏ విధంగా మనం కృతజ్ఞత చూపిస్తున్నాం అనేది ఒక్కసారి తలుచుకుంటే నాకైతే నవ్వు వస్తుంది. నా గురించి తలుచుకుంటే మరి చాలా సార్లు ఏమవుతుందంటే దేవుడు మనకి ఇచ్చిన వాటన్నింటినీ మర్చిపోతాం. మన జీవితంలో ఉన్నది ఏది మనకి గుర్తుండదు. చూడండి, మంచి స్కూల్స్ కి వెళ్తాము, అది వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఉంటారు, అన్ని సమకూర్చి పెడతారు, దాని విలువ మనకి తెలియదు, అన్నీ ఉంటాయి. కానీ ఇంకా మనకి ఏంటంటే, ఇంకా నువ్వు స్వామి నువ్వు అది ఇవ్వలేదు నాకు, నువ్వు నా కోసం అది చేయలేదు, నన్ను అక్కడికి తీసుకెళ్లలేదు, ఈ కంప్లైంట్స్ తప్ప కృతజ్ఞత అనేది కొద్దిగా అంటే మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలేమో అనిపిస్తుంటుంది. ఇచ్చిన దానికి సంతోషించకుండా, లేని దాని గురించి ఆలోచించుకుని ఆయన మీద కోపగించుకుంటూ ఉంటాము. ఆయనతో మన ఫైట్స్ అవన్నీ మనకు తెలిసినవే, ఆర్గ్యుమెంట్స్. బహుశా దీనికి కారణం ఏంటి అనేది చూస్తే సంతృప్తి లేకపోవడమేమో అనిపిస్తుంది.
0: అవును,
1: ఆ సంతృప్తి అనేది ఉంటే అదే కృతజ్ఞతకి మూల కారణం అవుతుందేమో.
0: ఈ సంతృప్తి, మనకున్న వాటిని మనం గుర్తించలేకపోవడం అనేది మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒకసారి ఒక చిన్న బ్లైండ్ బాయ్ ఉన్నట్ట, అతని హ్యాట్ ముందర పెట్టుకుని ఒక చిన్న బోర్డు రాయించుకున్నాడు. ఏమని, ఐఎమ్ బ్లైండ్ ప్లీజ్ హెల్ప్ అని రాసుకుని అది హ్యాట్ పెట్టుకుని కూర్చున్నాడు. తోచిన వాళ్ళు ఆ రోజు కొంత కాయిన్స్ వేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి, చక్కగా చదువుకున్న ఆయన వచ్చి ఆ బోర్డు తీసుకుని దాని మీద, దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బట్ ఐ కెనాట్ సీ అని రాసి ఆ బోర్డు అక్కడ పెట్టేసి వెళ్లిపోయారు. ఆ రోజు చాలా మంది ఆ తోవలో వెళ్లే వాళ్ళందరూ అతని హ్యాట్ నిండా నిండిపోయి అన్ని కాయిన్స్ వేశారు. సాయంత్రం మళ్లీ అదే వ్యక్తి అటువైపు నుంచి వెళ్లి అక్కడ నిలబడి చూస్తుంటే ఈ పిల్లాడు ఆ ఉనికి గుర్తించాడు. ఆయన ఏదో ఆ బోర్డు మీద, ఆ ప్లాకార్డ్ మీద మార్చారు అన్నది కూడా ఆ అబ్బాయి గుర్తించాడు. ఆ వాళ్ళకి ఆ ఇది ఉంటుంది కదా, ఆ ఫ్యాకల్టీ. సో అతను అడిగాడనమాట, ఆ పిల్లాడు, మీరు పొద్దున్న నేను రాసిన దాన్ని మీరేమైనా మార్చారా? ఎందుకంటే రోజు వచ్చే కన్నా నాకు ఈ రోజు ఎక్కువ కాయిన్స్ నాకు కలెక్ట్ అయ్యాయి, ఏం చేశారు అని అడిగట. అడిగితే ఆయన చెప్పారట, ఐఎమ్ బ్లైండ్ ప్లీజ్ హెల్ప్ మీ అనే స్టేట్మెంట్ చూస్తే నిజంగా ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇస్తారు. కానీ దిస్ వరల్డ్ ఇస్ సో బ్యూటిఫుల్ బట్ ఐ కెనాట్ సీ అనేసరికి వాళ్ళకి ఏదైతే ఉందో, వరల్డ్ బ్యూటిఫుల్ గా ఉంది అని తెలుసుకుని, ప్రపంచం కానీ ప్రకృతి కానీ ఇంత అందంగా ఉంది అని తెలుసుకునే ఆ స్పృహని తట్టి లేపినట్టుంది ఆ స్టేట్మెంట్. దాన్ని వాళ్ళలో అరే అయితే మనం ఈ పిల్లాడికి సాయం చేద్దామే అన్న వైపుకి మరల్చింది మనసుని. సో ఆ చిన్న, అంటే ద వే వీ లుక్ అట్ ఇట్, ఆ మనకి ఉన్నది ఎంత అన్నది ఆ గ్రాహ్యం అనేది ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా చాలా ఉంది, కౌంట్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నట్టు. మనకి ఉన్నది ఏదైతే ఉందో గ్రహించకుండా ఇంకా కావాలి, లేనిది మనకి లేదు అని కోపగించుకోవడం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ చిన్న స్టోరీలో ఆ పిల్లాడికి ఆయన ఎంత చక్కగా, అది త్రూ ఆ చిన్న హెల్పే కానీ ఆ మెసేజ్ చాలా బాగుంది అనిపించింది నాకు.
1: చాలా బాగుంది ప్రసన్న. అంటే అతనికి లేనిది గుర్తు చేయడం కాకుండా మనకున్నది గుర్తు చేశారనమాట. హౌ వీఆర్ బ్లెస్డ్ అనేది గుర్తు చేస్తే అది దట్ విల్ ఆటోమేటికలీ గివ్ వే టు గ్రాటిట్యూడ్ అని. సంతృప్తి ఉండే చోట కృతజ్ఞత ఆటోమేటిక్ గా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు దీనికి మంచి ఉదాహరణగా స్వామి రామరాజ్యం గురించి చెప్తారు. రామరాజ్యం ఇప్పటికి కూడా, ఇన్ని యుగాల తర్వాత కూడా, ఐడియల్ రాజ్యం ఏది అంటే రామరాజ్యం అనే చెప్తారు. ఏంటంటే రామరాజ్యం అంటే అందరూ ఐశ్వర్యవంతులు, అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నవారు, ఇది కాదు. ఉన్నంతలో సంతృప్తిగా జీవించారు ప్రజలందరూ, తమకి ఉన్నదానికి సంతోషిస్తూ దానితో సంతృప్తి చెందుతూ జీవించడం వల్ల వాళ్ళకి కోరికలు లేకుండా, వారికి కోరికలు తక్కువ అండ్ ఆనందం ఎక్కువ. కోరిక ఉంటే కదా అది తీరలేదని బాధ. సో అది రామరాజ్యం అని చెప్తారనమాట. అలా మనకి, మనిషికి ఏంటంటే మనం మన దగ్గర ఉన్న వాటి విలువను గుర్తించలేము ప్రసన్న. చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం, లేని విషయాల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాం. ఇది కూడా కాదు, ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇంకో అలవాటు ఏంటంటే, ఎప్పుడో నా దగ్గర అది ఉంది, ఇప్పుడు నా దగ్గర అది లేదు అని దాని గురించి కూడా బాధపడుతూ ఉంటాం. అంటే దాని బదులు జరిగిపోయిన వాటిని, మనకి పోగొట్టుకున్న వాటిని తలుచుకుని బాధపడే కంటే వాటిని ఒక మంచి జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటే
0: అవును,
1: దానివల్ల మనకి ఇంకా ఆనందం కలుగుతుంది, ఆ గ్రాటిట్యూడ్ కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. చూడండి, ఎంతో మంది స్నేహితులు ఉంటారు మనకి జీవితంలో. స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ కాలేజీలో ఉండరు, కాలేజీలో ఉన్న వాళ్ళు తర్వాత ఉంటారు, అలాగే జీవితంలో ఎంతో మంది స్నేహితులు వస్తారు వెళ్తూ ఉంటారు. అయ్యో నాకు ఇంత మంచి స్నేహితురాలు నాకు ఇప్పుడు లేదే, తను దూరం అయిపోయిందే అని బాధపడే కంటే, ఇంత మంచి స్నేహితురాలు ఉంది నాకు ఒకప్పుడు, తన వల్ల నేను ఇన్ని నేర్చుకున్నాను, తను నేను కలిసి ఇంత సంతోషాన్ని పంచుకున్నాము అనే జ్ఞాపకంగా మనం మిగుల్చుకుంటే దానివల్ల ఆనందం కానీ బాధ ఉండదు.
0: అవును,
1: దానిలో మనం ఆ కృతజ్ఞత భావాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనిపిస్తుంది.
0: అవును, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి జరిగినది జ్ఞాపకం తెచ్చుకుంటే అని అన్నారు చూసారా. అప్పుడు ఒకసారి స్వామి ఏం చెప్పారంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా పొందితే అప్పుడు ఆ టైంలో చాలా అప్పా స్వామి ఇచ్చిన ప్రసాదించింది ఎంతో అది బాగుంది అనిపిస్తుంది, కొన్ని రోజులైన తర్వాత మళ్లీ అది కావాలి అనిపిస్తుంది, కానీ సింపుల్ గా అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ని మళ్లీ గుర్తు తెచ్చుకుంటే మనం మళ్లీ అంత అనుభూతిని పొందుతాం. అది తెలియకుండా అప్పుడు అలా జరిగింది ఇప్పుడు లేదు అని ఒక ఎప్పుడు ఇంకా కావాలి మనకేం జరగలేదు అనుకుంటాం, కానీ మనం అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా దానివల్ల ఆనందం చాలా కలుగుతుంది. ఏంటంటే మనకున్న పరిస్థితుల్ని బట్టి ప్రతిసారి ప్రతిదీ మనకి దక్కకపోవచ్చు, కానీ కొన్ని ఒక ఎట్ టైమ్స్ అంటే మన చైల్డ్హుడ్ లో కానీ ఒక సర్టన్ ఏజ్ లో చదువు అవ్వచ్చు, మనం వెళ్లిన కాలేజెస్, మన ఉద్యోగం, మన పెంపకం, వీటన్నిటి ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒకవేళ ఏదైనా కష్టమైన పరిస్థితి కొంచెం పెద్దయ్యాక వచ్చినా ఒకప్పుడు మనకి ఇలా జరిగింది అని అనుకుంటే అప్పుడు ఆ తృప్తి మళ్లీ అది రెండింతలు అవుతుంది. ఇలాంటివి మనకి గుర్తు అనేది ఉండాలి, ఎక్స్పీరియన్స్ ని మళ్లీ రీలివ్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు. దీని గురించి ఐ థింక్ మీరు
1: అవును అవును, దశరథరామరెడ్డి గారి భార్యగా ఆవిడ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ గా దీన్ని మనకి నేర్పించడానికే స్వామి చేశారేమో అనిపిస్తుంది. బహుశా 1960వ దశకంలో అప్పుడు వచ్చే భక్తులందరికీ పెద్దగా ఇక్కడ వసతి సదుపాయాలు, పుట్టపర్తి అప్పుడు ఎలా ఉండేదో మనందరికీ తెలుసు కదా, మన ఓల్డ్ డివోటీస్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. అప్పుడు దశరథ రామరెడ్డి గారని ఒక ఆయన ఉండేవారట, ఆయన వీరికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టడం ఇవన్నీ చేసేవారట. ఆయన రోజు టాస్ ప్రసన్న 2 గంటలకి లేచి గ్రామంలోకి వెళ్లి పాల వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 లీటర్లో 10 లీటర్లో ఆ రోజుకి ఎంత అవసరం ఆ పాలు తీసుకుని 4 గంటలకల్లా అందించేవారట ఆశ్రమంలో. డివోటీస్ అందరికీ కావాల్సినవన్నీ అప్పట్లో మరి స్వామి కాఫీ పుచ్చుకునేవారు, అందుకనే వారి భార్య చాలా అందంగా పూలు కట్టేవారట. అప్పుడు స్వామి దండలు వేసుకునేవారు, భక్తులకి ఆ అవకాశం ఇచ్చేవారు. సో చక్కటి దండలు గుచ్చేవారట స్వామి కోసమని, రకరకాల రంగురంగుల పువ్వులు తీసుకుని వచ్చి స్వామి ఎంతో సంతోషించేవారట ఆ దండలు చూసి. ఆయన చాలా మెచ్చుకునేవారు కూడా, చాలా ముచ్చట పడిపోయేవారట ఆ దండలు గుచ్చడం చూసి. అలా జరుగుతూ వస్తోంది, ఇంకా టైం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువైంది, ఎంతో మంది రావడం, ప్రశాంతి నిలయం పెరగడం, పుట్టపర్తి గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది ఇప్పుడు. అలాగే ఇంకా దశరథ రామరెడ్డి గారు కూడా ఆయన కలం చేశారు, ఇంకా పూలదండలు గుచ్చడానికి ఎంతో మంది భక్తులు రావడం మొదలైంది. ఆ తర్వాత అసలు ఆ సంప్రదాయమే స్వామి ఆపారు. ఆయన భార్య మటుకు ప్రశాంతి నిలయంలోనే ఉన్నారనమాట, ఆయన పోయాక కూడా ఆవిడ ఇక్కడే ఉండిపోయారు. కానీ ఆవిడకి ఆ పని అయితే ఇంకా చేసే అవకాశం దొరకలేదు. కానీ ఎంతో ఆనందంగా ఉండేవారట, వచ్చి ఆవిడ్ని అడిగిన ప్రతి భక్తులకి స్వామి ఎంత ఆనందించేవారు, స్వామి ఎంత సంతోషించేవారు, స్వామి ఎంత ముచ్చటపడేవారు, ఇవన్నీ కథలు కథలుగా చెప్పేవారట. పూలను చూసి, పూల దండలను చూసి ఎలా వేయించుకునేవారు, ఎలా కావాలని అడిగేవారు, స్వామి చెప్పి చేయించుకునేవారట ఇవన్నీ. మరి అప్పుడు కూడా ఆవిడ నేనిచ్చేశాను అనేది కాకుండా ఆ అవకాశం నాకు దొరికింది, దానివల్ల భగవంతుడికి ఎంతటి ఆనందం కలిగింది, అని కథలుగా చెప్పేవారు అనమాట అందరికీ, పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని. అలా జరిగిపోయింది. కొన్నేళ్లు గడిచాక స్వామి ఒకసారి బృందావనంలో ఉన్నారు. సమ్మర్కి స్వామి బృందావనంలో దర్శనమిస్తారు కదా. ఒకరోజు ఒక కార్లో ఒక ఆయన వచ్చి ఉంటున్న ఇంటి తలుపు కొట్టి, మీరు దశరథరామరెడ్డి గారి భార్య అని అడిగారట. అవును బాబు, మీరెవరు అంటే, స్వామి పంపించారు మమ్మల్ని బృందావనం నుంచి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అప్పటికి స్వామి వీరితో మాట్లాడడం చాలా తగ్గిపోయిందనమాట. ఎన్నో ఏళ్ల క్రితం పలకరించేవారు, ఇంకా తర్వాత అది నెమ్మదిగా తగ్గిపోయింది. ఈవిడ అన్నారట, మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారు బాబు, స్వామి నన్ను పిలవడం ఏమిటి అంటే, మీరు దశరథరామరెడ్డి గారి భార్యనా అని అడిగారట. అవును అంటే, అయితే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు స్వామి, మూడు సారీ కొన్ని సారీస్ కూడా తెచ్చుకోమన్నారు మిమ్మల్ని. ఈవిడ అనుకున్నట్టు వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఈ పిల్లవాడు వెళ్లేలాగా లేడు, సరే వెళ్లి వస్తాననుకుని ఒక రెండు మూడు చీరలు ఒక సంచిలో పెట్టుకుని ఆవిడ బయలుదేరారు. పత్తి నుంచి బయలుదేరి బృందావనం చేరినప్పటి నుంచి ఆవిడకు ఒకటే భయం, బెంగ, ఎందుకంటే స్వామి నన్ను ఇక్కడ చూస్తే కోపడతారు, నువ్వు ఎందుకు వచ్చావు నేను పిలవకుండా, స్వామి ఆజ్ఞ లేకుండా నేను వచ్చాను, నన్ను ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఇప్పుడు అని భయపడుతూనే దర్శనంలో కూర్చున్నారట. స్వామి డైరెక్ట్ గా ఆవిడ దగ్గర వచ్చి, ఓ వచ్చావా అన్నారట. వెంటనే ఈవిడ మోకాల మీద లేచి నుంచి చెప్పారట, స్వామి నా తప్పేం లేదు, ఈ పిల్లలు తీసుకొచ్చారు నన్ను. అంటే లేదు, దశరథ రామరెడ్డి భార్య ఎవరో వాళ్ళకెలా తెలుస్తుంది, నేనే చెప్పి పంపించాను నిన్ను తీసుకురామని అని చెప్పి, నేను నిన్ను కొడైకెనాల్ తీసుకెళ్తున్నాను ఈ సంవత్సరం నాతో పాటు, అంటే చీరలు తెచ్చుకున్నావా అని అడిగారట. అంటే స్వామి నేను ఒక రెండు మూడు చీరలు తెచ్చుకున్నాను. సరే అయితే అని చెప్పి స్వామి ఆవిడ్ని షాపింగ్ కి పంపించి, బెంగళూరులో 15 చీరలు తెచ్చుకో, 15 రోజులు ఉంటావు కదా, రోజుకు ఒకటి కావాలి అని చెప్పి ఆవిడ చేత కొనిపించి తీసుకొచ్చి ఆవిడ్ని తీసుకెళ్లి కొడైకెనాల్ మళ్లీ వెనక్కి తీసుకొచ్చి దింపి స్వామి చెప్పారట, ఎంత అందంగా పూలు గుచ్చేదానివి, ఎంత చక్కగా దండలు చేసి ఇచ్చేదానివి స్వామికి. ఈ రోజుల్లో పూలంటేనూ తెలియదు, దండలు గుచ్చడమూ తెలియదు వీళ్ళకి, నువ్వు చేసిన సేవని నేను మరుస్తానా అన్నారట. అని చెప్పి ఆవిడికి అంత ఆనందాన్ని ఇచ్చారు చూడండి. అంటే ఆవిడ తను పొందిన ఆనందాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా షీ కాంటెంప్లేటెడ్ ఆన్ ఇట్. అయ్యో నాకు ఈ అవకాశం తప్పిపోయింది అని బాధపడలా, నాకు అప్పుడు ఆ అవకాశం ఇచ్చారు అని ఆనందించారు. అందుకు ప్రతిస్పందించి స్వామి కూడా మళ్లీ అంతటి ఆనందాన్ని ఆవిడికి అనుగ్రహించారు.
0: అది ఆ అనుభూతి అలా ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అయితే స్వామి ఎప్పుడు స్టూడెంట్స్ కానీ స్వామి స్పీచ్ లో కృతజ్ఞత తెలుపుకోవడంలో మొట్టమొదట భగవంతుడు ఎలాగూ భగవంతుడు అంటే క్రియేటర్, క్రియేషన్, తర్వాత వచ్చేది తల్లిదండ్రులు. తల్లిదండ్రులకి స్వామి ప్రథమ స్థానం ఇవ్వమన్నారు కృతజ్ఞత తెలుపుకోవడానికి. ఎందుకంటే స్వామి చెప్తారు, స్వామి వర్డ్స్ చెప్పాలంటే పేరెంట్స్ అంటే పేరెంట్ అని, అంటే వాళ్లే కదా మనకి అన్ని అసలు ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మొట్టమొదట మనని ఎక్స్ప్లోర్ చేసేది. సో తల్లిదండ్రుల పట్ల మాత్రం స్వామి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ నిరంతరం ఉండాలి, ఏ విధంగా వీలైతే ఆ విధంగా అన్నారు. రెండోది వేర్ వీ బిలాంగ్ టు, ఆ స్థలం. నిన్న మీరు చెప్పినట్టు చెట్టు ఎక్కడ మొలకెత్తి అది పెద్దదయ్యి ఆ ఫలాలు మళ్ళా అక్కడే ఇస్తుంది, అలాగే ఆ చెట్టు పడంగా తీసుకెళ్లి వేరే చోట నాటితే ఆ ఫలాలు అలా రావు. అలాగా స్వామి తల్లిదండ్రులకి మనం పుట్టి పెరిగిన ఆ స్థలానికి, అలాగే స్వామి జీవితంలో అదే కదా, ఈశ్వరమ్మ గారు అడిగిన ఆ మూడు కోరికలకి స్వామి ఇక్కడ ఎంత సేవా కార్యక్రమాలన్నీ ఇక్కడే ఉండి చేస్తూ ఈ పుట్టపర్తి గ్రామానికి నిజంగా ఇదొక కలియుగ వైకుంఠం లాంటి ఇది ఇచ్చారు. తల్లిదండ్రులకి స్థలానికి స్వామి ఇచ్చిన ఇంపార్టెన్స్ అలాంటిది. తర్వాత
1: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జన్మించిన స్థలం,
0: అవును,
1: రెండింటినీ మరువకూడదు,
0: అవును,
1: కృతజ్ఞత చూపించుకోవాలి. ఇక ఆ తరువాత అని అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత మనకి చెప్పింది ఆచార్య దేవోభవ, గురువుల గురించి.
0: అవును,
1: గురువులు అంటే తల్లిదండ్రులు మీరన్నట్టు భగవంతుడి ఉనికిని మనకి గ్రహించేలా చేస్తారు ప్రసన్న, ఉనికిని గురించి మనకి తెలుపుతారు, కానీ ఆ భగవంతుడిని చేరే మార్గాన్ని చూపేవాళ్ళు గురువులు.
0: అవును,
1: ఇటు ప్రపంచంలో బతకడానికి జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన విజ్ఞానాన్ని, అటు ఆత్మజ్ఞానాన్ని కూడా మనకి అనుగ్రహించేది గురువులే. మనకి ఒక హిందీలో ఒక చిన్న దోహా ఉంటుంది, గురు గోవింద్ దో ఖడే కాకే లాగూ పాయ్, బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో దిఖాయ్ అని చెప్పి. అంటే ఈ గురువు గోవిందుడు ఇద్దరు నుంచి ఉంటే గురువు పాదాలు మొక్కాలట ఫస్ట్, ఎందుకంటే ఆ గురువే గోవిందుడి దగ్గరికి నేను తీసుకెళ్తాడు. భగవంతుడికి నీ మీద కోపం వస్తే గురువు దాన్ని శాంతింపజేస్తాడు, గురువుకి నీ మీద కోపం రాకుండా చూసుకోవాలని చెప్తారనమాట. అలా మరి వారు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఉపదేశించే మార్గదర్శకులు, వారికి కృతజ్ఞత చూపించడం అనేది మన కనీస కర్తవ్యం. ఇది మనకి మన సంస్కృతిలో ఎప్పటి నుంచో మనం చూస్తూ వస్తుండే ప్రసన్న. గురుకులాలు ఉండేవి, అన్ని నేర్పించేవారు గురువులు. ఆ రోజుల్లో పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని తీసుకుని వెళ్లి జీవితానికి కావలసినవన్నీ నేర్పించి చక్కటి జీవితాన్ని గడపడానికి వాళ్ళని తీర్చిదిద్ది మళ్లీ వెనక్కి సమాజంలోకి పంపించేవారు. మరి వారు చేస్తున్న, వారు అందిస్తున్న అంతటి జ్ఞాన విజ్ఞానాలకి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కానీ ఆ గురుదక్షిణ అనే ఒక పద్ధతిని ఏర్పరిచి కృతజ్ఞత చూపించుకోవడానికి ఒక అవకాశాన్ని వాళ్ళు మనకు కలిగించారు. కృతజ్ఞత చూపించుకోవడం చాలా ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్. దానికి ఇక్కడి నుంచే పునాది వెయ్యి అని చెప్పి గురుదక్షిణ అనే పద్ధతిని పెట్టారనమాట. ఇంకా మరి స్వామి కూడా మనకి ఎన్నో రకాలుగా నేర్పిస్తూనే ఉంటారు. ఒకసారి స్వామి తన స్టూడెంట్స్ కి సంగీతం నేర్పించడానికి ఒక గురువు గారిని పిలిచారట, సంగీతం గురువు గారిని. ఆయన వచ్చారు, నేర్పించారు, అయిపోయింది. ఆ నెల 2 నెలలు గడిచాక ఒకరోజు అనిల్ కుమార్ గారిని తీసుకుని స్వామి కాలేజీకి వెళ్లారట. వెళ్లి స్టూడెంట్స్ ని పిలిచి ఆ గురువు గారికి ఈ విద్యార్థుల చేత సన్మానం చేయించారట. వారికి పట్టు ధోవతులు, పట్టు పీతాంబరాలు, అలా ఒక చిన్న సత్కారం చేయించి అప్పుడు స్వామి అనిల్ కుమార్ గారితో చెప్పారట, వీళ్లతో ఈ పని నేను చేయిస్తున్నది ఎందుకో తెలుసా, కృతజ్ఞత చూపించుకోవటం ఎలా అనేది, అది ఎంత ముఖ్యమైన విషయం అనేది ఈ పిల్లలకి నేర్పించడం కోసం వీళ్లతో చేయిస్తున్నాను అని. మరి స్వామి పిల్లలు స్వయంగా భగవంతుడి దగ్గర నేర్చుకున్నవారు, వారు ఆ విషయాన్ని తప్పకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇంకో 10 మందికి అది విషయాన్ని నేర్పిస్తారనడంలో సందేహమే లేదు కదా.
0: అవును, ఆ వాటికే ఈ తార్కాణం. ఈ రోజు ఈ గ్రాటిట్యూడ్ డే ఎలాగైతే పిల్లలు చేసుకుంటారో, ప్రేమ బంధం అనే ఒక బంధాన్ని యాక్చువల్గా ఇప్పటికీ స్వామి పూర్వ విద్యార్థులందరూ ప్రతి సంవత్సరం జనవరి 1కి పుట్టపర్తికి వచ్చి వాళ్ళకంతా స్వామే కదా, గురువు దైవం మొత్తం స్వామే. సో ఆ సర్వస్వాన్ని అనుగ్రహించిన స్వామికి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు అర్పించుకోవడం అనేది ఈ రోజు స్పెషల్. అయితే ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తోంది. ఈ సంవత్సరం ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే 15 రోజుల ముందర నుంచి వాళ్ళు వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలన్నీ చేపట్టి అంతేకాకుండా వాళ్ళు మొదలు పెట్టబోయే, ఫ్యూచర్ లో మొదలు పెట్టబోయే వాటి ప్లాన్ అంతా, ఆ ప్రతిపాదన ఏదైతే ఉంటుందో అవన్నీ స్వామి దగ్గర పెట్టి అవన్నీ విజయవంతంగా జరగాలి అని స్వామిని వేడుకుని, అది ఎంతో అంటే చాలా ఉదాత్తమైన ఒక యాక్ట్. వాళ్ళందరూ పూర్వ విద్యార్థులంతా కలిసి వాళ్ళు స్వామి ఇచ్చిన దానికి ఇన్ రిటర్న్ వాళ్ళు చూపించుకునే గ్రాటిట్యూడ్ డే ఈరోజు. ఆ స్వామికి అర్పించడం, వాళ్ళు పొందిన ఆనందాన్ని మళ్లీ స్వామికి అంత ఆనందం ఇవ్వాలి అనుకోవడం, అది స్వామి చక్కగా వాళ్ళని ఆశీర్వదించడం, ఇవన్నీ ఈ రోజున మనం గమనించవచ్చు. అయితే ఆ ఆనందాన్ని పొందేసి అది అక్కడ వదిలేస్తే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదు. సో వాళ్ళు మళ్లీ చేయడం అనేది సత్యసాయి స్టూడెంట్స్ స్వామి వాళ్ళకి నేర్పించిన, ఈ అవతారంలో మనం చూస్తూ కళ్లారా చూస్తూ ఉన్న గొప్ప విషయం. అదొక మధురమైన అనుభవం అనిపిస్తుంది నాకు.
1: నిజమే ప్రసన్న, అలా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు, సమాజంలో ఎన్నో వర్గాల వాళ్ళు. అసలు మన జీవితం ఇంత సౌకర్యంగా గడిచిపోవడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా సహకరిస్తున్నారు, శ్రమపడుతున్నారనేది మనం ఒక్కసారి గుర్తించి గమనించగలిగితే
0: పొద్దున లేచిన దగ్గర నుంచి,
1: లేచినప్పటి నుంచి మనం జనరలీ మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది వాళ్ల పని కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, లేదు నేను డబ్బిచ్చి చేయించుకుంటున్నాను అనే భావంతోనే ఉంటాం. గానీ సరే, రెండు నిజమే. మనం ఆ పనికి కావలసిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాము, వారి వృత్తి అది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అయినా కూడా అక్కడ వారు మన ఇప్పుడు కూరలు అమ్మే వాళ్ళు ఉంటారు, ఎక్కడో కూరలు కొనుక్కుంటారు, బండి మీద వేసుకుని మన ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది మనకు ఒక సౌకర్యం, ఒక కంఫర్ట్. మనం మార్కెట్ కి వెళ్లకుండా ఇక్కడ కొనుక్కోగలగడం,
0: ఆ సౌకర్యం లేకపోతే దాని విలువ
1: తెలుస్తుంది. సో మన ఇంటికి వచ్చి మనకి పనిలో సహాయం చేసే వాళ్ళు ఉంటారు, డొమెస్టిక్ హెల్ప్. వాళ్ళందరూ లేదు ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతాం ఆటో ఎక్కుతాము. వీళ్ళకి ఎప్పుడైనా ఒక్కరోజు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా మనం చెప్తే వాళ్ళ మొహం మీద ఆ చిరునవ్వు వస్తుంది చూడండి,
0: అది
1: అది చూస్తే చాలు, అది మనకి ఇంకో పది రెట్ల ఆనందాన్ని ఇస్తుందేమో అనిపిస్తుంది. కానీ మనం అది ఎన్నిసార్లు చేస్తున్నాం అనేది ఒకసారి మనం కూడా గమనించుకోవాలి.
0: ఈ ఈ విషయం చెప్పినప్పుడు నాకు స్వామి హార్స్లీ హిల్స్ వెళ్ళినప్పుడు ఆ ఇది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు స్వామి వీళ్ళందరూ స్టూడెంట్స్ తోటి వాళ్లతోటి వెళ్లేవారు కాబట్టి అక్కడ ఆ రోజు ఇంకా బయలుదేరిపోవాలి. స్వామి బయలుదేరి వచ్చేసి కారు ఎక్కేసిన తర్వాత కారు మళ్లీ వెనక్కి మళ్లించి అందరూ చూస్తున్నారు స్వామి ఎందుకు వెనక్కి మళ్లారు అని. కొద్దిగా వెనక్కి వచ్చి స్వామి అక్కడ ఒక దున్నపోతుండేదిట, అది అందరికీ పొద్దున సాయంత్రం వేణీళ్లు పట్టుకుని వచ్చే పని చేసేది. సో దానికి స్వామి వెళ్లి దాని దగ్గరికి వెళ్లి దాని వీపు చక్కగా నిమిరి దానికి దానికి స్వామే చెప్పగలరు ఎలాగ దానికి ఎక్స్ప్రెస్ చేయాలో మనకి తెలియదు, అంత చక్కగా ప్రేమగా దానికి ఎక్స్ప్రెస్ చేసి నువ్వు ఇన్నాళ్లు మాకు సహాయం చేసావు అని. ఇవన్నీ ఎందుకంటే మనం గుర్తించడం కోసమే. అక్కడ ఉన్న వాళ్ళంతా స్వామి ఎందుకని వెనక్కి మళ్ళారా అనుకుంటే స్వామి వెళ్లి ఆ దున్నపోతుని వీపు నిమిరి మాకు వేణీళ్ళు అందించావు కిందకి నుంచి పైదాకా తీసుకుని వచ్చావు అని దాని వీపు నిమిరారంటే నిజంగా మనం గుర్తిస్తే మీరన్నట్టు డొమెస్టిక్ హెల్ప్ దగ్గర నుంచి ప్రతి చిన్నది మన కంఫర్టబుల్ లివింగ్ కి ఇంతమంది ఇన్పుట్స్ ఉంటేనే అది సాధ్యం. ఈ విషయం ఈ హార్స్లీ హిల్స్ ఇన్సిడెంట్ మాత్రం చాలా
1: చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు తలుచుకున్నా అది అదే ఆనందం.
0: అవును, ఒక అంటే ఒక స్వీట్ జెస్చర్ అనిపిస్తుంది. అవును,
1: కానీ ప్రసన్న మనకి జీవితం అంతా సుఖంగా గడిచిపోతూ ఉంటే అప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండడం అనేది కొద్దిగా ప్రాక్టీస్ తో మనం నేర్చుకోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు జీవితంలో ఒడిదుడుకులు కష్టసుఖాలు ఎత్తుపల్లాలు అనేవి సహజం సామాన్యం కదా.
0: అవును,
1: మరి అలాంటప్పుడు అంటే లైఫ్ లో పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు అప్పుడు బాధతో ఉంటాం గానీ దానిలో నుంచి కృతజ్ఞత ఎలా చూపించాలి, దానిలో నుంచి అసలు కృతజ్ఞత అనేది ఎలా ఫీల్ అవ్వాలి అనేది చాలా క్రూషియల్ క్వశ్చన్ మనకి, మనందరికీ కలిగే ఒక డౌట్ అన్నమాట. అసలు అది సాధ్యమేనా అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఇది రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట, నిజంగా జరిగిన ఇన్సిడెంట్. మహారాష్ట్రలో ఒక ఆవిడ, ఆవిడకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ల హస్బెండ్ ఆయన ఆవిడ మీద అపవాదు వేసి ఆవిడని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారట. ఆవిడ పేరు సింధుతాయి. ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఆ రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఆవిడ బయటికి వచ్చి అక్కడ పశువులు కొట్టం ఉంటుంది. ఆ రోజుల్లో అందరికీ పశువులు ఆవులు గేదెలు ఉండేవి కదా. ఆ పశువులు కొట్టంలో వెళ్లి పడుకున్నారట, బికాస్ షీ కుడెంట్ వాక్, ఎక్కువ దూరం నడవలేక. కానీ అక్కడ పశువులన్నీ ఉంటాయి, ఆవిడ్ని తొక్కేయకూడదు కదా అవి అని ఆవిడేమో అలసిపోయి నిద్రపోయేశారనమాట. అప్పుడు ఒక ఆవు వచ్చి ఆవిడ మీద నుంచుందట, ఆవిడని ఈ పశువులన్నీ తొక్కేయకుండా ఒక ప్రొటెక్షన్ లాగా నుంచుందట. ఆ మన్నాడే ఆవిడకి డెలివరీ అయ్యి ఒక ఆడపిల్ల పుట్టిందనమాట. ఆవిడ లేచేదాకా ఆ ఆవు అలాగే నుంచునుందిట. ఎప్పుడైతే ఆవిడ లేచి ప్రసవం అయ్యాక బిడ్డను ఎత్తుకుని లేచి చూసేసరికి ఆవిడకి అర్థమైంది, ఓహో ఈ ఆవు నన్ను ప్రొటెక్ట్ చేసింది ఇప్పటిదాకా అని. అప్పుడు ఆవిడ ఆవును హగ్ చేసుకుని చెప్పారట, నువ్వు నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఇంత శ్రమ తీసుకుని నాకు సహాయం చేసి నన్ను రక్షించావు, నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నా జీవితంలో ఇంకొకళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను, నేను నీకు ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను అని అని చెప్పి ఆవిడ బయటకు వచ్చేసారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చదువు లేదు, భాష రాదు, చిన్న బిడ్డ, ఒక్కరోజు ఆ రోజు పుట్టిన బిడ్డ, ఇంక ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారట. అప్పుడు ఆవిడకి అనిపించడం మొదలైందనమాట, అసలు నేను ఎందుకు బతికున్నాను, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఈ పిల్లను ఎలా పెంచాలి అని. తల పైకెత్తి చూస్తే ఒక ఆ చెట్టు కొమ్మ కొసగా వేలాడుతుంది అనమాట, ఆల్మోస్ట్ పడిపోయేలా ఉంది కానీ ఒక్క పట్టుతో వేలాడుతోంది. అది చూసి ఆవిడ మళ్లీ అనుకున్నారట, ఒక్క పట్టుతో ఉన్న ఈ కొమ్మ నాకు నా బిడ్డకి నీడనిస్తోంది, మనిషినైనా నేను ఆ పని చేయలేనా అనుకుని ఆ రోజు ఆ క్షణంలో ఆవిడ అనుకున్నట్టు, భగవంతుడు ఇవన్నీ నాకు చూపిస్తున్నాడంటే నా కోసం ఆయన ఏదో ఒక పనిని సంకల్పించుకుని ఉంటారు, నేను బతకాలి, ఆ పనిని చెయ్యాలి అని అనుకుని ఆ చాలా బాగా పాటలు పాడేవారట. చాలా అందమైన కంఠం, చక్కగా పాట పాడేవారు. బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో పాటలు పాడి ఆ వచ్చిన డబ్బులతో అక్కడుండే బెగ్గర్స్ కి, అక్కడుండే ముసలి వాళ్లకి, వీళ్ళందరికీ ఆ రోజుకి రొట్టెలు కొని ఇచ్చేవారట. ఆవిడ ఒక్కరి కోసమే కాకుండా అందరినీ చూసుకునేవారనమాట. అలా అలా జరుగుతూ అందరూ ఈవిడ దగ్గరికి రావడం మొదలు పెట్టారనమాట. ఈవిడ ఒక తల్లిలాగా అయిపోయింది వాళ్ళందరికీ. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ల్యాండ్ డివిజన్స్ వల్ల, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆ రోజుల్లో తీసుకునే వాళ్ళు, దీనివల్ల చాలా మంది కుటుంబాలు విడిపోవడం, పిల్లలు అనాథలైపోవడం ఇవన్నీ జరిగాయనమాట. అప్పుడు ఆ అనాథ పిల్లలందరూ ఈవిడ దగ్గరికి వచ్చేవారట. భోజనం దొరుకుతుంది కదా, రాత్రి అయ్యేసరికి రెండు రొట్టెలు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళని చూసి ఆవిడ ఓకే వీళ్ళని నేను చూసుకుంటాను అనే నిర్ణయం తీసుకుని ఒక 7-8 మంది పిల్లలు అలా అలా పెరుగుతూ వచ్చారు. వాళ్ళందరినీ ఆవిడే చూసుకోవడం మొదలుపెట్టారు. గ్రామ గ్రామానికి వెళ్లి పాటలు పాడో, లేదు ఇది పరిస్థితి వీళ్ళు సహాయం చేయండి అని అర్థించో, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక గూడు ఏర్పరిచారు అనమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్ని ఆవిడే చూసుకున్నారు. ఇలా ఇలా ఇలా ఇలా పెరిగి పెద్దదయ్యి ఆవిడ చేసిన ఇంకో గొప్ప త్యాగం కూడా, ప్రసన్న తన సొంత కూతుర్ని తీసుకెళ్లి ఒక ట్రస్ట్ కి ఇచ్చారట. నా సొంత బిడ్డ నా దగ్గరుంటే ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుందేమో, అందరినీ నేను సమానంగా చూసేటంత ఆ సమత్వ భావం నాలో ఉందో లేదో అని చెప్పి. సో ఆ అమ్మాయి చాలా బాగా చదువుకుని ఇప్పుడు డాక్టర్ అయ్యారు. ఇలా ఆవిడ మొత్తానికి 1500 మంది పిల్లల్ని పెంచుకుని వాళ్ళందరికీ తనే తల్లిగా మారి వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించి అందరు చక్కగా చదువుకుని పెళ్లిళ్లు చేసుకుని చక్కగా సెటిల్ అయ్యారనమాట. ఇప్పటికి కూడా ఆవిడ ఆర్ఫనేజెస్ రన్ చేస్తున్నారు, 20 పైగా ఆర్ఫనేజెస్. ఆవిడకి ఎన్నో అవార్డ్స్, ఎన్నో వచ్చే టెడ్ టాక్స్ లో చూస్తే మనం ఆవిడది చూడొచ్చు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఒక ముసలాయన వచ్చారట ఆవిడ హోమ్ కి. వచ్చి ఇలా ఎవరో చెప్పారు, నాకెవ్వరు లేరు, ఇప్పుడు నాకు సంపాదించుకునే శక్తి ఓపిక లేదు, ఇక్కడ ఉంటే భోజనం పెడతారు, ఇక్కడ నేను ఉండొచ్చు అని చెప్పారు, అందుకని వచ్చానంటే తీరా చూస్తే ఆయన ఆవిడ హస్బెండ్ అనమాట. అది చూసి ఆయన చాలా ఫీల్ అయ్యి గిల్టీగా చాలా బాధపడితే ఆవిడ చెప్పారట, ఆ పరిస్థితుల్లో నువ్వు కరెక్ట్ అనుకున్నది నువ్వు చేశావు, నువ్వు అలా చేయడం వల్ల నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను, అందుకని నువ్వు నీకు భార్యగా కాదు నీకు తల్లిగా నేను చూసుకుంటా నిన్ను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన్ని కూడా ఆవిడే చూసుకున్నారు. ఆవిడ ఏం చెప్తారంటే, ఒక కష్టం ఎదురైనప్పుడు జీవితంలో అయ్యో నాకు కష్టం వచ్చిందే అని బాధపడుతూ ఉంటే ఆ కష్టమే మిగులుతుంది, దానిలోంచి వచ్చే బాధే మిగులుతుంది. అలా కాకుండా ఈ కష్టం వచ్చిందంటే దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి, జీవితం నాకు ఏం నేర్పించడానికి ఈ పరిస్థితిని క్రియేట్ చేసింది అనే ఆలోచనతో కనుక దాన్ని చూడగలిగితే దాన్ని ఎదుర్కొనే ధైర్యమూ వస్తుంది, అది నేర్చుకుని దాన్ని ఆచరించగలిగే శక్తి కూడా వస్తుంది. అందుకని కష్టానికి, ఆ కష్టం కలిగించిన వారికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. భగవంతుడు ఏది చేసినా దానిలో ఎంతో కొంత మన మంచి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి అని చెప్తారనమాట.
0: చాలా చాలా ఆదర్శంగా అనిపించింది. అసలు ఆ మెయిన్ ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్, చేయగలము అంటే చెయ్యాలి అనే తపన కనుక ఉన్నట్టయితే, ఈ విషయం ఈవిడ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఒక్కోసారి మనకి ఎంతో చెయ్యాలని ఉంటుంది కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు.
1: బ్రేక్ చేసింది అనే ఆలోచనతో కనుక దాన్ని చూడగలిగితే దాన్ని ఎదుర్కొనే ధైర్యమూ వస్తుంది, అది నేర్చుకుని దాన్ని ఆచరించగలిగే శక్తి కూడా వస్తుంది. అందుకని కష్టానికి, ఆ కష్టం

0: ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, దానికి పోని ఎక్స్ప్రెస్ చేయాలని తెలిసినా దానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఏ రకంగానైనా, అంటే ధనంగా కావచ్చు వస్తువుగా కావచ్చు మనం. సో అప్పుడు మనం ఎలా చూపించాలి అన్నది స్వామి ఒక మార్గోపదేశం చేశారు. అది కొడైకెనాల్ లో స్వామి వెళ్లినప్పుడు అక్కడ పోలీసులందరికీ బట్టలు, ఆ బట్టలు కుట్టించుకోవడానికి ఆ బట్టలు కుట్టించుకునే ఆ కుట్టుకూలి ఇచ్చేవారట. అప్పుడు ఒకసారి స్వామి ఇలా వీళ్ళందరూ రెడీ పెట్టేశారు 20 మంది పోలీసులకి బట్టలు, వాళ్ళందరికీ కవర్లలో అమౌంట్ కుట్టుకూలి పెట్టాక తీరా స్వామి వాళ్ళని లోపలికి రమ్మని కూర్చోపెట్టేసరికి వాళ్ళు 100 మంది పోలీసులున్నారు. వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజర్స్ ఉన్న వాలంటీర్స్ అందరూ తర్జన్ భర్జన్ పడుతున్నారు, స్వామికి అలా అని చెప్పలేరు. సో అప్పుడు స్వామి ఒకసారి చూసి ఏమైంది అంటే, స్వామి బట్టలైతే ఎరేంజ్ చేసేస్తాము, ఆ కుట్టుకూలి పెట్టడానికి కవర్లు అంటే. స్వామికి మామూలుగా దర్శనంకి వెళ్ళిపోయారు, స్వామికి అందరూ ఉత్తరాలు అవి ఇచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత అందులోంచి ఒక కవర్ జారి కింద పడింది.
1: స్వామి చేతుల నిండా ఇప్పుడు మన అభ్యర్థనలు విన్నపాలు కోరికలు ఇవే కదా.
0: అయితే అప్పుడు ఆ స్వామి ఆ కవర్ చూడమన్నారట. చూడమంటే అందులో ఉన్న అది కరెక్ట్ గా వీళ్ళకి ఆ కుట్టుకూలికి ఎంతైతే తగ్గిందో అది కరెక్ట్ గా మిగతా వాటి కవర్లన్నింటిలో కూడా పెట్టడానికి సరిపడా ఉంది అంతే కరెక్ట్ గా. స్వామి ప్లానింగ్ కదా, ప్యూరిటీ ఎంత స్వామి డివైన్ పవర్ అది. సో అది మళ్లీ కవర్లలో పెట్టి అరేంజ్ చేసేసి ఆ పోలీసులు 100 మందికి బట్టలతో పాటు కుట్టుకూలి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నిస్వార్థంగా ఇతరులకి ప్రేమగా చెయ్యాలి అనుకుని ప్రతిఫలాన్ని ఆశించకపోతే అది తప్పకుండా నిర్వర్తించడానికి జరిగి తీరుతుంది అన్నది స్వామి ఈ దీని ద్వారా చూపించారు అనిపిస్తుంది.
1: నిజమే, అంటే పవిత్రమైన భావంతో నిర్మలమైన భావంతో మనం ఏది చేసినా కూడా, ఏది చేయడానికి సంకల్పించుకున్నా కూడా అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యే అవకాశాలు మనకి ఎదురుగుండా కనిపించకపోయినా కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు దానికి మార్గాన్ని చూపిస్తాడు అనే విషయం స్వామి మనకి చక్కగా ఈ విషయం ద్వారా మనకి నేర్పించారు. మరి ఇంకా తర్వాత మనం చూడాలంటే, ఇప్పటిదాకా మనం కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమైనదో, దాన్ని ఎలా ప్రకటించుకోవాలో, అది అందించిన వారికి అందుకున్న వారికి కూడా ఎంత ఆనందం కలుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా.
0: అవును.
1: ఇప్పుడు ఇంకో చిన్న విషయం, ఇది చిన్నదైనా కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓకే, ఎందుకంటే ఈ చిన్న విషయంలో మనకి చాలా పెద్ద శత్రువు పొంచి ఉంది, మనం కొద్దిగా గమనించుకోవాలి. ఇక్కడ
0: ఏంటో చెప్పాలి లలిత, ఇప్పటి వరకు ఒక పేస్ లో వెళ్తోంది, సడన్ గా ట్విస్ట్ లా ఉంది ఇది.
1: ఇప్పుడు మనం కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలనేది ఇప్పటిదాకా ఆలోచించాం.
0: అవును.
1: మనకి కృతజ్ఞత తెలిపే వాళ్ళు కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంది.
0: అవును.
1: అంటే మన నుంచి ఏదో మాట్లాడేమో మనిషి సాయమో ఒక చిన్న సహాయం పొందిన వారు, వారు మనకి కృతజ్ఞత తెలుపుకున్నప్పుడు మనం దాన్ని ఎలా రెసిప్రొకేట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అది కూడా మనసులో ఎటువంటి భావనతో దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
0: ఇక్కడే అసలు టాస్క్
1: ఇదే కదా.
0: మనకి కొంత ఈగో అహంకారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
1: అదే నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక శత్రువు ఉందని ఇదే అనమాట.
0: దీనికి కూడా స్వామి ఇది కూడా ఎంత చక్కటి బ్యూటిఫుల్ ఇదో చూపిస్తాను మనం చూడొచ్చు. స్వామి వాటర్ ప్రాజెక్ట్ చాలా చాలా జిల్లాల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ఒక సేవా కార్యక్రమాలు చేసి ఒక జిల్లా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ జిల్లాల వాళ్ళందరూ కలిసి పూర్ణచంద్రాలు స్వామికి వాళ్ళ ఆనందం వ్యక్తపరచుకుని ఆ గ్రాటిట్యూడ్ వ్యక్తపరచుకోవడం కోసం వాళ్ళంతా అక్కడ అసెంబ్లీ అయ్యారట. స్వామి వచ్చేసరికి వాళ్ళంతా ఇంకా ఆనందంతో చాలా ఆనంద బాష్పాలతోటి, అంటే నీరు ఎవరికి ఎంత అవసరమో నీరు లేని వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు చాలా ఇమోషనల్ అయిపోయి స్వామి ఒక 2 నిమిషాలు అసలు స్వామికి మాట్లాడే మనం అలాంటిది చూడము, కానీ వాళ్ళందరినీ మాట్లాడినిచ్చారట స్వామి. అందరూ ఎంతో ఇదిగా ఎక్స్ప్రెస్ చేశాక వాళ్ళంతా కామ్ డౌన్ అయ్యాక ఆవేదన ఆనందం అన్ని పొంగి పొరలిన తర్వాత స్వామి అప్పుడు చెప్పిన మాట, ఇది సేవ చేశాము అనుకున్న వాళ్ళందరికీ

0: ఇది ఒక సూత్రం లాంటిది, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది. అప్పుడు స్వామి ఏమన్నారంటే, ఈ మీ అందరికీ ఈ భాగ్యం కల్పించే అవకాశం నాకిచ్చినందుకు నేను తెలపాలి అన్నారట. ఇంకా అంటే ఇది మనలో ఇది కొంచెం వీసెంతైనా మనలో ఆ అహంకారం రాకుండా ఉండడానికి స్వామి ఆ విషయం చెప్పి చూపించారు. స్వామికి మనం సేవ చేసే అవకాశం మనం కల్పించడం ఏంటి, స్వామి మనకి తిరిగి కృతజ్ఞత చెప్పడం ఏంటి. సో మీరు ఇందాక అన్నారే అహంకారం వచ్చే అవకాశం ఉంది అని, దానికి స్వామి దాన్ని ఎలాగ తగ్గించుకోవాలో, అసలు ఆలోచన రాకుండా ఉండాలో ఈ రకంగా చూపించారనిపిస్తుంది.
1: ఇది అల్టిమేట్ కదా ప్రసన్న, ఇంక ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరేమో కదా. ఇంకొకళ్ళు మనకి కృతజ్ఞత తెలిపే సందర్భం కలిగిందంటే అందుకు ముందుగా మనం వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయగలిగి ఉండాలి. అంటే వారు ఒక అవసరంలోనో ఆపదలోనో మన దగ్గరికి వచ్చి ఉండాలి, మనం వారికి సహాయాన్ని అందించే ఉండాలి. అటువంటి కష్టాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ మనకి వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఇచ్చినందుకు మనమే వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి, కానీ ఆ అహంకారానికి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదు అని స్వామి ఎంత చక్కగా నేర్పించారు. ఇది గనక మనం పాటిస్తే అసలు ఇగో గురించి మనం ఆలోచించి బాధపడి బెంగపడాల్సిన అవసరమే లేదు కదా.
0: అవును. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మనం ఇంతసేపు కృతజ్ఞత గురించి మాట్లాడుకున్నాం, అది వ్యక్తపరచాలంటే ఎలా వ్యక్తపరచచ్చు, అలాంటి అవకాశం లేకపోతే మనం స్వామిని ప్రే చేసుకుని దానికి ఎలాగ చెయ్యొచ్చు అన్నది మాట్లాడుకున్నాం. అయితే మనం ఇన్నాళ్లు ఈ ప్రోగ్రాం గురించి అని కొంతమందితో చర్చించినప్పుడు వాళ్ళు ఏ రకంగా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యారు 2019 లో అండ్ 2020 లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నవి కొంతమంది మెసేజెస్ పంపించారు మనకి. సో అవి ఒక 4-5 చూసి మన కార్యక్రమంలో ముందరికి వెళ్దాం. హైదరాబాద్ లో ఒక 4-5 పిల్లలు వాళ్ళు పంపించినది ప్రత్యూష అని, తను యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్ అయిందట 2019 లో. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తోటి ఎగ్జామ్ కి మళ్లీ అపీర్ అయ్యి అది సాధించాలి 2020 లో అని అనుకుందిట. అలాగే సాహితి అనే అమ్మాయి, ఇమోషనల్ గా మోరల్ సపోర్ట్ గా నాకు రేడియో సాయి కార్యక్రమాలు, స్వామి స్పీచ్లు, స్వామి భక్తులతో జరిగిన ఇంటర్వ్యూస్ వాటిని నాకెంతో సపోర్ట్ ఇచ్చాయి, అందువల్ల నేను స్వామి పాదాల దగ్గర సరెండర్ అయ్యి స్వామి చెప్పినట్టు నడుచుకోవడం అనేది నేను ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను, ఆ రకంగా గ్రాటిట్యూడ్ చూపించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. అలాగే రంజు రవీంద్రనాథ్ అని ఆ అమ్మ ఏం చెప్పిందంటే, గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ మేడ్ హర్ లెర్న్ లివింగ్ లైఫ్ బై హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే ఆ బ్యాలెన్స్ స్వామి ఇస్తారు అన్న నమ్మకం. ఇలాగే చాలా మంది చాలా పంపించారు. వైజాగ్ నుంచి శారద ఆనంద్ అనే ఆవిడ, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు, పిల్లలు చక్కగా సెటిల్ అయినందుకు స్వామికి కృతజ్ఞతలు. వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలని ఆలోచిస్తున్నాను అన్నారు. అలాగే బెంగళూరు నుంచి భానుచందర్ గారు, జీవితంలో ప్రతి నిమిషం చిన్న పెద్ద అన్ని స్వామి బ్లెస్సింగ్సే, మాటలతోనే కాకుండా చేతలతోని ఎలాగ వీలైతే అలాగ ఇతరులకి సంతోషం కలిగించేలా ప్రయత్నిస్తాను అన్నారు.
1: చాలా బాగుంది. నా దగ్గర కూడా కొంతమంది పంపించిన మెసేజెస్ ఉన్నాయి ప్రసన్న. ఈయన చెన్నైలో ఉంటారు, సూర్యనారాయణ రావు గారు. తమ కుటుంబ సభ్యులందరితో పంచుకున్న ఆనందమే కాకుండా తాము నిర్వహించే సేవా కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన వారి ముఖంలో ఆనందం చూసే అవకాశం కలిగినందుకు ఆయనకి చాలా సంతోషంగా ఉందిట. ఇక వచ్చే సంవత్సరంలో అంటే ఈ కొత్త సంవత్సరంలో ఆ ఆనందాన్ని తన కుటుంబంతోనే కాకుండా అవసరంలో ఉన్న అందరితో ఇంకా ఎక్కువగా పంచుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారట. ఇంకా అఖిల సాయి, ఈవిడ బెంగళూరులో ఉంటారు, కష్టాలు ఎదురైనప్పుడు తట్టుకునే ధైర్యాన్ని, నిలదొక్కునే ఓర్పును 2019లో నేను పెంచుకోగలిగాను, అందుకోసం ఆవిడ చాలా సంతోషిస్తున్నారు. 2020 సంవత్సరంలో ప్రతి చిన్న విషయానికి గ్రేట్ఫుల్ గా ఉండడం, ప్రతి క్షణం స్వామిని మరువకుండా ఉండడం, ప్రతి పని మరింత ప్రేమతో చేయడం అనే విషయాల్ని పాటించదలుచుకున్నారు. ఇక డాక్టర్ రమణ గారు హైదరాబాద్ నుంచి, హోమియోపతి చదవాలనుకుంటున్న యువతకి ఆ మెడికల్ సైన్స్ మీద అవగాహన సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఆయన చాలా కృతజ్ఞులై ఉన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తమ వైద్య వృత్తిలో తాము సాధించిన అనుభవ సారాంశాన్ని, విజ్ఞానాన్ని ఉత్సాహవంతులైన యువతతో పంచుకుని ఈ సైన్స్ మీద వారికి మరింత చక్కటి అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తాను 2020లో అని చెప్తున్నారు. చివరిగా ఒక చిన్న పాప పంపించిన మెసేజ్ చదువుతాను. ఈ పాప పేరు సాయి మహిమ. యుఎస్ లో వెస్ట్ చెస్టర్ లో ఉంటుంది. ఆమెకి 10 సంవత్సరాలు. వాళ్ళు ఈ మధ్యనే ఒక సీనియర్ కేర్ ఫెసిలిటీకి వెళ్లారట, అంటే మన ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అనమాట. వెళ్లినప్పుడు, వీళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పెద్దవాళ్లు వీళ్ళని చూసి ఎంత సంతోషించారంటే, ఆ సంతోషాన్ని చూసే ఛాన్స్ నాకు దొరికింది, అందుకని నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్తోంది ఆ పాప. ఇంకా తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో సీనియర్ కేర్ ఫెసిలిటీకి రెగ్యులర్ గా నేను వెళ్తాను ఈ ఇయర్ లో అని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుందనమాట.
0: సో నైస్. అయితే అందరి మెసేజెస్ చదివాం కదా లలిత. ఈరోజు ఈ కార్యక్రమంలో మనిద్దరం స్వామికి ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నాము అన్నది కూడా ఒకళ్ళతో ఒకళ్ళని షేర్ చేసుకుంటే బాగుంటుందేమో.
1: తప్పకుండా ప్రసన్న. ఇక 2019లో నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నది ఎందుకు అంటే, నాకు కొద్దిగా అనారోగ్యం వచ్చింది ఒక 2 నెలల పాటు, అంటే నథింగ్ సీరియస్, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కలిగింది. అప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ కన్సర్న్ చూపించారు, దూరంలో ఉన్నవాళ్ళు, దగ్గరగా మన చుట్టూతా ఉండే కుటుంబ సభ్యులే కాకుండా ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ ప్రేయర్స్ కానీ, వాళ్ళ కన్సర్న్ కానీ, వాళ్ళ ప్రేమ బేసిక్ గా అది నాకు స్వామంటారు చూడండి, నాది 1000 తల్లుల ప్రేమ అని, 1000 మందితో స్వామి ఇంతమంది ప్రేమని, ఇన్ని తల్లుల ప్రేమని నాకు పంపిస్తున్నారు అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది దానికి. అది గ్రహించే అవకాశం స్వామి నాకు ఈ సంవత్సరంలో కలిగించారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నామంటే దానికి పెద్దగా ఆలోచన ఏమీ ఉండదు. స్వామి ఎప్పుడు చెప్తారు కదా, ప్రేమగా ఉండండి, ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో బతకండి అని చెప్పి, దాన్నే ఇంకా కొద్దిగా ఎక్కువగా పాటించే అవకాశాన్ని, ఆ బుద్ధిని నాకు ఇవ్వమని స్వామికి ప్రే చేస్తున్నాను. ఇంకా మరి మీ గురించి చెప్పండి, మీరేమనుకుంటున్నారు?
0: నేనైతే చిన్నప్పటి నుంచి స్వామి నన్ను ఎంతో క్షమతోటి, సహనంతో పెంచారు. ఇప్పుడు అందుకని సాధ్యమైనంత వరకు ఎప్పుడూ ఒకటే ఏంటంటే, అందరి ద్వారా స్వామి నాకెంత ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ అంత ప్రేమగా చూడడమే నేను స్వామికి చూపించుకునే గ్రాటిట్యూడ్.
1: చాలా బాగుంది ప్రసన్న. మరి చాలా మంది, మనం కొంతమంది గురించే మాట్లాడుకోగలిగాము, కానీ మనం చూస్తే మన చుట్టూతా ఉండే ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా మనం చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఇంత హ్యాపీగా సాగిపోతుందంటే, ఎంతో మంది ఎంతో శ్రమ పడితే తెలిసి తెలియకుండా మనం ఇలా బతకగలుగుతున్నాం, ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి, ఫార్మర్స్,
0: అవును, సోల్జర్స్,
1: డాక్టర్స్,
0: పోలీసు, వీవర్స్,
1: లాయర్స్
0: వీళ్ళంతా మనం సుఖంగా మన జీవనం ఉంది అంటే, వాళ్ళు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ మొత్తం వాళ్ళ ఇన్పుట్సే. అవును,
1: మరి వీళ్ళందరికీ మనం కృతజ్ఞత చూపించుకోవాలంటే ఆ అవకాశం, ఇప్పుడు సోల్జర్స్ ఎక్కడో పాపం బోర్డర్ లో ఉంటారు, అలాగే డాక్టర్స్ అంటే మన ఫ్యామిలీ డాక్టర్ అయితే సరే, మిగిలిన వాళ్ళందరికీ మనం ఏ రకంగానూ రీచ్ అవుట్ అవ్వలేము.
0: అవును,
1: దానికి కూడా ఏమైనా మార్గం ఉంటే బాగుంటుంది కదా.
0: స్వామి ఇచ్చారు ఆ మార్గమే. మనం అసలు ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడమే స్వామి ఇచ్చిన ఆ పెద్ద సందేశం, ఎంతో చాలా గొప్ప భావం, సమస్త లోక సుఖినో భవంతు. అది నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వామి దగ్గర ఒక ప్రేయర్ కింద అనుకుంటే, మనకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్న ఈ క్రియేషన్, భగవంతుడి క్రియేషన్, క్రియేటర్ రెండు ఒకటే, అది మనకి మనుషుల రూపేణా, వస్తు రూపేణా సహాయపడుతున్న ప్రతి వాటికి అవి సుఖంగా ఉండాలి అని అనుకునే భావమే మనం ఇచ్చే గ్రాటిట్యూడ్.
1: ఒక పవిత్రమైన భావాన్ని మనం సంకల్పించుకుంటే భగవంతుడు తప్పకుండా దానికి అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని అందిస్తారు అని.
0: అవును,
1: చాలా బాగా చెప్పారు ప్రసన్న. మరి ఈరోజు కృతజ్ఞత గురించి మనం ఎన్నో విషయాలు మళ్లీ ఇంకొకసారి పునశ్చరణ చేసుకున్నాము, స్వామి చెప్పిన విషయాలన్నింటినీ. మన జీవితాలు ఆనందంగా, ఆహ్లాదంగా గడవడానికి ఇంత చక్కటి సృష్టిని రచించింది, అలాగే మన మనుగడ సౌకర్యవంతంగా సాగిపోవడానికి కావలసినవన్నీ సమకూర్చిపెట్టి, జీవన ప్రయాణంలో ఒడిదుడుకుల్ని అధిగమించే శక్తి సామర్థ్యాల్ని మనకు అనుగ్రహించి, జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని కూడా ప్రతిక్షణం బోధిస్తూ మనకి మార్గదర్శకత్వం చేస్తున్న పరిపూర్ణ ప్రేమమూర్తి, మన స్వామి కలియుగ అవతారి, మన స్వామివారికి కూడా మనందరి తరఫున, మన శ్రోతలందరి తరఫున ఈరోజు కృతజ్ఞతాభివందనం.

0: నీవు ఎంతో అనుభవించావు.
1: You experience a lot.
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవు ఏమిస్తున్నావు?
1: Do you express gratitude for all that?
0: జనికుడును తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: In fact, God does not expect anything in return.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: And God never waits.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: But do your duty.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: You should express your gratitude.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: The one without gratitude is the worst rich.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసములు మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నువ్వు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యు, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: Mother is God, truly speaking.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: In fact, Father has taken care of you, sacrificing his own comfort, earning money.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: What gratitude you are showing to your father.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞతను అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: You speak so nicely in front of people.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: There is wickedness and cruelty within.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: This is demonic temperament.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: In fact, demons are courageous in nights.
0: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: In daytime they are powerless.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్, ద డార్క్నెస్
0: అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాదు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatundi.
1: Human life is rarest.
0: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసులు వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్.
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
2: ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ 2020 సంవత్సరంలో మనం ప్రప్రథమంగా పాటించాల్సి వలసిన ఒక ముఖ్యమైన అంశం గురించి మన సోదరీమణులు ప్రసన్న, లలిత ఇద్దరు ఎంతో చక్కగా కృతజ్ఞతా అభివందనం అనేటటువంటి కార్యక్రమం ద్వారా తెలిపారు. ఇంతవరకు శ్రోతలు కృతజ్ఞతాభివందనం 2020 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి అంశం పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org తప్పక రాసి పంపించగలరు. లేక వాట్సాప్ ద్వారా 9393258258కి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం భక్తి నీరాజనం. ఈ కార్యక్రమం ఆదిలాబాద్ సాయి భక్తులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయక నాటకం

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఈనాటి సమావేశానికి విచ్చేసిన సాయి సోదర సోదరీమణులకు సాయిరాం తెలుపుకుంటూ మరి మనం 2015వ సంవత్సరంలో ప్రవేశించాం. ఇది సాయి భక్తులకు మహత్తరమైన సంవత్సరం. ఎందుకంటే ఇది మన ప్రియతమ భగవాన్ 90వ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే సంవత్సరం.
2: అవునవును, పోయినసారి మీటింగ్ లో కూడా మనం ఈ మాట అనుకున్నాం. ఈసారి కూడా మన ఆదిలాబాద్ జిల్లా పర్తియాత్ర ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధతో చేసుకోవాలని అనుకున్నాం కదా.
3: నాకు డౌట్ సాయిరాం.
2: అడగండి సాయిరాం.
3: 2 సార్ల నుంచి నారద ముని మనకు మంచి విషయాలు బోధిస్తూ పర్తియాత్రకు స్వామి దగ్గరికి దూలుకుపోయారు. యాత్ర జబర్దస్త్గా జరిగింది. మరి ఈసారి నారద స్వాములు లేకుంటే యాత్ర అవుతుందంటారా?
2: కరెక్టే సాయిరాం, నారదస్వామి లేకుంటే కష్టమైతుంది.
3: అయితే ఏం చేద్దామంటారు? మరి
2: అందరం కలిసి నారదస్వామిని రమ్మని మొక్కుదాం.
4: నారాయణ నారాయణ, నాకు ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు నాయన. నారాయణ నామజపమే నాకు ఆహ్వానం.
2: ఆహా సాములు మళ్ళొచ్చిండ్రా. దండాలు సాములు దండాలు.
0: ఓ నారదస్వామి వచ్చేశారా? ఆహా ఎంత భాగ్యం మాకు. అయ్యా నారదుల వారు, ఇప్పటికి 2 సార్లు మాకు పర్తియాత్రలో చక్కటి విషయాలు బోధిస్తూ స్వామి వద్దకు తీసుకెళ్లారు. ఈసారి కూడా ఆదిలాబాద్ జిల్లా భక్తులందరము తరలివచ్చాం. ఏవైనా చక్కటి విషయాల్ని తెలియజేయండి స్వామి.
2: అవును మహర్షి, ఈ సంవత్సరమేమో 90వ జన్మదినోత్సవ సంవత్సరం. ఇది మా జిల్లా 9వ పర్తియాత్ర కూడా. ఏదైనా చక్కని విషయాన్ని చెప్పండి.
4: నాయనలారా, స్వామి గురించి ఏ విధంగా చెప్పగలను? భాషకు భావానికి అతీతమైన ఆ భగవానుని ప్రేమతత్వం గురించి మీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను.
3: ప్లీజ్ స్వాములు, ఒక్కసారి మాకోసం.
4: సరే ప్రయత్నిస్తాను నాయనలారా. మీరే ఏదైనా ప్రశ్న వేయండి. జవాబు రూపంలో స్వామే నాలో జ్ఞాపకాలను స్ఫురింపజేస్తారు.
0: అయ్యా, అందరూ స్వామికి 90వ సంవత్సరం సందర్భంగా ఏదో ఒకటి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కాని మేమంతా సామాన్యులు. అప్పుడు కృష్ణుడు చెప్పినట్లు మా శక్తి కొద్దీ పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఇవ్వాలని అనుకుంటున్నాము స్వామి.
4: చాలా సంతోషం నాయన. స్వామి భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు. ప్రేమతో ఏది అందించినా అది స్వీకరిస్తాడు. పత్రం పుష్పమంటూ చక్కగా గుర్తు చేశావు. స్వామి వద్దకు ఓ కవీశ్వరుడు వచ్చి వల్లించిన పద్యం గుర్తుకొస్తోంది.

0: చాలా బాగుంది మహర్షి. మేము కూడా మా తను అనే పత్రాన్ని, హృదయం అనే పుష్పాన్ని అర్పించే ప్రయత్నం చేస్తాం.
1: సాధారణంగా భక్తులు భగవంతునికి పత్రము, పుష్పము, ఫలము, తోయము సమర్పించడం చూసి ఉంటారు. కాని భగవంతుడే భక్తులకు వాటిని ఇవ్వడం విన్నారా?
2: అవునా స్వామి, భక్తులు దేవునికిచ్చే బదులు దేవుడు భక్తులకిచ్చిండా. చిత్రం ఉన్నది, అదేందో చెప్పండి స్వామి.
1: సరే అయితే వినండి. మొదట పత్రం. అలనాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుని ఆజ్ఞానుసారం బ్రాహ్మణులకు అన్నదానం చేశారు. అప్పుడు

0: మన ఆహ్వానాన్ని మన్నించి బ్రాహ్మణులు వందల సంఖ్యలో తరలి రావడం నిజంగా మన అదృష్టం.
1: ఈ అరణ్యవాసంలో ఇంతటి దారిద్ర్యం మధ్య అంతమంది అతిథులకు భోజనం ఏర్పాటు చేయగలగడం ఆ కృష్ణ భగవానుని అపార దయనే అని చెప్పాలి.
2: అవును, వంట కేవలం 100 మందికి మాత్రమే వండబడింది. కాని అదే భాండంలో నుంచి ఎంత తీసినా ఆహారం దానికదే సమకూరుతూ వచ్చింది. ధాన్యం ఎలా వచ్చాయో, కూరగాయలు ఎలా దొరికాయో అంతా ఓ విచిత్రం. ఓ మంటకర్ర రోజంతా మండసాగింది. అంతా కృష్ణుని దయని.
0: అవునవును, అయినా కృష్ణుడేడి?
2: కృష్ణ, వాసుదేవా, లోపలేం చేస్తున్నావు కృష్ణ?
3: వస్తున్నా వస్తున్నా.
0: కృష్ణ, ఏమిటిది? ముల్లోకాలు స్తుతించే భగవానుడివి, నీవు ఈ ఎంగిలి విస్తరాకులు ఎత్తుతున్నావా?
3: ఎన్నో రోజుల నుండి నా ఆజ్ఞను శిరసావహించడం కొరకు మీరంతా శ్రమిస్తూ వచ్చారు. మీ కష్టాలు నాకు తెలుసు. పొద్దుటి నుండి బ్రాహ్మణులను సేవిస్తూ అలసిపోయి ఇప్పుడే సేద తీరుతున్నారు. అందుకే నా వంతు సాయంగా ఈ ఎంగిలి విస్తరాకులను నేను తీస్తున్నాను.
0: కృష్ణ, మేముండగా నువ్వు శుభ్రపరచడం ఏమిటి?

ఆహా, ఎంత గొప్పది నీ ధర్మం అగ్రజ. మొన్న మన తల్లిని పరుల ఇంట్లో పారద్రోలింది. నిన్న మన కుల స్త్రీని నిండు సభలో అవమానపరిచింది. ఇక నేడు మన వాసుదేవునితో ఎంగిలి విస్తరాపులనెత్తించింది.

0: కృష్ణ, ఏమిటి పరీక్ష? నా ధర్మబద్ధతను చివరకు నా సోదరులు కూడా విమర్శిస్తున్నారు. నా ప్రతి సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆవేదనను, ఆలోచనను సరి సమానంగా పంచుకున్న నా సోదరులా కృష్ణ ఈనాడు నన్ను వెక్కిరిస్తున్నది. ఏ జన్మ పాపమో ఇది.
1: బాధపడకు ధర్మజ, బాధపడకు. ఇదిగో ఈ బాధలన్నిటినీ దాటడానికి అవసరమయ్యే ఒక మహామంత్రాన్ని ఇదిగో ఈ పత్రంలో నీకోసం రాశాను. ఇందా తీసుకో.
0: ఏమిటిది కృష్ణ?
1: నువ్వే విప్పి చూడు.
0: ఇది కూడా సాగిపోతుంది. ఇది కూడా సాగిపోతుందా? దేవుటి కృష్ణ,
1: నీకు కష్టం వచ్చినా, సుఖమనిపించినా, కోపం కలిగినా, బాధ నిన్ను కృంగదీస్తున్నా, భయపెడుతున్నా, ఈ మూడు పదాలు గుర్తు చేసుకో. ఇది కూడా సాగిపోవాల్సిందే అని.
0: మరి బాధ?
1: అది కూడా పోవాల్సిందే.
0: కోపం?
1: అది కూడా పోవాల్సిందే.
0: సంతోషం?
1: అది కూడా పోవాల్సిందే.
0: సంపద?
1: అది కూడా పోవాల్సిందే.
0: అర్థమైంది కృష్ణ, అర్థమైంది. నువ్వన్నట్టు ఏదీ శాశ్వతం కాదు.
1: అవును ధర్మనందన, ఒక సుఖం రెండు దుఃఖాల మధ్య మజిలీ మాత్రమే.
0: ఆహా, ధన్యుణ్ణి కృష్ణ, ధన్యుణ్ణి. ఇంతటి మహాసత్యాన్ని ఇంత అవలీలగా బోధించడం నీకే సాధ్యం. మమ్మల్ని దీవించు. నీ మాటలు ఎప్పుడూ ఆచరించాలని మమ్మల్ని ఆశీర్వదించు.

0: అర్జున, మున్ముందు ఒక భీకర సంగ్రామం జరగబోతోంది. శత్రు సేనలను భయభ్రాంతులను చేయడానికి నీకు పాశుపతాస్త్రం అవసరముంటుంది. దాని కొరకు నేటి నుంచే నీ ప్రయత్నం మొదలుపెట్టు. ఈ విషయం తెలియజేయాలనే ఈ నిర్జన ప్రదేశానికి నిన్ను తీసుకుని వచ్చాను.
1: అలాగే కృష్ణ, నీ ఆజ్ఞ, నా ప్రయత్నం ఈనాటి నుంచే మొదలు పెడతాను.
2: అయ్యా, దండాలు సాములు, దండాలు. పింఛం ఉంది, మీరు నీలంగా ఉన్నారు. మీరు కిట్టేశాములా అయ్యా?
0: అవును నాయన, అవును.
2: సాములు మీరే కదా ఆ పోతలను కంసమహారాజుని చంపింది.
0: అవును అవును.
2: అమ్మో సాములు, ఎంత దయనీయది. నువ్వు నువ్వు మా అడవికి వచ్చావా? నీ గురించి చాలా విన్నాను, కాని నిన్ను చూసే భాగ్యం లేదనుకున్నాను.
0: నీ ప్రేమనే నన్ను ఇక్కడకు పిలిపించుకుంది శంబల.
2: సాములు, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ దండం తీసుకో.
0: ప్రేమతో ఇస్తున్నావు, చాలా సంతోషం. నీ దండ చాలా బాగుంది శంబల. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు?
2: ఏమి లేదు స్వామి.
0: మీ తెగలో మెడలో దండ లేకుండా తిరగడం నిషిద్ధం అనుకుంటా?
2: అవును స్వామి, దండ లేకపోతే ప్రవేశం ఉండదు. అయినా దండ నీకిచ్చాను, నాకు అదే చాలు.
0: నువ్వు నా దండ తీసుకో శంబల.
2: నీ దండ స్వామి?
0: ఏం శంబల, నా దండ బాగాలేదా ఏంటి?
2: చాలా బాగుంది స్వామి.
0: సరే, ఇక వెళ్ళు. ఇంట్లో మీ వారందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
2: నీ దయ స్వామి, వెళ్ళొస్తా స్వామి, వెళ్ళొస్తా.
1: ఏమిటిది కృష్ణ?
0: ఏది అర్జున?
1: నీ మెడలోని పూలదండ ఎంత అమూల్యమైనది. ఎముకల హారం ధరించే బోయవాడికి ఏమి తెలుస్తుంది దాని విలువ? కోతికి హారం వేసినట్లు.
0: అర్జున ఆగాగు, నువ్వే ఆ శంబలుని గూడానికి వెళ్లి చూడు, నీకే అర్థమవుతుంది.
1: సరే, నీ ఆజ్ఞ.
2: ఆహా, ఎంత బాగుంది.
3: మరి కిట్టేశాములు ఇచ్చారంటే మాటలా? ఇది ఏ స్వర్గం నుండో తీసుకొచ్చుంటారు.
2: ఎంత అదృష్టవంతుడి శంబల. కిట్టయ్య స్వామి మాల వేయడం అంటే ఎంత గొప్ప.
3: అదిగదిగదిగో, ఆసాములే ఆసాములే కిట్టేశాం వెనకన్నది. రా స్వామి రా.
2: సాములు, కిట్టయ్య స్వామి ఎంత గొప్ప దండ ఇచ్చారో చూసారా? ఇట్లాంటి దండలు మా రాజుల దగ్గర కూడా ఉండవు.
3: ఇదిగో చూడు స్వామి, మాది ఇంతే దండ, మా మహారాజుది ఇంత పొడవు. కాని శంబలుని మాల చూడు, ఎంత పొడవుందో. చూడు ఒక్కో ఎముక ఎంత అందంగా ఉందో.
1: శంబల, కృష్ణుడు నీకిచ్చింది ఈ మాలనా?
2: అవును సాములు, అవును, ఇదే మాల నాకిచ్చింది.
1: ఈ మాలనా? నీకిచ్చింది పూలమాల కదూ?
2: కాదు సాములు, మీ ముందే కిట్టే సాములు ఈ మాల నా మెళ్ళు వేశారు కదా.
1: అదే నమ్మశక్యంగా లేదే.
2: సాములు, మేం పానం పోయినా అబద్ధం చెప్పం.
1: లేదు లేదు, నేను నీ నిజాయితీని అనుమానించట్లేదు శంబల. నేను చూసింది వేరే దృశ్యం, అదే ఆలోచిస్తున్నా.
2: వేరే దృశ్యమా? ఏంటే సాములు?
1: చెప్తాను, నేను తిరిగి వచ్చి చెప్తాను. నేను వెంటనే వెళ్ళాలి.
2: సరే సాములు, నీ కొరకు ఎదురు చూస్తాం.
4: కృష్ణ, నీ మెడలోని మాల చాలా బాగుంది, ఎవరు చేశారు కృష్ణ?
0: ఓహో, ఈ మాల గురించా? ఈ మాలని శంబల అనే ఒక బోయవాడిచ్చాళ్లే. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే అతను నివాసముంటాడు.
5: ఒక బోయవాడు ఇంత చక్కని హారాన్ని కూర్చాడా? చాలా విచిత్రంగా ఉందే.
2: అవునవును, చాలా చక్కగా కూర్చాడు. ఇలా కూర్చడం ఎక్కడ నేర్చుకున్నాడో? ఆ రంగులు, పూల ఎంపిక, ఆహా ఎంత చక్కగా ఉంది.
1: ఈ మాల, ఈ మాల నీకెవరిచ్చారు కృష్ణ?
0: అదేమిటి అర్జున, నీ ముందే కదా శంబలుడు నా మెడలో ఈ దండ వేసింది.
1: కాని కృష్ణ, శంబలుడు వేసింది ఎముకల దండ కదా.
5: అర్జున, ఏమిటా ఆ మాటలు?
1: అవును భీమసేన, నా కళ్ళతో నేను చూశాను. శంబలుడు ఎముకల దండనిస్తే కృష్ణుడు పూలదండనిచ్చాడు. నేను గూడానికి వెళ్లి శంబలుని దగ్గరికి వెళ్లి చూశాను. అక్కడ పూలదండ బదులు పొడువాటి ఎముకల మాల ఉంది. ఇక్కడేమో ఎముకల దండ బదులు ఈ పూలమాల. నాకంతా అయోమయంగా ఉంది. కృష్ణ, ఏమిటి మాయ? నువ్వే దారి చూపాలి కృష్ణ, నువ్వే నాకు దారి చూపాలి.
0: నీకు అర్థం కాకపోవడమేమిటి అర్జున? అదిగో దూరంగా చెట్టుపై కూర్చున్న అక్కడ ఒక కాకి ఉంది చూడు. ఆ కాకి కనబడుతోందా?
1: అవును కృష్ణ, కనబడుతోంది. నల్లగా దాని మెడ చాలా వింతగా ఉంది.
0: సరిగ్గా చూడు అర్జున, అది ఓ పావురం.
1: అవును కృష్ణ, అది అది పావురమే.
0: తెల్ల పావురం కదూ?
1: అవును, దాని తెలుపు కామధేను కన్నా తెల్లగా ఉంది.
0: ఏ అర్జున, అది రామచిలుకలా ఉందేమిటి?
1: అవును కృష్ణ, అవును, దాని ఎర్రని ముక్కు ఎంత అందంగా ఉంది.
0: ఏది అర్జున, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు నా మెడలోని ఎముకల హారం బాగుందా?
1: తెలిసొచ్చింది కృష్ణ, తెలిసొచ్చింది. నా అజ్ఞానంతో నీ మహిమను తెలుసుకోలేకపోయాను కృష్ణ.
5: ఏంటిది, నాకంతా అయోమయంగా ఉంది. ఆ కొమ్మ మీద పక్షే లేదు, కృష్ణుని మెడలో ఎముకల హారమూ లేదు.
6: భీమసేన, ఈ సృష్టి అంతా కృష్ణుని సంకల్పం మాత్రం. ఒక్క చిటికలో లేని పక్షి ప్రత్యక్షం అవుతుంది, కాకి పావురం అవుతుంది, పూలదండ మరొకటిగా మారుతుంది. ఈ విషయం గ్రహించే అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించక అనుసరించాడు.
0: అవును ధర్మానందన, నేను భావప్రియుణ్ణి కాని బాహ్యప్రియుణ్ణి కాదు. శంబలుడు ప్రేమతో హారం అందించాడు, అదే ప్రేమతో నేను మరో హారం తిరిగిచ్చాను. ఇదంతా చూస్తున్న అర్జునుని మనసు మొదట ప్రశ్నించి తర్వాత సత్యాన్ని గుర్తించి తలవంచింది. ఒకటి అమాయకపు అనుబంధం, మరొకటి నిస్వార్థపు కుతూహలం, ఇంకొకటి పరమ ప్రేమానురాగం. స్వచ్ఛమైన భక్తుని ప్రేమకు నా సంకల్పం ఎప్పుడూ తోడై నిలుస్తుంది.

0: కృష్ణ, మా కష్టాలలో మా వెంట నిలుస్తూ ఈ కఠిన సమయాన్ని ఓ మధురానుభూతిగా మారుస్తున్న నీకు మేము ఏమి ఇవ్వగలం? కడుపు నిండా భోజనం పెట్టే సామర్థ్యం కూడా మా వద్ద లేకపోయింది. అందుకే నేను సహదేవుడు అడవి అంతా గాలించి మీ కొరకు ఈ ప్రత్యేకమైన పండును కోసుకొచ్చాం. కృష్ణ, తీసుకో.
1: అవును కృష్ణ, ఇలాంటి ఫలాన్ని మునుపెన్నడూ ఈ అడవిలో చూడలేదు. ఇది ఏ దేవతావృక్ష ఫలమో! నిజానికి ఓ రకమైన దివ్య కాంతి దీని నుండి వెలువడుతోంది.
2: ఆహా ఆహా, చాలా సంతోషం కృష్ణ. ప్రేమతో నువ్వు కొంచెం స్వీకరించు, మిగిలింది మేం భుజిస్తాం. ఇలాంటి చక్కని పండుకి చాలా రోజులు గడిచాయి.
3: సరే సరే, ఏది ఏది ఆ పండేమిటో చూపించండి.
0: ఇదిగో కృష్ణ.
3: ఓ, ఈ పండ! అరెరెరెరే, ఎంత పనిచేశావు నకులా.
0: కృష్ణ, ఏమైంది?
3: ఇది పండు కాదు, ఇది రోమఋషి తపఃఫలం.
1: ఏమిటి, రోమఋషి తపఃఫలమా?
3: అవును సహదేవా, రోమఋషి వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన శక్తిని ఈ పండు రూపంగా మార్చి చెట్టుపై భద్రపరిచాడు. దానిని ఎవరైనా వేరేవారు తెంపివేస్తే అతని తపస్సు భంగపడుతుంది.
0: అయ్యో, తెలియక చేసిన తప్పిదం.
3: బాధపడకు నకుల, నా కొరకు చేశారు కదా, అది తప్పిదం ఎలా అవుతుంది?
2: ఏమిటి ఏమిటి అరుపులు? ఎవడో రాక్షసుడు వస్తున్నట్టున్నాడు.
3: ఆ, భీమసేన ఆగాగు, అది రాక్షసుడు కాదు, అవి రోమఋషి అరుపులు. ఆయన ముక్కోపి. పండు తెంచివేసింది మీరని తెలిస్తే మిమ్మల్ని తీవ్రంగా శపించకుండా ఉండడు.
1: ఇప్పుడేం చేసేది కృష్ణ?
3: కంగారు పడకండి పాండవులారా, రోమఋషి సమక్షంలో నేను ఏం చేసినా మీరు మాట్లాడవద్దు.
1: సరే సరే.
3: సంతోషం సంతోషం, ఇక నేను బయలుదేరుతాను.
2: బయలుదేరుతావా? మరి మా సంగతి ఏంటి కృష్ణ?
3: చాలా సంతోషం, వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. అమ్మో, రోమఋషి దగ్గరికి వస్తున్నట్టున్నాడు, నేను వెళ్ళాలి.
2: ఏమిటి మన దురదృష్టం అగ్రజ, చివరకు కృష్ణ భగవానుడు కూడా మనల్ని వదిలివేశాడే.
1: చింతించకు భీమసేన, ఈ అంతర్ధానం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. ఓపికతో ప్రార్థిద్దాం, అదే మన కర్తవ్యం.
4: ఎవడ్రావాడు? ఎవడు? నా తపఫలాన్ని హరించిన నీచుడు, ఎక్కడ దాక్కున్నావురా నువ్వు?
3: ఆహా ఆహా, మహాత్ములారా, నన్ను ఆశీర్వదించండి.
5: అమ్మో, కృష్ణ భగవానులే ప్రణమిల్లుతున్నారంటే వీరు ఎంతటి మహనీయులు! నా నమస్కారాన్ని స్వీకరించండి. నమో నమః, నమో నమః.
0: రోమఋషేభ్యో నమః.
3: ఆహా మహాత్ములారా, ఆహా రోమఋషి!
5: ప్రణామం వాసుదేవ.
3: మునివర్యా, ఇంతకీ వీరెవరో మీకు తెలుసా?
5: మీరే నమస్కరించారంటే వేరే చెప్పాలా వాసుదేవ?
3: రోమఋషి, వీరు పంచపాండవులు, నాకు పంచ ప్రాణాల వంటివారు.
5: ఏమి నా ఈ భాగ్యం, ఇంతటి మహనీయుల దర్శనం నాకు కలిగిందా?
3: అవును మునివర్యా, మీ కళ్ళలో ఏదో బాధ గోచరిస్తోంది, ఏమైంది?
5: ఏమి చెప్పేది ప్రభు, వేల సంవత్సరాల నా తపశ్శక్తిని ఓ పండు రూపంలో దాచిపెట్టాను, ఇప్పుడు దానిని ఎవరో దొంగిలించారు.
3: ఏమిటి, దొంగిలించారా? లేదు లేదు, అది వీరి దగ్గరే ఉంది మునివర్యా.
5: హా, అంటే నా ఫలాన్ని తెప్పివేసింది మీరా? ఎంతటి ధైర్యం మీకు!
3: మునీశ్వర, వారి పాదాలకు నమస్కరించిన నా పాదాలకు నమస్కరించావు, ఇప్పుడు వారి దాసునికి దాసుడువు నీవు. నీ ప్రభువును శపించుట ధర్మవిరుద్ధమేమో?
5: అవును అవును, అదీ నిజమే. ఏమి నా ఈ దురదృష్టము!
3: ఎందుకు బాధపడుతున్నావు ఋషివర్య? ఎవరికోసం తపస్సు చేశావో ఆ పరబ్రహ్మ నీ ఎదుటనే ఉన్నాడు. ఆయనను పాదాక్రాంతుని చేసుకున్న భక్తుల హస్తాలలో నీ ఫలం ఉంది. ఇంకా ఇంతకన్నా నీకేమి కావాలి?
5: అవును కృష్ణ, అవును, తెలిసి వచ్చినది. ఎంత గొప్పది కృష్ణ నీపై భక్తి.

కృష్ణ, ఏమిటి దురదృష్టం? ఇంకా మాకు ఎన్నాళ్ళు ఈ కష్టాలు? ఇదిగో ఇదిగో మరణించిన శిశు అభిమన్యునికి పుత్రుడు జన్మిస్తాడని 1000 కళ్లతో ఎదురుచూశాడు. ఇదిగో ఇదిగో ఆరిపోయిన భరత కుల దీపం.

0: కృష్ణ, ఆనాడు సంగ్రామంలో అభిమన్యుడు నేలవాలితే ఎందుకు రక్షించలేదని అడగలేదు. ఉప పాండవులు క్రూరంగా చంపబడితే ఎందుకు ఆపలేదని ప్రశ్నించలేదు. చివరకు ఈనాడు కురువంశోద్ధారకుడు శివమైతే కూడా మౌనంగా ఉండమంటావా కృష్ణ? వంశనాశివి కృష్ణ, నువ్వు వంశనాశివి.
1: అర్జున, ఏమిటా మాటలు?
2: ఆపకు ధర్మజ, ఆపకు. అర్జునుని బాధ నాకు పూర్తిగా తెలుసు.
0: నీకు తెలియదు కృష్ణ, నా బాధ నీకు తెలియదు. నీతో ఉంటే ఒరిందేమిటి కష్టాలు తప్ప.
2: శాంతించు అర్జున. భీమసేన, ఒక వెండి పాత్రలో నీరు తులసీదళం వేసుకుని తీసుకురా.
0: ఎందుకు కృష్ణ? చనిపోయిన శిశువును ముక్తిలోకాలకు తరలిస్తావా? ఇప్పుడెందుకు ఆ తీర్థం? శిశువు ఎప్పుడో మరణించింది. ఆ మౌనం ఎందుకు కృష్ణ? నీ వారమన్న ప్రతి భక్తునికి కష్టాలేనా? ఇది ఈ లోకంలో నీకు అపకీర్తి కృష్ణ, నీకు అపకీర్తి.
2: ఏమిటి, నాకు అపకీర్త?
3: అఖిల మానవులకు ఆనందమునగూర్చి.
0: నీతో ఉంటే ఒరిగిందేమిటి కష్టాలు తప్ప.
2: శాంతించు అర్జున. భీమసేన, ఒక వెండి పాత్రలో నీరు తులసీదళం వేసుకుని తీసుకురా.
0: ఎందుకు?

0: ले परीक्षित निद्र ले।
1: कृष्ण वंशोद्धारक భరత కుల భాగ్య విధాత నన్ను మన్నించు కృష్ణ, నన్ను క్షమించు.
0: కోర్కెలు తీరకపోతే దూషణ, కోర్కెలు తీరగానే భూషణ. ఇది నాకు అలవాటే. కాని ఒక్క విషయం గుర్తుంచుకో అర్జున, ఈనాడు ఈ శిశువును బ్రతికించింది నా మహిమనే కావచ్చు, కాని ఈ మహిమను ప్రేరేపించింది నీ భక్తే.
1: నాదేమి భక్తి కృష్ణ? సంతోషాలకు ఉప్పొంగిపోయి దుఃఖాలకు తలవించి నిన్ను దూషించే నాదేమి భక్తి కృష్ణ?
0: శాంతించు అర్జున. మానవుడన్న తర్వాత భావోద్వేగాలకు బానిస కాక మానడు. క్షణకాలం నీ విశ్వాసం చెలించింది కాబోలు, కాని నాకు కావలసింది నాపై విశ్వాసం కాదు, నాపై ప్రేమ కావాలి. నా కొరకు ప్రతిక్షణం నువ్వు విడిచిన నిట్టూర్పు, ఓర్చుకున్న అవమానం, భరించిన భారం, అనుభవించిన కష్టం, కార్చిన స్వేదబిందువు, చెమర్చిన కన్నీరు, ఇవన్నీ నువ్వు నా ప్రేమకై కట్టే రుసుము మిత్రమా. నీకు అవసరమైనప్పుడు ఆ రుసుముకు బదులుగా అవధులు లేని కరుణను నేను కురిపిస్తాను. నన్ను నమ్మక చెడినవారు ఉన్నారేమో, కానీ నన్ను నమ్మి చెడినవారు మాత్రం లేరు. ఏనాటికీ ఉండబోరు కూడా.

0: ఇరవయవ జన్మదిన సందర్భంగా స్వామికి ఏమివ్వాలి అని మేమడిగితే మీరేమో స్వామి భక్తులకు ఏమిచ్చారో చెప్పారు. స్వామికి మేము ఏమివ్వాలంటారు?
1: నాయనా, రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందని అడిగినట్లుగా ఉంది నీ వ్యవహారం.
2: మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు మహర్షి, కాని నీ నోటి ద్వారా విందామని.
1: నాయనా, స్వామి వేలాది ప్రసంగాలను, వందలాది పద్యాలను, పాటలను, వ్యాసాలను భక్తకోటికి అందిస్తూనే వచ్చారు. ప్రతి క్షణం భక్త జనానికి తన జీవితాన్ని ధారపోశారు, మన జీవితానికి దిశానిర్దేశం చేశారు, ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రతి మదిలో స్థాపింప చేయడానికి దారి చూపించారు. నాయన, ఇంకా నేను చెప్పేదే ఉంది.
3: అంటే ఏదైనా స్పెషల్ సేవలేమని చెప్తారేమో అని అడుగుతున్నాం స్వామి.
1: నారాయణ నారాయణ, ఇంకా స్పెషల్ ఏమిటి నాయన? 9 సంవత్సరాల పాటు పర్తియాత్ర చేస్తూ వచ్చారు, మొదటి యాత్రకు ఇప్పటికీ మీకు భేదం లేదా? స్వామి పర్తియాత్రలో మిమ్మల్ని పిలిపించుకుని అందించిన జ్ఞాపకాలు ఎన్ని లేవు, సూచనలు ఎన్ని లేవు, దిశానిర్దేశాలు ఎన్ని లేవు, ఇంకా కొత్తవేం చెప్పమంటావు? గ్రామ గ్రామాలకు వెళ్లమన్నారు, విలువలతో కూడిన విద్యను వైద్యాన్ని అందించమన్నారు, త్రాగునీరు తెమ్మన్నారు, భజనలు సేవలు క్రమం తప్పక చేయమన్నారు. నాయన, ఆలోచించే సమయం దాటిపోయింది, ఇది ఆచరించే సమయం.
0: అంటే సంస్థాగతమైన సూచనలు ఏమైనా ఇస్తారేమో అని.
1: వ్యక్తిగా పరివర్తన లేనప్పుడు సంస్థాగతంగా ఏమి చేయగలవు? మొదట స్వామి సూచించినట్టు నిన్ను నీవు మార్చుకో, ఆ తరువాత నిన్ను చూసి నీ కుటుంబము, సమాజము అన్ని మారతాయి.
3: అంటే స్వామి, ఈ మార్పు ఎలా వస్తుంది స్వామి?
1: చాలా సులువు నాయన. నీ జీవితంలో ఏది వచ్చినా అలనాడు కృష్ణ భగవానుడు సూచించినట్టు ఇది కూడా శాశ్వతం కాదు అనే దృక్పథంతో అడుగువేయి. ప్రతి కార్యాన్ని స్వామి కొరకు సల్పే పూజగా భావించు. ఫలితం యొక్క బాధ్యత స్వామిది. శంబనుడు ప్రేమగా అర్పించిన ఎముకలహారం పూలహారంగా మారలేదా? ఇక వెనుక సాయి ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగు. ఆ ప్రభు నీ హృదయంలోని భక్తికి దాసుడు. పాండవుల పాదాల చెంత వాలి రోమఋషి నుండి రక్షించలేదా? నీ హృదయంలోని విశ్వాసమే నీ ద్వారా ఈ ప్రపంచంలో ఊహించలేని మహిమలను సృష్టింపజేస్తుంది. మరణించిన పరీక్షిత మరల బ్రతకలేదా? నీ వెంట ఉన్నది సాయి రక్షణ, ఆయన శ్రీ సత్యసాయి రక్ష. అది సాధారణమైనది కాదు.

0: ఇదీ నాయన భగవంతుడు భక్తులకు సమర్పించుకున్న పత్రం, పుష్పం, ఫలం మరియు తోయం.
1: చాలా బాగుంది మహర్షి, కానీ నాదొక మనవి.
0: ఏమిటి నాయన?
1: అయ్యా,

ఇంతవరకు మీరు భక్తి నీరాజనం ఆదిలాబాద్ సాయి భక్తులు అందించిన నాటకం ఈ జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి, సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి, వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ, ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
6: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండటం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
2: శ్రీమతి శాంతిశ్రీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
7: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
8: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించిపోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించే చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
9: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
9: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు,
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
8: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
9: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మనిషి అవసరాలకి వృక్ష జంతుజాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు అధ్యక్ష.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలో అవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
2: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
7: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
11: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
9: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు, మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం. ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి. అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం. వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
8: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
7: బాగా చెప్పారు ప్రేమమ్మాయి గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కాని వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కాని అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్ళాలి. పిల్లలు పెద్దలను అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
12: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
10: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు. అధ్యక్ష, కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
2: సభలో నేడు జరిగిన చర్చకు
6: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
13: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
14: విజయవాడ బాలయ్య సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్య సాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
15: ఎరుక సెబుతానమ్మా,
14: బలి ఎరుక సారి వచ్చింది, ఆమె ఏం చెప్తుందో విందామా?

0: పోతాను.
1: ఏవి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నికిలా తెలుసే.
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
0: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: సాక్షి, పుట్టపతి సత్య సాయి బాబా సాక్షిగా నిజం చెబుతానే తల్లి.
1: చెప్పవే మరి.
0: నీ ఇంటి కష్టాలు ఇంతింత కావే తల్లి, కలసిరాని కాపురమే తల్లి. తనయుడికి చదువు తలకెక్కదు, నీకా వంట్లో నలత, ఆయన ఆదాయం మూడు అప్పులు పదహారన్నట్లుందే. అవునా?
1: నిజమేని చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వారికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి ఉంది, ఎదురుగానే ఉంది, ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది దేవత దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: చేస్తే అందుచేత
1: అందుచేత గిందుచేత అనకు. అన్న అత్తగారిని మాత్రం సహించును.
0: నేను చెప్పేది విను తల్లి. భగవాన్ సత్య సాయి బాబా వారు దీనికి

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: తీసుకోవచ్చా?
1: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
0: సరే, నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: వాడివా?
1: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
0: అంటే మంచి స్నేహితులే లేరు?
1: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడుకో.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: ఒట్టిమిక్కలు వేసిన చిట్టిగాడంటావు?
1: నీ పేరు మొట్టికాయల సిట్టిగాడురా.
0: గతిగానికే అందరూ నవ్వుతారు. ఇప్పటికే పెళ్ళానికి దండం పెట్టావన్నని పెద్ద పేరుంది నాకు. అది ఒట్టి నస మనిషి, దాని గోల అంతా ఇంత కాదు. అదిగో ఆ గోల పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడు మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజుల తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అల్లి పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు.
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు. పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూనిరాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు, కంట మరి.

0: సంపాదిస్తారు,
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు.

0: తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురు చరణం. ఈ పాట మా బాల్య వికాస్ గురువు గారు నేర్పారు.

0: త్యాగ భావములకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: చెప్తావా?
1: ఓ బామ్మ, చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
0: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
1: నేను చెప్తాను.

0: ಸಿಪಾಯಿ.
1: ಕಲಸಿ ಮೆಲಸಿ ಉಂಡಟಂ ಇತರಲಕ್ಕೆ.

0: అర్థం తెలుసా?
1: ఓ తెలుసు. క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడు అవుతాడు.
0: సరే.

0: విశేషం?
1: ఏంటంటావ్ ఏంటి? ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
2: ఇప్పుడేమైంది?
1: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
2: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
3: ఈ స్థలం ఇతని సొత్త
1: కాక నీ అత్తదా?

0: పూర్తిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద పడుకోనివ్వండి, తగ్గాక వస్తాడు.
1: అర్ధరాత్రైనా అపరరాత్రైనా రోగం వచ్చినా రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్ద దిక్కు మీరే. మరి
2: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇల వెలుపు, ఆయన బిడ్డలే వీరందరూ. హఠాత్తుగా

0: వెళ్లి వస్తాం. పాపయ్యా ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్యా రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కే ధైర్య, కే దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది అంటే? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారమేమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాలవికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
3: సాయిరామ్.
2: సారీ అక్క.
3: సారీ అక్క.
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు.
4: ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
2: అదేందో కానీ ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
1: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
2: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
2: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
1: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
2: చెప్పక్క,
1: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
2: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
2: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
2: అక్కడ ఫీజు ఉండదు కదక్క.
3: కరెక్ట్ గా చెప్పావు మన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
1: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా మరి, మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాణ గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాణ గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
4: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
1: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా
3: రాణి. అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
2: అవును,
3: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
4: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
3: చెప్తాను, వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
4: బైరాఘర్ గ్రామమా?
3: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
4: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
3: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండి చదవడం కోసం బయలుదేరారు.
2: వావ్, అయితే ఎండి కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
3: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాఘర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
1: అలాగా?
3: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
1: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్క. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
3: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలు పెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
0: అవును,
3: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కోల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశు వైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠంలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
0: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
3: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
0: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
3: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా, వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
0: అవునా?
3: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
0: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
3: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
0: అవునా?
3: ఇంకక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
0: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు, ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
1: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ, ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్లకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
0: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది, చెప్పనా?
3: ఏంటా విషయం అక్షర, చెప్పు, మేమూ తెలుసుకుంటాం.
0: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరు నీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
2: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
0: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
3: అన్నదాత ప్రాజెక్టా?
0: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
1: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
5: అంతటితో అయిపోలేదు రాని. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు, నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
3: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపు ఉన్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
5: అవునా?
3: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకే 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయ్యిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యష్. కానీ వీరందరూ ఒక వయస్సు వాళ్లు కాదు, అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
0: మళ్లీ నాకు అదే సందేహమక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
3: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా, ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
0: అవును.
3: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
0: అదేలా అక్క,
3: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి.
0: అవునా?
3: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు, సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
1: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది, కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
5: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
3: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
0: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
3: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ, ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
1: ఈ ఇయర్ నుండి నా ఓల్డ్ ఎక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్కా.
3: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
5: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంతో గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
3: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి మీరెవరూ స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
0: అవును.
3: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం, సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
2: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
1: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
5: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
3: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
2: సాయిరాం.
6: ఆకాశానికి స్తంభాలు. సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏదీ వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అన్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైం. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైంను వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠి కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వమూ తానైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డెందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్ యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి. ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ఉంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరంలాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్య, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేయత అందించారు కదా?
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్, స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయస్సుతో పనిలేదు
1: అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు

0: అవు. ఏమంటావు వివేక్?
1: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
2: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చేయాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
4: ఛాన్స్ అనే మాటన్నావా?
3: అవును.
4: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
5: త్వరగా చెప్పు.
4: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామి వారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
1: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
5: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
4: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయికుల్వన్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నాని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి, కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార్య పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
5: అవును హృదయ్.

0: అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయమైంది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయటదాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ! ఇదే కదా సహ అనుభూతి.
1: అన్నదమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
0: పాడు మిత్రమా.
1: కలసి

0: దాలొద్దు అంటరాని తనమొద్దు అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం.
1: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
3: జై సాయిరాం.
4: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పదార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
5: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
6: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెళ్ళా ఎన్ని దినాలు పత్తాకే లేరు?
7: పుట్టపర్తికి పోయినాం కాక.
6: ఏరో ఆడితే పురగాలు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
7: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
6: ఆ సాయిబాబే పోయినాక అది ఇప్పుడేముంటుందిరా?
7: అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి?
6: నేనా పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
7: అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది.
6: కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
7: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తారు.
6: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలైతే కదా, గసంటి వాటిని చూడమను.
7: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
6: అంత ముఖ్యానికేనా?
7: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడ నుంచానారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి వై నీకు రోగం ఉంటదాలు, నిన్ను చూస్తారు అక్కడ.
6: అబ్బా తగలెత్తమ్మి,
7: మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం.
8: ఇంకోటేందనుకున్నావు, ఆడ పేషెంట్ ను పేషెంట్ గా కాదు సాయిబాబా చూస్తారు, ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
6: మనిషే కాదు, చెట్టు పుట్ట కుక్క గాలి అన్నీ దేవుడనట, వాటికి పనిసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు, అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీరాకుండా అసలు ఫ్రీగా చూసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా అంటే ఎక్కడ పైసలతోనే పనేలేదంటావు.
8: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి గుడి ఉంటది, మన ఊళ్ళ గుళ్ళల పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే, అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు, అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయొద్దని.
6: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలేయొద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు, గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
8: ఇంకా ఆశ్రమం ఎట్లున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీట్గా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు, అబ్బా లోపలనైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
6: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలే చేస్తారనుకున్నా.
8: అదే చిత్రం కాదే, అన్నీ ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి.
6: అంటే ఎట్లంటావు?
8: ఆడ నార్త్ ఇండియన్ వాళ్ళకు క్యాంటీన్, సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇంకోటి, కమ్మ ఉంటుంది తిండి, కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన, మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
6: మరి గింత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
8: అందరూ పాటిస్తారే, అలా డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
6: మరి వినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా మరి?
8: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు, అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
6: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా మరి? వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
8: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనళ్ళలాగా సీరియల్ కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
6: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు చాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
8: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
6: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
8: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు? ఇగో ఇసిట్కనేలు ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళ పొంట పటపట నీళ్లు గారే, నీకు బాధ అయితే నాకేందని ఏలుని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
6: అంటే మనమంతా ఒక పేరుకి చెందిన వాళ్ళమన్నట్టు.
8: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలమని.
6: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
8: పుట్టపర్తిలా ఓ పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట, దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని, అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
6: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
8: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే,
6: ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
9: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు, మరి ఆయన భట్రాజోళ్ళ ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
8: అన్నా, సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
6: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు. కాక నీకు ముచ్చటే చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవాదాలైనా తీసుకున్నాడు. గన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచే ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళనే తీసుకున్నాడా?
8: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
6: అబ్బా, బాబా ఎంత గొప్పోడు. ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే, సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
10: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
6: ఊర్లకు నీళ్లు కూడా ఇచ్చినట కదా, మీరు చూసిండ్రా?
10: అబ్బో సాయిబాబా అనంతపురము, మెదకు, మెహబూబ్ నగరు, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
6: అబ్బా, మనిషి అంటే ఆయన తీరుండాలి.
10: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలి, దిమ్మ తిరుగుతుంది.
6: మన ఊళ్ళో హై స్కూల్ ఉంటుంటాయా?
8: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు. పిల్లలు అయితే చాగులు,
6: అంతా ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు.
8: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిల్లలు వేదని చెప్తే వినాలే. విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ, రెండు కళ్ళు సరిపోవు. విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గర ఎత్తారు, చిన్నపిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
6: అబ్బా, నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
10: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
6: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
8: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనే చేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడితే స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పట్టుకొని స్కూల్ కోయేటోడు.
10: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం మన్నింట్లో కావాలి పట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
8: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
6: అబ్బా, గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతిమి.
10: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్ళు, పాటలు ఆడేటోళ్ళు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
8: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనల్లో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
9: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటంట కదా, గసంటి మందిరాలు ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
10: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేది అప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పంటి పటపటా నీళ్లు గారినాయి.
9: ఇంటేనే మాకు అంత ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లున్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
10: ఓ తప్పకుండా పోదాం కాక.
8: అరే సురేష్, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని తీసుకురాపో, అందరం కలిసి పుట్టపర్తికోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రత కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాల వికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాలను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: ఉన్నాయి అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు కలరా, డయేరియా, నిమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్నీ దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైన అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకట సాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు, ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు, రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా, మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్ అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేశావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలో లాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి, రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్న బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలుచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయ్. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జోవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనమడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే, అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాని చూసి అందరూ ఢాబుగాడని అనుకుంటారు, కానీ మా దొడ్డ మంచోడురా వాడు. మన ఇంట్లో పిల్లల చదువులకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే, ఇంక నేను గుడిసగా ఉంటే ఏంటి డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు, అందరికీ సేవ చెయ్యమని అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చునా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం. నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో, వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా, మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా
1: బాబాయ్. రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోకి వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు రత్నాలు, ఇదిగో జొన్నవలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదేలేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయ్.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు, కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసుల మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కునుకు తీస్తున్నారు
1: మునసబు గారు. మునసబు గారు,
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్రా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము ఈ టైంలో ఇంత తీరుబాటుగా కునుకు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులా మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు. ఏం చెప్పమంటావు జోజో, చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోలా వీడిగోలా మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అంతే, అక్కడి నుండి చిరాకులు పరాకులు. ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయి, వెళ్లి ముందు మన రెడ్డి గారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డి గారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పద జోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి? యా,
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం? లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు, పిల్లలు ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడురా జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కాని నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుందిరా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయి భక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కే సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
4: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: వీరంతా స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
2: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తెమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట, అందుకే ఏడుస్తోంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోని నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
1: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
1: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
3: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
4: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
1: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
1: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికి నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్ లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
2: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికీ నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా.

0: మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా, వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి. బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
1: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
0: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెను బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
1: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
2: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా తడడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేనని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
1: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాలని స్వామి పట్టించుకోరు. ఆర్తితో ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
3: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
1: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
3: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీషు వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీషు వాడికి, పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీషు వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకొప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులి తోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
1: అవును స్వాతి, చూసారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
4: Selfish love means giving and having you. Selfish love, getting and having.
5: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారమని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయపడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంట పాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
1: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
6: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
1: చెప్పు అబ్దుల్.
6: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు, మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కాని స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారు నా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
1: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
7: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాట భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
8: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి, బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
9: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
8: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

వాడు ఇంత చిన్న ఎలుకపైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు. మూషికం అనగా చీకటి అని అర్థం. అనగా తన వినాయకుడు ఈ చీకటిని అడగద్రొక్కి సూర్యోదయము గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు. తన కింద వేసుకున్నాడు అన్నమాట. అణగదొక్కాడు. అణగదొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది. కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు. చీకటిని అణగదొక్కి ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని. కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు. ఇది కూడా భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము. వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు. కుడుములంటే ఏమిటి అనగా దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది. బియ్యపిండిని ఉడికించి తైలం యొక్క సంస్కారం లేకుండా దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో బేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు. ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు. ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది. ఆయుధం తగలకుండా ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీని కూడా చాలా శక్తిని అందిస్తుంది. వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు. ఈ నవీన కాలంలో కూడా ఆయిల్ తగలకుండా ఉంటుండాలి. కనుకనే ఇక్కడ భాద్రపద మాసము చతుర్దశ దినము ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి కాదు చవితి దినము ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి. ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి ఈ ఉడికిన బియ్యపిండి మధ్యలో పెట్టి ఆవిరిలో దీనిని పూర్తి ఆయుర్వేదానికి ఇది వినాయకులకు నైవేద్యంగా పెడుతూ వచ్చింది. అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం. బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది. ఇది వాతపిత్త శేషాదులను నివారణ గావిస్తుంది. ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.

0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది. కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు. కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చిన మానవులకు కర్మ అర్థ కామ మోక్షము మూడు చతుర్విధమైన మార్గములు. కానీ వినాయకుడు విని పిచ్చివారులారా, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు. ధర్మము చేయవలసిన, ధనమును సంపాదించవలసిన, ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన, వాంఛను అనుభవించవలసిన ఆరోగ్యము అత్యవసరము. కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము, ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుములు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రగాథ. పూర్వ మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు, యొక్క పదార్థమును భుజించేటువంటి వారు, తగిన సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు, ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇంతే కాకుండా అతను విఘ్నేశ్వరుడు. ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు? మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు, విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు. కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు. ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు. అన్ని ఆ పది దినములు విఘ్నేశ్వరుని దగ్గర ఈ పుస్తకం ఉంచి వినాయకుడిని ఆరాధించేటువంటి వారు. ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది. కానీ ఈ ఆధునిక యుగం లోపల విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు, విజ్ఞానము వారికి అక్కర్లేదు. కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు. ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా? సుఖం నీకేమైనా లభ్యమవుతుందా? లేదు. సుఖానందములు అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి. ఇదంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకముండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి. కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు, ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్దవారలైనా, సంపదలుండి సద్ధాన పరులైన, పుడమికీర్తిని కన్న పుణ్యులైన, ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా, సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా, సాటిరారు భక్తులకు ఏనాటికైనా చదువులన్నీ చదివి చావంగనేటి, ఇంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచు చదువు చదువు తర్కవాదని కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. పిచ్చివారలారా, చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయ్య ఉన్నాడు. అనగా చావులేని చదువు తింటే ఈ చదువుకు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు. అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు. అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ. మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్కి నేను వచ్చినప్పుడు సాయి గీత అరుచుకుంటూ వచ్చింది. ఒకే కంటిదారాలు కార్చుకుంటూ, తాను ఏ కారుకు తానేమి అరచడు. నా కారు వచ్చింది, నా కారు వెనుక 80 కార్లు వచ్చినాయి. కారు వినింది, కారు శబ్దము ఒకే అరుచుకుంటూ రోడ్డుకు వచ్చింది. ఇది ఎంత తెలివితేట, ఎంత ప్రజ్ఞానం, ఎంత మేధాశక్తి. కనుకనే మానవులు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటుంటారు, గజ తెలివి అంటారు. గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది. కనుకనే విఘ్నేశ్వరునికి గజ తలవు పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు. లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవునిగా ఉండినట్టుగా ఉండి తల ఒక్కటి మాత్రమే గజ తలవి ఎందుకు పెట్టాడు? మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు. అంతేకాకుండా ప్రతిదానిని మొట్టమొట్టమని వినాలి. శ్రవణ మనన నిధిధ్యాసనం అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు. శరీరం మొట్టమొదట విన్నప్పుడే
1: తర్వాత మరణం చేసినప్పుడే ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది. శ్రవణమే చేయకపోతే, మననమే చేయకపోతే ట్రైనింగ్ ని ప్రాక్టికల్ లో పెట్టాం. కనుకనే శ్రవణం, కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది. భూషణ కాని భూషణ కాని వింటుంది. అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది. భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట తొప్పింది, అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది. అదే గజతలవి యొక్క అంతరాత్మము. కనుక మానవత్వం నందున్నటువంటి ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క ప్రవర్తనను మార్గములను ప్రబోధించేటువంటి ఒక తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది. కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములో 5 దినములో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు. నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు, నేను నాయకుడు కా. కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది. శ్రవణం కీర్తనం.

నివేదనం మొదటిది శ్రవణం, అంత్యమిది ఆత్మ నివేదనం. శ్రవణం అనేటువంటి ఒక కొస, ఆత్మ నివేదనం అనేది మరొక కొస. ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్. ఈ రెండింటినీ మధ్య చేర్చేటువంటి అప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లెండ్ మాదిరి తయారవుతుంది. మనల్ని నిత్యాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కానీ ఈ అంత్యము ఆది రెండూ చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది. ప్రతి మానవుని ఎందు ఉండేటువంటి ఒక మాల. తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు, మంచి ముత్యపు సరు మత్తునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారము కంచిల్లగాలేదు, పచ్చల పేళ్లను పొతకలేదు, ముత్యాల హారము మురిపింపగాలే కలదు, కలదొక్క మాల మీ కంఠమందు, పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల, చేర్చిన కంఠమాల కంఠమాల కంఠమాల. అది ఆ కంఠమాల అందరి ఎందు ఏమిటది? మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల. కనుక మనం మంచిని చెయ్యాలి, ఏది చేసినా కాని అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది. ఏ మాల నియందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉంటుండాలి. దివ్యాత్మ స్వరూపులాల ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధం. తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము, తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము. పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును, పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు. వ్యాసుడు భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట, అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట. అయ్యో వినాయక ఎంత దయామయుడు అయ్యా, నీ నాకు చాలా ఉపకారం చేస్తున్నావు, అయితే నేను చెప్పినవంతా కూడాను చక్కగా వ్రాయాలి అన్నాడు. అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు. వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు, అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు. వ్యాస నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు. రాస్తూ ఉండినప్పుడు కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది. అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట. ఈ పురాణంలోని అనుకున్నప్పటికీ అందుకోసమని ఏకదంతం అనగా తన కర్మ కార్యములు ఎందుకని కర్మ దీక్ష ఎందుకని శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అదే ఆదర్శము. తన దంతమునే లాగి వ్రాయటం పోయిన ఎంత త్యాగం. పురస్కరించుకునే వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది? కనుకని ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది. ప్రేమనే భక్తి, ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు. ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఈ శాస్త్ర జ్ఞానములే కాని ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అత్యవసరము. మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, ఆదిశంకరులు వారు అద్వైత మతాన్ని స్థాపించడానికి సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు. ఏకము సత్ బహుదా వదంతి, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అద్వైత దర్శనం జ్ఞానం, రెండవది లేనే లేదు, అంతా చేరి ఒక్కటే అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకరుల వారు కూడాను సమయం లోపల కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో. ఒక పండితుడు దాని గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద. కరణే డుక్నుం కరణే డుక్నుం కరణే డుక్నుం కరణే అని పాణి గ్రామాన్ని వల్లిస్తున్నాడు. కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే అని అంటున్నాడు. కన్నులు మూసుకొని చాలా దీక్షగా ఆ యొక్క పాణి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు. దగ్గరికి వెళ్లాడు, ఎవరొచ్చింది ఆయన గమనించలేదు. చెప్పాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ
మూఢమతే భజకో.

0: ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వంటిది ఏమిటి? అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని వదిలి పెట్టిపోయే సమయంలో నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము. భజ గోవిందం. మహా జ్ఞాని శంకరాచార్యుల వారు శాంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు. ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం. కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేనే లేదు. ఈ భక్తి అంటే ఏమిటి? కేవలం పూజలు చేయటమా? లేక భజన చేయటమా? లేక యాత్రలు పోవటమా? క్షేత్రాలు తిరగటమా? కాదు కాదు కాదు. నిర్మలమైనటువంటి ప్రేమను, మనసును భగవంతుని వైపున మరల్చటమే భక్తి. భక్తి అంటే మరొకటి కాదు. నీ మనస్సును భగవంతుని పైన మరచాలి, నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి. ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమనో వారికి తెలియదు. భార్యాభర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవి ఆ ప్రేమలు. దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు. వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు. ప్రేమ అని పెట్టడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు. ఎందువల్లనగా ఈ మధ్యలో వచ్చేటువంటివి భార్య భార్య భార్య, బిడ్డ బిడ్డ బిడ్డ. వీళ్ళు బిడ్డలు ఎప్పుడొచ్చారు? పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు? ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటివంత అనురాగమునే కాని ప్రేమను కాదు. కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు. నీవు పుట్టక పూర్వము, నీ జీవితమును మరణించిన తర్వాత ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ, భాగ్యం ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కాని ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు ఇవన్నీ. అనురాగాలు ఇదంతా ఒక ఫ్రెండ్షిప్లు. దాని చూడకునకు వాడెవరు వీరెవరు? చూడకునకు తల్లెవరు బిడ్డెవరు? వివాహం కాకపోవడం భార్యవరు భర్తెవరు? పాసింగ్ క్లౌడ్స్ పోయి వచ్చిపోయేటువంటివి. వీటికి ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు. కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి. అదే సరి అయినటువంటి భక్తి. అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా? కాదు కాదు. కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గముల్లో మనం ప్రవేశించి పూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గము. నీవే దీనిని సమీపించుకొని పోవాలి. భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి? సర్వత్రా ఉంటున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోషి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిష్టతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా నేను వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, వెతుకుతున్నాను. కాదు కాదు, వెతకనక్కర్లేదు. ఒకనొక సమయం లోపల బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట. ఆ బైబుల్ లోపల భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు. భక్తులెవరు భగవంతుని అన్వేషించి చేయనక్కర్లేదు, భగవంతుని వెతకనక్కర్లేదు. కానీ భగవంతుడి నిజ భక్తుణ్ణి వెతుకుతున్నాడు. వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను.
1: అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడెక్కడ, భక్తుడెక్కడ, భక్తుడెక్కడ,
0: భక్తుడెక్కడ చిక్కటం లేదు. కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు. అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీద అంటారు. తిరిగి మోపోయింది. భక్తుడు చిక్కడం లేదు, కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు. సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? సులభంగా చిక్కింది. కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు. సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు. సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు. ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు. మీరు ఎప్పుడైనా బస్సుల్లో ప్రయాణం అయిపోతుంటారు, ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు పకోడాల వాసన ముక్కునంతా లాగివేస్తుంది. ఆ సంతల్లో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలైన భ్రమలు పుట్టిస్తుంది. నిజంగా పకోడాలు చూస్తే ఏమేమో పిండి కలిపింటారు, పాత నూనె వేసి ఉంటారు, మూతగానో కలిపింటారు. అని అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ది కూడా కాదు. పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది. ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు. కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు. అనగా సులభంగా ఇంటిలో చిక్కింది, డబ్బుచ్చుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు. చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు. ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు. ఆ పెరుగోడల లోపల కరివేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తారు. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి? ఇంకా తట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా.
1: ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, తుని తుని పెట్టేస్తాడు. అలాగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం. కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం. పూర్వం తిరుపతికి పోయేటువంటి వారు అనేక వందల మెట్లు ఉండేటువంటిది. అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు. ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవద్నామం స్మరించేటువంటి వారు. ఈనాడు అన్ని బస్సులు ట్రైన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి. నో గోవింద నో గోపాల, ఇతరుల యొక్క శుద్ధులంతా మాట్లాడుకుంటూ లోకాభిరామాణాలు చెప్పుకుంటూ తిరుపతికి పోయినప్పటికీ నేను సుఖం లేకుండా వస్తున్నారు. అది ఏమిటి? ఒకటి మార్చుకొని వస్తున్నారు, గోడు కొట్టుకొని వస్తున్నారు. ఇది మనం పోవలసినటువంటి యాత్ర. ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతికి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా, తిరుపతి లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని. దీని అంతరార్థాలు తిరుపతి వారు చెప్పటం లేదు, వీరు అడగటం లేదు. అనగా భగవంతుని దర్శనానికి పోయినప్పుడు మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి. ఈ తమో గుణం అంటే ఏమిటి? ప్రతి మానవుని తలపైన గుణము తమో గుణము తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు. అనగా మన దేహములో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం. ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం. ఇప్పుడు మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతి పోయినామంటే తిత్తి బోడి నెత్తి బోడి రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు. దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి, యోగాభ్యాసాన్ని దూరం గావించుకోవాలి, దుశ్చర్యలంతా మాయం చేసుకోవాలి, సదాభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి, సత్సంగంతో చేరాలి, సద్భావాన్ని పెంచుకోవాలి. ఇది ఏ దేవాలయములకు పోయినటువంటి యొక్క అంతరార్థము. కనుక ప్రతి పర్వదినములు కూడాను, భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి. ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి, బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి. ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి, కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు. కనుక ప్రేమ స్వరూపులారా, వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే. ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే. ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్ముతే మునిగిపోతాము. దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండో కొంచెం కట్టుకుని దాంతో పడాలి. పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే. ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి. ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు. ఏమైనా కానీ త్యాగం, ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు. కనుక నేను ప్రేమను పెంచుకోవాలి. ఎట్టి ప్రేమ? నిర్మలమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ. ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి. దీన్ని పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. వాడు ఇవ్వని ఇవ్వకపోని నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ. దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు, బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నావు. కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రయత్నించారు, ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తా, నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం. నా హృదయంలో ఉన్నాడు దేవుడు అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము, హృదయము ప్రేమమయము. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సంధించుకోవడానికి ప్రయత్నించాలి. కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ, ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ దైవభావంలో భేదములు వద్దు. ఎన్ని రూపములైనప్పటికీ దైవం ఒక్కడే. క్రిస్టియన్స్ని, ముస్లింస్ని, మర్షియన్స్ని, బుద్ధులని ఎంత వేరు వేరు రూపములు ఉన్నాయి, కానీ అందరూ దైవం ఒక్కడే. ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు, ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు. అన్ని మతములు సారము ఒక్కటే. ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి. అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. కనుక విద్యార్థులారా, ప్రేమస్వరూపులైనా, ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
2: ప్రేమముదిత మనసు.

ఇంతవరకు సెప్టెంబర్ 9, 1994 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి స్థూలంగా అక్కడ లేనప్పటికీ అలాంటి ప్రదేశములలో చేసే ఆపరేషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వేలూరులో ఒకసారి భజన జరుగుతోంది. ఆ సమయంలో భజనలో పాల్గొన్న ఒక అమ్మాయికి అప్పటికప్పుడు ఆ స్థలంలో ఆపరేషన్ జరిగి ఆ విషయం భజన ముగిసిన తర్వాత ఆ అమ్మాయి వ్యక్తం చేస్తే అక్కడి వాళ్లెవ్వరూ నమ్మలేకపోయారు. అటు పిమ్మట కొంతమంది స్త్రీలు ఆ అమ్మాయి కడుపు మీద ఉన్న ఆపరేషన్ కుట్లు ఆనవాళ్లను చూసి అవును నిజమే అని తెలుసుకున్న తర్వాతే అందరికీ నమ్మకం కలిగింది. ఆ పిల్లను వేలూరు ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి పరీక్ష చేస్తే అక్కడ డాక్టర్లు ఆమె అంతవరకు బాధపడుతున్న వ్యాధి నుంచి పూర్తిగా విముక్తురాలైందని చెప్పారు. తనకు ఆపరేషన్ జరిగినట్టుగా స్వప్నాన్ని కని ఉదయం నిద్ర నుంచి లేచిన తదుపరి నిజంగానే తనకు కట్టుకట్టి ఉండటం, వాష్ బేసిన్లో రక్తంతో తడిసిన దూది మొదలైనవి పడి ఉండటం చూసి తనపై స్వామి చూపించిన అపార కరుణా కటాక్షానికి అనుగ్రహానికి కరిగిపోయి ఆనంద బాష్పాలు విడిచినటువంటి భాగ్యశాలురు ఎంతో మంది ఉన్నారు. పాత మందిరం కట్టినటువంటి శ్రీ తిరుమలరావు గారికే ఇటువంటి మహదానుభవం జరిగింది. ఇంకా మరికొందరి విషయంలో స్వప్నంలో స్వామి తమకు చికిత్స చేసినట్టు అనుభవం పొంది తీరా నిద్రలేచి చూశాక అటువంటి చికిత్స జరిగినట్టుగా ఎటువంటి ఆనవాళ్లు లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితేనేమి, వ్యాధి మాత్రం పూర్తిగా నిర్మూలమై ఉండటం తథ్యం. ఆ వ్యక్తిని వైద్యులు పరీక్షిస్తే సంభ్రమాశ్చర్యాలు పొందేటట్టు రోగం నిర్మూలమైపోయి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇటువంటి స్వప్న వృత్తాంతాల్లో చికిత్స స్థూలంగానో సూక్ష్మంగానో ఎలా జరిగినప్పటికీ వీటన్నింట్లో ప్రాధాన్యం వహించేది మాత్రం విభూతి. ఎక్కడో ఒక మూల ఒక సాయి భక్తుడు ఒక ఆసుపత్రిలో రోగంతో బాధపడుతూ ఉంటాడు. అక్కడ అతని పక్కనే ఉన్న భజన గీతావళి పుస్తకంలో అమాంతం విభూతి ప్రత్యక్షమవుతుంది. దానిని ఆ భక్తుడు భక్తితో సేవిస్తాడు. ఇంక చెప్పేదేముంది, రోగం పటాపంచలైపోతుంది, డాక్టర్లు నివ్వెరపోతారు. ఇది వరుస విద్యుద్వేగముల వైద్య నిపుణుడు అని నాడీ గ్రంథంలో వర్ణించిన దీర్ఘదృష్టులైన ఆ జ్యోతిష్కులను నిజంగా వేణోళ్ల కొనియాడాల్సిందే. వారి వారి నోళ్లల్లో ఇంత చక్కెర గుమ్మరించాల్సిందే. ఆనాడే వారు స్వామి యొక్క విభూతులను ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. స్త్రీల ప్రసవ సమయంలో స్వామి సాక్షాత్తు ఆ జగన్మాత రూపమున తల్లిలాగా కాపాడినటువంటి సందర్భాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. జగన్మాత సాయిమాతయ్యై ఎంతమంది తల్లులను కాచి రక్షించిందో. కన్న తల్లి, డాక్టర్లు, నర్సులు అందరూ దగ్గర ఉండి కూడా పరిస్థితి విషమించినప్పుడు, వారి చేయి దాటిపోయినప్పుడు స్వామి కాపాడటం అనేది ఒక పక్కనుంచుదాం. వారెవ్వరూ కూడా దగ్గర కూడా లేనప్పుడు, ఒంటరిగా ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు స్వామి ప్రదర్శించిన అద్భుత లీలలు మనల్ని పులకాంకితులను చేయకమానవు. బెంగళూరులో ఒక అమ్మాయికి పురుడు రావటానికి ఇంకా కొద్ది రోజులుందన్న ధైర్యంతో ఆ ఇంటి వాళ్లందరూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ అమ్మాయికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అమ్మా అమ్మా అంటూ ఆ అమ్మాయి నొప్పి వల్ల కొంత, భయం వల్ల కొంత బిగ్గరగా రోదించటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ జగన్మాత సాయిమాత, మన సాయమ్మ తల్లి వలె ఆమెకు చేయాల్సిందంతా చేసి సుఖప్రసవమైన తర్వాత అదృశ్యమైంది. ఇంతకీ ఆ పిల్లకు స్వామిని గురించి ఎటువంటి పరిచయం కూడా లేదు. ఇటువంటి సందర్భాలలో పురుటి నొప్పులు పడుతున్న స్త్రీలకు స్వామి పురుషాకారంలో గోచరించటం లేదు. సహజంగా అటువంటి సమయాల్లో స్త్రీలు పురుషుల ఉనికిని హర్షించరు కదా. అయితే సహజంగానే స్వామి పొడుగాటి అంగి, శిరోజాలంకరణ, లావణ్యము స్త్రీత్వాన్ని పోలి ఉండటం వల్ల అట్టి సమయాల్లో జగన్మాత సాయిశ్వరి తనలోని మాతృత్వం పొంగి పొరలగా ఆ స్త్రీలకు తానొక స్త్రీమూర్తిగానే గోచరమవుతుంది. ఇంకొక సందర్భం, రాజమహేంద్రవరంలో ఒక అనాథాశ్రమానికి చెందిన చికిత్సాలయంలో నిండు చూలాలైన ఒక పల్లెటూరి పడుచు ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ఆశ్రమానికి సంబంధించిన డాక్టర్లు కాని నర్సులు కాని అక్కడ లేకపోవటం జరిగింది. స్వామి స్వయంగా అక్కడ ప్రత్యక్షమై పురుడు పోసి వెళ్లారు.
కొంతసేపటికి ఆశ్రమానికి సంబంధించిన వాళ్లు తిరిగొచ్చారు. ఆ పల్లెపడుచు వాళ్లతో, అదుగో ఆ మిస్సమ్మే వచ్చి పురుడుపోసి వెళ్ళింది అని చెప్పి గోడకు వేలాడుతున్న పటాన్ని చూపించింది. సాధువమ్మ పోజని, సాయిమాత అని వర్ణించబడి ప్రసిద్ధికెక్కిన ఆ ఫొటోలోని స్వామి లాలిత్యం ఉట్టిపడుతూ ఒక కొబ్బరి రెమ్మను పట్టుకుని నిలిచిని ఉంటారు. మనందరికీ ఆ ఫొటో సుపరిచితమే కదా.

ఆ పిల్ల స్వామిని ఆశ్రమానికి చెందిన ఒక మిస్సమ్మగానే భావించింది. ఇంతకు పూర్వం ప్రస్తావించిన బెంగళూరు అమ్మాయికి కూడా స్వామి ఎంతో శ్రద్ధగా ప్రసవాన్ని కావించి బిడ్డకు బొడ్డు కోసి ఆ తల్లికి చేయాల్సిన సంరక్షణంతా చేసి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయికి తనకింతటి సహాయం చేసిన స్త్రీమూర్తి ఎవ్వరా అని ఆలోచన తట్టింది. ఆ పిల్ల బంధువులకు ఆమె చెప్పిన ఆనవాళ్లేమీ బోధపడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి వాళ్లు స్వామి పట్టం చూడటం తటస్థించింది. అటుపైనే వాళ్లకి ఆపద్ బాంధవుడై అమ్మాయికి పురుడు పోసినది స్వామే అన్న జ్ఞానోదయమైంది. స్వామి ప్రదర్శించే అద్భుత చర్యలకు మహిమలకు అందరూ ఆశ్చర్యపోవటం ఒకవైపుంచుదాం. కాని ఒక్కొక్క శాఖలోనూ ప్రత్యేకమైన కృషి చేసి నిపుణతను సంపాదించిన గొప్ప గొప్ప డాక్టర్లే స్వామి కనపరిచే అద్భుత వైద్య నైపుణ్యాన్ని చూసి దాసోహం అని వారికి దాసానుదాసులైనారంటే అది అన్నిటికన్నా అద్భుతం కదూ. మూకం కరోతి వాచాలం అన్నారు పెద్దలు. ఆ వేణుమాధవుని అనుగ్రహం వల్ల మూగవారు పడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి వాళ్లు స్వామి పట్టం చూడటం తటస్థించింది. వాళ్లకి ఆపద్ బాంధవుడై అమ్మాయికి పురుడు పోసినది స్వామే అన్న స్వామి ప్రదర్శించే అద్భుత చర్యలకు మహిమలకు అందరూ ఆశ్చర్యపోవటం వైపుంచుదాం.

కదూ, మూకం కరోతి వాచాలం అన్నారు పెద్దలు. ఆ వేణుమాధవుని అనుగ్రహం వల్ల మూగవారు మాట్లాడగలుగుతున్నారని, కుంటివారు పర్వతాలనే దాటగలుగుతున్నారని దీని అర్థం. మన సాయిమాధవుడు ఈ రెండు అద్భుతాలు చేసి చూపించారన్నది వేరే చెప్పుకోవాలా? ఒకమారు తిరుచ్చిలో బహిరంగ సమావేశంలో ఒక మూగవాణ్ణి పిలిచి, నీ పేరేమిటి అని ప్రశ్నించారు స్వామి. అతను ఖంగుమని వెంకటనారాయణన్ అని జవాబిచ్చాడు. అంతే, సభలోని వాళ్లంతా ఉత్సాహంతో గెంతులు వేయడం మొదలుపెట్టారు. తత్ఫలితంగా స్వామి పడ్డ పాటలు ఇంత అంతా కాదు. ఆ మర్నాడు ఉదయం స్వామి వశముందు వీధి పట్టనంతగా మూగవర్లు చేరగా, మరొక మార్గం లేక స్వామి పెరటిదారిన వెళ్లాల్సొచ్చిందిట. ఇక ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుత సంఘటనలను వింటే, చాలా కాలంగా రెండు కాళ్లు స్వాధీనం లేనివారు తోపుడు బండిలో ప్రశాంతి నిలయంలోనికి తీసుకురాబడి, స్వామి అనుగ్రహం వల్ల కోరిక గదిలోనికి పిలువబడి, తదుపరి తిరిగి వచ్చేటప్పుడు ఒక్క మాటుగా కాళ్లు స్వాధీనమై నడవగలిగి భక్తి పారవస్యంతో గంతులు వేస్తూ వచ్చిన వాళ్లు ఎంతో మంది. రాజ టీవీతో అటువంటి అనుగ్రహానికి పాత్రులైన వారు నడిచూస్తుంటే అది ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఆనందంతో పులకాంకితులైపోతారంటే ఆశ్చర్యమేమిటి? అది 1969 సంవత్సరం, స్వామి జన్మదినోత్సవ సందర్భం. తల్లిదండ్రులు, ధన్యులైన మరికొందరు భక్తులు స్వామి కురులకు తైల సంస్కారం ముగించారు. ఆ నూని కారుతున్న ముఖంతో కారుణ్య సాయి అయి దయాసాగరుడై స్వామి ఒక తోపుడు బండి వద్దకు వచ్చి నించున్నారు. ఆ బండిలో ఉన్న రెండు కాళ్లు స్వాధీనం లేని ఒక అమెరికన్ వృద్ధురాలు శ్రీమతి ఎల్సా ఆండర్సన్ ని స్వామి స్వయంగా చేయి పట్టుకుని లేవదీశారు. అప్పా, ఎంత విచిత్రం! కలకాలం కదలకుండా పడి ఉన్న ఆ ఆండర్సన్ కాళ్లు ఈనాడు శ్రీ సాయి నారాయణుని అపార కరుణాకటాక్షం వల్ల ఒక్క మాటగా కదలటం ప్రారంభించేశాయి. స్వామి చేయుతనీయగా ఆవిడ మెల్లిమెల్లిగా 4 అడుగులు వేసి అటుపైన ఎవ్వరి సహాయం లేకుండా, అవసరమే లేకుండా తనంతట తానే అడుగులు వేయసాగారు. అంతకన్నా విశేషం ఇంకొకటుంది. స్వామి తమ శరీరమును కొద్దిగా వంచి ఆవిడను కూడా తమ శిరోజాలకు నూనె అంటమని అనుగ్రహించారు. ఇంతకంటే భాగ్యం మరొకటి ఉంటుందా? ఆ సాయి కారుణ్యవాహిని అనంతమై వర్ణనాతీతమైనది. ఇదే విధంగా పోలియో వ్యాధితో బాధపడుతున్న వాళ్లెందరినో గుణపరిచి చివరకు వారికొకప్పుడు ఇటువంటి వ్యాధి కలిగిందా అన్నట్టుగా మరిపింపచేశారు మన స్వామి. అశ్విని దేవతలు కుంటివాడైన పరావృజ మహర్షికి నడవగల శక్తి ప్రసాదించినట్టు వేదం చెప్తోంది. ఇది కేవలం కట్టుకథే అని మనం ఇప్పుడు తోసివేయగలమా? ఆ దేవతలు కాళ్లు పోగొట్టుకున్న నిర్బలునికి తిరిగి బలం చేకూర్చి లేవదీసి యుద్ధం చేయించిన విషయం కూడా ఇప్పుడు నమ్మకుండా ఉండగలమా? వేదములో వర్ణించబడ్డ అద్భుత శక్తులన్నీ మనం ప్రత్యక్షంగా స్వామి ముందు చూడగలిగినప్పుడు వేదాల్లో చెప్పబడినవి కట్టుకథలుగా ఎలా తీసిపారేస్తాం? ఇటువంటి సందర్భాల్లో స్థూలంగా విభూతో లేక ఏదైనా మందో ఇచ్చి బాగుచేయటం లేదు స్వామి. తమ సంకల్ప మాత్రం చేతనే కుంటివాణిని నడిపిస్తున్నారు, మూగవానిచే మాట్లాడిస్తున్నారు. అంతేకాదు, స్వామిపై అచంచల భక్తి విశ్వాసములు కలిగి ధ్యానం చేసి సదా వారి అనుగ్రహం కోరి వైద్యం చేసేవారికి స్వామి విభూతే పరమౌషధమవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎందువల్లనో అనాది నుంచి వైద్యములో విభూతి ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తోంది. అలనాడు శ్రీ ఆదిశంకరుల వారు తిరుచెందూరు ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదమైన విభూతిని సర్వరోగ నివారిణి అని ప్రశంసించారు. దేహము దహింపబడిన తర్వాత మిగిలేది విభూతే. అయితే ఆ దేహము ఆరోగ్యవంతం కావటానికి ఉపయోగించేది విభూతే. టాంజేనియాలో ఒక డాక్టర్ తాను చికిత్స చేస్తున్న రోగము అనివార్యం అనుకున్నప్పుడు ఏదో ఒక తెల్లని పొడిని నీటిలో కలిపి తాగమని ఇచ్చేవారట. చాలా సందర్భాల్లో అతనికి అది చక్కటి ఫలితాలనిచ్చిన కారణంగా ఎంతో మంది ఆ అద్భుతమైన పొడెం పేరు చెప్పమని ఆ డాక్టర్ని కోరారట. ఆ డాక్టర్ దానిని బాబా విభూతి అని చెప్పి, అది చేయగల అద్భుతముల మర్మము ఆ బాబాకే తెలుసు అని సమాధానమిచ్చారట.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు.
1: సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలకి సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఈరోజు తిరుపతి రేడియో సాయి స్టూడియోకి విచ్చేసినటువంటి ఒక విశిష్ట వరిష్ట వ్యక్తి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా, సద్భక్తుడిగా, ఉత్తమమైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడిగా, అనేకమైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఒక యువ ప్రతినిధి. ఇవాళ స్వామికి అత్యంత భక్తి విశేషాలతో భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం దొరికిన నేను నా సర్వశక్తులు ఒడ్డి సేవ ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి మనస్సుతో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి రేడియో సాయి సాదరపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నది. సుబ్రహ్మణ్యం గారు, సాయిరాం.
2: సాయిరాం అండి.
1: స్వామి యూనివర్సిటీస్, స్వామి విద్యా సంస్థలు, స్వామి యొక్క అవతార వైభవం ఇవన్నీ తలచుకున్నప్పుడు విద్యారంగానికి స్వామి వేసిన పెద్దపీట, అలాగే వారు సూచించిన నిర్దేశించినటువంటి మార్గనిర్దేశనం వీటిని తలచుకున్నప్పుడు ఒక్క పరమాత్మ మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని అందరి భావన. విశేషంగా మీరు ఇవాళ పరిపాలనా విషయంలో కాని, ఇటు సేవా కార్యక్రమాలలో కాని, భగవంతుడి పరమైనటువంటి కార్యక్రమాలలో కాని ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆంధ్రదేశం మిమ్మల్ని గౌరవిస్తున్నది. దీనికి కారణాలేమిటి అంటే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు, మీ స్వీయ సంస్కారం ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి విద్యార్థిగా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వెళ్లారు, ఎలా వెళ్లారు, కాస్త వివరించాలి.
2: సాయిరా, మరొకసారి ఈ విధంగా రేడియో సాయి ద్వారా ఆప్త మిత్రులతో, బంధువులతో సంభాషించే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు మూర్తి గారు, మీకు మీ ముందు నేను మాట్లాడడం ఇది ఒక విచిత్రమైన అనుభవం. మీ వ్యాసాలు, మీ ఉపన్యాసాలు ఎప్పుడూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చాయి. జీవితంలో విద్యార్థి దశ కొన్ని సంఘటనల్ని ప్రతి మనిషికి అవి అందిస్తాయి. విశాఖపట్నంలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. సరే, తండ్రి గారు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో ఒక ఉన్నతమైన అధ్యాపకుడుగా, ప్రొఫెసర్గా వారు ఉండడం, విశాఖపట్నంలో ఉన్న ఒక జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది. అనేక కారణాల వల్ల చదువు తప్ప మిగతా విషయాల మీద నాకు దృష్టి బాగా ఉండేది. ప్రధానంగా క్రీడలు, సరే లలిత సంగీతం, సినిమా సంగీతం ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి ఉండేది. చదువు మీద క్లాస్ యాక్టివిటీలో మాత్రం ముందుండేవాడిని, కానీ పరీక్ష ఫలితాల్లో వాటిల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు అంతవరకు నాకు రాలేదు. కానీ మా తండ్రి గారు చాలా విశాలమైన దృక్పథం, వారి ఔదార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అది 76వ సంవత్సరం, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. నాన్నగారు ఆ ముందు సంవత్సరం వైట్ఫీల్డ్లో జరిగిన సమ్మర్ కోర్సుకి వెళ్లారు. వారి గురు సమానులు ప్రొఫెసర్ వికే గోకాక్ గారు. గోకాక్ గారు నాన్నగారిని సమ్మర్ క్లాసెస్లో థోరోజ్ వాల్డెన్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. సో నాన్నగారు వెళ్ళడం, అక్కడ వైట్ఫీల్డ్ లో విద్యార్థుల్ని చూడటం, వాళ్ల యొక్క బాగోగులు తెలుసుకోవడం, వారు ఏ విధంగా విద్యార్థి దశలో ఎంత గొప్పగా వారి యొక్క లక్షణాలని ప్రదర్శించగలుగుతున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి మిక్కిలి ఆయనకి సంతోషం కలిగి విశాఖపట్నం వచ్చిన తర్వాత వారి మనస్సులో ఒక బీజం పడింది. బహుశా మన పిల్లవాడు అక్కడ వెళితే ప్రయోజకుడవుతాడు అనే ఒక ఆలోచన వారికి రావడం. మరి నాన్నగారి మాట నేను ఎప్పుడు కూడా జవదాటలేదు. సో నాన్నగారితో మాట్లాడినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత విశాఖపట్నంలో ఎల్బీ కాలేజీలో బీకామ్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అంతవరకు కూడా నాకు లభించిన అవకాశాలన్నీ కూడా నాన్నగారి పేరుతోనే లభించాయి, అది వారి యొక్క కృప. సరే, నాన్నగారిని చూసి నా మార్కుల్ని చూడకుండా బీకామ్ లో వారు నాకు సీట్ ఇచ్చారు, అది యథార్థం. బీకామ్ లో చేరదాం అనుకున్నప్పుడు నాన్నగారికి మళ్ళా చెన్నైలో ఏదో ఒక ఎంగేజ్మెంట్ వచ్చి చెన్నై వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకువెళ్లి ఒకసారి వైట్ఫీల్డ్ వెళ్దామని నన్ను తీసుకువెళ్లారు. వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లాం అడ్మిషన్స్ కి. అప్పటికే బీకామ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. బీకామ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఆ సమయానికి బీఎస్సీలో గానీ బీఏలో గానీ మాత్రమే సీట్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపాల్ గారు అప్పట్లో కీర్తిశేషులు నరేంద్ర గారు, మీ అబ్బాయికి బీఏలో కావాలంటే బీఏలో ఇస్తాను, బీఎస్సీలో కావాలంటే బీఎస్సీలో ఇస్తాను అన్నారు. సరే, నాన్నగారు నన్ను అడిగితే నేను బీఏ అని అడిగాను. ఎందుకు బీఏ అడిగానో కూడా నాకు అంత వివరంగా అప్పటికి ఆలోచనా శక్తి కూడా ఇవ్వలేదు. బీఏలో చేరాను. బీఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. అప్పటికి హాస్టల్ అడ్మిషన్స్ కూడా పూర్తయిపోయినాయి, కాబట్టి హాస్టల్లో సీటు లేదు. కానీ వారు ప్రత్యేకమైన అభిమానంతో మీరు హాస్టల్ బయట ఉన్నా కూడా మీకు భోజనానికి ఇక్కడ వచ్చి తినొచ్చు అని ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఒక 10-12 మంది ఉండేవాళ్ళం. సో కాడుగోడి విలేజ్ లో ఒక రూమ్ తీసుకుని, మరి కాడుగోడి విలేజ్ లో ఆ ఆవరణలోనే అప్పటి కామర్స్ లెక్చరర్ పాండురంగయ్య గారు ఉండేవారు, అక్కడ ఒక రూమ్ తీసుకుని నా చిన్న సంసారాన్ని అక్కడ ప్రారంభించాను. నాన్నగారు వైట్ఫీల్డ్ వెళుతూ కాడుగోడి స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఇంకొకసారి నన్ను ప్రశ్నించారు, ఏరా నిజంగానే ఉండిపోతావా లేదా వచ్చేస్తావా అని. నేను ఉండిపోతానండి అన్నాను. ఎందుకు ఆ సమాధానం చెప్పానో కూడా తెలియదు, కానీ ఉండిపోవడం జరిగింది. కరెక్ట్గా ఒక నెల బయట ఉండడం జరిగింది. ఒక నెల తర్వాత వారి అనుబంధ హాస్టల్లో నాకు అడ్మిషన్ ఇచ్చారు. అది నా విద్యార్థి దశ ప్రారంభానికి, అలాగే నా వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు. ఇక మీద స్వామి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 72లో నేను స్వామిని మొదటిసారి దర్శించుకోవడం జరిగింది. మేమందరం కూడా కుటుంబ సభ్యులం, ఒక బస్సులో యాత్ర చేశాం అందరం కలిసి అనేక తీర్థ క్షేత్రాలకు వెళుతూ 72-73లో వెళ్లి స్వామిని దర్శించుకోవడం. మళ్ళా 73లో మా అమ్మమ్మ గారిని కూడా నేను తీసుకెళ్లి స్వామి దగ్గరికి దర్శనం చేయించడం, పుట్టపర్తిలో ఒక 10 రోజులు ఉండడం, ఈ విధంగా జరిగిందండి. తర్వాత 76లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ రకంగా స్వామి నాకు ఆయన చెంతకు చేరే అవకాశం కలిగించారు.
1: మీ తండ్రి గారు కూడా విశాఖపట్నంలో ట్రినిటీ, 3 మహాత్ముల్లో మీ తండ్రి గారు ఒకరు, అది లోకమంతా లోకానికి మొత్తం తెలుసు. మీ తండ్రి గారి యొక్క ఔన్నత్యము, ఆయన అప్యూరిటీ, ఈ రెండు బహుశా వికే గోకాక్ అనే ఆ లింక్ ద్వారా స్వామి మిమ్మల్ని రప్పించుకున్నట్లుగా భావన చేయొచ్చు. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా మీ మీద ఉండి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం వ్యక్తి యొక్క ఆ వికాసానికి అది కూడా దోహదం చేస్తుంది గనక స్వామి ఆవరణంలోకి వెళ్ళటానికి మీకున్నటువంటి అభిరుచులు ఒక యువకుడుగా అవి వేరు. కానీ మీ తండ్రి గారు కూడా చాలా గొప్పవారు, వారి ప్రభావం మీ మీద ఎలా ఉంది చెప్పాలి.
2: ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా మా నాన్నగారు చాలా, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజుల్లో అధ్యాపకులకి పెద్ద జీతాలు కూడా ఉండేవి కాదు. ఇవాళ యూజీసీ వాళ్ళు చాలా చక్కగా జీతాలన్నీ పెంచారు. ఆ రోజుల్లో అసలు జీతాలు ఉండేవి కాదు. మేము 3 కూడా, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు 3 కూడా హాస్టల్స్ లో ఉన్నాం. హాస్టల్స్ లో ఉన్నప్పుడు మా అందరికీ ఫీజు సకాలంలో పంపించడానికి ప్రత్యేకంగా ఆయన పరీక్ష పేపర్లు దిద్దడం గాని ఇన్స్పెక్షన్స్ కు వెళ్లడం గాని ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు. మా తల్లిగారితో కలిసి ఉన్న ఇల్లు సహం అద్దెకి ఇచ్చి ఆ సహం అద్దెతో కాలం గడుపుతూ, అంటే విశాలంగా కట్టుకుని ఇంట్లో వంటగదిని కూడా అద్దెకిచ్చేసి మెట్ల గదిలో వంటగదిగా మార్చుకుని పిల్లలకి విద్యాబుద్ధులు రావాలి, వీళ్లు చక్కగా ఎదగాలి, మనకి ఎలాంటి అసౌకర్యం ఉన్నా కూడా అది ప్రధానం కాదు, పిల్లల భవిష్యత్ బాగుండాలని ఒకే ఒక దృష్టితో వారిద్దరూ కూడా వారు చేసిన త్యాగ ఫలితం ముగ్గురికి కూడా విద్య లభించడం, అది కూడా అలాంటి క్షేత్రానికి వెళ్లడం, సాక్షాత్ స్వామి దగ్గర కూర్చుని పాఠాలు నేర్చుకోవడం నాకు లభించిన గొప్ప అదృష్టం. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క సంకల్ప బలం. మరి నేను నిజంగా చెప్పాలంటే మా అధ్యాపకులు ఎవరూ కూడా అంతవరకు నా నుంచి వారు ఆశించింది ఏమీ లేదండి. నేను చదువుతున్న ఇంటర్మీడియట్ క్లాసులో క్లాస్ వర్క్ లో కొంతమందికి నేను బాగా పరిచయం అయినా కూడా మార్క్స్ పరంగా రికార్డ్స్ పరంగా వాళ్ళకి ఎవరికి కూడా నేను జ్ఞాపకం లేను. తర్వాత మళ్ళా జ్ఞాపకం వచ్చి ఉంటాను, కానీ ఆ దశలో వారెవరికి కూడా అంత జ్ఞాపకం ఉండేలాగా నేనే కృషి చేయలేకపోయాను. అది నేను చూపించిన నా అనాసక్తి. తర్వాత మాత్రం వైట్ఫీల్డ్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఒక సంభాషణ జరిగిందండి. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే జరిగింది సంభాషణ, కాకపోతే అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. నాన్నగారి చిరకాల మిత్రుడు ఒక ఆయన అనేక సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలవడానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా పైన ఆ మేడం మీద మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను నాన్నగారు పరిచయం చేశారు. ఇదిగో మా అబ్బాయి అండి, వీడు మా పెద్దవాడు అని. ఆయన చాలా ఆసక్తిగా, ఏం చదువుతున్నావు నాయన అంటే, ఇలా ఇంటర్మీడియట్ అయిందండి అని. ఓ అలాగేయడు, అయితే మిస్టేక్, నీకేదో మంచి ర్యాంక్ అది వచ్చి ఉండాలి అన్నట్టుగా మాట్లాడాడు. నాకు ర్యాంక్ రాలేదు, చాలా ఆర్డినరీ మార్క్స్ వచ్చాయి. ఆయన ముఖ కవళికలలోని మార్పు, ఆయన మాట్లాడిన విధానం, నాన్నగారు చిన్నబోయిన చిత్రం నన్ను వెంటనే నా లోపల నుంచి ఒక రకమైన ఆవేశాన్ని అవి ఆ రోజు రగిలించాయి. నా వల్ల నాన్నగారికి చిన్నతనం అవడం ఏమిటి, తప్పకుండా నేను కృషి చేసి తప్పకుండా వారికి సంతృప్తిని కలిగించాలి అన్నది ఒక మూల నుంచి బయలుదేరింది ఒక రకమైన ప్రభావం. దాన్ని బహుశా నేను అనుకోవడం భగవంతుని అనుగ్రహం సమీపిస్తున్నప్పుడు మనలో కలిగే మానసిక పరివర్తన ఆ విధంగా ఉంటుందేమో అని నేను ఈరోజు దాన్ని సమాధానపరుచుకుంటున్నాను.
1: పునఃసమీక్ష
2: ఆ రకంగా జరిగింది.
1: తర్వాత మీరు స్వామి కాలేజీలోకి వెళ్లిన తర్వాత స్వామిని మీరు దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా దూరంగా అనేక దృశ్యాల్లో స్వామిని దర్శనం చేసి ఉంటారు. ఆ వివిధ దశల్లో స్వామి పట్ల మీకు కలిగినటువంటి ఆ నిశ్చితమైనటువంటి ఒక మనీష, ఒక అభిప్రాయం, ఆ కన్విక్షన్ అదేంటి?
2: స్వామితో నేను చెప్పినట్టు 76లో సరే ఒక 2 నెలలు కాంపౌండ్ బయట ఉన్న కాంపౌండ్ లోన లోపలికి వచ్చి ఆహారం చేయడం ప్రారంభమైంది. అనతి కాలంలోనే స్వామి యొక్క ప్రేమతత్వం ఏమిటో అర్థమయ్యేది. స్వామితో ఆ రోజుల్లో విద్యార్థులు చాలా సులభంగా స్వామితో మాట్లాడే అవకాశం కలుగుతుండేది. అలాగే స్వామికి ఎప్పటికప్పుడు మాలో కలుగుతున్న భావాలు రాసి ఇచ్చే అవకాశం కూడా ఉండేది. కొంతమందికి స్వామి ఇచ్చిన అవకాశం వల్ల వారు భజనలు ఎప్పుడు పాడుతూ ఉండేవారు. నేను కూడా భజనలో పాల్గొంటుండేవాణ్ణి. ప్రధానంగా నగర సంకీర్తన కార్యక్రమంలో వాటిల్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేవాణ్ణి. అలాగే బీఏ క్లాసెస్ లో ఆ సంవత్సరం, అంటే అంతవరకు వైట్ ఫీల్డ్ కాలేజీలో బీఏ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఎవరికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. నేను మొట్టమొదటి విద్యార్థిని ఎవరికైతే బెంగళూరు యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది అప్పట్లో వారు చెప్పింది యూనివర్సిటీలో ఏదో 20th ర్యాంక్ అనో 25th ర్యాంక్ అని ఏదో చెప్పారు. బట్ అంతవరకు కూడా నేను ఎవరికీ జ్ఞాపకం ఉండే విద్యార్థి కానటువంటి నేను ఈరోజు వైట్ఫీల్డ్ కాలేజీలో ఒక చెప్పుకోదగ్గ విద్యార్థిగా మారగలిగాను అనేటప్పటికీ ప్రత్యేకంగా మా తల్లిదండ్రుల యొక్క ఆనందం అవధులు లేకుండా పొంగింది. దానివల్ల అది ఒక నిరాశాజనకమైన విద్యార్థి దశ నుంచి ఒక ఆశాజనకమైన విద్యార్థి దశకి చాలా సునాయాసంగా స్వామి నన్ను ప్రయాణం చేయించారు. ఇది మనకి అవతార లక్షణం మనందరికీ తెలిసిందే. మహాభాగవతం చదువుతున్నా అలాంటి గ్రంథాలు ఏం చదువుతున్నా కూడా ఒక అవతార లక్షణాలు చూపిస్తున్న స్వామితో గాని శ్రీకృష్ణుడితో గాని ఎవరైతే నివసిస్తుంటారో వారికి ఆ విష్ణుమాయ బాగా కప్పేసి ఉంటుంది. వారికి తెలియదు, వారి లోపల జరుగుతున్న పరివర్తన ఏమిటో తెలియకుండానే పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి సంభాషణ అది సూక్ష్మంగా మన ఆత్మతత్వం వైపు అది ప్రసారం అవుతుంది కాబట్టి శరీరాన్ని మాధ్యమంగా వాడుకోవలసిన అవసరం వారికి ఉండదు. ఇతర గురువులు ఇతర వ్యక్తులు మన పాఠ్యాంశాలు నేర్పించేవారు మన మనోబుద్ధి ద్వారా వారు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవతార లక్షణం వారు నేరుగా మన అంతరాత్మనే స్పృశించి దాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన శక్తి వారి దగ్గర ఉంటుంది. ఇది మనకి తెలియదు, నా దగ్గర ఉందని వారు చెప్పరు. మనకి చెప్పకుండా చేసే వైద్యం ఆ రకంగా జరుగుతుంది. అది ప్రారంభమైందండి. అది ప్రారంభమై క్రమక్రమేణా అది ఏ స్థాయికి చేరిందంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ కి వెళుతున్న సమయానికి మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శ శిష్యుడిగా వాళ్ళందరూ స్వీకరిస్తూ వారు డిపార్ట్మెంట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారు నన్ను సంప్రదించడం ప్రారంభించారు. నేను ఇంకా స్టూడెంట్ దశలోనే ఉన్నాను కానీ నువ్వు సత్యసాయి కాలేజ్ స్టూడెంట్వి. ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తున్నది, యూనివర్సిటీలో ఒక సెమినార్ జరిగింది, మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో ఒక సెమినారు. మా ప్రొఫెసర్ గారు స్వర్గీయులు చెలువరాజు గారు పొలిటికల్ సైన్స్ లో వారు 2 ఇయర్స్ స్టూడెంట్స్ ని కంబైన్ చేసి సెమినార్స్ కండక్ట్ చేసేవారు. ఆ సెమినార్ క్లాస్ లో మొదటిసారి నాకు అవకాశం వచ్చింది. టాపిక్ నాకు జ్ఞాపకం లేదు కానీ ఒక సెమినార్ టాపిక్ ఏదో వస్తే నేను అడ్రస్ చేసినప్పుడు అందరినీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేశాను. అది మన సాంప్రదాయం, మన కాలేజీల్లో ఉన్న సాంప్రదాయం. అది వాళ్ళందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అది అయిపోగానే మా ప్రొఫెసర్ గారు నన్ను ఆయన గదికి పిలిపించి, నువ్వేమయ్యా నువ్వు చికాగోలో స్వామి వివేకానందలాగా మాట్లాడే వాళ్ళగా, ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాన్సెప్ట్ ఏమిటి అని పిలిచారు. పిలిచినప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను సత్సాయి కాలేజీని చూస్తున్నానండి, అక్కడ చదివాను. ఓహో అలాగా, నేను బాగా మాట్లాడి తర్వాత ఆయన కూడా నా ద్వారా స్వామి దగ్గరికి రావడం, స్వామి దగ్గర ఆయన కూర్చోవడం, స్వామి భక్తుడిగా మారటం అన్ని తర్వాత జరిగాయి. కాబట్టి ఆ స్పీచ్ వల్ల కానివ్వండి, తర్వాత నా నడవడిక వల్ల కానివ్వండి, ఎందుకంటే కేవలం విద్య దాని తర్వాత ఇంకేమీ లేదు, విహారాలు గిహారాలు ఏమి లేకుండా రోజు కాడుగోడి నుంచి యూనివర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్ కు వెళ్ళడం, జ్ఞానభారతి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అంతేగాని వేరే మధ్యలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం, అలాగే ఫ్రంట్ బెంచ్ లో కూర్చోవడం, ఏ అంశం గురించి ప్రొఫెసర్స్ మాట్లాడినా దానికి వెంటనే సరి అయిన సమాధానం ఇవ్వగలిగే ఒక కృషి చూసి వారందరూ కూడా చాలా సంతోషించి దీనికి అంతటికి కారణం స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి వారందరికీ త్వరలోనే అర్థమైంది. తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను ఆల్మోస్ట్ స్టాఫ్ మెంబర్ గానే వాళ్ళందరూ వాళ్ళు పరిగ్రహించేవారు. మా ఇతర క్లాస్మేట్స్ అందరూ కూడా, నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థిగా వాళ్ళందరూ నన్ను స్వీకరించి వాళ్ళ ఒక అన్డిస్ప్యూటెడ్ లీడర్గా వాళ్ళు భావించేవారు. చాలా గమ్మత్తుగా ఉండేది నాకు 2 సంవత్సరాల విద్యార్థి దశ. పీజీ క్లాసెస్ లో ఆ విధంగా ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ ఎ మార్క్. యూనివర్సిటీ ఫస్ట్ రావటం, గోల్డ్ మెడల్ రావటం, బోత్ యాక్చువల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇతర టాపిక్స్ వాటిల్లో కూడా రావడం, ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన ఆ స్వామి యొక్క వారి ప్రభావం కేవలం విద్య అనగానే విద్య మీద పరిపూర్ణమైన దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతతో దాన్ని సమీపించడం, పరీక్షలు వచ్చే ఒక నెల ముందు పరీక్షలకి సిద్దమైపోయే మానసిక స్థితికి స్వామివారు నన్ను తీసుకువెళ్ళడం అన్నది అది చాలామందికి ఆశ్చర్యం కలిగించేది. ఆ రంగంగా సిద్దం అవడం, ఇది కేవలం స్వామి చూపించిన ప్రేమ. దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్వామిని చూస్తున్నామో, స్వామి యొక్క అపారమైన కృషి, అసలు ఎప్పుడూ కూడా అలసట ఎరుగని శరీరం, నిరంతరం కూడా కృషి చేయడం, ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం అవటం, ఎవరినైనా పిలవడం, మాట్లాడటం, అంతేగాని రెస్ట్ కావాలి, శరీరానికి బడలిక ఎక్కువైంది అనే మాట మనకి ఎప్పుడు కూడా స్వామి దగ్గర వినిపించేది కాదు. ఆహారం కూడా తినేవారు కాదు, చాలా స్వల్పం స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా యాక్టివిటీస్ యాక్టివిటీస్. అలాగే కొన్నిసార్లు విద్యార్థులం కాబట్టి ఎవరైనా సరే తప్పులు ఏమైనా చేసినప్పుడు స్వామి యొక్క కోపం కూడా ఆ విధంగానే ఉండేది. ఆ కోపం అంటే కేవలం మనం చూపించిన ప్రవర్తన వల్ల వారి మనస్సులో కలిగిన ఖేదం, కష్టం. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం అవ్వట్లేదు కదా అనే ఒక తత్వం. మళ్ళా అది చాలా గమ్మత్తుగా ఉండేది ఆ రోజుల్లో. స్వామి మీరెవరు రావడానికి లేదు, ఇంకా భజనలకి నేను రాను, మీరు రాకండి అని కోపడేవారు. మేమందరం కూడా హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు ఏదో అఖండ భజన అని పెట్టుకునేవాళ్ళం. తర్వాత చాలా మంది పిల్లలు కూడా స్వామి మాట్లాడలేదు కదా అని వీళ్ళు కూడా భోజనాలు మానేయటం. మా వార్డెన్లు సుదర్శన్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు, వారిద్దరు కూడా కంగారు కంగారుగా స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి స్వామిని ఎలా ఒక రకంగా ప్రాధేయపడి స్వామి పిల్లలందరూ కూడా బెంగ పెట్టుకున్నారని వీళ్ళు వెళ్ళి చెప్పడం. మన స్వామి మళ్ళా సర్లే నాకు తెలుసులే అని స్వామి ఏం చేసేవారు, అక్కడ జాయ్ ఐస్ క్రీమ్ ఆయన ఎవడో ఉండేవాడు, ఆయన కౌరు పెట్టి జాయ్ ఐస్ క్రీమ్ తెప్పించి మళ్ళా హాస్టల్ భజన హాల్కి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి అందరికి ఐస్ క్రీములు ఇచ్చి మళ్ళా రెండు తిట్లు తిట్టి, మీరందరూ కూడా దున్నపోతులు, మీకేం అర్థం అవ్వదు కాబట్టి నేనే మళ్ళా మీ దగ్గరకు వస్తానులే అని ఆ విధంగా జరిగేది. ఈ రకమైన ఒక ప్రవర్తన, ఒక అవతారమూర్తి మానవ రూపంగా వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తుంటాడు అంటే, ఈ సంబంధ బాంధవ్యాలని నొక్కి చెప్తూ ప్రవర్తించే తీరు అందరినీ కూడా ఆకర్షించేది, పిల్లలందరినీ కూడా ఆకర్షించేది. కాబట్టి దేనికైనా సిద్ధపడేవాళ్లు గాని స్వామి యొక్క ఆగ్రహం మాత్రం రాకూడదు, మన స్వామికి ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగించకూడదు అనే ఒక ధ్యేయం ప్రతి ఒక్క విద్యార్థిలో అది బాగా ప్రబలంగా నాటుకుపోవడం. తర్వాత ఇంకా స్వామి చెప్పే బోధలు చాలా సరళంగా మనకందరికీ కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉండేవి. ఇది మనందరికీ కూడా విద్యార్థులందరికీ సులభంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్వామి ఉదాహరణకి యోగం గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు కేవలం పతంజలి సూత్రం యోగ కర్మసు కౌశలం, కాబట్టి మీరు ఏం పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలి, డెక్స్టరిటీ ఇన్ యాక్షన్ ఇస్ యోగా అన్న చెప్పేటప్పటికీ మనం మంచినీళ్ళు తాగుతున్నా కూడా సవ్యంగా తాగడం, కుర్చీలో కూర్చున్నా సవ్యంగా కూర్చోవడం, పరీక్షలో రాసినా కూడా సవ్యంగా రాయటం, పుస్తకం ఏదైనా గ్రంథపఠనం చేస్తుంటే సవ్యంగా చదవటం, ప్రతి యాక్షన్లో ఎప్పుడైతే ఇలాంటి ఒక తాపత్రయం మనం చూపించగలుగుతున్నామో, నేను అనుకోవటం క్రమక్రమేణా శరీరంలో ఉన్న అణువులన్నీ ఒక రకమైన ఉత్తేజానికి లోనై అవి మనం సాధించగలిగే స్థాయి కంటే మెండుగా అవి మనని తీసుకెళ్తున్నాయేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల బీఏ కోర్సు, 2 సంవత్సరాల పీజీ కోర్సు తర్వాత అసలు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు వెళ్దామనే దృష్టి ఎప్పుడూ లేదు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంది కూడా వైట్ ఫీల్డ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ మనకి మంచివాడు కావాలి, అది నేను అయిపోతే చాలా సుఖంగా ఉంటుంది కదా జీవితం, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఫస్ట్ నాకు హిస్టరీ వచ్చింది, సెకండ్ పొలిటికల్ సైన్స్ అడ్మిషన్ వచ్చింది, లాస్ట్ బహుశా ఇంకొంచెం తంటాలు పడి ఉంటే ఎకనామిక్స్ వచ్చేది. బట్ పొలిటికల్ సైన్స్ చేరింది కేవలం టీచర్గా అవడానికి. కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఆ వేకెన్సీ రాకపోవడం వల్ల మా ప్రిన్సిపాల్ గారు నరేంద్ర గారు పిలిచి, మరి ఏమయ్యా ఏం చేస్తావు, ఇలా ఉంది కదా పరిస్థితి, వై డోంట్ యూ కన్సల్ట్ యువర్ ఫాదర్ ఆల్సో జస్ట్ చెకప్, యూ కెన్ సర్వ్ స్వామి వేర్ ఎవర్ యు ఆర్ అని ఒక క్లుప్తంగా, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి, చెప్పి ఆయన పంపించడం. అదంతా ఒక రకమైన దైవ సంభూతమైన సంకల్పంగా మనకు అనిపిస్తుంది. నవంబర్ సమయంలో ఇంటికి రావడం, నేను ఇంటికి వచ్చిన 2 వారాల్లో యూపీఎస్సీ అడ్వర్టైజ్మెంట్ రావడం, నేను అసలు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూసి పక్కన పడేశాను. కానీ మళ్ళా మా నాన్నగారి యొక్క సంకల్పం, వారు నన్ను అడిగారు, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నువ్వు చూసావా? అంటే చూశాను నాన్నగారు అన్నాను. ఏమిటి ఏమనుకుంటున్నావు అన్నాను. అవన్నీ నాకెక్కడ వస్తాయి నాన్నగారు, ఏమి దాని గురించి నేనేం పట్టించుకోవట్లేదన్నా. అంటే ఆయన, అబ్బాయి అలా కాదు, ప్రయత్నం చేయాలి, వస్తే మంచిది, రాకపోయినా పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని అన్నారు. నాన్నగారి యొక్క మాట ఆజ్ఞంగా స్వీకరించడం, అటెంప్ట్ చేయటం, మొదటి అటెంప్ట్లోనే అది రావడం, ఆ వచ్చింది కూడా ఏమిటంటే అసలు ఎవరు కూడా ఊహించని ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా ఆ దైవ సంకల్పంలో ఉన్న ఆ చక్రంలో అంతేనండి, అంతా అదే డిజైన్. స్వామి, తర్వాత జలిల్ముడమ్మ, వీరందరూ కూడా వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్లే వచ్చింది. కాబట్టి మానసికంగా ఒక దైవ శక్తిని మనం అభ్యర్థించాలి, దైవానుగ్రహం గురించి మనం ప్రార్థించాలి. దైవ ఇచ్ఛ మన యందు ప్రసారమైతే మనకు విజయం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కలగటం, ఇది కేవలం సత్యసాయి ఎడ్యుకేషన్ వల్లనే నాకు కలిగింది. ఇవాళ్ళకి కూడా అది చెరగని ముద్ర వేసింది. ఏ కృషి చేసినా, ఏ పని చేసినా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని నేను ఎప్పుడు మాట్లాడినండి, అది నిర్భయంగా నేను చెప్పగలుగుతున్నాను. అది కేవలం దైవ కృప, స్వామి కృప, వారి అనుగ్రహం ఉంది కాబట్టి జరుగుతున్నది. అందుకని ఆ విధమైన ఒక మానసిక పరివర్తన నాకు కేవలం అక్కడ విద్యార్థిగా ఎదగడం వల్ల మాత్రం నాకు లభించింది. దానికి ఎన్ని జన్మలెత్తినా నేను వారి రుణం తీర్చుకోలేను, స్వామి యొక్క రుణం.
1: ఒక ఉత్తమ ఉన్నతాధికారిగా, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మీకు రాష్ట్రమంతటా చాలా మంచి పేరుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఈ ప్రజ్ఞ, దీన్ని మీరు కేవలం మీరు ఇందాక నుంచి చెప్పిన దాన్ని బట్టి అది అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాదు, అది లేటర్ ఎడిషన్. కానీ మీ ఆత్మప్రజ్ఞ, ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రెండు జోడించినప్పుడు, కలిసినప్పుడు స్వామిని మీరు ఎలా పెర్సీవ్ చేశారు, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దాన్ని మీ ఈ అధికార నిర్వహణలో స్వామి యొక్క బోధలు మీకు ఎలా ఉపయోగించినాయి?
2: మనకి ఇందాక నేను అన్నట్టుగా స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా సులభ శైలిలో మనకు చెప్పేస్తారు. ఫేస్ ద డెవిల్ అంటారు. మరి ఇవాళ మనకున్న ఈ సమకాలీన వ్యవస్థలో ఒక డెవిల్ ఏమిటి, అన్ని డెవిల్స్ గానే కనిపిస్తుంటాం. కాబట్టి మరి ఫినిష్ ద గేమ్ అని అంటారు. కాబట్టి ఫేస్ ద డెవిల్ అని అన్న స్వామి యొక్క ఆ ఉద్బోధని మనం కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు, మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక ప్రయోగ కేంద్రంగా మనం స్వీకరిస్తూ, మన వ్యక్తిత్వం ఏమిటన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పనిచేయాలండి. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 100% తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ గా ఉంటుందని ఎవరు ఊహించుకోలేరు. చాలా సందర్భాల్లో చాలీ చాలని ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, ఏదైనా కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక క్రతువు కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక ఉత్సవం కావచ్చు, ఇవాళ ఈఓటీటీడీగా పూర్తి వివరాలు రావు. కానీ సమయం ఎక్కువ ఉండదు. మేము ఎల్లుండి మా హోమం చేసుకుంటున్నామండి, బలాన హోమం చేస్తున్నాం, మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు సహాయం కావాలి అని ఎవరో వస్తారు. అసలు వారు ఎవరు, ఏమిటి, ఇంతకుముందు వారు ఏం చేశారు, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు చేశారు, వారు చేద్దాం అనుకున్న ఆ మంత్రంలో ఎంతవరకు మనకి వినియోగం ఉంటుంది, ఇవన్నీ పరిశీలన చేస్తే చాలా చాలా బాగుంటుంది. కానీ అంత సమయం ఇవ్వరు. వారు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు గడువులు వచ్చేస్తారు. వారికి నిరాకరిస్తే మరి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉన్న శ్రీనివాసుడు చేయలేదు అనే ఒక అపఖ్యాతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేక నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మీరు చూస్తారు ఎన్ని రకాల ఫైల్స్ వస్తున్నాయో, వాటన్నింటినీ కూర్చుని సమగ్రంగా ఆమూలాగ్రహం చదివి బ్యాలెన్స్డ్గా చక్కగా డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఇవాళ ఉన్న ఫైల్స్ నేను 6 నెలల దాకా దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఆ రకమైన వ్యవధి ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. నేను బాగా చదువుతున్నానండి ఫైల్స్, కాబట్టి పెండెన్సీ ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒప్పుకోరు, భక్తులు ఒప్పుకోరు, కోర్టులు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని నిర్ణయం చేయడానికి మాత్రం బారులు తీరి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇవాళ సమాజంలో వస్తున్న మార్పు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇందాక అన్నట్టుగా ఫేస్ ది డెవిల్, మనం ఫేస్ చేయాలి. చేస్తున్నప్పుడు దీంట్లో మన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది కనుక మన కార్యాలయంలో మన వాళ్ళందరికీ తెలిస్తే ఎవరు మనని అనుమానించరు. ఎస్, మీరు తీసుకున్న నిర్ణయం తప్పండి, అది బహుశా ఆ సందర్భంలో మీరు తీసుకుని ఉంటారేమో, కానీ ఇంతకంటే బాగా నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనే ఒక సారాంశానికి వారు రావచ్చు. కానీ ఈ నిర్ణయం మీరు వేరే ఉద్దేశంతో తీసుకున్నారు అని పెడద్దారులు తీయకుండా, మన వ్యక్తిత్వానికి దెబ్బ తీయకుండా మన సంస్థలో మనం పనిచేయొచ్చు. కాబట్టి స్వామి ఎప్పుడూ చెప్పే విధంగా పారదర్శకంగా మన క్యారెక్టర్ ఉంటే, మనం స్వామి అప్పుడప్పుడు చలోక్తిగా అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడూ సత్యమే పలికితే నీకు జ్ఞాపక శక్తి అవసరం లేదు, ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉంటే జ్ఞాపక శక్తి అవసరం లేదు. కాబట్టి అలాగా కొన్ని విషయాలు మనకి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఫాలో అవుతే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఎంత కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ అయినా కూడా మనం సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అన్నది చరిత్రే చెబుతుంది. కానీ మన చుట్టూతా పనిచేస్తున్న వాళ్ళు ఒక అభిమానంతో మనం చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ, వీడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నాడో ఆ నిర్ణయానికి వీడు బద్ధుడై ఉన్నాడా కాదా అన్నది వాళ్లు పరిశీలన చేసి, ఆ విషయంలో గనక నేను వ్యవహరించే తీరులో ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా లేకుండా, ద్వంద్వ వైఖరి లేకుండా ఉంటే నాకు ఆటోమేటిక్ గా యాక్సెప్టబిలిటీ ఆర్గనైజేషన్ లో పెరుగుతుందండి. కాబట్టి స్వామి చెప్పినట్టుగా సింపుల్ గా ఉండి, ఓపెన్ గా ఉండి, ట్రాన్స్పరెంట్ గా ఉండగలిగి, నిరంతరం కూడా ఏం నా దగ్గర ఏమీ లేదు, నథింగ్ ఐ ఓన్, నథింగ్, ఇదేమి నా ఆస్తి కాదు, ఇదేమి నాది కాదు, నథింగ్ బిలాంగ్స్ టు మీ బట్ ఐ బిలాంగ్ టు ఎవ్రీబడి,
1: వండర్ఫుల్
2: అనే రకంగా ఎప్పుడైతే స్వామి చెప్పారో అది ఒక చక్కని ప్రభావం చూపించటం. రైట్ ఫ్రమ్ మై సబ్ కలెక్టర్ డేస్ అది స్వామి యొక్క అనుగ్రహం అనండి, గురువుల యొక్క అనుగ్రహం అనండి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనండి, ఆ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఇవాళ నేను పనిచేసిన ఏ సంస్థలోనైనా, పనిచేసిన ఏ జిల్లాలో అయినా ఎవరూ కూడా భేదాభిప్రాయాలతో నా గురించి మాట్లాడరు,
1: అవకాశం లేదు.
2: వాళ్ళు తప్పకుండా చెప్పొచ్చు, అండి బలానా విషయంలో ఈయన తప్పు చేశాడు, ఏ నిర్ణయం బాగాలేదండి, బహుశా బిల్డింగ్ ఇలా కట్టుంటే బాగుండేది, లేదా వాటర్ ట్యాంక్ అక్కడ కట్టుంటే బాగుండేది, లేదా స్టేడియం ఈ రకంగా కట్టి, ఇలా ఒక్కొక్క జాబ్ నా చేసిన ఉద్యోగాల గురించి చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, దీని ద్వారా ఆయన స్వలాభం పొందాడు అన్నది ఎవరు చెప్పడానికి అవకాశాలు లేవు. అది పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరు, ధనాపేక్షతో అసలు ఏమాత్రం కూడా చేయని తీరు. కాబట్టి ఇది ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అప్బ్రింగింగ్ వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నానండి.
0: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ఉన్నారు. ఇది తిరుపతి రేడియో సాయి స్టూడియో వారి

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తేట తెలుగులో అనుగ్రహించే దివ్యోపన్యాసాలను ప్రత్యక్షంగా వింటూ అందులోని పద్య గేయ వచన కవితామృత ధారలను తనివితీరా ఆస్వాదించగలగటం తెలుగుబిడ్డ చేసుకున్న అదృష్టం, తెలుగుగడ్డ నోచిన నోముల ఫలం. ఇది తెలుగుజాతికి అవతార పురుషుడు ప్రసాదించిన గొప్ప వెలుగు. మధురమైన భాష మంజుల గళముతో భక్తకోటి హృదిని భర్తిచేయు. సూటిమాటలు పలికి సూక్ష్మధర్మంబులే చెప్పుచుండు సాయి ఉప్పుమీర. ఇలా ప్రతి పద్యం అత్యంత హృద్యం. అలతి అలతి పదాలలో అనల్పార్థం దాగివుండే స్వామి పద్యసూక్తుల శక్తి అనంతం. హృదయాన్ని పలకరించి పులకరింపచేసే పదలాలిత్యాన్ని ఈ పద్యసూక్తులలో మనం గమనించవచ్చు. స్వామి పద్యసూక్తుల ఆధారంగా రూపుదిద్దుకున్న సాయి పద్యరత్నాలు, జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమం ఇప్పుడు మీకోసం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ సాయి పద్యరత్నాలు జ్ఞానకాంతి కిరణాలు కార్యక్రమాన్ని మరొకమారు మీరు ముందుకు తీసుకొస్తున్నది మీ గణేష్,
1: మీ స్వప్న.
0: ఇక ఈనాడు మనం స్వామి చెప్పినటువంటి ఒక అద్భుతమైన పద్యంలోకి వెళ్లబోతున్నాము. ఇది మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజెప్పే ఒక చక్కని పద్యం. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ పద్యం మనకి ఏం చెప్పబోతుంది, దాని నుండి స్వామి మనకి ఎలాంటి జీవిత పాఠాన్ని నేర్పించబోతున్నారో తెలుసుకుందాం.
1: సరే గణేష్, ముందుగా స్వామి యొక్క మధుర గళంలోని ఈ పద్యాన్ని ఒకసారి విందామా?
2: సత్పత్తులం తరు భగవంతుడాయంచు

నంబు పెట్టు దినము. మహనీయులెవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీ తినములు. ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు, ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు.

0: ఈ పద్యంలోని స్వామి ఎవరికి చెప్తున్నారన్నది ముందుగా చూసుకుంటే సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా అంటున్నారు. సాధువు అంటే దయగలవాడు అని, సద్గుణములు కలవారికి, గణ్యులు అంటే గొప్పవారికి అలాంటి సభ్యులకి చెప్తున్నారు అన్నారు. ఎందుకు అంటే వీరు మాత్రమే విచారణ చేయగలరు, అంటే మంచికి చెడుకి విచక్షణతోటి ఆలోచించి వారి బుద్ధిని ఉపయోగించి జీవితంలోని ఏది మనం పాటించాలి, దేనికి దూరంగా ఉండాలి, ఏం చేస్తే మనం జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచన కలిగిన వారికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది, దాన్నే అటువంటి వారికే చెప్పాలని స్వామి నిర్ణయించుకున్నట్టున్నారు. ఇంతకన్నాను వేరెద్ది ఎరుకపరతు అని చెప్తున్నారు. అంటే మీకు బోధించాలంటే ఇంతకన్నా వేరే ఏం లేదు, అంటే దీన్నే మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి అన్నట్టు కూడా ఇందులో అర్థమవుతున్నది గణేష్.
1: అవును, ఇంకొక చక్కని విషయం మనకి ఈ ఆఖరి రెండు లైన్స్ మనం చూస్తే, సారు సద్గుణ గణ్యలో సభ్యులారా, ఒకవేళ స్వామి చెప్పినటువంటి ఈ ప్రబోధన మనం పాటిస్తే ఆటోమేటిక్ గా ఆ సభలో ఉన్నవారు అందరూ కూడా సాధు సద్గుణులు అయిపోతారు అని స్వామి యొక్క ఉద్దేశం. ఎందుకంటే స్వామి ఫ్యూచర్ కూడా చూసి మనం ఏ విధంగా తయారవబోతున్నామో అన్న దృష్టితో కూడా స్వామి కొన్ని చెప్తూ ఉంటారు మనకి. మరి స్వామి, ఏది మనం గడిపినటువంటి సక్రమమైన దినము, లేకపోతే అది దినము అనిపించుకోదు అనేటువంటిది చక్కగా మనకి బోధపరిచేటట్టు చెప్తున్నారు. దీంట్లో మనకి తెలుసుకోవలసింది, ఒక దినంలోని ఎన్నో అవర్స్ ఉంటాయి మనకి, ఆ అవర్స్ ని మనం సద్వినియోగపరుస్తున్నామా లేదా.
0: అంటే దినము అంటే ఇక్కడ స్వామి కాలాన్ని ఉద్దేశించి చెప్తున్నట్టు కదా గణేష్.
1: అవును, మరి మన జీవితంలో ఆ కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటాము, ఏది చేస్తే ఆ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది, దాని గురించి స్వామి చక్కగా ఈ పద్యంలో 1, 2, 3, 4, 5 పాయింట్స్ చెప్తున్నారన్నమాట. సో ఆ పాయింట్స్ ఏమిటో మనం వివరంగా చెప్పుకుందాం.
0: తప్పకుండా. ముందుగా ప్రతి దగ్గర కూడా అటువంటి దినమే దినము అని, ప్రతిరోజు అంటే సమయాన్ని కూడా మనం ఎలా గడపాలి అన్నది స్వామి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే కాలం యొక్క ప్రాముఖ్యతని స్వామి మనకి వివరిస్తున్నారు. కాలం ఎంత పవిత్రమైనది కాకపోతే స్వామి దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మనం సద్వినియోగం పరుచుకోవాలని పదే పదే ఈ పద్యంలోని ఇన్ని రకాలుగా చెప్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే కదా, స్వామి ఎప్పుడు చెప్తారు కాలం ఎంత పవిత్రమైందంటే అది దైవంతో సమానం అని. కాలాయ నమః అని కాలానికి నమస్కరిస్తున్నాం మనం. కాల కాలాయ నమః, కాలాతీతాయ నమః, ఆ కాలానికి అతీతుడైన వాడు భగవంతుడు, కాలానికి లోబడిన వారు మనము అని చెప్తూ కాలాన్ని ఎంతో ముఖ్యమైనదిగా మన జీవితంలో చెప్తారు. మరి అటువంటి ఎంతో ముఖ్యమైన దాన్ని మనం కోల్పోతే ఇంకా జీవితమే శూన్యం అన్న భావంతో స్వామి ఇక్కడ కాలం యొక్క ప్రాముఖ్యాన్ని దినము దినము అని చెప్పి మనకి చక్కగా వివరిస్తున్నారు.
1: అవును, ఈ సమయంలో నాకు ఒక కబీర్ దోహా గుర్తొస్తుంది, కాల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్ పర్లే పీడా హోయిగి అని కబీర్ దాస్ యొక్క ఒక శ్లోకం ఉన్నది. ఏం చెప్తుందంటే, నువ్వు రేపు చేయాలనుకున్నది ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చేయాలి అనుకున్నది ఈ నిమిషంలో పూర్తి చెయ్యి. ఎందుకంటే ఏ నిమిషాన్ని ప్రళయం వస్తుందో, ఏ నిమిషంలో మనం అందరం దాంతో పాటు వెళ్లిపోతామో, మన జీవితకాలం చాలా క్షణికమైనది.
0: అంటే మంచి ఆలోచన వచ్చినప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చెయ్యొద్దు, వాయిదా వేయకుండా అనుకోగానే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే చేయమంటారు. అలాగే ఏదైనా ఒక చెడ్డ ఆలోచన అనిపించినప్పుడు, ఒక చెడ్డ పనిని చెయ్యాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు స్వామి ఆగమంటారు, కొంచెం వెయిట్ చేయి, సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం అని ఆగమంటారు. ఎందుకంటే ఆ చెడ్డ ఆలోచనని మనం చేయడం వల్ల మనకి గాని చుట్టుపక్కల వాళ్ళకి గాని ఉపయోగం ఉండదు. అదే మంచి ఆలోచనని నువ్వు ఈ దోహాలో చెప్పినట్టు వెంటనే చెయ్యకపోతే దాన్ని ఆచరించే అవకాశం మళ్ళీ దక్కుతుందో లేదో అని కూడా చెప్తారు.
1: ఇంగ్లీష్ లో ఒక చక్కని కొటేషన్ ఉన్నది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని. అంటే మరి సమయం మన కోసం ఎప్పుడు ఆగదు. మనం యాక్చువల్ గా జీవితకాలంలో పుట్టిన దగ్గర నుంచి మనకి కౌంట్ డౌన్ మొదలవుతుంది అన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం. మనం పుట్టిన దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని పర్పస్ ఏమిటి అనేది రియలైజ్ అయ్యి ఏ పని చేయాలో ఆ పని మనం చేస్తే దానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి చెప్తారు.
0: ఇంకొక చక్కని విషయం స్వామి మనకెప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ కాలం అన్నది మళ్ళీ తిరిగి రాదు అని చెప్తారు. అంటే పల్లంలోకి పారే నీరు గాని కాలం గాని మళ్ళా వెనక్కి రావు అన్నది చాలా నిజం. దాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. అంటే పోన్లే అయిపోయింది కదా, మళ్ళా వస్తుంది, వాట్స్ దేర్ ఇన్ దట్ అని అనుకోవచ్చు మనం. కాకపోతే ఈ రోజు గడిచిపోయిన కాలం ఇప్పుడు, లాస్ట్ అవర్ లో జరిగిన కాలం ఇప్పుడు రాదు, నిన్నను ఈ రోజు మళ్ళా రమ్మన్నా రాదు. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా తెలిసి చేయమంటున్నారు. తెలిసి మంచి చేయాలి, తెలిసి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అంతేకాకుండా కాలాన్ని వృధా చేయడం పాపం అని కూడా చెప్తున్నారు స్వామి. అంటే పర్వాలేదండి, పుణ్యం కాకపోయినా మంచి పని కాకపోయినా పర్లేదు, ఏదో న్యూట్రల్ గా ఉన్నా పర్వాలేదు, కానీ కాలాన్ని సద్వినియోగపరచుకోకపోతే అది పాపంతో సమానం. ఎందుకంటే ఇంతటి విలువైన కాలాన్ని మనం కోల్పోతే మన జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఎన్నో జన్మలుగా మనం మానవ జన్మ ఎత్తడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సఫలీకృతమై ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం మంచి చెయ్యాలి మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాం కదా గణేష్, అసలు
1: ఆ మంచి అంటే
0: అసలు మంచి కార్యాలంటే ఏంటని మనకు డౌట్ రావచ్చు. దానికి కూడా స్వామి చక్కగా వివరిస్తున్నారు కదా. ఇందులో ముఖ్యంగా ముందు స్వామి ఏం చెప్తున్నారంటే, భక్తులందరూ చేరి భగవంతుడాయనచు చెవులకింపుగా నుతి చేయు దినము. ఏ రోజైతే నువ్వు ఎవరితో కూడి చెయ్యాలి, భక్తులందరితోటి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కంపెనీ మనకు చెప్తున్నారు ఎవరితో ఉండాలి అని. అంతే కదా, భగవంతుడు నుతి చెయ్యాలి అంటే భగవంతుణ్ణి కీర్తిస్తున్న వాళ్ళు, భగవంతుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళతో ఉంటేనే మనకు కూడా భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. కాబట్టి అటువంటి భక్తుల్ని చేయమంటున్నారన్నమాట. కాబట్టి ఆ భక్తుల కంపెనీ మనం ఎంచుకుని భగవంతుడా అనుచు చెవులకు ఇంపుగా నుతి చేయి అని చెప్తున్నారు. నోరు నవ్వంగా హరికీర్తనం చేయమంటారు కదా, అలాగా మనం చెప్పే కీర్తనం భగవంతుడికి చుట్టుపక్కల వాళ్లకు కూడా ఆనందాన్ని కలిగించేటట్టుగా అలా ఇంపుగా చేయమని స్వామి చెప్తున్నారు. ఏ రోజైతే నువ్వు అటువంటి భగవంతుడి కీర్తనం సంకీర్తనం చేస్తావో, భగవంతుని స్తుతిస్తావో, అదే సరి అయిన దినము అని చెప్తున్నారు ఇక్కడ.
1: అవును, దీంట్లో మనం ఒక చక్కని పాయింట్ మనం గుర్తించవచ్చు. స్వామి సాయి భక్తులందరికీ ఏర్పరిచినటువంటి నవసూత్ర నియమావళిని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దాంట్లో ఒకటి, కుటుంబం అంతా వారానికి ఒకరోజైనా కలిసి ఇంట్లో భజన చేసుకోమని స్వామి చెప్తారు. అంటే ఈ సామూహికంగా చేసే ప్రతి యాక్టివిటీలో కూడా ఆ కలిసికట్టుతనము, ఒకళ్ళు చేయకపోయినా సరే నలుగురిని చూసి ఆ ప్రోత్సాహంతో ఆ ఇండివిజువల్ కూడా చేసే ఒక అవకాశం దక్కుతుంది. అందుకోసం స్వామి ఈ గ్రూప్ యాక్టివిటీ అనేది మనకి అలవాటు చేశారన్నమాట. మరి కుటుంబం నుంచే మార్పు అనేది మొదలవ్వాలి కాబట్టి స్వామి ఈ భజన కుటుంబం అంతా కలిసికట్టుగా చేయాలని స్వామి చెప్తారు.
0: దాంతోపాటు రెండు రకాల భగవంతుని ధ్యానించే విధానం చాలా రకాలని అందులో స్వామి చెప్తారు. ముఖ్యంగా కీర్తనం సంకీర్తనం అంటారు. అంటే చూడు, మనం ఇంట్లో కూర్చొని భగవంతుణ్ణి నాకు నచ్చిన పాట ద్వారా నేను పాడుకోవచ్చు, స్వామి గురించి ఆలోచించవచ్చు, లేకపోతే ఏదైనా స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు. కానీ స్వామి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే సంకీర్తనానికి ఇస్తారు. సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అంటారు. అంటే అందరూ కలిసి చేసే కీర్తనాన్ని సమ్యక్ కీర్తనం, అంటే ఒక బృందంగా ఒక గ్రూప్ గా చేసే యాక్టివిటీని సంకీర్తనం అంటున్నాం. దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. ఒకసారి స్వామి చెప్తూ ఎందుకు ఇలాగ సంకీర్తనం చెయ్యాలి అన్నారంటే, ఆలోచిస్తే గణేష్, మనం ఒక్కొక్కలం కూర్చొని ఇంట్లో జపం గాని ధ్యానం గాని స్తోత్రం గాని చేసినప్పుడు ఫిజికల్ గా మనం ఆ యాక్టివిటీ చెయ్యొచ్చు, కానీ నిజంగా మనం ఏకాగ్రత పూర్తిగా భగవంతుడి మీద లగ్నం అవుతున్నాదా అంటే చాలాసార్లు కాదు. ఇంకా మనం అంత పరిపక్వ స్థితికి రాలేదు కాబట్టి. అదే మనం ఒక భజన మందిరంకి వెళ్ళో, ఒక భజన గ్రూప్ తో కూర్చొనో, భజన చేసినప్పుడు, అయితే 10 మంది కలిసి ఒక స్తోత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ 10 మందిలో ఏ ఒక్కరు భక్తితో భగవంతుణ్ణి కీర్తించినా భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడట. వారి భక్తి వల్ల, వారికి కుదిరిన కాన్సన్ట్రేషన్ వల్ల దాని ప్రభావం మిగతా 9 మంది, మిగతా ఆ బృందంలో ఉన్న అందరి మీద కూడా ఆ ప్రభావంతో వాళ్లు కూడా ఆ కాన్సన్ట్రేషన్ కుదిరిన వారికి పొందిన లాభాన్ని పొందుతారు అని చెప్తున్నారు స్వామి. అందుకు 10 మందితో కూడి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తుంది. కాబట్టి అందరూ కలిసి సంకీర్తనంలోని భగవంతుణ్ణి స్తుతించడానికి, ఒక దగ్గర చేరాలి అని స్వామి చెప్తున్నారు.
1: అవును, ఎంతో చక్కగా మన భజగోవిందంలో చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంతా ఈ సత్సంగంతో ప్రారంభమవుతుంది. అంటే ఒకే విధమైనటువంటి ఆలోచన సరళి ఉన్నవాళ్లు కలిసికట్టుగా ఒక మంచి పని చేసినప్పుడు దాని యొక్క ప్రభావం ముక్తిదాకా తీసుకుని వెళ్తుంది అని మనకు చక్కగా తెలుస్తుంది. మరి ఈ సంకీర్తనం అందరూ కలుస్తున్నారు
0: స్వామి, అందుకు 10 మందితో కూడి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తుంది. కాబట్టి అందరూ కలిసి సంకీర్తనంలోని భగవంతుణ్ణి స్తుతించడానికి ఒక దగ్గర

0: ముక్తిదాకా తీసుకుని వెళ్తుంది అని మనకు చక్కగా తెలుస్తుంది. మరి ఈ సంకీర్తనం అందరూ కలిసి చేయడంలో ఉన్నటువంటి ఆ అందము ఆనందము ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. తెలంగాణకు చెందినటువంటి ఆసిఫాబాద్ జిల్లా, అది మారుమూల ఒక గ్రామము తెలంగాణలో. ఆ డిస్ట్రిక్ట్లో ఆ విలేజ్లో భక్తులందరూ ప్రతి నిత్యం నగర సంకీర్తనకి వస్తారు. ప్రతి సాయంకాలం వాళ్ల భజన మందిరంలో భజన జరుగుతూ ఉంటుంది. అంటే వారు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి సాయంకాలం వాళ్ళు టైంకి గాని భజనకి వెళ్లకపోతే వాళ్ళకి భజన మందిరంలో కూర్చోడానికి అవకాశం దొరకదు. వాళ్ళు రోడ్డు మీద నించుని భజన వినాల్సి వస్తుందన్నమాట. అంటే అంత ఉత్సాహంతో అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆ భజనలో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది. వీళ్ళు మహారాష్ట్రకి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నారన్నమాట. సో అందుకు ఈ భక్తి మూమెంట్ అనేది మహారాష్ట్రలో చాలా విరివిగా మనకి డెవలప్ అయిందని స్వామి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. భక్త తుకారాం గాని, జ్ఞానబాయి గాని, అందరు, జ్ఞాన్ దేవ్, సతీ సక్కుబాయి, వీళ్ళంతా ఆ మహారాష్ట్రకి చెందినటువంటి ఆ సంతులు. ఆ వారి యొక్క ఆ నామ సంకీర్తన ప్రభావం వల్ల ఈ ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కూడా నిత్యం ఈ భజనలు చేయటము, ఈ పండరీ భజనలో పాల్గొనటము, గొల్లశుద్ధులు, వివిధ రకాలైనటువంటి జానపద కళల ద్వారా వారు భగవంతుని యొక్క చరిత్రను, భగవంతుని యొక్క కథలను 10 మందికి తెలియజేస్తారన్నమాట.
1: వాళ్ళు పంపించిన ఫొటోస్ కూడా చూస్తే గణేష్, నగర సంకీర్తనలోని ఎంత ఆశ్చర్యం ఆనందం కలిగాయంటే, ఆ చిన్న పిల్లలు 3-4 సంవత్సరాలు నడక వచ్చిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నగర సంకీర్తనలో ప్రతిరోజు పాల్గొంటారట. అది అసలు చూడడానికే చాలా బాగుంది. అంత చిన్న చిన్న పిల్లలు వైట్ డ్రెస్లు వేసుకుని, అంటే పెద్దవాళ్లు చేస్తున్న కార్యక్రమం వల్ల పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఆ ఊర్లోని ఆ నగర సంకీర్తనం చేయడం వల్ల ఆ యువత మీద ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళు ఎంతో చక్కగా వివరించారు కదా. మరి ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ నామ సంకీర్తనం చేస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే ధ్యాస పడడం వల్ల, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, అసలు వాళ్లలో మనస్పర్ధలన్నవే లేవుట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన ఆ విషయం చెప్పినప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అంటే దాన్ని క్వశ్చన్ చేయడం గాని వాదించడం గాని ఉండదు, అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్దలు చెప్పారు చెయ్యాలి అని. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి మీద దృష్టి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా అంత ముఖ్యమైనవి కావు, దాని మీద టైం వేస్ట్ చేసుకోకూడదు అన్న జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. మనం లౌకిక విద్యల్లో ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు నిజమైన ఆత్మ విద్యలో, బ్రహ్మ విద్యలో, భగవంతుడిని చేరే విద్యలో ముందుకు వెళ్తున్నారనిపించింది. అంటే మనం ఈ లౌకికమైన చదువులు చదువుకొని ఇంకా దిగజారిపోతున్నామేమో అనిపిస్తున్న సమయంలోని, అంటే లౌకికంగా అంత ఏమీ తెలియదు, వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏమీ రాదేమో అనుకుంటాం, కానీ వారు పొందిన జ్ఞానం, వారు ఆ సమతౌల్యమైన మానసిక స్థితి, ఆ ఆలోచన విధానం చూసినప్పుడు వాళ్ళు ఈ మామూలు చదువుకున్న ఈ అన్ని చదువుల కన్నా కూడా ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని పొందేరేమో అనిపిస్తున్నది.
0: చాలా బాగుంది. ఆసిఫాబాద్ జిల్లా వారి అనుభవం ద్వారా మనం సంకీర్తన యొక్క ప్రభావం ఏంటో తెలుసుకున్నాము. ఈ సందర్భంలో నాకు ఒక చక్కని అనుభవం గుర్తొస్తున్నది. మనందరికీ తెలిసిన పెద్దలు, సాయి భక్తులందరిలో సుపరిచితులు కల్నల్ జోగారావు గారు, స్వామి దగ్గర ఎన్నో ఏళ్లు సహచర్యంతో అదృష్టాన్ని నోచుకున్నవారు. ఆయన ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి చాలా ఆదుర్దాగా, చాలా ఆతృతతో చెప్పారట, స్వామి నాకు ఏ జపము ఏ ధ్యానము రాదు, అసలు భజన పాడడం అంతకన్నా రాదు, జపము తపస్సు ఏమి నా కాన్సన్ట్రేషన్ కూడా నిలవదు, నేను ఒక్క నిస్వార్థ సేవ మాత్రం చేయగలను స్వామి అని అన్నారట. అంటే అప్పుడు స్వామి ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వి, ఎందుకంత బాధపడతావు, అందరూ స్వామి స్వామి స్వామి అంటూ నా వెనకాతలు పడతారు, నేనేమో జోగారావు జోగారావు జోగారావు అంటూ నేను నీ నామ సంకీర్తనం చేస్తాను, నేను నీ వెంట పడతాను. సేవకు ఉండేటటువంటి ప్రాముఖ్యత అటువంటిది. సేవ చేసిన ఒక భక్తుడికి భగవంతుడు ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాడు, భగవంతుడు ఏ విధంగా తన వెన్నంటే ఉంటాడు అన్న ఒక చిన్న ఎరుకని స్వామి ఆ అనుభవం ద్వారా మనకు కల్పించారు.
1: చాలా బాగుంది గణేష్. అంటే మనందరం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తాం, కానీ స్వామి చెప్తారు

0: భగవంతుడి మీద ప్రేమ మీరు ఎలా వ్యక్తం చేయగలరు, అది భగవంతుడికి ఎలా అర్థమవుతుంది అంటే మీరు చేసే సేవ ద్వారానే, మీరు పక్కవారికి ఉపయోగపడడం ద్వారానే మీరు భగవంతుడి మీద ప్రేమను వ్యక్తం చేయగలరు అని చెప్తారు. కాబట్టి మన మానవ శరీరం వచ్చింది స్వార్థంగా మన పనులు మనం చేసుకుంటూ మనకు ఆనందం కలిగించే పనులు మనం చేసుకోవడంతో పాటు పక్కవారికి కూడా ఉపయోగపడే పనులు చేయడం ద్వారానే మనం ఉద్ధరించబడతామని చెప్తున్నారు. అందుకే నువ్వు ఇందాక చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అంటే ప్రార్థన చెయ్యకూడదని చెప్పటం లేదు, ప్రార్థనతో మన సాధన ఆగిపోకూడదు అని స్వామి చెప్తున్నారు. ఆ తర్వాత దాన్ని సేవ వరకు వెళ్తేనే పరిపక్వత చెందుతుంది అని.
1: మరి మన ఉద్ధరణ అందరి ఉద్ధరణలో ఉందని, అంటే అవర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్ అంటారు స్వామి. 10 మంది ఆనందంగా ఉండడం చూసి మనం ఆనందపడతాం, ఎందుకంటే మనిషి సమష్టి జీవుడు అన్న, సంఘజీవుడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదన్నమాట. మరి మనం ఒక్కడమే భగవంతుణ్ణి చేరిపోతే సరిపోతుందా? కాదు, మనతో పాటు 10 మందిని తీసుకుని వెళ్లాలి. భగవంతుడు ఎప్పుడు స్వామి చెప్తారు కదా, మీరు నాకు చేయగలిగిన సేవ అద్భుతమైన సేవ ఒకటి ఉంది, మీ అందరూ కలిసి ఒక్క కొత్త భక్తున్నైనా నా దగ్గర తీసుకుని వస్తే అంతకన్నా మించిన సేవ లేదని స్వామి చెప్తారు. మరి ఆ విధంగా ఆ ప్రయత్నంలో మనం ఎలా సేవ చేస్తూ స్వామి దగ్గరికి చేరాలో మనం ఈ పద్యం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇక్కడ 2 స్టాంజాలో చెప్తున్నారు కదా గణేష్, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటకి నున్న దినము. అంటే చూడు, నాకేదో ఉంది, వాళ్ళకి ఇస్తున్నాను, సాయం చేస్తున్నాను అన్న అహంకారం కాదు, ఏ భావంతో ఉండాలి అంటే అన్నదమ్ముల్లా ఉండాలి. మా ఇంట్లో మా అన్నయ్యకి కష్టం వచ్చిందనుకో, లేకపోతే తనకి ఏదైనా కావాలి, లేకపోతే తను తినలేదు, నా అక్క చెల్లెలు తినలేదు, అప్పుడు మనం ఎంత బాధపడతాం, అయ్యో తను తినలేదు, వాళ్ళకి ఎలాగ కష్టాన్ని తీర్చి బోదార్చాలని చూస్తామో, బీదల్ని ఎవరికైతే సహాయంలో ఉన్నవారిని చూసినప్పుడు ఆ భావంతో మనతో ఉన్న మన అన్నదమ్ములు మాదిరి వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళ కష్టాన్ని దూరం చేసిన రోజు నిజమైన రోజు, మిగిలినవి ఏవైనా రోజులేనా, అవన్నీ కూడా నిజమైన దినాలేనా అని స్వామి ఇక్కడ మనని ప్రశ్నిస్తున్నారు.
1: చాలా బాగుంది. ఈ సందర్భంలో నాకు ఒక చక్కని అనుభవం ఒకటి గుర్తొస్తుంది. మనందరికీ సుపరిచితులు స్వామి భక్తులు శ్రీ రోమల్ గారు. ఆయన శివం స్వర్ణోత్సవ సందర్భంగా కొంతమంది తమ మనోభావాలను పంచుకున్న సమయంలో ఒక చక్కని పాయింట్ ఆయన వ్యక్తపరిచారు. స్వామి దగ్గరికి వచ్చినటువంటి వైనంని వివరిస్తూ ఆయన, ఒకరోజు ఏ రోజైతే మా ఫ్రెండ్ ఒక అతను నా దగ్గరికి వచ్చి, ఒక సర్వీస్ యాక్టివిటీ జరుగుతుంది శివం అనే ప్రదేశంలో, సత్యసాయి భగవానుడి దగ్గరికి వెళ్లాలి మనం, నువ్వు నాతో పాటు రా అని పిలిచిన రోజు ఆయనకి ఆయన జీవితంలో గోల్డెన్ లెటర్డ్ డేగా, ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన రోజుగా మారిపోయింది. అది అసలైన పరివర్తన తీసుకొచ్చిన రోజు అది. ఎందుకు అంటూ ఆయన వివరిస్తున్నారు. స్వామి సేవ చేసే భాగ్యము, ఎన్నో వ్యసనాలకి గురైపోయినటువంటి ఆ యువ దశలో ఈ ఫ్రెండ్ చెప్పగా, ఇందాక మనం అనుకున్నట్టు మనం ఒక్కడమే సేవ చేయకుండా 10 మందిని కూడా ఆ మార్గంలో నడిపించడం అనేది మనం చేసుకోగలిగిన మహద్భాగ్యము.
0: అంటే దానిలో ఉన్న ఆనందం మనకు తెలుసు కదా.
1: అవును,
0: అంటే ఒక స్వీట్ తిన్నాం అనుకో, అది తిన్న ఆనందం తెలుసు కాబట్టి 10 మందికి తీస్తే వాళ్ళు కూడా తిని ఆనందిస్తారు అని మనం ఎలాగ భౌతికమైన ఒక స్వీట్ కి ఆలోచిస్తాము. స్వామిని, స్వామి నామాన్ని, స్వామి సేవని రుచి చూసిన మనం దాన్ని పక్క వారికి కూడా అందించినప్పుడే అది ఇంకా ముందుకు వెళ్తుంది, మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: అవును, మరి రోమెల్ సార్ చెప్పినటువంటి ఆ అనుభవము, ఈ సేవ చేయడం ద్వారా ఆయన జీవితంలో వచ్చిన మార్పు, ఆ దినము ఏ రోజైతే ఆయన సేవలో ప్రవేశించారో అదే అతని జీవితంలో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి ఆ దినాన్ని గురించి ఆయన వివరిస్తున్నారు. ఆ అనుభవాన్ని మనం విందాం.
0: తప్పకుండా గణేష్.
2: 53 ఇయర్స్ బ్యాక్ నన్ను ఒక సేవాదళ సభ్యులుగా మీరే ఎన్నుకున్నారు. అప్పుడు కాలేజీలో అన్ని చెడు అలవాట్లు ఉండే నాకు, కాలేజీకి నెలకి ఒక్కసారి వెళ్లేవాళ్ళం స్వామి, అది కూడా తన కనుమ రోజులన్నీ మ్యాట్నీలు, ఈ సినిమాలు, సిగరెట్ తాగడము, మళ్ళీ తాగుడు, పేకాట ఆడటము, ఈ విధంగా మళ్ళీ ఏమో జరదా పాను, మీరు అప్పుడు పాను తినేవారు, అనుకునే వాళ్ళము స్వామి కూడా పాన్ తింటున్నారని, కానీ మేము దానిలో టొబాకో వేసుకుని టొబాకో పాన్ తినేవాళ్లము. ఈ విధంగా చెడు అలవాట్లతో కుళ్ళిపోతుండగా మా ఫ్రెండ్ ఉదయభాను ప్రభు వచ్చి శివంకి రా, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, బాబా గారు అంటూ వస్తున్నారు, షిరిడి బాబా అవతారము రమ్మని నన్ను లాక్కుని వెళ్లారు. అది స్వర్ణ రోజు నాకు. ఆ రోజు నుంచి ప్రతి గురువారము ఆదివారము మా ఇల్లు 12 కిలోమీటర్లు ఉండేది. అది ఏమి అనుబంధమో తెలియదు గాని స్వామిని చూడకుండగానే నన్ను సేవాదళ సభ్యులు చేసినారు. ప్రతి ఆదివారము గురువారము స్వామి దగ్గర అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చినారు స్వామి. అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అప్పుడు చెమటలు పట్టి ఆ చెమట ఆ సిమెంట్ లో ఆ ఇసుకలో కలుస్తుంటే మా ఫ్రెండ్ ఎంతో ఆనందంగా చెప్పేవాడు, చూడు మన చెమట కూడా శివం గోడల్లో వెళ్తుంది, చక్కగా శక్తి ఉందనుకుంటే శక్తి ఉంది, లేదనుకుంటే లేదు అనే స్లోగన్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా మేము చక్కగా సేవ చేశాము స్వామి. అది ఎందుకో తెలియదు, మీరు అనుకుంటే 3 నెలలు అయ్యే శివము 3 సంవత్సరాలు పట్టింది స్వామి. మా గురించి అది ఎట్లానే డిలే చేస్తూ ప్లాన్లు మారుస్తూ ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతి 6 నెలలకి 4 నెలలకి పుట్టపర్తి నుంచి తమరు వచ్చి మమ్మల్ని అంతా దీవించేవారు, అన్ని విధాల మమ్మల్ని సంతోషపెట్టేవారు. అప్పుడు పెద్దవారు మా రమణ్ రావు గారు, దొరగారు జస్టిస్ ఈశ్వర్ ప్రసాద్ గారు, సత్యమూర్తి గారు, వాళ్లతో మీరు చక్కగా మాట్లాడుతుంటే మాతో మాట్లాడినట్టుగా మేము భావించేవాళ్లము. ఏమీ తెలిసేది కాదు మాకు. స్వామి ఒక్క చూపు దూరాన్ని నుంచి మాకు పడితే ఆ రోజు నిజంగా ఎంత ఆనందం పడిపోయేవాళ్లము. అందుకుని మేము మా ఫ్రెండ్ చెప్పేవారు శివం చుట్టూ, అది కన్స్ట్రక్షన్ కూడా కాలేదు, 3 సార్లు తిరిగి ప్రార్థన చేద్దాం మనం, మనకి ఇద్దరికి చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పి స్వామివారు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చెడు అలవాట్లు వదిలిపెట్టినాము. మొట్టమొదట తాగుడు వదిలిపెట్టాము, తర్వాత నెమ్మదిగా పేకాట ఆడుతూ మానేసినాము, తర్వాత నాన్ వెజిటేరియన్ మానేసినాము. ఇట్లా ఈ విధంగా జలదాపాను సిగరెట్లు 4 ప్యాకెట్లు తాగేవాళ్ళం. అవి మానటానికి టైం పట్టింది, అయినా స్వామివారు మీరు ఒక్క పూట గాని ఒక్క మాట గాని మమ్మల్ని ఎత్తి చూపలేదు. ఎంత ప్రేమ అంటే 1000 తల్లుల ప్రేమ. ఇన్ని తప్పులు చేస్తున్నారు అని మా రమణరావు గారిని ఎవరు చేస్తే మా స్కార్ఫ్ లాగి పాడేసేవారు బయటికి, అయినా కూడా మీరు ఎంతో ప్రేమతో ఒక తల్లి ప్రేమతో మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకునేవారు, గాని ఒక్క మాట అనలేదు. కానీ డ్రీమ్స్ లో వచ్చి స్వామి మీరు శివుడిలాగా వచ్చి డ్రీమ్లో వచ్చి ఇది మానని చెప్పేవారు, ఒకసారి ఇన్స్పెక్టర్ లాగా వచ్చి మానమని చెప్పేవారు, కఠినంగా చెప్పేవారు, ఒక తల్లి ప్రేమతో చెప్పేవారు, ఈ విధంగా డ్రీమ్స్లో చెప్పేవారు. కానీ మమ్మల్ని ఒక్క 7 సంవత్సరాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా ఇన్ని దర్శనాలైనా కూడా ఒక్క ఎదురుపెట్టి చెప్పలేదు. అదే నిజమైన అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ. ఈ శివం కన్స్ట్రక్షన్ అప్పుడు స్వామివారు మాకు బ్యాడ్జెస్ ఇచ్చినారు, సేవాదల్ బ్యాడ్జెస్. అప్పుడు ఎర్ర స్కార్ఫ్ ఉండేది, ఆరెంజ్ స్కార్ఫ్, తర్వాత బ్యాడ్జ్ కూడా ఉండేది. అది 53 సంవత్సరాల నుంచి ఈ బ్యాడ్జ్ ఇంకా ఇట్లానే ఉంది, అది పగల్లేదు, క్రాక్ ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా స్నానం చేసేటప్పుడు తప్ప అది ఎప్పుడు నిత్యం ఇట్లా నా గుండెకే ఒక మంగళసూత్రం లాగా అంటుకుని ఉంటుంది, ఎప్పుడు తీసేవాడిని కాదు.
0: నిజంగా గణేష్, ఒకసారి ఆలోచిస్తే మనం ఎన్ని రోజులు ఇంత టైం ని ఎలా గడిపేస్తున్నామో కదా. నిజంగా అసలు స్వామి చెప్పినట్టు ఈ విధంగా చాలా వేళ మీద లెక్కబెట్టే రోజులే మనం మన లైఫ్ లో నిజమైన రోజులేమో. కాబట్టి ఇప్పటికైనా మనం స్వామి చెప్తుంది పదే పదే నెమరు వేసుకోవడంతో పాటు దాన్ని ఆచరిస్తే ఇంకా మనం ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు, మన ఈ మానవ జీవితాన్ని కూడా ఉద్ధరించుకోవచ్చు. మరి ఇలాంటి హైదరాబాద్ యూత్ కూడా ఒక సేవా కార్యక్రమాన్ని వారు చేపట్టారట. నిజంగా ఆ సేవ వల్ల, అంటే ఇందాక స్వామి చెప్తున్నట్టు అన్నదమ్ముల మాటకి నున్న దినము, అంటే నా తోటివారు కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే వారు పైకి రాలేని స్థితిలో ఉన్నప్పుడు భౌతికంగా కూడా వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని, వాళ్ల కోసం ఏదైనా చేసినప్పుడు మన సమయాన్ని మన తెలివితేటలను ఉపయోగించి అది భౌతికంగా వాళ్లకి అంటే ఆర్థికంగా ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబంలోని బంధాలను కూడా ఎలా మెరుగుపరుస్తుంది అని చెప్తూ ఒక సాయి యువత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు గణేష్, ఒకసారి విందాం.
1: తప్పకుండా.
3: స్వామి సేవ చేస్తుంటే సేవ చేసేవారు అనగా సేవలో పాల్గొనేవారు, సేవలు అందుకునేవారు అనగా ఎవరినైతే మనం బెనిఫిషరీస్ అంటారో వాళ్ళు, ఈ సేవ ప్రక్రియలో ఉండే ప్రతి ఒక్కళ్ళు వారి వారి జీవితాలని స్వామి ఎలా మారుస్తారో, ఎలా వారి జీవితంలో పరివర్తన తెస్తారో, ఎలా వాళ్ళ జీవితాలు వికసిస్తాయో అనే దానికి ఒక మంచి ఉదాహరణ హైదరాబాద్ యువతగా మేము కొన్ని సంవత్సరాల క్రితం 2005 ఆ ప్రాంతం 2006 ఆ ప్రాంతంలో మేము శ్రీ సత్యసాయి రీప్రోగ్రామింగ్ లైవ్స్ అని శివంలో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రీప్రోగ్రామింగ్ లైవ్స్ అనే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టామండి. అప్పట్లో ఏమిటంటే కొంచెం మా బ్రదర్స్ అంతా కొంచెం రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే చాలా మటుకు కంపెనీస్లో వారికి గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు కానీ వాళ్ళకి సరైన స్కిల్స్ లేవు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి. సో ఈ స్కిల్స్ ఈ గ్యాప్ని మనం ఎలాగైనా మనము కూర్చాలి అని చెప్పి దానికి తగ్గట్టు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేద్దామని అనుకున్నాం. అనుకుని చాలా సింపుల్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ తోటి మొదలుపెట్టాము. ఇది ఎవరి కోసం ఫస్ట్ మొట్టమొదటి ప్రోగ్రామ్ ఎవరి కోసం చేశామంటే 10th class 12th class లో నుండి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే 10th 12th పాస్ అయ్యాక ఇంకా పై చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేకుండా డ్రాప్ అయిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కోర్స్ పెట్టి వాళ్ళకి కొంచెం స్కిల్స్ బిల్డింగ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఒక 3 మంత్స్ కోర్స్ అంటే 3 నెలల పాటు ఉండే ఒక కోర్స్ డిజైన్ చేశాం. దీనికి వీళ్ళు ఇట్లాంటి అవసరమైన వాళ్ళకి అందజేయాలి, ఈ కోర్సు యొక్క వివరాలు అందజేయాలి అని చెప్పి మేము వేరే పేపర్లో వేశాము, అలాగే రేడియో ఎఫ్ఎం ఛానల్లో కూడా అనౌన్స్మెంట్లు అవి చేపించాము. అయితే దీంట్లో ఒక సంఘటన ఏంటంటే ఒక పిల్లవాడు ఎవరైతే 12th class చదివేశాక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ట్రై చేసి చేయలేకపోయిన వాడు, అతని ఇంటి నుంచి పారిపోయి ఒక ఇరానీ కేఫ్ లో అతను చాయ్ పోసే అబ్బాయిలాగా పనిచేస్తున్నాడు అక్కడ. అప్పుడు అక్కడ ఎఫ్ఎం రేడియోలో వాళ్ళ ఓనర్ గారు ఎఫ్ఎం రేడియో పెట్టుకుంటే అందులో ఈ ప్రోగ్రామ్ గురించి విని మన దగ్గరికి వచ్చాడు శివంకి. వచ్చి దాని ఎంట్రన్స్ అది రాసి ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు. 3 నెలల పాటుగా కోర్సులో వీళ్ళందరికీ కూడా ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని ట్రైనింగ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు కూడా చాలా మంది ఇది శివంలో చేస్తున్నారని తెలుసుకుని వచ్చి చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బీపీఓ కంపెనీలు అట్లాంటివి పెట్టుకున్న వాళ్ళు, మేము మీ ప్రోగ్రామ్ నుంచి మంచి విలువలతోటి మీరు చెప్తున్నారు మీ పిల్లలకి, ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన పిల్లల్లో కొంతమందిని మేము మా కంపెనీల్లో తీసుకుంటామని చివరి దశలో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి కొంతమంది పిల్లల్ని వాళ్ళు ఆఫర్ లెటర్లు కూడా ఇస్తాము అన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయే కోర్స్ అయిపోయే టైంకి మేమేమన్నామంటే ఈ పిల్లలందరితోటి మీరు మీ పేరెంట్స్ని మీ తల్లిదండ్రుల్ని పిలుచుకురండి, మనం ఒక చిన్న కాన్వొకేషన్ లాగా చేద్దాము, వాళ్ళ సమక్షంలో మీకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాళ్ళ సమక్షంలో మీకు సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు, బాగుంటుంది, శివం కళకళలాడుతుంది, అందరూ ఈ బెనిఫిషియరీస్ అంటే ఎవరైతే ఈ కోర్సు నుంచి లబ్ధి పొందారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇలా స్వామికి కూడా కనెక్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుని అలా చెప్పామన్నమాట. ఇలా చెప్పినప్పుడు ఈ పిల్లవాడు ఎవడైతే ఇలా వచ్చాడో, ఇతని సంగతి మాకు తెలియదు, యాక్చువల్లీ మాకు ఎవరికి కూడా ఇతను ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలియదు, అతను చెప్పలేదు. అయితే ఈ తల్లిదండ్రుల్ని తీసుకురండి అనేటప్పటికీ అతనికి పాపం అతనేమో 3 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పారిపోయాడు కాబట్టి ఏ కనెక్షన్ లేదు ఇంటి వాళ్లతోటి. సో అతను కూర్చుని ఏదో కొంచెం బాధపడుతున్నాడు మూల కూర్చుని. ఏమైందిరా నీకు, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఇతను, ఇలా సార్ నేను ఇలా 3 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పారిపోయాను, ఇంకా మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు, ఈ పిల్లాడికి తండ్రి లేడు, ఓన్లీ తల్లి ఒకటే ఉంది అండ్ ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని వదిలేసి పారిపోయాడు అని కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే 3 నెలలుగా స్వామి చెప్పిన విలువలు, స్వామి ఎలాగైతే అన్ని తల్లిదండ్రులు దైవ సమానము, మనం వాళ్ళని అలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మంచి స్వామి చెప్పే యువతతో చెప్పే మంచి విషయాలన్నీ కూడా చాలా షేర్ చేశాం ఈ పిల్లలతో. సో అతనికి ఆ బాధ కూడా ఉంది, అయ్యో నేను ఇలా ఇంటిని వదిలేసి అమ్మను వదిలేసి వచ్చేసానే అని. అయితే అతనికి ఏం చెప్పామంటే, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, ఖచ్చితంగా మీ తల్లిని తీసుకురావాల్సిందే నువ్వు అని చెప్పి ఒత్తిడి పెట్టాము. అయితే అతను వెళ్ళి ఆ ఇంటి దగ్గర అతను వెతికి మొత్తానికి ఆ రోజు, ఏ రోజైతే మనం సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టామో వాళ్ళ తల్లి కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈ బీపీఓ కంపెనీలు సెలెక్ట్ చేసిన పిల్లల్లో ఒక పిల్లాడు ఇతను కూడా. అయితే ఇతనికి ఆఫర్ లెటర్ ఇస్తారు అంటే అతను స్టేజ్ మీదకి వచ్చి, నేను ఈ ఆఫర్ లెటర్ మా తల్లి చేతులు మా అమ్మ చేతులలో తీసుకుందాం అనుకుంటున్నానండి అని చెప్పి వాళ్ళ అమ్మని స్టేజ్ మీద పిలిచాడు. పిలిచినప్పుడు ఇక అదొక చాలా ఇమోషనల్ మూమెంట్ ఉండింది, చాలా అందరికీ కూడా చాలా హృదయానికి హత్తుకున్న క్షణం అది. ఎందుకంటే తల్లి కొడుకులు ఈ శివం ప్రాంగణంలో స్వామి యొక్క ఈ ప్రోగ్రాం వల్ల ఒక ఫ్యామిలీ రియూనియన్ అయినట్టు, వాళ్ళు విడిపోయిన తల్లి కొడుకులు కలిసినట్టు ఒక సన్నివేశం అక్కడ కలిగింది. ఆ తల్లి చేతులారనే అతను ఆ ఆఫర్ లెటర్ తీసుకుని వాళ్ళ తల్లికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం పెట్టి అతను వాళ్ళ తల్లి ఇద్దరూ కూడా స్వామికి ఎంతో ఎంతో వాళ్ళ హృదయపూర్వకమైన వాళ్ళ గ్రాటిట్యూడ్ ని వాళ్ళు చాలా హృదయపూర్వకంగా కన్నీరు మన్నీరై చాలా ఎక్స్ప్రెస్ చేశారు. ఈ దృశ్యం చూసి మాకందరికీ కూడా హృదయం ద్రవించిపోయింది. మనం ఏదో ప్రోగ్రామ్ పిల్లలకి ట్రైనింగ్ నేర్పుదాం అనుకున్నాం, కానీ స్వామి ఈ ప్రోగ్రామ్ నెపంగా కొన్ని కుటుంబాలనే కలిపేసి వాళ్ళ దశ మార్చేస్తున్నారు అన్న విషయం మాకు తెలియలేదు. ఎందుకంటే ఈ పిల్లవాడు తర్వాత ఈ ఉద్యోగం వచ్చాక తర్వాత అతనే తర్వాత డేటా సైన్స్ కోర్స్ చేసి ఇప్పుడు అతను విదేశాల్లో ఒక పెద్ద డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ ఇరానీ కేఫ్ లో చాయ్ పోసుకుంటూ బతుకుతున్న ఇంటి నుంచి పారిపోయిన కుర్రాడు ఎలా స్వామి అతన్ని మన కోర్సుకి తీసుకొచ్చారు, ఎలా వాళ్ళ ఫ్యామిలీతో కలిపారు, ఫ్యామిలీతో కలపడమే కాక వాడికి మంచి జీవితం ఇచ్చారు. ఆ జీవితమే కాదు, జీవితము జీతము దాంతోపాటు విలువలు. ఇప్పుడు ఈ రోజు అతను ఎంతో బ్రహ్మాండంగా చక్కగా వెల్ సెటిల్డ్ గా ఉన్నాడు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, అలాగే అక్కడ సాయి సెంటర్ కనెక్టెడ్ అయ్యి అక్కడ అతనికి కుదిరిన సేవలు కూడా చేస్తున్నాడు. ఇదండి స్వామి చూపించే మార్గం ఒక్కసారి. అందుకే స్వామి అంటారు, టేక్ వన్ స్టెప్ టు మీ అండ్ ఐ విల్ టేక్ 100 steps టు యూ అని చెప్పి, మీరు ఒక్కసారి నా వైపు నేను నీవాడిని అని చెప్పి చూపి చెప్తే నేను చాలు, నేను చూసుకుంటాను అన్న నిదర్శన ఈ సంఘటనలో మాకు కనిపించింది. సాయిరామ్,
1: మరి మన బ్రదర్ చెప్పినట్టు ఆ ఒక్క సేవా కార్యక్రమం ద్వారా ఎంతమంది మార్పు చెందారు అనేది పక్కన పెడితే, ఒక తల్లి ఒక కొడుకు కలిశారు అన్న భావన మనకు కలిగినప్పుడు ఆ సేవ చేసినటువంటి ఫుల్ఫిల్మెంట్ మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. విన్న మనకే ఇంత ఆనందంగా ఉంటే సేవ చేసిన ఆ పిల్లలకి ఆ యువతకి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఆ తల్లి కొడుకుల్ని చూసినప్పుడు. ఆ ఒక మహదానందభరితమైనటువంటి ఆ సన్నివేశాన్ని ఈ బ్రదర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకి నిజంగా అదృష్టము.
0: స్వామి ఎన్నోసార్లు చెప్తారు కదా, నాకు క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ అని. మనం చాలాసార్లు అనుకోవచ్చు ఈ కార్యక్రమం చేస్తే ఎన్ని వందల మందికి ఉపయోగం, ఎన్ని వేల మందికి ఉపయోగం అని, కానీ స్వామి ఏ ఒక్కరి కోసమో కూడా ఆ మొత్తం కార్యక్రమాన్ని చేయించవచ్చు. కాబట్టి ఈ అబ్బాయి కోసమే ఆ మొత్తం కార్యక్రమాన్ని కూడా స్వామి రూపొందించి ఉండవచ్చు, ఈ యువత చేత ఆ కార్యక్రమాన్ని చేయించి ఉండవచ్చు కూడా.
1: ఇంకొక చక్కని ఉదాహరణ నాకు గుర్తొస్తుంది, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటకి ఉన్నదనము. మేము కొత్తగా స్టూడియోలో జాయిన్ అయినప్పుడు ఎన్నో ఆర్టికల్స్ ట్రాన్స్లేషన్ కి వచ్చేవి, ఇంగ్లీష్ ఆర్టికల్స్ ని తెలుగులోకి అనువాదం చేసే ఒక అవకాశము, దాన్ని ఆడియో రూపంగా రూపకాలుగా తీర్చిదిద్దే అవకాశం దొరికింది. అప్పుడు ఇంగ్లీష్ లో చేసినటువంటి ఒక ఆర్టికల్, ఇది ఒడిశాలోని భువనేశ్వర్ లో క్యాపిటల్ హాస్పిటల్ అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అక్కడ మన సాయి యువత అనుకోకుండా ఒకసారి ఎవరో ఒక పేషెంట్ ని కలవడానికి ఆ సాయి యువత లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు. రోడ్డు మీద విడిచిపెట్టేసినటువంటి వారు, దిక్కు లేనటువంటి కొంతమంది పేషెంట్స్, కాళ్లవి పురుగులతో కొరికేసి తల నిండా రక్తం కారుతూ పక్కన పడినటువంటి పేషెంట్స్ ని చూసి వాళ్ల మనసు చాలా తల్లడిల్లిపోయింది. ఏమిటి మన సోదరులు మన తోటి వారు ఇంత బాధలో ఉన్నారు కదా అని చెప్పి ఆ క్యాపిటల్ హాస్పిటల్ ని సాయి యువత దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ప్రతి వారం వారు రోడ్డు మీద విడిచిపెట్టినటువంటి బీదల్ని, ఎవరూ లేని వారిని తీసుకుని వచ్చి ఆ హాస్పిటల్లో వాళ్ళ గాయాలన్నీ క్లీన్ చేసి, అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్ లో ఉన్న ఆ క్యాపిటల్ హాస్పిటల్ ని వీరొక ఆలయంగా తీర్చిదిద్దారనమాట. అంటే కొన్ని ఫోటోస్, ఆ ఆర్టికల్లో ఉన్న ఫోటోస్ చూస్తే మనం మన కళ్ళని మనమే నమ్మము. అంటే అంత సేవ చేయగలిగారా వారు. అండ్ చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి, ఆ సాయి భక్తులు కానివ్వండి, వారందరూ వారి మనోభావాలను తెలుపుకుంటూ ఒక్కరోజు కూడా ఆ సేవని విడిచిపెట్టకుండా ఉండలేకపోయేవారు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు పొందే ఆనందం వర్ణనాతీతంగా అనిపించేదన్నమాట. అంటే 10 మందికి ఆనందాన్ని అందిస్తూ వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది.
0: చాలా బాగుంది గణేష్. ఇలా ఎంతో చక్కగా మనకి భగవంతుణ్ణి స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఆ తర్వాత సేవలో పాల్గొనడం ద్వారా కూడా మన కాలాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అని స్వామి చెప్పారు. ఇంకా కూడా స్వామి చెప్పిన కొన్ని మార్గాల్ని, కాలాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి, మన దినాల్ని తద్దినాలుగా కాకుండా సద్దినాలుగా ఎలా మార్చుకోవాలో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని మరొకమారు స్వామి గళంలోని ఈ పద్యాన్ని వింటూ ముగిద్దాం.
1: మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ గణేష్,
0: మీ స్వప్న,
1: సాయిరాం.
0: సాయిరాం.

నంబు పెట్టు దినము. మహనీయులవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీ తినములు. ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు, ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరదు.

ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు తమ దివ్య సంకల్పంతో సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనది, మహోత్కృష్టమైనది మానవ జన్మ. మనోబుద్ధి చిత్యహంకారాలతో అలంకరింపబడిన ఈ మానవ జన్మ మిగతా జీవరాశుల కంటే ఎంతో గొప్పదే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవుడు దేహం దాల్చి తాను ఎచట నుండి వచ్చాడో అక్కడికే చేరాలన్న జీవన గమ్యాన్ని విడిచి పెడమార్గం పట్టి తనకు భగవంతుడు ప్రసాదించిన మనోబుద్ధి చిత్యహంకారాలను దుర్వినియోగం చేసుకుని ప్రపంచ వలయంలో చిక్కుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. యుగధర్మ పద్ధతులు విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు ఈ నేపథ్యంలో భగవంతుడు మానవ స్థాయికి దిగివచ్చి మనలో ఒకనిగా జీవించి తమ జీవితాన్ని ఆదర్శప్రాయం గావించి మనిషిని మనుష్యత్వం నుండి ముముక్షత్వానికి చేరుస్తున్నాడు. అట్టి అవతారమూర్తి, కరుణా సింధు, దయాసాగరుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. శ్రీరామచంద్రునిగా ధర్మాన్ని ఆచరించి, శ్రీకృష్ణునిగా ధర్మ స్థాపన చేసి, కలిలో సత్యసాయి భగవానునిగా ప్రేమ పంచి మానవజాతిని ఉద్ధరించారు. మన సాయి భగవానుడు తన జీవితమే తన సందేశంగా మలుచుకుని అడుగంటిపోతున్న మానవతా విలువలను మానవులయందు పెంపొందింపజేసిన వరమహనీయుడు. మానవుడు మాధవునిగా మారడానికి కావలసిన లక్షణాలను తెలుసుకోవాలంటే భగవాన్ బాబావారి అవరీ సంచారంలో జరిగిన ప్రతి ఘట్టం అర్థం పడుతుంది. భగవాన్ బాబావారి 87వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలకు భగవాన్ బాబావారి గుణగణాలను కొన్నింటిని వివరిస్తూ నా జీవితమే నా సందేశం అను ధారావాహికను అందజేస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. స్వామి అన్ని గుణగణాలను తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. కనుక మచ్చుకకు 6 గుణాలను మనం తీసుకుని సాయీషుడు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నాం. ఈ ధారావాహికలోని మొదటి అంశం క్షమ. ముందుగా స్వామి తమ దివ్యోపన్యాసంలో దీని గురించి ఏం చెప్పారో విందాం.

0: క్షమా సత్యం సత్యవతాం. క్షమాయజ్ఞ క్షమా శమ. సత్యవంతుల యొక్క సత్యమే క్షమ, యజ్ఞమే క్షమ, శమమే యజ్ఞం. తేజోవంతుల తేజమే క్షమ, తపస్వికుల బ్రహ్మనే క్షమ. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞము, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు. నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహమనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు. దేహాత్మ భావన కలిగినటువంటి వ్యక్తులకు పరమాత్మతత్వము బోధపడదు. ఆత్మను గురించి అనేక విధములుగా మనము బోధించవచ్చును, చర్చించవచ్చును. అయితే ఇది నిత్య జీవితంలో ఉన్న కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది. చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు. ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికి చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు. కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు. అమృతత్వము చేరేటువంటి మార్గం ఏమిటి? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది. కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది. ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది. ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు. ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు, లేక ఓర్పు బజారులో లభించేటువంటి పదార్థం కాదు. కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి. కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది. కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి. మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది. ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటది. ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము. కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయమునందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి. ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును, అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును. కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్య బాలుడుగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలోని కొందరు పిల్లలు ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వలనే పోకిరితనంతో ఉండేవారు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో, చక్కని భాషతో, మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవారు కాదు. విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపెట్టల్ని తలకిందులుగా వేలాడదీయటం, హృదయ విదారకంగా కుక్కల్ని తన్నటం, ఎద్దు తోక పట్టుకుని వేలాడటం, ఇటువంటి పనులు చేసి వారు దివ్య బాలుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బుక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయ సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊరులోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడుగా భాషించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకొని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ శ్రద్ధతో ఉతికి చలువు చేసిన వేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడుచేసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు బయటకు వచ్చేవి కావు. చీకటి పడగాని మినుకు మినుకుమనే చమురు దీపపు కాంతిలో కూర్చుని సత్యం స్కూలులోనూ మార్గ మధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి చెప్తూ ఉండేవాడు. ఆ తల్లి కొడుకు మీద ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పలేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంఛ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు. అసహ్యించుకొనటం కాని ఏ కోసానా లేవు.

ఎంతో పేద కుటుంబంలో జన్మించిన తాను బాల్యంలో ఆ దుర్భర దారిద్ర్యాన్ని ఎలా ఓర్పుతో భరించింది శ్రీ సత్యసాయిబాబా విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం బాబా తమ బంధువుల ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చుని ఊగుతున్నారు. ఆ బంధువుకు బాబా ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతడు కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చొని అలా మహారాజులా ఊగటానికి నీకెవరు అనుమతిచ్చారు? లే, ఇక్కడ నుండి బయటికి పో అంటూ గద్దించాడు. ఆ మాటకు, ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నీవే చూస్తావు అని బదులు చెప్పారు బాబా. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సత్యసాయిబాబా వారు కొయ్య కుర్చీలో కూర్చునటం చూసి భరించలేక ఒకనాడు చించోళి రాణి బాబా కోసం ఒక సింహాసనం తయారు చేయించి తెచ్చింది. కొద్ది రోజులకు శివరాత్రి పండుగ వచ్చింది. కాని ఆ సింహాసనం తీయటానికి బాబా అంగీకరించలేదు. తరువాత దసరా పండుగ వచ్చింది. అప్పుడు కూడా ఆ సింహాసనం బయటకు తీయటానికి బాబా అనుమతించలేదు. తరువాత బాబా జన్మదినోత్సవానికి ఆ బంధువు పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు బాబా అక్కడున్న అంతమందిలోనూ అతనిని మరొకరిని పిలిచి ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి బయటకు తీసి హాల్లో వేదికపై పెట్టమని చెప్పారు. అతను ఆ కుర్చీ ప్యాకింగ్ విప్పి చూసేసరికి అది ధగధగా మెరిసిపోతున్న వెండి సింహాసనం. ఆయన దానిని తెచ్చి హాల్లో వేదికపై పెట్టారు. కనుల పండుగగా ఉన్న ఆ జన్మ దినోత్సవం రోజున వేలాది మంది హర్షధ్వానాల మధ్య బాబా ఆ వెండి సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆ బంధువుకు కొన్ని సంవత్సరాల క్రితం తాను బాబాతో పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి. అతడు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ బాబాను క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా వెంటనే దయతో ప్రతిస్పందించి ఎంతమాత్రమో విచారించవద్దని ఆయనను అనునయించారు.

సత్యం చిన్ననాటి నుండి దివ్య శక్తులతో విలసిల్లుతుండటం చూచి సహింపలేక పుట్టపర్తిలో కొందరు అసూయా ద్వేషాలతో సత్యానికి అపకారం చేయటానికి కూడా సిద్ధమయ్యారు. సత్యం కొందరు మిత్రులతో కలిసి తనను ఆహ్వానించిన వారి గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా సత్యం మిత్రులతో వచ్చినప్పుడు పుట్టపర్తిలో ఒక ఇల్లాలు వారికి కాఫీ పలహారాలు పెట్టి ఆనందం పొందుతుండేది. సత్యాన్ని ద్వేషించేవారు ఈ విషయం గ్రహించి ఆమెకు రకరకాలుగా దుర్బోధ చేసి క్రమంగా ఆమె మనస్సును మార్చివేశారు. సత్యం తన మిత్రులతో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె గారెలు వండి వాటిల్లో విషం పెట్టి సత్యానికి పెట్టాలని వారు ఆమెతో చెప్పారు. వారి ప్రలోభాలకు వశమైపోయిన ఆ గృహిణి వారు చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది. ఒకసారి మిత్రులతో సత్యం వారింటికి వచ్చినప్పుడు ఆమె సత్యానికి విషం కలిపిన గారెలు పెట్టి మిగిలిన వారికి మామూలు గారెలు పెట్టింది. సత్యం మామూలుగానే నవ్వుతూ అందరితో పాటు ఆ గారెల్ని తిని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. తాను ప్రయోగించిన విష ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో ఆమె కూడా వారితో బయలుదేరింది. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యానికి కడుపులో తిప్పినట్లయి వాంతయింది. చేసిన గారెలు చేసినట్లుగా బయటికి వచ్చాయి. సత్యం ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అంతే, ఆ ఇల్లాలు గజగజ వణికిపోయింది. ఆమె అమాంతం సత్యం పాదాలపై పడి తనను క్షమించమని వేడుకున్నది. కరుణాంతరంగుడైన బాబా ఆమెకు అభయమిచ్చి ఆశీర్వదించారు. ఆమె బాబాకు భక్తురాలిగా మారిపోయింది. ఆమె అభ్యర్థనపై బాబా తరువాత కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. ఒకనాడు బాబా మిత్రులతో అలా వచ్చినప్పుడు వారి కోసమని ఆమె టిఫిన్ తయారు చేయసాగింది. అప్పుడు బాబా ఆమెతో, బంగారు, నీవు మామూలు టిఫిన్ తయారు చేయి, సరిపోతుంది, ఇదివరకులాగా స్పెషల్ తయారు చేయకు అన్నారు. బాబా తనకు విషం పెట్టిన వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించిన ఒక విశిష్టమైన సన్నివేశమిది.

సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఉరవకొండలో అన్నగారి దగ్గర ఉండి చదువుకుంటున్న రోజులవి. ఒకనాటి రాత్రి ప్రక్క ఊరి నుండి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి సినిమా చూడటానికి ఉరవకొండ వచ్చారు. బండిలో బాగా క్రిక్కిరిసి కూర్చునటం వల్ల అదే అదనుగా భావించి వారిలో ఒక ఆమె ప్రక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించింది. ఆమె నిద్రలేచిన తరువాత తన బంగారు ఆభరణం లేకపోవటం గమనించింది. కాని ఎవరు దొంగతనం చేసింది ఆమెకు తెలియలేదు. ముఖ్యంగా ఆ దొంగతనం చేసిన స్త్రీపై ఎవరికీ అనుమానం కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత ఎవరికీ ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం మధ్యలో ఆభరణం బహుశా కింద పడిపోయి ఉండవచ్చునని కొందరు భావించారు. మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతను ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మీరు ఈ విషయం అతన్ని అడిగి తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చాడు. సరేనని వారంతా బాలసత్యసాయి దగ్గరకు వెళ్లారు. సత్యం వారిలో ఒక ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలిచి, అమ్మా, నీవు తీసిన ఆ నగరం వారికిచ్చే అన్నాడు. ఆమె మరికొందరు అసలు ఆమె వచ్చేటప్పుడు ఆభరణం ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తుకు తెచ్చుకోమని సలహా కూడా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు

అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి వెంటనే తాను దొంగిలించిన నగను తీసి తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె కృంగిపోయింది. అప్పుడు సత్యం, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకుని వెళ్ళండి, పశ్చాత్తాపమే చేసిన తప్పుకు సరియైన శిక్ష, ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేటందుకు కారణం మీరే కదా. ఇంకెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చేయదు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహింపబడినది.

0: లేదు. బాబా నవ్వుతూ అక్కడ చీకటిలో దాగిన నలుగురు ఐదుగురు వ్యక్తుల వైపు చూసి, అయ్యో పాపం, ఈ పర్ణశాలకు నిప్పు అంటిద్దామని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ అగ్గిపెట్టి వెలగలేదు. ఇదిగో ఇది సాయి బ్రాండ్ అగ్గిపెట్టి, దీంతో వెలిగించండి అని ఒక అగ్గిపెట్టెను వారిపై విసిరేశారు. వారు ఆ చీకట్లోనే కనపడకుండా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత మరలా వాళ్లు రావటం, బాబా ఉన్న ఆ పర్ణశాలకు నిప్పు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ పాక భగ్గుమన్నది. లోపలున్న భక్తులు ఆందోళన పడసాగారు. అప్పుడు బాబా, నేనున్నాను కదా, భయమెందుకు అని ఆకాశం వైపు అభయహస్తం చూపించారు. అంతే, క్షణాలలో కుండపోతగా వర్షం కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామికి గాని భక్తులకు గాని ఎటువంటి హాని జరగలేదు. కరణం సుబ్బమ్మ గారు మరునాడు విచారణ చేయించి పాకకు నిప్పు పెట్టిన ఆ నలుగురైదుగురు వ్యక్తులను వెదికించి పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడానికి నిర్ణయించింది. కాని బాబా, వారు అజ్ఞానంతో ఉన్నారమ్మా, వారు ఏమి చేస్తున్నది వారికి తెలియదు, తరువాత వారే మంచివారవుతారు అని సుబ్బమ్మకు చెప్పి ఒప్పించి అపారమైన దయతో వారిని క్షమించి విడిచిపెట్టారు.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనము దూషించేటువంటి యొక్క మార్గము యందు మనం ఓపికను సాధించాలి. ఆధ్యాత్మిక మార్గమునకు, ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపికను సాధించాలి. ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి. ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క శోభ. ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది. ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం. ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి. ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములో కోల్పోతాం మనం. ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.

స్వామి ఒక రోజున తనను కుమారునిగా భావించి పెంచి పెద్ద చేసిన కరణం సుబ్బమ్మను పిలిచి, ఇక మీదట నేను ఒంటరిగా ఉండదలిచాను అని చెప్పారు. స్వామి తనకు దూరమవుతారేమోనని ఆవేదనతో స్వామిని ఎలాగైనా తన దగ్గరలోనే ఉంచుకోవాలని సుబ్బమ్మ తన ఇంటికి కొద్ది దూరంలో ఒక చిన్న పర్ణశాలను ఏర్పాటు చేసింది. స్వామి అక్కడ కొందరు భక్తులతో ఉండేవారు. ఒకరోజు రాత్రి అరికిడి అయితే బాబా తలుపు తీసుకుని బయటకు వచ్చారు. బాబాతో భక్తులు కూడా బయటకు వచ్చి చూశారు. బాబా ఎందుకు వచ్చారో వారికి అర్థం

ఇంతవరకు వీరు నా జీవితమే నా సందేశం అనే ధారావాహిక మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండో భాగం రేపు మీరు వింటారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. 2020 నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన రేడియో సాయి తెలుగు బృందం 2 అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఆ ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి అంశం కృతజ్ఞతాభివందనం చర్చా కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2019వ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2020వ సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం సమర్పించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులందరి తరపున స్వామివారికి మనకి మనం విరమ్రపూర్వకంగా సమర్పించుకుంటూ రేడియో సాయి అందిస్తున్నటువంటి ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరమైన స్వాగతం. 2020వ సంవత్సరం, దీని ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనం ఒక్కసారి ఒక్క క్షణం మనం ఆలోచించి చూడగలిగితే, స్వామి తమ అవనీ సంచారంలో 95 సంవత్సరాలు మానవాళికి తనను తాను సమర్పించుకుంటూ తమ ప్రేమను, నిస్వార్థమైన సేవను అందరికీ అందించి మానవాళిని మంచి మార్గంలో నడిపిస్తూ వస్తున్నారు. భూమి మీద పాదం మోపిన దగ్గర నుంచి నిర్విరామంగా స్వామి కృషి చేస్తూ మనల్ని ప్రగతి పథంలో నడిపిస్తూ వస్తున్నారు. అలాంటి సత్యసాయినాథునికి మనల్ని మనం సమర్పించుకోవటం మనం చేసే ఒకే ఒక్క పని. మన మనసులోని ప్రేమను స్వామికి, మన హృదయాన్ని, ఆ హృదయ పుష్పాన్ని సమర్పించుకొని తరిద్దాం. ఇక్కడ ఒక చక్కని సంఘటన మనం గుర్తు తెచ్చుకుందాం. స్వామి భక్తులైనటువంటి శ్రీ కస్తూరి గారికి ఒకసారి నూతన సంవత్సర సందర్భంగా ఒక గ్రీటింగ్ కార్డు పంపించారంట. ఎంత స్పెషల్ విషయం కదా, స్వయంగా భగవంతుడే ఒక భక్తునికి గ్రీటింగ్ కార్డు పంపిస్తే ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత దివ్యంగా ఉంటుందో కదా. మరి ఆ గ్రీటింగ్ కార్డులో స్వామి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటో ఒక్కసారి మనం విన్నాక ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళదాం.

స్వామికి ఎంత ప్రేమ. ఒక భక్తుడు నూతన సంవత్సరాన్ని ఏ విధంగా ప్రారంభించుకోవాలి, భక్తుడు భగవంతునికి ఏ విధంగా ప్రార్థన సలపాలి అనే విషయం కూడా స్వామి మనకి తెలుపుతున్నారంటే, ఆ కరుణామయుడి కరుణ ఎంతటో, ఆ ప్రేమ ఎంతో మనం అసలు ఊహకు కూడా అందని విషయం. ఈనాడు 2020వ సంవత్సరానికి మనం ఆహ్వానం పలుకుతున్నాము. అత్యంత వైభవోపేతంగా స్వామి 95వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునే తరుణంలో మనం ఈ సంవత్సరం పొడుగున ఆనందోత్సాహాలను, వైభవాలను మనం జరుపుకోబోతున్నాము. మరి దానికి ప్రారంభపూర్వకంగా రేడియో సాయి బృందం మీకు సమర్పిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుష్పాన్ని ఇప్పుడు విందాం. విన్న తర్వాత ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలోని మొదటి అంశాన్ని స్వామి అందించినటువంటి దివ్యోపన్యాసంతో ప్రారంభించుకుందాం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్,
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ ఎనిమీ,
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్,
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద,
0: సహనము పొందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence.
0: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramainatu bodalu vedam andinchinappatikini,
1: though that has been the sacred teaching of Veda,
0: alanti pavitramaina vedallu marchipothunnaru.
1: People are forgetting them.
0: దుర్మార్గమైన దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: దే హావ్ బీన్ డెవలపింగ్, ఫాస్టరింగ్ ద బ్యాడ్.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ గాన్ స్మైలింగ్.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: బ్లిస్ ఈజ్ యువర్ హియర్.
0: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
1: మే యూ ఆల్ స్పెండ్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్లీ దిస్ ఇయర్.
0: అందరూ ప్రేమతో జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరూ అన్యోన్యతతో కూడి కలిసిమెలిసి ఉండండి.
1: లివ్ టుగెదర్ ఇన్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆర్డినేషన్.
0: ఆనందం అక్కడనే మనకు లభిస్తుంది.
1: ద ట్రూ బ్లిస్ యు అక్వైర్ దేర్.
2: స్వామి అంత ప్రేమతో ఇచ్చినటువంటి సందేశానికి అనుగుణంగా మన జీవితాలను మంచి మార్గంలో నడుపుకుందాం. అందరం కలిసిమెలిసి స్వామి పనిలో నిమగ్నమవుదాం అన్న ప్రార్థనను స్వామికి సమర్పించుకుంటూ ఈనాటి మొదటి పుష్పాన్ని ఈ నూతన సంవత్సర ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు అందిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అంశాన్ని గనక మనం జీవితంలో అలవర్చుకోగలిగితే ఏ విధమైనటువంటి మలుపు మన జీవితం తిరుగుతుందో మనతో మాట్లాడబోయే సిస్టర్స్ ఇద్దరు చెప్తారు. ప్రసన్న అక్క, లలిత అక్క వాళ్ళిద్దరూ సమర్పించబోయే కృతజ్ఞత అభివందనం అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు విందాం.
3: సైరం ప్రసన్న,
4: సైరం లలిత.
3: 2020 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
4: వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో వెరీ హంబుల్ గ్రీటింగ్స్. ఎందుకంటే ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. హ్యాపీ న్యూ ఇయర్ ఒకటే కాకుండా మనం ప్రశాంతి నిలయంలో స్వామి మనకి అవకాశం ఇచ్చి గ్రాటిట్యూడ్ డే అని ఈ విషయంలో ఎంత గ్రేట్ఫుల్ లో స్వామికి మనకే తెలుసు. ఎందుకంటే ఇలాంటి అపూర్వమైన అవకాశం ఎక్కడా దొరకదు.
3: నిజమే ప్రసన్న. కొత్త సంవత్సరాన్ని భగవంతుడి సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో, ఆయన దర్శనంతో, అనుగ్రహంతో ప్రారంభించడమే కాకుండా మనకి తెలిసిన వారిని, ఎంతో మంది స్నేహితుల్ని, అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.
4: అవును,
3: ఒక దశాబ్దాన్ని ఫినిష్ చేసేసుకున్నాము, కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్నాము ఇవాళ.
4: అవును,
3: మరి ఇప్పుడు మీరు మాట అన్నారు, చాలా గ్రేట్ఫుల్ మనం స్వామికి, మనం కృతజ్ఞతతో ఉండాలి అని. ఆ మాట వింటుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. మనం ఎప్పుడు చాలా మందికి థ్యాంక్స్ అని చెప్పేస్తాం. ఇది టైం ఎంత అయిందని అడిగితే చెప్పినా కూడా థ్యాంక్ యూ అని చెప్పేస్తాము. చెప్పడం అయితే చెప్తున్నాము, కానీ ఆ ఫీలింగ్ దానిలో ఉందా లేదా అనేది మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే కృతజ్ఞత భావం అంటారు. కృతజ్ఞత ఉంది, భావం సంగతి ఆలోచించాలి. మరి అది చూస్తే మనం నోటి నుంచి వస్తోందా, మనసులో నుంచి వస్తోందా అనేది గమనించుకోమని చెప్తూ ఉంటారు స్వామి ఎప్పుడు. ఇన్నర్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్, భావం ముఖ్యం అని చెప్తారు. మరి దీనికి అంటే ఏదో ఆటోమేటిక్ గా టేప్ రికార్డర్ లాగా థ్యాంక్ యూ అని చెప్పేయడానికి, నిజంగా ఫీల్ అయి చెప్పడానికి తేడా ఏంటో ఒకసారి మనం చూస్తే బాగుంటుంది కదా, అర్థం చేసుకోగలిగితే.
4: అవును, ఇది చెప్తున్నప్పుడు, మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకసారి స్వామి స్పీచ్ లో పిల్లలతో మాట్లాడుతూ ప్రత్యేకంగా కృతజ్ఞత గురించి చెప్తున్నారు. అప్పుడు స్వామి తన కర్చీఫ్ ని చూపించి, మనం చాలాసార్లు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటాము, ఆ కర్చీఫ్ కింద పడేసి ఎవరైనా ఆ కర్చీఫ్ మళ్లీ మనకు వెనక్కి తిరిగిస్తే ఆటోమేటిక్ గా థ్యాంక్ యూ అని చెప్పేస్తాం. అయితే ఇందులో చాలా విచిత్రంగా స్వామి ఇంత చిన్న విషయం, ఒక చిన్న యాక్ట్ లో స్వామి ఎంత అంతరార్థం చెప్పారంటే, ఆ కర్చీఫ్ నీదే, అది నీకు వెనక్కి తిరిగిచ్చారు, అందులో వాళ్ళేం తయారు చేసి కొత్త కర్చీఫ్ ఏమి ఇవ్వలేదు, నీ మెటీరియల్ నీకే ఇచ్చినా నువ్వు థ్యాంక్ యూ అని చెప్తున్నావు. అయితే నువ్వు నీ కర్చీఫ్ ని వాళ్ళు నీకు అందించినందుకని చెప్పావా థ్యాంక్స్ అని, ఎందుకని చెప్పావు అని ఆలోచిస్తే మనది మనకి వెనక్కి రావడంలో అది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, అంటే మనం దానికి రెసిప్రికేట్ చేయడంలో. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఆ భావంతో వాళ్ళు మనకి అందించాల్సిన అవసరం లేదు, కింద పడిపోయినది మనదే. కానీ వాళ్ళు ఒక భావంతో వాళ్ళు మనకి ఒక హెల్ప్ కానీ ఏదైనా ఒక, అంటే మనిషిని మనిషికి మళ్ళీ ఇవ్వడాన్ని, అది మెటీరియల్ అవ్వక్కర్లేదు, ఒక చిన్న మాట అవ్వక్కర్లేదు, ఆ భావాన్ని కృతజ్ఞత అన్నారు. అది మనం థ్యాంక్ యూ అని నార్మల్ గా అనేస్తాం, కానీ మనదే మనకి వచ్చినా కూడా ఆ థ్యాంక్స్ చెప్పడంలో అంత అంతరార్థం ఉంది అని స్వామి చాలా చిన్నగా, చిన్న విషయంలో కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
3: స్వామి ఎప్పుడు అంటుంటారు కదా, భగవంతుడు భావప్రియుడు అని, మన భావన ఎలాంటిదో అది ఒక్కటే స్వామి చూస్తారు. ఈ విషయంలో స్వామి మనకి కృతజ్ఞత గురించి అసలు ఏం చెప్పారనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ప్రసన్న. ఎవరి వల్ల అయితే నువ్వు ఉపకారం పొందావో వారికి కృతజ్ఞత తప్పకుండా చూపించాలి. ఈనాడు నువ్వు పెద్దవాడివి కావచ్చు, విద్యావంతుడివి కావచ్చు, ధనవంతుడివి, పెద్ద అధికారివి అవ్వచ్చు, కానీ ఈ స్థాయి నీకు ఎవరి నుంచి వచ్చింది అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎవరి వలన ఈ స్థాయికి రాగలిగాను, ఎవరి వలన ఈ కీర్తి అంతా అనుభవిస్తున్నాను, ఇంతటి అభివృద్ధికి ఎవరు కారణం అనే ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అని స్వామి చెప్తారన్నమాట.
4: అవును, అయితే ఈ గుర్తు పెట్టుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే సృష్టిలో అందరికీ, అంటే అన్ని జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఉన్న, అంటే ఎన్నో జీవరాశులకి జంతువులకి కూడా ఉంది, కానీ ఆ అది గుర్తు పెట్టుకుని మళ్లీ దాన్ని వాళ్ళకి ఆ భావంతో ఎక్స్ప్రెస్ చేయడం అనే ఒక క్వాలిటీ భగవంతుడు మానవుడికి ఇచ్చిన పెద్ద అపురూపమైన అవకాశం. అది గుర్తుంచుకుని మనం ఎప్పుడైతే వర్తిస్తామో మన జీవితంలో ప్రతి ఒక్కదానికి ఆ వాల్యూ ఉంది అని మనం గ్రహిస్తాం. అది గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా మనలో కృతజ్ఞత అనేది ఆ మూమెంట్ కి వస్తుంది. అది నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గుర్తించడం ఎంత ఇంపార్టెంటో, అవి గుర్తు చేసుకుంటూ, కంటిన్యూస్ గా గుర్తు చేసుకుంటూ ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడు ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు.
3: కరెక్ట్ ప్రసన్న, మనం ఒకసారి ఆలోచించి చూస్తే మన పూర్వ, అంటే మన ముందు జనరేషన్స్ వాళ్ళని ఒకసారి చూసుకుంటే చాలా మంది వాళ్ల పిల్లలకి వాళ్ల తల్లిదండ్రుల పేర్లో, వాళ్ల తాతగారు, వాళ్ల పూర్వీకుల పేర్లు పెట్టుకునేవారు.
4: అవును,
3: ఎందుకంటే మనల్ని పెంచి పెద్ద చేసిన వారికి ఈ విధంగా మేము కృతజ్ఞత చూపించుకుంటాం అనే భావంతో. అది ఎంత మంచి ఆలోచనో కదా.
4: అవును,
3: అలాగే స్వామి ఒకసారి చెప్పారు, మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది, రామాయణంలో ఒక ఇన్సిడెంట్ చెప్తూ స్వామి కృతజ్ఞత గురించి మాట్లాడుతూ ఈ కథ చెప్పారనమాట. శ్రీరాముల వారికి పట్టాభిషేకం అప్పుడే జరిగి ఉందిట. పట్టాభిషేకం అయిన మరుక్షణం రాముల వారు ఆంజనేయ స్వామిని, హనుమంతుల వారిని పిలిచి ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే ఆయనకి కృతజ్ఞత తెలుపుకున్నారట. నువ్వు వెళ్లి సీత జాడ కనుక్కొని వచ్చి నాకు చెప్పబట్టి నేను సీతాదేవిని మళ్లీ తిరిగి సాధించుకుని అయోధ్యకి రాగలిగాను, అందుకని ఇదంతా జరగడానికి కారణం నువ్వే, నువ్వే నాకు సుగ్రీవుణ్ణి కూడా పరిచయం చేసింది, అందుకని ముందుగా నేను నీకు కృతజ్ఞత తెలపాలి అని చెప్పి హనుమంతుల వారిని పిలిచి ఆయన హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్ శ్రీరాముల వారు. ఆ తర్వాత జటాయువుని గుర్తు చేసుకున్నారట ఆయన. సీతమ్మ వారిని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా అర్పించారు, అంత గొప్ప త్యాగి, అతనికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అని. ఆ తరువాత సుగ్రీవుణ్ణి పిలిచి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. ఎందుకంటే నా కోసం నీ ప్రజల్ని, నీ సేనని అన్నింటినీ నువ్వు ఉపయోగించావు, ఉపయోగించి నా కోసం నాకు ఇంత సహాయం చేశావు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు అందుకు. ఆ తరువాత విభీషణుణ్ణి పిలిచారట. పిలిచి యుద్ధంలో గెలవాల్సిన అవసరం నాకుంది, ఎలా గెలవాలి అనే చిట్కాల్ని, నేర్పుల్ని నువ్వు నాకు చెప్పావు, అందుకని చూడండి శ్రీరాముల వారంతటి వీరుడు ఆయన ఒక చిన్న సహాయం చేసిన విభీషణుణ్ణి మర్చిపోలేకపోయారు. మర్చిపోకుండా ఆయన్ని పిలిచి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పారట. ఇంకా చివరిగా రాముల వారు వానర వీరులందరినీ పేరు పేరున తలుచుకున్నారట. వారికి నాతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోయినా నా కోసం యుద్ధానికి వచ్చారు, తమ కుటుంబాల్ని వదులుకుని వచ్చారు, చాలా మంది తమ ప్రాణాల్ని కూడా కోల్పోయారు, వారందరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణై ఉంటాను అని రాములు వారు చెప్పారట. అసలు ఇంతదాకా ఎందుకు ప్రసన్న? మనం చూస్తే ఉడత సాయం అంటారు, చిన్న చిన్న ఇసుక రేణువుల్ని తీసుకుని వెళ్లి వేసిందని రాముల వారు తన చేతి గుర్తుల్ని ఇంకా మొత్తం యుగాంతం వరకు ఉడతకు ప్రసాదించారు కదా. సో కృతజ్ఞత అనేది ఎలా తెలుపుకోవాలి, ఎటువంటి మనం పొందిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి స్వామి చక్కగా ఈ కథలో ఎంత బాగా గుర్తు చేశారో చూడండి.
4: అవును, మన సనాతన సంస్కృతిలో ఉన్న గొప్పతనమే అది. ఏంటంటే అన్ని అవతారాల్లో కూడా మనం గ్రహిస్తూ ఉంటే మనం ఎలా నడుచుకోవాలి అన్నది అవతారాలు అన్ని తీసుకుని వాళ్ళు అది ఎగ్జిబిట్ చేసి మనకి చూపించారు. అయితే మన బంగారు తండ్రి స్వామి అవతారంలో ఒకటి ఒక ఆ చిన్న స్వీట్ ఫీలింగ్ ని స్వామి ఎలా చూపించారు అని ఆలోచిస్తే నాకెప్పుడు తట్టేది ఇది. స్వామి చిన్నతనం నుంచి అంటే బాలసత్యగా ఉన్నప్పటి నుంచి కూడా కరణం సుబ్బమ్మ గారు ఎంతో ఇదిగా అంటే ఒక చిన్న పిల్లాడిగా, ఆ తర్వాత సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా ఇన్ని ఆవిడికి తెలిసి ఎంత ఒక రకమైన వాత్సల్య భక్తి, అలాగే ఒక చిన్న చిన్న తండ్రి టైప్ లో స్వామిని చూస్తూ
3: ఎంతో సేవా దృక్పథం,
4: సేవా దృక్పథం వచ్చే భక్తులందరికీ తన వంతుగా ఆవిడ చేసిన ఉపకారం, వీటన్నిటికీ స్వామి చక్కగా ఆవిడ స్వామి 60th బర్త్డేకి 60 ఇళ్లు కట్టించి ఆ ఇళ్లని పేదవాళ్ళకిచ్చి దానికి ఆవిడ పేరునే, మీరు ఇందాక అన్నారు మన పూర్వీకుల పేర్లను పెట్టుకుంటాము అన్నట్టు, స్వామి ఆ కృతజ్ఞతని ఎంత చక్కగా చూపించారు అనిపిస్తుంది. కరణం సుబ్బమ్మ నగర్ అని మన పుట్టపర్తిలో ఆ బోర్డు చూడగానే స్వామి యొక్క ఆ ఇది ఎంతో అందంగా అనిపిస్తుంది.
3: నిజమే ప్రసన్న, అంటే కరణం సుబ్బమ్మ గారికి స్వామి అనుగ్రహించిన భాగ్యం అటువంటిది. అన్మాచార్యుల వారి కీర్తనలో చెప్పినట్టు చిన్ని బాలుడల్లే తిరిగే పద్మనాభుడు అని, స్వామిని చిన్నతనం నుంచి పసిపిల్లవాడిగా ఆవిడ చూసి అభినవ యశోద అని సత్యసాయి భక్తులందరూ ఎంతో మురిపంగా తలుచుకునేవారు. మరి అటువంటి వారిని స్వామి గుర్తుపెట్టుకుని వారి కృతజ్ఞత ఇలా చూపించుకున్నారు. మరి స్వామి కూడా ఎప్పుడూ మనతో చెప్తూ ఉంటారు కృతజ్ఞత అనేది అది మీరు సెపరేట్ గా ఫీల్ అవ్వాల్సినది కాదు, అది మీ స్వభావం, అది మీ నేచర్, మీ లోపల ఉంది అది, దాన్ని మీరు వెలికి తీసుకుని వచ్చి దాన్ని రికగ్నైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం మటుకే మీ పని, దాన్ని సెపరేట్ గా మీరు కొనుక్కుని తెచ్చుకోకర్లేదు అని, దానికోసం ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్, ప్రయత్నం చేయక్కర్లా, అది మీ స్వభావమే అని చెప్తారు. ఎంత మనకి తరతరాల నుంచి అనాదిగా మన జీవితానికి జీవితాన్ని సఫలీకృతంగా ఎలా జీవించాలి అనేది ఎన్నో రకాలుగా మన గురువులు, మన పెద్దవారు, మన సంస్కృతి బోధిస్తూ వస్తూనే ఉంది. సుభాషితాల్లో మనం ఇందాక ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం, మన శ్రోతల కోసం ఒకసారి అది పాడి వినిపిస్తారా?
4: ప్రథమ వయసి దత్తం తోయమల్పం స్మరంతః శిరసి

0: నహి కృతముపకారం సాధవో విస్మరంతి. ఎంత అందమైన సుభాషితమో కదా,
1: ఎంత మీనింగ్ఫుల్, లో ఎంత మంచి అర్థం ఉందో ఈ శ్లోకానికి. ఇప్పుడు ఎలా అయితే ఒక కొబ్బరి చెట్టుకి మొక్కగా దానిని నాటినప్పుడు నీరు పోయటం వల్ల మనం వేసిన ఆ నీటిని అది గుర్తుంచుకుని ఎప్పుడైతే చెట్టుగా ఎదుగుతుందో తనకి వచ్చే ఫలాలన్నింటినీ కూడా మనిషి కోసమే ఉపయోగిస్తుంది, ఆ ఫలాలని మోస్తుంది తను. తను జీవితాంతం తను ఉన్నంత కాలం ఆ పని చేస్తూనే ఉంటుంది. ఇలాగే తనకు ఇంకొకరు చేసిన ఉపకారాన్ని గొప్పవారు ఎప్పుడూ మర్చిపోరు అని అంత గొప్ప సత్యాన్ని ఇంత చిన్న శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి.
0: అవును, ఆ గ్రాటిట్యూడ్ అనేది మనస్ఫూర్తిగా మనకు కనుక ఆ కృతజ్ఞతా భావం ఉంటే, అంటే అది ఎంత పవిత్రమో అలా ఉంటే మన మనసు చాలా విశాలం అవుతుంది. అసలు అది ఈ సుభాషితంలో ఆ కొబ్బరి మొక్క ఆ పిలక గురించి అది ఎంత పెద్దదయ్యి ఇంత కొబ్బరి బొండాలని అంత మోసి ఆ నీరు ఎంత అమృతంలాగా ఎంతమంది జీవాలకి మొత్తానికి ఆ న్యూట్రిషన్ దాంట్లో ఉండి, అంటే ఆ చిన్న చిన్న సుభాషితాలే అయినా కూడా చాలా అంతరార్థం చాలా గొప్పది. అది మనం తెలుసుకుని గుర్తించాలే కాని ప్రతి చోట మన చుట్టూ ఉండే ప్రపంచం ప్రకృతి అన్నిట్లో మనం అలాంటి విషయాల్ని మనం గ్రహిస్తూ వెళ్తూ ఉంటే ఎన్నో విషయాలు మనకి స్ఫురిస్తాయి. అలాగే చాలా ఇది భగవంతుడు మనిషికి ప్రసాదించిన ఒక నోబెల్ థాట్. ఈ విషయంలో మీరు నిన్న గుర్తు చేసిన స్వామి అనంతపురంలో ఒక మామూలు సాదా చెప్పులు కుట్టుకునే అతన్ని
1: చాలా అద్భుతమైన ఇన్సిడెంట్ స్వామి మనకి నేర్పించడానికి ఆయన ఎన్ని మార్గాలు వెతుక్కుంటారో చూడండి.
0: అవును,
1: ఆయన తను చేసే ప్రతి పని మనకి ఏదో ఒకటి నేర్పించడానికే అవుతుంది.
0: అవును,
1: ఆ కథ మనకి గుర్తుండే ఉంటుంది ప్రసన్న. ఒకసారి స్వామి అనంతపురం వెళ్లారు. ఇది అనంతపురంలో విమెన్స్ కాలేజ్ కట్టడానికి ముందర సంవత్సరం. అక్కడ ల్యాండ్ సెలెక్ట్ చేసి అది డిసైడ్ చేయడం కోసం స్వామి పుట్టవర్తి నుంచి బయలుదేరి అనంతపురం వెళ్లారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పుట్టపర్తి వచ్చి స్వామితో పాటు కారులో స్వామిని అకంపనీ చేస్తున్నారన్నమాట ఈ ప్రాజెక్ట్ మొత్తానికి. ఆ రెండు మూడు రోజులు ఆయన అడిగారట స్వామిని, స్వామి మీరు మా ఇంటికి దయచేయండి స్వామి అని. స్వామి ఎంతో ప్రేమతో సరే వస్తానని ఒప్పుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా హడావిడిగా స్వామిని రిసీవ్ చేసుకోవడం కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట. వారి భార్య చాలా, వారి కుటుంబం అంతా స్వామి భక్తులు. సో తన చుట్టాలకి తన తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి అందరికీ చెప్పారు ఆవిడ. వారి చెల్లెలు మద్రాసులో ఉండేవారట అప్పట్లో. ఆవిడ భర్త గొప్ప పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ఆయనకి పెద్దగా భగవంతుడన్నా గురువులన్నా అంతగా, అంటే హీ థింక్స్, ఐ మీన్ హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. సో చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, కొద్దిగా తన పనిలో తను బిజీగా ఉండే మనిషి అనమాట. ఎప్పుడైతే ఈవిడ చెల్లికి ఫోన్ చేసి ఇలా బాబా వస్తున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది మీ కుటుంబంతో అంటే ఆయనేమో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. కానీ ఇంకా భార్య కోరిక తీర్చాలి కదా, అభ్యర్థన చెయ్యాలి. సో సరే నేను తీసుకెళ్తాను, కానీ ఒకటే కండిషన్, నువ్వు నన్ను ఆయనకి పూజలు చేయమని దండాలు పెట్టమని అయితే చెప్పకూడదు, నేను వస్తాను నీతో అంతే. సరే రండి చాలు అని చెప్పారట ఆవిడ. వాళ్ళిద్దరూ ఆ రోజుల్లో ఆయనకి బెంజ్ కార్ ఉండేదన్నమాట. ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ అనంతపురం వచ్చారు మద్రాసు నుంచి. అప్పుడు వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా చాలా మంది కోలాహలంగా చుట్టాలు పక్కాలు అందరూ ఉన్నారు. ఈయనకేమో అదంతా చూసి ఏం చేయాలో తెలియక సరే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా అని బయట ఇంటి బయట నుంచి ఉంటే ఎదురుగుండా ఒక గ్రౌండ్ లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారట. ఆయన కూడా వెళ్లి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే భార్య పరిగెత్తుకుండా వచ్చి పిలిచారనమాట, స్వామి వస్తున్నారు రండి అని చెప్పి. వెళ్లారు, నించున్నారు, స్వామి కారు దిగి లోపలికి వెళ్లారు. ఆయనకు తెలియకుండానే ఆయన కూడా దండం పెట్టుకుని స్వామికి హీ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్ ఆటోమేటికల్లీ అనమాట. అది మనందరికీ తెలిసిందే కదా. సరే ఈయన కిందే ఉండిపోయారు. స్వామి పైనకు వెళ్లారు, ఫ్యామిలీతో అందరితో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఒకరు కుటుంబ సభ్యులు వచ్చి మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు స్వామి పైన వచ్చి కూర్చోమని. ఈయన కూడా వెళ్లి కూర్చుంటే స్వామి చాలాసేపు సోషల్ సర్వీస్ గురించి చెప్పారట మొత్తం కుటుంబానికి, మీకు ఉన్నంతలో ఎదుటివారికి ఎలా సహాయం చేయాలి అని చెప్పి. అది వింటున్నప్పుడు ఈయన మనసులో చాలా సంతోషం అనమాట, ఎందుకంటే ఆయన తండ్రి గారు ఆయనకు అదే విషయం చెప్పేవారట. నువ్వు ఎంత సంపాదించావనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంతమందికి ఉపయోగపడుతున్నావు అనేది ముఖ్యం. నీ సంపాదన ఎవరికి ఎలా ఉపయోగపడుతోంది అనేది ముఖ్యం అని. ఓ, మా నాన్నగారు చెప్పిన విషయాలే ఈయన కూడా చెప్తున్నారు, బాబా గారు అన్ని మంచి విషయాలే చెప్తున్నారు అందరికీ అని ఒక ఇంప్రెషన్ అనమాట, ఫస్ట్ ఇంప్రెషన్ ఆయనది. సరే, అలా జరిగింది. ఒక రెండు రోజులు బయటికి రాగానే ఒకరు భక్తులు వచ్చి అడిగారట, వీరిని మీ కారు స్వామి వాడుకోవడానికి ఇస్తారా ఒక రెండు రోజులు, ఈయన తప్పకుండా తీసుకోండి అని చెప్పారట. అంటే ఉన్న వాటిలో వాళ్ళది మంచి కారు అనమాట. దే వాంటెడ్ స్వామి టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్. అయితే అలా కాదు, మీరే డ్రైవ్ చేయాలి మీ కారు కాబట్టి. అంటే సరే నేను చేస్తాను. స్వామి పక్కన ఎవరో ఒకళ్ళు ఈయన డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారనమాట పనుల మీద వెళ్లేటప్పుడు. ఆల్ ద టైమ్ స్వామి కారులో ఉన్నంతసేపు అందరితో సోషల్ సర్వీస్ గురించే మాట్లాడారట, ఎలా ఇంకొకరికి సేవ చేసుకోవాలి, ఆ సేవ కోసం ఎలాంటి అవకాశాలను మనం ఎలా వెతుక్కోవాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. సరే, రెండు రోజులు గడిచిపోయింది. మూడో రోజు ఈయన కింద ఉన్నప్పుడు స్వామి ఈయన దగ్గరికి వచ్చి, నేను ఇక్కడ బయటికి వెళ్ళాలి, నువ్వు నన్ను తీసుకెళ్తావా అని అడిగారట. అంటే తీసుకెళ్తాను స్వామి. స్వామి ఎక్కి కూర్చున్నారట. అండ్ హీ వాజ్ వెయిటింగ్, స్వామితో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఎవరు వస్తారు అని. నేను ఎవరు రావట్లా నువ్వు బయలుదేరు అని చెప్పారట స్వామి. అప్పుడు ఏం చెప్పారట, స్వామి నాకు రూట్ తెలీదు అంటే నేను చెప్తాను పదా. అలా వాళ్ళు అనంతపురంలో నుంచి బయటకు వచ్చి హైవే ఎక్కి కొంచెం దూరం వెళ్ళాక స్వామి వాజ్ గైడింగ్ హిమ్ ఎట్లా ఎక్కడ డీవియేషన్ తీసుకోవాలి. అలా వెళ్లి వెళ్లి ఒక చిన్న పల్లెటూరుకి చేరుకున్నారు. అక్కడ ఒక చెట్టు కింద ఒక చెప్పులు కొట్టే అతను కూర్చుని తన పని తను చేసుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ స్పాట్ దగ్గరికి, స్వామి కారు ఆపించి విండో కిందకి దించి గ్లాస్ అతన్ని చూసి నేను వచ్చాను అన్నారట. అనగానే అతను స్వామిని చూసి ఎంతో సంతోషంతో లేచి పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి వచ్చావా నా కోసం వచ్చావా అని చాలా సంతోషిస్తున్నారు అనమాట. స్వామి ఇంటికి రండి స్వామి అంటే సరే పదా అన్నారట స్వామి అని అతన్ని పిలిచి తన పక్కన కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారనమాట. ఆ వాళ్ల ఇంటి దాకా కూడా కారు వెళ్లే పరిస్థితి లేక ఆ సంధి చివర కారు ఆపుకుని దిగి నడిచి వెళ్తున్నారు. అది కొద్దిగా కొంచెం అంత క్లీన్ గా లేదు ఆ ఏరియా. సో ఇతనికి కొద్దిగా మనసుకు కష్టం అనిపించింది, ఈ వీధిలో నడిచి వెళ్లాలా నేను అని చెప్పి. కానీ సంథింగ్ టోల్డ్ హిమ్, నువ్వు స్వామితో వెనకాలే వెళ్ళాలి, స్వామిని ఒక్కరిని పంపించకుండా. సో హీ ఫాలోడ్ స్వామి. స్వామి మటుకు చాలా ఆనందంగా హ్యాపీగా నడిచి వెళ్ళిపోయారు. వెళ్లారు, ఒక చిన్న పూరి గుడిసె ఉంది, చెప్పులు కుట్టేతంది. లోపలికి వెళ్లారు స్వామి. వాళ్ళు ఒక చినిగిపోయిన చేప నేల మీద వేస్తే దాని మీద కూర్చున్నారనమాట. కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు కుటుంబం అందరినీ పిలిచి. నువ్వు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా నువ్వు అది చేసావు కదా, అప్పుడలా జరిగింది కదా, నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. అంతలో ఇతను ఈ చెప్పులు కుట్టే అతను ఆ ఇంటి యజమాని, స్వామి ఏదో ఒకటి మీరు స్వీకరించాలి అని. అంటే వద్దు బంగారు, నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికే వచ్చాను. కాదు స్వామి, మొదటిసారి వచ్చారు కదా, ఏదో ఒకటి తీసుకుంటే మాకు సంతోషం. మజ్జిగ తాగుతారా? తాగుతాను, తీసుకురా అన్నారట. ఒక సొట్టలు పడిన జర్మన్ సిల్వర్ గ్లాస్ లో ఆయన మజ్జిగ వేసి తీసుకొచ్చారట. స్వామి దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించారట. ఇతనికి ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందనమాట, ఏం వేసి కలిపారు ఆ మజ్జిగలో, ఏం నీళ్లు వాడారు అని. అని ఈ లోపల స్వామి వారిని చూసి అతనికి కూడా ఇవ్వండి అన్నారట. వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, ఇంక ఇతను కంపల్సరీగా తాగాల్సి రావడం, తాగడం అంతా అయిపోయింది. అతను ఒకటే అనుకున్నట్ట, నేను స్వామిని మళ్లీ తీసుకెళ్లి దింపేదాకా నాకు ఆరోగ్యం బాగుంటే చాలు అని. సో ఇది జరిగాక వారిని అందరినీ ఆశీర్వదించి స్వామి రిపీటెడ్లీ టోల్డ్ దెమ్, స్వామి చూసుకుంటారు, స్వామి మీకు కావలసినవన్నీ ఇస్తారు, మీ బాధ్యత స్వామిది అని ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పి బయలుదేరి వెనక్కి వచ్చారు. ఎప్పుడైతే ఇతను హైవే మీదకి వచ్చారో మళ్లీ కారులో, అప్పుడు స్వామి చెప్పారట, నీ ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు, నువ్వు బెంగపడుకో అని చెప్పి అప్పుడు ఇతనికి మనసులో ఎన్నో ప్రశ్నలు అనమాట. అసలు అతనెవరు, స్వామి ఇతన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లారు, వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు ఎలా తెలుసు అంటే. అతను అడిగారు, స్వామి అతనికి మీరు ఎలా తెలుసు స్వామి, మిమ్మల్ని చూడంగానే గుర్తుపట్టారు అని. అంటే స్వామి చెప్పారట, నేను అతనికి కలలో దర్శనమిస్తూ ఉంటాను, నేను చెప్పాను వస్తానని, అందుకని అతను నా గురించి ఎదురు చూస్తున్నాడు ఎంతో కాలం పట్టి. అప్పుడు స్వామి చెప్పారట, ఇతను పూర్వజన్మలో ఎంతో భక్తుడు, శివాలయానికి ఎన్నో ఏళ్లపాటు వచ్చి దీపం వెలిగించి ఎంతో భక్తిగా సేవ చేసుకున్నాడు, అతని సేవను నేను మర్చిపోలేను కదా అని. అంటే అప్పుడు ఇతను అన్నట్ట, స్వామి పూర్వజన్మ గురించి మాట్లాడుతున్నారు, సరే మీరు ఒక్క మాట చెప్తే అతను వస్తాడు కదా మీ దగ్గరికి, మీరు బయలుదేరి అతని దగ్గరికి వచ్చారు మరి అని. అంటే స్వామి అన్నట్ట, అన్ని సంవత్సరాలు నా కోసం వచ్చాడు, ఒక్కసారి నేను వెళ్లలేనా అతని కోసం అని అని చెప్పి ఆ తర్వాత చెప్పారట, అతని కుటుంబ బాధ్యత అంతా నాదే, నేనే వహిస్తాను, నాకు చేసిన ఇంత వీసమెత్తు సేవ కూడా నేను మర్చిపోను అని. ఇది వింటూ ఉంటే ప్రసన్న మనకి స్వామి చెప్పే మాట ఒకటి ఎప్పుడు చెప్పే మాట గుర్తొస్తుంది, మీరు స్వామి కార్యంలో సేవా కార్యక్రమంలో అది కూడా మన మంచికే చిన్న మెత్తు సేవ చేసుకున్నా కూడా మీ తరతరాలని నేను చూసుకుంటాను అని చెప్తారు. బహుశా తరతరాలు కాదేమో, జన్మ జన్మలకి ఆయనే చూసుకుంటారేమో అనిపిస్తుంది ఈ కథ వింటూ ఉంటే కదా.
0: అవును, మన జీవితంలో అలా ఆలోచిస్తే ఎంతమందికి రుణపడి ఉంటామో. కాకపోతే మామూలు మెటీరియలిస్టిక్ గా అయితే మనం ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని, ఎలక్ట్రిసిటీ బిల్ అని అన్నిటినీ గుర్తించి వాటికి ట్యాక్సీలు కట్టేస్తూ ఉంటాం. కానీ మనకి రోజు కడుపు నిండాలంటే ఆ మట్టిలో ఉండే వానపావు నుంచి ఎగిరే పక్షిదాకా ఆ రైతన్న వరకు అందరూ వాళ్ల ఎఫర్ట్, వాళ్ళు సృష్టిలో ఉన్న ప్రతిదీ అలా పెడితే కానీ మన కడుపు కూడా నిండలేదు. కానీ అలాంటి అనిత్యమైన, అశాశ్వతమైన, ప్రాకృత్యమైన స్వామి సృష్టికి మనం ఇచ్చే కృతజ్ఞత ఎలా తెలుపుకుంటున్నామో అనిపిస్తుంది.
1: నిజమే, అన్ని ఇవాళ ఉండి రేపు లేని వాటి కోసం మనం తాపత్రయపడుతున్నాము, వాటికి ఏదో ఒక రిటర్న్ ఇస్తున్నాం. కానీ మీరన్నట్టు భూమికి మనం ఎలా కృతజ్ఞత తెలుపుకోగలం? మనకి మన మనుగడికి ఆధారం భూమి.
0: అవును,
1: అలాగే పీల్చుకునే గాలి చూడండి, అదే గాలి గనక ఫిల్టర్ చేసి ఇంత గాలి అంటే మనం ఎఫర్ట్ చేసే ఉండదు. భగవంతుడు అంతా మనకి కావలసినవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, లిబరల్ గా ఇస్తున్నారు, లావిష్ గా ఇస్తున్నారు. ఆయన చేతికి అడ్డు లేదు,
0: అన్ని అబండెన్స్,
1: అబండెన్స్ లో ఇస్తున్నారు. అది మనం బహుశా అందుకనే మర్చిపోతున్నాము. సూర్యుడు అదే, ఆ సూర్యకాంతి లేకపోతే, ఆ వెలుతురు లేకపోతే భూమి మీద ఏమీ ఉండదు కదా. పంట లేదు, మనిషి లేడు, జీవి లేదు, ఏమీ లేదు. ఇంకా మేఘాలు, మీరన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ అని, భూమికి మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేము. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నారు, సూర్యుడికి అది కట్టట్లేదు. వాటర్ ట్యాక్స్ అన్నారు, వాటర్ పంపుల నుంచి రావాలంటే ముందర మేఘాల నుంచి వర్షం కురవాలి, నదులు నిండాలి, చెరువులు నిండాలి, వీటికి మనం ఏమి ట్యాక్స్ పే చేయట్లేదు. అసలు వీటికి ఎలా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే ముందరగా మనం గుర్తించాల్సింది ప్రసన్న, ఎంత నిస్వార్థంగా, ఎంతటి సేవాభావంతో, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుడి సృష్టి కేవలం సేవ మార్గంలో ఉంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అది బహుశా మొదటి మెట్టేమో అనిపిస్తుంది. నదులున్నాయి, ప్రవహిస్తూనే ఉంటాయి, అవి ఎక్కడా ఒక దగ్గర నిలిచిపోవు. ఆ ప్రవహించడంలో ఎవరు దాహార్తితో ఉన్నారో అటువంటి వారి దగ్గరికి నది స్వయంగా వెళ్తుంది. తనకు తెలుసు నేను ఇలా ప్రవహిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను సముద్రంలో కలిసిపోతాను, నా తీయటి నీరు ఉప్పు నీరు అయిపోతుంది, నా ఉనికిని నేను కోల్పోతాను అని తెలుసు. అయినా కూడా వారికి దాహంగా ఉంది, వారి దగ్గరికి నేను వెళ్లాలని ప్రవహిస్తూ వెళ్తుంది, కానీ నేను ఇక్కడే ఉంటా, మీరు నా దగ్గరికి రండి అని చెప్పదు. ఇంతటి నిస్వార్థాన్ని, ఇటువంటి సేవాభావాన్ని భగవంతుడు మన, మీరన్నారు మన చుట్టుపక్కల నుంచే మనం నేర్చుకోవచ్చు అని. ఆ సృష్టిలో నేర్పిస్తూనే ఉన్నారు, మరి ఈ సృష్టికి మనం ఎంతో రుణపడ్డాము, ఆ కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో.
0: ఈ విషయం మాట్లాడుకుంటుంటే మన చిన్నప్పుడు వినే ఒక చిన్న పోయిం లాంటిది నాకు గుర్తొస్తుంది. ఆ థాట్ ని మనం ఎంత చక్కగా డెవలప్ చేసుకోవచ్చో ఆ పోయిం ఒకసారి వినిపిస్తాను. చెట్టులన్నీ కాయలిచ్చు, గుట్టలన్నీ రాళ్ళనిచ్చు, ఆవులన్నీ పాలనిచ్చు, ఆకులన్నీ నీడనిచ్చు, పసిడి భూమి పంటనిచ్చు, మబ్బులన్నీ వాననిచ్చు, సూర్యుడేమో ఎండనిచ్చు, చందమామ వెన్నెలిచ్చు, పువ్వులన్నీ వాసనిచ్చు, పుణ్య నదులు జలమునిచ్చు, చల్లగాలి హాయినిచ్చు, ఇంత సాయము పొంది నీవు ఏమిత్తువో తిరిగి నీవు మంచిగా ఆలోచించి చూడు. ఎంత ముద్దుగా ఉందో కదా, కానీ ఎంత అంతరార్థం ఉందో ఇందులో. అంటే స్వామి చెప్పినట్టు ఆ ప్రతి విషయంలో రికగ్నైజ్ ద వాల్యూ బిహైండ్. అది కనుక వర్తిస్తే మనకి జీవితంలో కంప్లైంట్స్ ఏ ఉండవు. మనం ఆ గ్రాటిట్యూడ్ లేకపోతేనే అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి అని అన్లిమిటెడ్ గా ఒక క్రేవింగ్ ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉండే వాటికి ఇచ్చే వాల్యూ అంటే మనం అడగకుండానే ఎన్నో చేరాయి మనకి. అది కనుక తెలుసుకుంటే ప్రకృతి నుంచి కానీ భగవంతుడి గురించి కానీ ఆ గ్రాటిట్యూడ్ తో, ఆ వాల్యూతో ఉంటే ఇంకా జీవితంలో తిరిగే లేదు.
1: అవును, నిజమే ప్రసన్న. భగవంతుడి సృష్టిని సృష్టి యొక్క విలువని గుర్తించాలి, అవి చేస్తున్న సేవని గుర్తించాలి, వాటికి మనం ఏదో ఒక విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి. అంటే మనం వెనక్కి తిరిగి ఇచ్చేది ఏమీ ఉండలేకపోవచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటే చాలు.
0: అవును.
1: ఇంకా ఇంత సృష్టించిన భగవంతుడు ఆయనకి ఏ విధంగా మనం కృతజ్ఞత చూపిస్తున్నాం అనేది ఒక్కసారి తలుచుకుంటే నాకైతే నవ్వొస్తుంది. నా గురించి తలుచుకుంటే మరి చాలా సార్లు ఏమవుతుందంటే దేవుడు మనకి ఇచ్చిన వాటన్నింటినీ మర్చిపోతాం. మన జీవితంలో ఉన్నది ఏది మనకి గుర్తుండదు. చూడండి, మంచి స్కూల్స్కి వెళ్తాము, అది వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఉంటారు, అన్ని సమకూర్చి పెడతారు, దాని విలువ మనకి తెలీదు, అన్నీ ఉంటాయి. కానీ ఇంకా మనకి ఏంటంటే, ఇంకా నువ్వు స్వామి నువ్వు అది ఇవ్వలేదు నాకు, నువ్వు నా కోసం అది చేయలేదు, నన్ను అక్కడికి తీసుకెళ్లలేదు, ఈ కంప్లైంట్స్ తప్ప కృతజ్ఞత అనేది కొద్దిగా అంటే మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలేమో అనిపిస్తుంటుంది. ఇచ్చిన దానికి సంతోషించకుండా లేని దాని గురించి ఆలోచించుకుని ఆయన మీద కోపగించుకుంటూ ఉంటాము. ఆయనతో మన ఫైట్స్ అవన్నీ మనకు తెలిసినవే ఆర్గ్యుమెంట్స్. బహుశా దీనికి కారణం ఏంటి అనేది చూస్తే సంతృప్తి లేకపోవడమేమో అనిపిస్తుంది.
0: అవును,
1: ఆ సంతృప్తి అనేది ఉంటే అదే కృతజ్ఞతకి మూల కారణం అవుతుందేమో.
0: ఈ సంతృప్తి, మనకున్న వాటిని మనం గుర్తించలేకపోవడం అనేది మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఒకసారి ఒక చిన్న బ్లైండ్ బాయ్ ఉన్నట్ట, అతని హ్యాట్ ముందర పెట్టుకుని ఒక చిన్న బోర్డు రాయించుకున్నాడు. ఏమని, ఐఎమ్ బ్లైండ్ ప్లీజ్ హెల్ప్ అని రాసుకుని అది హ్యాట్ పెట్టుకుని కూర్చున్నాడు. తోచిన వాళ్ళు ఆ రోజు కొంత కాయిన్స్ వేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి చక్కగా చదువుకున్న ఆయన వచ్చి ఆ బోర్డు తీసుకుని దాని మీద దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బట్ ఐ కెనాట్ సీ అని రాసి ఆ బోర్డు అక్కడ పెట్టేసి వెళ్లిపోయారు. ఆ రోజు చాలా మంది ఆ తోవలో వెళ్లే వాళ్ళందరూ అతని హ్యాట్ నిండా నిండిపోయి అన్ని కాయిన్స్ వేశారు. సాయంత్రం మళ్లీ అదే వ్యక్తి అటువైపు నుంచి వెళ్లి అక్కడ నిలబడి చూస్తుంటే ఈ పిల్లాడు ఆ ఉనికి గుర్తించాడు. ఆయన ఏదో ఆ బోర్డు మీద ఆ ప్లాకార్డ్ మీద మార్చారు అన్నది కూడా ఆ అబ్బాయి గుర్తించాడు. ఆ వాళ్ళకి ఆ ఇది ఉంటుంది కదా ఆ ఫ్యాకల్టీ. సో అతను అడిగాడనమాట ఆ పిల్లాడు, మీరు పొద్దున్న నేను రాసిన దాన్ని మీరేమైనా మార్చారా, ఎందుకంటే రోజు వచ్చే కన్నా నాకు ఈ రోజు ఎక్కువ కాయిన్స్ నాకు కలెక్ట్ అయ్యాయి, ఏం చేశారు అని అడిగట. అడిగితే ఆయన చెప్పారట, ఐఎమ్ బ్లైండ్ ప్లీజ్ హెల్ప్ మీ అనే స్టేట్మెంట్ చూస్తే నిజంగా ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇస్తారు, కానీ దిస్ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ బట్ ఐ కెనాట్ సీ అనేసరికి వాళ్లకి ఏదైతే ఉందో వరల్డ్ బ్యూటిఫుల్ గా ఉంది అని తెలుసుకునే ప్రపంచం కానీ ప్రకృతి కానీ ఇంత అందంగా ఉంది అని తెలుసుకునే ఆ స్పృహని తట్టి లేపినట్టుంది ఆ స్టేట్మెంట్. దాన్ని వాళ్ళలో ఆ అరే అయితే మనం ఈ పిల్లాడికి సాయం చేద్దామే అన్న వైపుకి మరల్చింది మనసుని. సో ఆ చిన్న అంటే ద వే వి లుక్ అట్ ఇట్, ఆ మనకి ఉన్నది ఎంత అన్నది ఆ గ్రాహ్యం అనేది ఉండాలి. ఉంటే ఆటోమేటిక్ గా చాలా ఉంది, కౌంట్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నట్టు. మనకి ఉన్నది ఏదైతే ఉందో గ్రహించకుండా ఇంకా కావాలి, లేనిది మనకి లేదు అని కోపగించుకోవడం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ చిన్న స్టోరీలో ఆ పిల్లాడికి ఆయన ఎంత చక్కగా అది త్రూ ఆ చిన్న హెల్పే కానీ ఆ మెసేజ్ చాలా బాగుంది అనిపించింది నాకు.
1: చాలా బాగుంది ప్రసన్న. అంటే అతనికి లేనిది గుర్తు చేయడం కాకుండా మనకున్నది గుర్తు చేశారనమాట. హౌ వి ఆర్ బ్లెస్డ్ అనేది గుర్తు చేస్తే అది దట్ విల్ ఆటోమేటికలీ గివ్ వే టు గ్రాటిట్యూడ్ అని. సంతృప్తి ఉండే చోట కృతజ్ఞత ఆటోమేటిక్ గా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు దీనికి మంచి ఉదాహరణగా స్వామి రామరాజ్యం గురించి చెప్తారు. రామరాజ్యం ఇప్పటికి కూడా ఇన్ని యుగాల తర్వాత కూడా ఐడియల్ రాజ్యం ఏది అంటే రామరాజ్యం అనే చెప్తారు. ఏంటంటేట, రామరాజ్యం అంటే అందరూ ఐశ్వర్యవంతులు, అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నవారు, ఇది కాదు. ఉన్నంతలో సంతృప్తిగా జీవించారు ప్రజలందరూ, తమకి ఉన్నదానికి సంతోషిస్తూ దానితో సంతృప్తి చెందుతూ జీవించడం వల్ల వాళ్ళకి కోరికలు లేకుండా, వారికి కోరికలు తక్కువ అండ్ ఆనందం ఎక్కువ. కోరిక ఉంటే కదా అది తీరలేదని బాధ. సో అది రామరాజ్యం అని చెప్తారనమాట. అలా మనకి మనిషికి ఏంటంటే మనం మన దగ్గర ఉన్న వాటి విలువను గుర్తించలేము. ప్రసన్న, చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం, లేని విషయాల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాం. ఇది కూడా కాదు, ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇంకో అలవాటు ఏంటంటే, ఎప్పుడో నా దగ్గర అది ఉంది, ఇప్పుడు నా దగ్గర అది లేదు అని దాని గురించి కూడా బాధపడుతూ ఉంటాం. అంటే దాని బదులు జరిగిపోయిన వాటిని, మనకి పోగొట్టుకున్న వాటిని తలుచుకుని బాధపడే కంటే వాటిని ఒక మంచి జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటే
0: అవును,
1: దానివల్ల మనకి ఇంకా ఆనందం కలుగుతుంది, ఆ గ్రాటిట్యూడ్ కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. చూడండి, ఎంతో మంది స్నేహితులు ఉంటారు మనకి జీవితంలో. స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ కాలేజీలో ఉంటారు, కాలేజీలో ఉన్న వాళ్ళు తర్వాత ఉంటారు, అలాగే జీవితంలో ఎంతో మంది స్నేహితులు వస్తారు వెళ్తూ ఉంటారు. అయ్యో నాకు ఇంత మంచి స్నేహితురాలు నాకు ఇప్పుడు లేదే, తను దూరం అయిపోయిందే అని బాధపడే కంటే, ఇంత మంచి స్నేహితురాలు ఉంది నాకు ఒకప్పుడు, తన వల్ల నేను ఇన్ని నేర్చుకున్నాను, తను నేను కలిసి ఇంత సంతోషాన్ని పంచుకున్నాము అనే జ్ఞాపకంగా మనం మిగుల్చుకుంటే దానివల్ల ఆనందం కానీ బాధ ఉండదు.
0: అవును,
1: దానిలో మనం ఆ కృతజ్ఞత భావాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనిపిస్తుంది.
0: అవును, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి జరిగినది జ్ఞాపకం తెచ్చుకుంటే అని అన్నారు చూసారా. అప్పుడు ఒకసారి స్వామి ఏం చెప్పారంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా పొందితే అప్పుడు ఆ టైంలో చాలా అప్పా స్వామి ఇచ్చిన ప్రసాదించింది ఎంతో అది బాగుంది అనిపిస్తుంది. కొన్ని రోజులైన తర్వాత మళ్లీ అది కావాలి అనిపిస్తుంది, కానీ సింపుల్ గా అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ని మళ్లీ గుర్తు తెచ్చుకుంటే మనం మళ్లీ అంత అనుభూతిని పొందుతాం. అది తెలియకుండా అప్పుడు అలా జరిగింది ఇప్పుడు లేదు అని ఒక ఎప్పుడు ఇంకా కావాలి మనకేం జరగలేదు అనుకుంటాం. కానీ మనం అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా దానివల్ల ఆనందం చాలా కలుగుతుంది. ఏంటంటే మనకున్న పరిస్థితుల్ని బట్టి ప్రతిసారి ప్రతిదీ మనకి దక్కకపోవచ్చు, కానీ కొన్ని ఒక ఎట్ టైమ్స్ అంటే మన చైల్డ్హుడ్ లో కానీ ఒక సర్టన్ ఏజ్ లో చదువు అవ్వచ్చు, మనం వెళ్లిన కాలేజెస్, మన ఉద్యోగం, మన పెంపకం, వీటన్నిటి ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒకవేళ ఏదైనా కష్టమైన పరిస్థితి కొంచెం పెద్దయ్యాక వచ్చినా ఒకప్పుడు మనకి ఇలా జరిగింది అని అనుకుంటే అప్పుడు ఆ తృప్తి మళ్లీ అది రెండింతలు అవుతుంది. ఇలాంటివి మనకి గుర్తు అనేది ఉండాలి, ఎక్స్పీరియన్స్ ని మళ్లీ రీలివ్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు. దీని గురించి ఐ థింక్ మీరు
1: అవును అవును, దశరథరామరెడ్డి గారి భార్యగా ఆవిడ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ గా దీన్ని మనకి నేర్పించడానికే స్వామి చేశారేమో అనిపిస్తుంది. బహుశా 1960వ దశకంలో అప్పుడు వచ్చే భక్తులందరికీ పెద్దగా ఇక్కడ వసతి సదుపాయాలు, పుట్టపర్తి అప్పుడు ఎలా ఉండేదో మనందరికీ తెలుసు కదా, మన ఓల్డ్ డివోటీస్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. అప్పుడు దశరథ రామరెడ్డి గారని ఒక ఆయన ఉండేవారట, ఆయన వీరికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టడం ఇవన్నీ చేసేవారట. ఆయన రోజు ప్రసన్న 2 గంటలకి లేచి గ్రామంలోకి వెళ్లి పాల వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 లీటర్లో 10 లీటర్లో ఆ రోజుకి ఎంత అవసరం ఆ పాలు తీసుకుని 4 గంటలకల్లా అందించేవారట ఆశ్రమంలో. డివోటీస్ అందరికీ కావాల్సినవన్నీ అప్పట్లో మరి స్వామి కాఫీ పుచ్చుకునేవారు. అందుకనే వారి భార్య చాలా అందంగా పూలు కట్టేవారట. అప్పుడు స్వామి దండలు వేసుకునేవారు, భక్తులకి ఆ అవకాశం ఇచ్చేవారు. సో చక్కటి దండలు గుచ్చేవారట స్వామి కోసమని, రకరకాల రంగురంగుల పువ్వులు తీసుకుని వచ్చి స్వామి ఎంతో సంతోషించేవారట ఆ దండలు చూసి. అండ్ చాలా మెచ్చుకునేవారు కూడా అట, చాలా ముచ్చటపడిపోయేవారట ఆ దండలు గుచ్చడం చూసి. అలా జరుగుతూ వస్తోంది, ఇంకా టైం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువైంది, ఎంతో మంది రావడం, ప్రశాంతి నిలయం పెరగడం, పుట్టపర్తి గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది ఇప్పుడు. అలాగే ఇంకా దశరథ రామరెడ్డి గారు కూడా ఆయన కలం చేశారు. ఇంకా పూలదండలు కూర్చడానికి ఎంతో మంది భక్తులు రావడం మొదలైంది. ఆ తర్వాత అసలు ఆ సంప్రదాయమే స్వామి ఆపారు. ఆయన భార్య మటుకు ప్రశాంతి నిలయంలోనే ఉన్నారనమాట, ఆయన పోయాక కూడా ఆవిడ ఇక్కడే ఉండిపోయారు. కానీ ఆవిడకి ఆ పని అయితే ఇంకా చేసే అవకాశం దొరకలేదు. కానీ ఎంతో ఆనందంగా ఉండేవారట, వచ్చి ఆవిడ్ని అడిగిన ప్రతి భక్తులకి స్వామి ఎంత ఆనందించేవారు, స్వామి ఎంత సంతోషించేవారు, స్వామి ఎంత ముచ్చటపడేవారు, ఇవన్నీ కథలు కథలుగా చెప్పేవారట. పూలను చూసి, పూల దండలను చూసి ఎలా వేయించుకునేవారు, ఎలా కావాలని అడిగేవారు, స్వామి చెప్పి చేయించుకునేవారట ఇవన్నీ. మరి అప్పుడు కూడా ఆవిడ నేనిచ్చేశాను అనేది కాకుండా ఆ అవకాశం నాకు దొరికింది, దానివల్ల భగవంతుడికి ఎంతటి ఆనందం కలిగింది అని కథలుగా చెప్పేవారనమాట అందరికి, పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని. అలా జరిగిపోయింది. కొన్నేళ్లు గడిచాక స్వామి ఒకసారి బృందావనంలో ఉన్నారు. సమ్మర్కి స్వామి బృందావనంలో దర్శనమిస్తారు కదా. ఒకరోజు ఒక కార్లో ఒక ఆయన వచ్చి ఉంటున్న ఇంటి తలుపు కొట్టి, మీరు దశరథ రామరెడ్డి గారి భార్య అని అడిగారట. అవును బాబు, మీరెవరు అంటే, స్వామి పంపించారు మమ్మల్ని బృందావనం నుంచి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అప్పటికి స్వామి వీరితో మాట్లాడడం చాలా తగ్గిపోయింది అనమాట. ఎన్నో ఏళ్ల క్రితం పలకరించేవారు, ఇంకా తర్వాత అది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది. ఈవిడ అన్నారట, మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారు బాబు, స్వామి నన్ను పిలవడం ఏమిటి అంటే, మీరు దశరథ రామరెడ్డి గారి భార్యనా అని అడిగారట. అవును అంటే, అయితే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు స్వామి, మూడు సారీ కొన్ని సారీస్ కూడా తెచ్చుకోమన్నారు మిమ్మల్ని. ఈవిడ అనుకున్నట్టు వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఈ పిల్లవాడు వెళ్లేలాగా లేడు, సరే వెళ్లి వస్తాననుకుని ఒక రెండు మూడు చీరలు ఒక సంచిలో పెట్టుకుని ఆవిడ బయలుదేరారు. పర్తి నుంచి బయలుదేరి బృందావనం చేరినప్పటి నుంచి ఆవిడ ఒకటే భయం, బెంగ. ఎందుకంటే స్వామి నన్ను ఇక్కడ చూస్తే కోపడతారు, నువ్వు ఎందుకు వచ్చావు నేను పిలవకుండా, స్వామి ఆజ్ఞ లేకుండా నేను వచ్చాను, నన్ను ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఇప్పుడు అని భయపడుతూనే దర్శనంలో కూర్చున్నారట. స్వామి డైరెక్ట్ గా ఆవిడ దగ్గర వచ్చి, ఓ వచ్చావా అన్నారట. వెంటనే ఇవిడ మోకాల మీద లేచి నుంచి చెప్పారట, స్వామి నా తప్పేం లేదు.

0: తీసుకెళ్లి కొడైకెనాల్ మళ్లీ వెనక్కి తీసుకొచ్చి దింపి స్వామి చెప్పారట. ఎంత అందంగా పూలు గుచ్చేదానివి, ఎంత చక్కగా దండలు గుచ్చేసి ఇచ్చేదానివి స్వామికి. ఈ రోజుల్లో పూలంటేనూ తెలియదు, దండలు గుచ్చడము తెలియదు వీళ్ళకి. నువ్వు చేసిన సేవను నేను మరుస్తానా అన్నారట అని చెప్పి ఆవిడకి అంత ఆనందాన్ని ఇచ్చారు చూడండి. అంటే ఆవిడ తను పొందిన ఆనందాన్ని గుర్తుంచుకోవడమే కాకుండా షీ కాంటెంప్లేటెడ్ ఆన్ ఇట్. అయ్యో నాకు ఈ అవకాశం తప్పిపోయింది అని బాధపడ్డా, నాకు అప్పుడు ఆ అవకాశం ఇచ్చారు అని ఆనందించారు. అందుకు ప్రతిస్పందించి స్వామి కూడా మళ్లీ అంతటి ఆనందాన్ని ఆవిడకి అనుగ్రహించారు.
1: అది ఆ అనుభూతి అలా ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అయితే స్వామి ఎప్పుడు స్టూడెంట్స్ కానీ స్వామి స్పీచ్ లో కృతజ్ఞత తెలుపుకోవడంలో మొట్టమొదట భగవంతుడు ఎలాగూ భగవంతుడు అంటే క్రియేటరు, క్రియేషన్. తర్వాత వచ్చేది తల్లిదండ్రులు. తల్లిదండ్రులకి స్వామి ప్రథమ స్థానం ఇవ్వమన్నారు కృతజ్ఞత తెలుపుకోవడానికి. ఎందుకంటే స్వామి చెప్తారు, స్వామి వర్డ్స్ లో చెప్పాలంటే పేరెంట్స్ అంటే పేరెంట్ అని, అంటే వాళ్లే కదా మనకి అన్ని అసలు ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మొట్టమొదట మనని ఎక్స్ప్లోర్ చేసేది. సో తల్లిదండ్రుల పట్ల మాత్రం స్వామి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ నిరంతరం ఉండాలి, ఏ విధంగా వీలైతే ఆ విధంగా అన్నారు. రెండోది వేర్ వీ బిలాంగ్ టు, ఆ స్థలం. నిన్న మీరు చెప్పినట్టు చెట్టు ఎక్కడ మొలకెత్తి అది పెద్దదయ్యి ఆ ఫలాలు మళ్ళా అక్కడే ఇస్తుంది, అలాగా ఆ చెట్టు పడంగా తీసుకెళ్లి వేరే చోట నాటితే ఆ ఫలాలు అలా రావు. అలాగా స్వామి తల్లిదండ్రులకి మనం పుట్టి పెరిగిన ఆ స్థలానికి, అలాగే స్వామి జీవితంలో అదే కదా. ఈశ్వరమ్మ గారు అడిగిన ఆ మూడు కోరికలకి స్వామి ఇక్కడ ఎంత సేవా కార్యక్రమాలన్నీ ఇక్కడే ఉండి చేస్తూ ఈ పుట్టపర్తి గ్రామానికి నిజంగా ఇదొక కలియుగ వైకుంఠం లాంటి ఇది ఇచ్చారు. తల్లిదండ్రులకి స్థలానికి స్వామి ఇచ్చిన ఇంపార్టెన్స్ అలాంటిది. తర్వాత
0: జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జన్మించిన స్థలం,
1: అవును,
0: రెండింటినీ మరువకూడదు, కృతజ్ఞత చూపించుకోవాలి. ఇక ఆ తరువాత అని అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత మనకి చెప్పింది ఆచార్య దేవోభవ, గురువుల గురించి. గురువులు అంటే తల్లిదండ్రులు మీరన్నట్టు భగవంతుడి ఉనికిని మనకి గ్రహించేలా చేస్తారు ప్రసన్న, ఉనికిని గురించి మనకి తెలుపుతారు. కానీ ఆ భగవంతుడిని చేరే మార్గాన్ని చూపేవాళ్ళు గురువులు.
1: అవును,
0: ఇటు ప్రపంచంలో బతకడానికి జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన విజ్ఞానాన్ని, అటు ఆత్మజ్ఞానాన్ని కూడా మనకి అనుగ్రహించేది గురువులే. మనకి ఒక హిందీలో ఒక చిన్న దోహా ఉంటుంది, గురు గోవింద్ దోవు ఖడే కాకి లాగూ పాయ్ బలిహారి గురు ఆపనే గోవింద్ దియో దిఖాయ్ అని చెప్పి. అంటే ఈ గురువు గోవిందుడు ఇద్దరు నుంచి ఉంటే గురువు పాదాలు మొక్కాలట ఫస్ట్, ఎందుకంటే ఆ గురువే గోవిందుడి దగ్గరికి నేను తీసుకెళ్తాడు. భగవంతుడికి నీ మీద కోపం వస్తే గురువు దాన్ని శాంతింపజేస్తాడు, గురువుకి నీ మీద కోపం రాకుండా చూసుకో అని చెప్తారనమాట. అలా మరి వారు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఉపదేశించే మార్గదర్శకులు, వారికి కృతజ్ఞత చూపించడం అనేది మన కనీస కర్తవ్యం. ఇది మనకి మన సంస్కృతిలో ఎప్పటి నుంచో మనం చూస్తూ వస్తుండే ప్రసన్న. గురుకులాలు ఉండేవి,
1: అవును,
0: అన్ని నేర్పించేవారు గురువులు. ఆ రోజుల్లో పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని తీసుకుని వెళ్లి జీవితానికి కావలసినవన్నీ నేర్పించి చక్కటి జీవితాన్ని గడపడానికి వాళ్ళని తీర్చిదిద్ది మళ్లీ వెనక్కి సమాజంలోకి పంపించేవారు. మరి వారు చేస్తున్న, వారు అందిస్తున్న అంతటి జ్ఞాన విజ్ఞానాలకి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కానీ ఆ గురుదక్షిణ అనే ఒక పద్ధతిని ఏర్పరిచి కృతజ్ఞత చూపించుకోవడానికి ఒక అవకాశాన్ని వాళ్ళు మనకు కలిగించారు. కృతజ్ఞత చూపించుకోవడం చాలా ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్. దానికి ఇక్కడి నుంచే పునాది వెయ్యి అని చెప్పి గురుదక్షిణ అనే పద్ధతిని పెట్టారనమాట. ఇంకా మరి స్వామి కూడా మనకి ఎన్నో రకాలుగా నేర్పిస్తూనే ఉంటారు. ఒకసారి స్వామి తన స్టూడెంట్స్ కి సంగీతం నేర్పించడానికి ఒక గురువు గారిని పిలిచారట, సంగీతం గురువు గారిని. ఆయన వచ్చారు, నేర్పించారు, అయిపోయింది. ఆ నెల రెండు నెలలు గడిచాక ఒకరోజు అనిల్ కుమార్ గారిని తీసుకుని స్వామి కాలేజీకి వెళ్లారట. వెళ్లి స్టూడెంట్స్ ని పిలిచి ఆ గురువు గారికి ఈ విద్యార్థుల చేత సన్మానం చేయించారట. వారికి పట్టు ధోవతులు, పట్టు పీతాంబరాలు, అలా ఒక చిన్న సత్కారం చేయించి అప్పుడు స్వామి అనిల్ కుమార్ గారితో చెప్పారట, వీళ్లతో ఈ పని నేను చేయిస్తున్నది ఎందుకో తెలుసా, కృతజ్ఞత చూపించుకోవటం ఎలా అనేది, అది ఎంత ముఖ్యమైన విషయం అనేది ఈ పిల్లలకి నేర్పించడం కోసం వీళ్లతో చేయిస్తున్నాను అని. మరి స్వామి

0: పిల్లలు స్వయంగా భగవంతుడి దగ్గర నేర్చుకున్నవారు. వారు ఆ విషయాన్ని తప్పకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇంకో 10 మందికి ఆ విషయాన్ని నేర్పిస్తారన్నలో సందేహమే లేదు కదా.
1: అవును, ఆ వాటికే ఈ తార్కాణం. ఈ రోజు ఈ గ్రాటిట్యూడ్ డే ఎలాగైతే పిల్లలు చేసుకుంటారో, ప్రేమ బంధం అనే ఒక బంధాన్ని యాక్చువల్గా ఇప్పటికీ స్వామి పూర్వ విద్యార్థులందరూ ప్రతి సంవత్సరం జనవరి 1కి పుట్టపర్తికొచ్చి, వాళ్ళకంతా స్వామే కదా, గురువు దైవం మొత్తం స్వామే. సో ఆ సర్వస్వాన్ని అనుగ్రహించిన స్వామికి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు అర్పించుకోవడం అనేది ఈ రోజు స్పెషల్. అయితే ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తోంది. ఈ సంవత్సరం ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే 15 రోజుల ముందర నుంచి వాళ్ళు వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలన్నీ చేపట్టి, అంతేకాకుండా వాళ్ళు మొదలు పెట్టబోయే ఫ్యూచర్ లో మొదలు పెట్టబోయే వాటి ప్లాన్ అంతా, ఆ ప్రతిపాదన ఏదైతే ఉంటుందో అవన్నీ స్వామి దగ్గర పెట్టి, అవన్నీ విజయవంతంగా జరగాలి అని స్వామిని వేడుకుని, అది ఎంతో అంటే చాలా ఉదాత్తమైన ఒక యాక్ట్. వాళ్ళందరూ పూర్వ విద్యార్థులంతా కలిసి వాళ్ళు స్వామి ఇచ్చిన దానికి ఇన్ రిటర్న్ వాళ్ళు చూపించుకునే గ్రాటిట్యూడ్ డే ఈరోజు. ఆ స్వామికి అర్పించడం, వాళ్ళు పొందిన ఆనందాన్ని మళ్లీ స్వామికి అంత ఆనందం ఇవ్వాలి అనుకోవడం, అది స్వామి చక్కగా వాళ్ళని ఆశీర్వదించడం, ఇవన్నీ ఈ రోజున మనం గమనించవచ్చు. అయితే ఆ ఆనందాన్ని పొందేసి అది అక్కడ వదిలేస్తే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదు. సో వాళ్ళు మళ్లీ చేయడం అనేది సత్యసాయి స్టూడెంట్స్ స్వామి వాళ్ళకి నేర్పించిన, ఈ అవతారంలో మనం చూస్తూ కళ్ళారా చూస్తూ ఉన్న గొప్ప విషయం. అదొక మధురమైన అనుభవం అనిపిస్తుంది నాకు.
0: నిజమే ప్రసన్న, అలా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు వాళ్ళు, సమాజంలో ఎన్నో వర్గాల వాళ్ళు. అసలు మన జీవితం ఇంత సౌకర్యంగా గడిచిపోవడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా సహకరిస్తున్నారు, శ్రమ పడుతున్నారనేది మనం ఒక్కసారి గమనించగలిగితే
1: పొద్దున్న లేచిన దగ్గర నుంచి,
0: లేచినప్పటి నుంచి మనం జనరలీ మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది వాళ్ళ పని కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, లేదు నేను డబ్బిచ్చి చేయించుకుంటున్నాను అనే భావంతోనే ఉంటాం. గాని సరే, రెండు నిజమే. మనం ఆ పనికి కావలసిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాము, వారి వృత్తి అది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అయినా కూడా అక్కడ వారు మన ఇప్పుడు కూరలు అమ్మే వాళ్ళు ఉంటారు, ఎక్కడో కూరలు కొనుక్కుంటారు, బండి మీద వేసుకుని మన ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది మనకు ఒక సౌకర్యం, ఒక కంఫర్ట్. మనం మార్కెట్ కి వెళ్లకుండా ఇక్కడ కొనుక్కోగలగడం,
1: ఆ సౌకర్యం లేకపోతే దాని విలువ తెలుస్తుంది.
0: సో మన ఇంటికి వచ్చి మనకి పనిలో సహాయం చేసే వాళ్ళు ఉంటారు, డొమెస్టిక్ హెల్ప్. వాళ్ళందరూ లేదు ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతాం, ఆటో ఎక్కుతాము. వీళ్ళకి ఎప్పుడైనా ఒక్కరోజు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా మనం చెప్తే వాళ్ళ మొహం మీద ఆ చిరునవ్వు వస్తుంది చూడండి, అది చూస్తే చాలు, అది మనకి ఇంకో 10 రెట్ల ఆనందాన్ని ఇస్తుందేమో అనిపిస్తుంది. కానీ మనం అది ఎన్నిసార్లు చేస్తున్నాం అనేది ఒకసారి మనం కూడా గమనించుకోవాలి.
1: ఈ విషయం చెప్పినప్పుడు నాకు స్వామి హాస్లీ హిల్స్ వెళ్ళినప్పుడు ఇది జ్ఞాపకం వస్తోంది. అప్పుడు స్వామి వీళ్ళందరూ స్టూడెంట్స్ తోటి వాళ్లతోటి వెళ్లేవారు కాబట్టి, అక్కడ ఆ రోజు ఇంకా బయలుదేరిపోవాలి. స్వామి బయలుదేరి వచ్చేసి కారు ఎక్కేసిన తర్వాత కారు మళ్లీ వెనక్కి మళ్లించి అందరూ చూస్తున్నారు స్వామి ఎందుకు వెనక్కి మళ్లారు అని. కొద్దిగా వెనక్కి వచ్చి స్వామి అక్కడ ఒక దున్నపోతుండేదిట, అది అందరికీ పొద్దున సాయంత్రం వేడినీళ్లు పట్టుకుని వచ్చే పని చేసేది. సో దానికి స్వామి వెళ్లి దాని దగ్గరికి వెళ్లి దాని వీపు చక్కగా నిమిరి దానికి స్వామే చెప్పగలరు ఎలాగ దానికి ఎక్స్ప్రెస్ చేయాలో మనకి తెలియదు, అంత చక్కగా ప్రేమగా దానికి ఎక్స్ప్రెస్ చేసి నువ్వు ఇన్నాళ్ళు మాకు సహాయం చేసావు అని. ఇవన్నీ ఎందుకంటే మనం గుర్తించడం కోసమే. అక్కడ ఉన్న వాళ్ళంతా స్వామి ఎందుకని వెనక్కి మళ్ళారా అనుకుంటే స్వామి వెళ్లి ఆ దున్నపోతుంది వీపు నిమిరి మాకు వేణీళ్ళు అందించావు, కిందకి నుంచి పైదాకా తీసుకుని వచ్చావు అని దాని వీపు నిమిరారంటే, నిజంగా మనం గుర్తిస్తే మీరన్నట్టు డొమెస్టిక్ హెల్ప్ దగ్గర నుంచి ప్రతి చిన్నది మన కంఫర్టబుల్ లివింగ్ కి ఇంతమంది ఇన్పుట్స్ ఉంటేనే అది సాధ్యం. ఈ విషయం ఈ హాస్టల్ హిల్స్ ఇన్సిడెంట్ మాత్రం చాలా
0: చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు తలుచుకున్నా అది అదే ఆనందం.
1: అవును, ఒక అంటే ఒక స్వీట్ జెస్చర్ అనిపిస్తుంది. అవును,
0: కానీ ప్రసన్న మనకి జీవితం అంతా సుఖంగా గడిచిపోతూ ఉంటే అప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండడం అనేది కొద్దిగా ప్రాక్టీస్తో మనం నేర్చుకోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, జీవితంలో ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, ఎత్తుపల్లాలు అనేవి సహజం, సామాన్యం కదా.
1: అవును.
0: మరి అలాంటప్పుడు, అంటే లైఫ్ లో పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, అప్పుడు బాధలో ఉంటాం గానీ దానిలో నుంచి కృతజ్ఞత ఎలా చూపించాలి, దానిలో నుంచి అసలు కృతజ్ఞత అనేది ఎలా ఫీల్ అవ్వాలి అనేది చాలా క్రూషియల్ క్వశ్చన్ మనకి, మనందరికీ కలిగే ఒక డౌట్ అన్నమాట. అసలు అది సాధ్యమేనా అంటే, ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఇది రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట, నిజంగా జరిగిన ఇన్సిడెంట్. మహారాష్ట్రలో ఒక ఆవిడ, ఆవిడకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు, అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ల హస్బెండ్ ఆయన ఆవిడ మీద అపవాదు వేసి ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారట. ఆవిడ పేరు సింధుతాయి. ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఆ రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఆవిడ బయటికి వచ్చి అక్కడ పశువులు కొట్టం ఉంటుంది. ఆ రోజుల్లో అందరికీ పశువులు, ఆవులు, గేదెలు ఉండేవి కదా. ఆ పశువులు కొట్టం వెళ్లి పడుకున్నారట. బికాస్ షీ కుడెంట్ వాక్, ఎక్కువ దూరం నడవలేక. కానీ అక్కడ పశువులన్నీ ఉంటాయి, ఆవిడ్ని తొక్కేయకూడదు కదా అవి అని. ఆవిడేమో అలసిపోయి నిద్రపోయేశారనమాట. అప్పుడు ఒక ఆవు వచ్చి ఆవిడ మీద నుంచుందట. ఆవిడని ఈ పశువులన్నీ తొక్కేయకుండా ఒక ప్రొటెక్షన్ లాగా నుంచుందట. ఆ మన్నాడే ఆవిడకి డెలివరీ అయ్యి ఒక ఆడపిల్ల పుట్టిందనమాట. ఆవిడ లేచేదాకా ఆ ఆవు అలాగే నుంచుందట. ఎప్పుడైతే ఆవిడ లేచి ప్రసవం అయ్యాక బిడ్డను ఎత్తుకుని లేచి చూసేసరికి ఆవిడకి అర్థమైంది, ఓహో ఈ ఆవు నన్ను ప్రొటెక్ట్ చేసింది ఇప్పటిదాకా అని. అప్పుడు ఆవిడ ఆ ఆవును హగ్ చేసుకుని చెప్పారట, నువ్వు నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఇంత శ్రమ తీసుకుని నాకు సహాయం చేసి నన్ను రక్షించావు, నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నా జీవితంలో ఇంకొకళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను, నేను నీకు ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ బయటకు వచ్చేసారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, చదువు లేదు, భాష రాదు, చిన్న బిడ్డ, ఒక్కరోజు ఆ రోజు పుట్టిన బిడ్డ, ఇంక ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారట. అప్పుడు ఆవిడకి అనిపించడం మొదలైందనమాట, అసలు నేను ఎందుకు బతికున్నాను, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఈ పిల్లను ఎలా పెంచాలి అని. తల పైకెత్తి చూస్తే ఒక ఆ చెట్టు కొమ్మ కొసగా వేలాడుతుంది అనమాట, ఆల్మోస్ట్ పడిపోయేలా ఉంది కానీ ఒక్క పట్టుతో వేలాడుతోంది. అది చూసి ఆవిడ మళ్లీ అనుకున్నారట, ఒక్క పట్టుతో ఉన్న ఈ కొమ్మ నాకు నా బిడ్డకి నీడనిస్తోంది, మనిషినైనా నేను ఆ పని చేయలేనా అనుకుని ఆ రోజు ఆ క్షణంలో ఆవిడ అనుకున్నట్టు, భగవంతుడు ఇవన్నీ నాకు చూపిస్తున్నాడంటే నా కోసం ఆయన ఏదో ఒక పనిని సంకల్పించుకుని ఉంటారు, నేను బతకాలి, ఆ పనిని చెయ్యాలి అని అనుకుని ఆవిడ చాలా బాగా పాటలు పాడేవారట. చాలా అందమైన కంఠం, చక్కగా పాట పాడేవారు. బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో పాటలు పాడి ఆ వచ్చిన డబ్బులతో అక్కడుండే బెగ్గర్స్ కి, అక్కడుండే ముసలి వాళ్లకి, వీళ్ళందరికీ ఆ రోజుకి రొట్టెలు కొని ఇచ్చేవారట. ఆవిడ ఒక్కరి కోసమే కాకుండా అందరినీ చూసుకునేవారు అనమాట. అలా అలా జరుగుతూ అందరూ ఈవిడ దగ్గరికి రావడం మొదలు పెట్టారనమాట. ఈవిడ ఒక తల్లిలాగా అయిపోయింది వాళ్ళందరికీ. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ల్యాండ్ డివిజన్స్ వల్ల, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆ రోజుల్లో తీసుకునే వాళ్ళు, దీనివల్ల చాలా మంది కుటుంబాలు విడిపోవడం, పిల్లలు అనాథలైపోవడం ఇవన్నీ జరిగాయనమాట. అప్పుడు ఆ అనాథ పిల్లలందరూ ఈవిడ దగ్గరికి వచ్చేవారట. భోజనం దొరుకుతుంది కదా, రాత్రి వేసరికి 2 రొట్టెలు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళని చూసి ఆవిడ, ఓకే వీళ్ళని నేను చూసుకుంటాను అనే నిర్ణయం తీసుకుని ఒక 7-8 మంది పిల్లలు అలా అలా పెరుగుతూ వచ్చారు. వాళ్ళందరినీ ఆవిడే చూసుకోవడం మొదలుపెట్టారు. గ్రామ గ్రామానికి వెళ్లి పాటలు పాడో, లేదు ఇది పరిస్థితి, వీళ్ళు సహాయం చేయండి అని అర్థించో, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక గూడ్ ఏర్పరిచారు అనమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్ని ఆవిడే చూసుకున్నారు. ఇలా ఇలా ఇలా ఇలా పెరిగి పెద్దదయ్యి ఆవిడ చేసిన ఇంకో గొప్ప త్యాగం కూడా, ప్రసన్న తన సొంత కూతుర్ని తీసుకెళ్లి ఒక ట్రస్ట్ కి ఇచ్చారట. నా సొంత బిడ్డ నా దగ్గరుంటే ఆ బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుందేమో, అందరినీ నేను సమానంగా చూసేటంత సమత్వ భావం నాలో ఉందో లేదో అని చెప్పి. సో ఆ అమ్మాయి చాలా బాగా చదువుకుని ఇప్పుడు డాక్టర్ అయ్యారు. ఇలా ఆవిడ మొత్తానికి 1500 మంది పిల్లల్ని పెంచుకుని వాళ్ళందరికీ తనే తల్లిగా మారి, వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించి, అందరు చక్కగా చదువుకుని పెళ్లిళ్లు చేసుకుని చక్కగా సెటిల్ అయ్యారనమాట. ఇప్పటికి కూడా ఆవిడ ఆర్ఫనేజెస్ రన్ చేస్తున్నారు, 20కి పైగా ఆర్ఫనేజెస్. ఆవిడకి ఎన్నో అవార్డ్స్, ఎన్నో వచ్చే టెక్ టాక్స్ లో చూస్తే మనం ఆవిడది చూడొచ్చు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఒక ముసలాయన వచ్చారట ఆవిడ హోమ్ కి. వచ్చి ఇలా ఎవరో చెప్పారు, నాకెవ్వరు లేరు, ఇప్పుడు నాకు సంపాదించుకునే శక్తి ఓపిక లేదు, ఇక్కడ ఉంటే భోజనం పెడతారు, ఇక్కడ నేను ఉండొచ్చు అని చెప్పారు, అందుకని వచ్చానంటే తీరా చూస్తే ఆయన ఆవిడ హస్బెండ్ అనమాట. అది చూసి ఆయన చాలా ఫీల్ అయ్యి గిల్టీగా చాలా బాధపడితే ఆవిడ చెప్పారట, ఆ పరిస్థితుల్లో నువ్వు కరెక్ట్ అనుకున్నది నువ్వు చేసావు. నువ్వు అలా చేయడం వల్ల నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను. అందుకని నువ్వు నీకు భార్యగా కాదు నీకు తల్లిగా నేను చూసుకుంటా నిన్ను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన్ని కూడా ఆవిడే చూసుకున్నారు. ఆవిడ ఏం చెప్తారంటే, ఒక కష్టం ఎదురైనప్పుడు జీవితంలో అయ్యో నాకు కష్టం వచ్చిందే అని బాధపడుతూ ఉంటే ఆ కష్టమే మిగులుతుంది, దానిలోంచి వచ్చే బాధే మిగులుతుంది. అలా కాకుండా ఈ కష్టం వచ్చిందంటే దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి, జీవితం నాకు ఏం నేర్పించడానికి ఈ పరిస్థితిని క్రియేట్ చేసింది అనే ఆలోచనతో కనుక దాన్ని చూడగలిగితే దాన్ని ఎదుర్కొనే ధైర్యము వస్తుంది, అది నేర్చుకుని దాన్ని ఆచరించగలిగే శక్తి కూడా వస్తుంది. అందుకని కష్టానికి ఆ కష్టం కలిగించిన వారికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. భగవంతుడు ఏది చేసినా దానిలో ఎంతో కొంత మన మంచి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి
1: అవును
0: అని చెప్తారన్నమాట.
1: చాలా చాలా ఆదర్శంగా అనిపించింది. అసలు ఆ మెయిన్ ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్, చేయగలము అంటే చెయ్యాలి అనే తపన కనుక ఉన్నట్టయితే, ఈ విషయం ఈవిడ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఒక్కోసారి మనకి ఎంతో చేయాలని ఉంటుంది కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. దానికి పోని ఎక్స్ప్రెస్ చేయాలని తెలిసినా దానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఏ రకంగానైనా, అంటే ధనంగా కావచ్చు వస్తువుగా కావచ్చు మనం. సో అప్పుడు మనం ఎలా చూపించాలి అన్నది స్వామి ఒక మార్గోపదేశం చేశారు. అది కొడైకెనాల్లో స్వామి వెళ్లినప్పుడు అక్కడ పోలీసులందరికీ బట్టలు, ఆ బట్టలు కుట్టించుకోవడానికి ఆ బట్టలు కుట్టించుకునే ఆ కుట్టుకూలి ఇచ్చేవారట. అప్పుడు ఒకసారి స్వామి ఇలా వీళ్ళందరూ రెడీ పెట్టేశారు, 20 మంది పోలీసులకి బట్టలు, వాళ్ళందరికీ కవర్లలో అమౌంట్ కుట్టుకూలి పెట్టాక తీరా స్వామి వాళ్ళని లోపలికి రమ్మని కూర్చోపెట్టేసరికి వాళ్ళు 100 మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజర్స్ ఉన్న వాలంటీర్స్ అందరూ తర్జన భర్జన పడుతున్నారు, స్వామికి అలా అని చెప్పలేరు. సో అప్పుడు స్వామి ఒకసారి చూసి ఏమైంది అంటే, స్వామి బట్టలైతే ఏరేంజ్ చేసేస్తాము, ఆ కుట్టుకూలి పెట్టడానికి కవర్లు అంటే స్వామికి మామూలుగా దర్శనంకి వెళ్ళిపోయారు. స్వామికి అందరూ ఉత్తరాలు అవి ఇచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత అందులోంచి ఒక కవర్ జారి కింద పడింది.
0: స్వామి చేతుల నిండా ఇప్పుడు మన అభ్యర్థనలు, విన్నపాలు, కోరికలు ఇవే కదా.
1: అయితే అప్పుడు ఆ స్వామి ఆ కవర్ చూడమన్నారట. చూడమంటే అందులో ఉన్న అది కరెక్ట్ గా వీళ్ళకి ఆ కుట్టుకూలికి ఎంతైతే తగ్గిందో అది కరెక్ట్ గా మిగతా వాటి కవర్లన్నింటిలో కూడా పెట్టేయడానికి సరిపడ ఉందిట. అంతే కరెక్ట్ గా స్వామి ప్లానింగ్ కదా, ప్యూరిటీ ఎంత స్వామి డివైన్ పవర్ అది. సో అది మళ్లీ కవర్లలో పెట్టి అరేంజ్ చేసేసి ఆ పోలీసులు 100 మందికి బట్టలతో పాటు కుట్టుకూలి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నిస్వార్థంగా ఇతరులకి ప్రేమగా చెయ్యాలి అనుకుని ప్రతిఫలాన్ని ఆశించకపోతే అది తప్పకుండా నిర్వర్తించడానికి జరిగి తీరుతుంది అన్నది స్వామి ఈ దీని ద్వారా చూపించారు అనిపిస్తుంది.
0: నిజమే. అంటే పవిత్రమైన భావంతో, నిర్మలమైన భావంతో మనం ఏది చేసినా కూడా, ఏది చేయడానికి సంకల్పించుకున్నా కూడా అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యే అవకాశాలు మనకి ఎదురుగుండా కనిపించకపోయినా కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు దానికి మార్గాన్ని చూపిస్తాడు అనే విషయం స్వామి మనకి చక్కగా ఈ విషయం ద్వారా మనకి నేర్పించారు. మరి ఇంకా తర్వాత మనం చూడాలంటే, ఇప్పటిదాకా మనం కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమైనదో, దాన్ని ఎలా ప్రకటించుకోవాలో, అది అందించిన వారికి అందుకున్న వారికి కూడా ఎంత ఆనందం కలుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదా.
1: అవును.
0: ఇప్పుడు ఇంకో చిన్న విషయం, ఇది చిన్నదైనా కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓకే. ఎందుకంటే ఈ చిన్న విషయంలో మనకి చాలా పెద్ద శత్రువు పొంచి ఉంది, మనం కొద్దిగా గమనించుకోవాలి ఇక్కడ.
1: ఏంటో చెప్పాలి లలిత, ఇప్పటి వరకు ఒక పేస్ లో వెళ్తోంది, సడన్ గా ట్విస్ట్ లా ఉంది.
0: ఇప్పుడు మనం కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలనేది ఇప్పటిదాకా ఆలోచించాం.
1: అవును.
0: మనకి కృతజ్ఞత తెలిపే వాళ్ళు కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంది.
1: అవును.
0: అంటే మన నుంచి ఏదో మాట్లాడమో మనిషి సాయమో ఒక చిన్న సహాయం పొందిన వారు, వారు మనకి కృతజ్ఞత తెలుపుకున్నప్పుడు మనం దాన్ని ఎలా రెసిప్రొకేట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అది కూడా మనసులో ఎటువంటి భావనతో దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
1: ఇక్కడే అసలు టాస్క్
0: ఇదే కదా.
1: మనకి కొంత ఈగో అహంకారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక శత్రువు ఉందని ఇదే అనమాట.
1: దీనికి కూడా స్వామి ఇది కూడా ఎంత చక్కటి బ్యూటిఫుల్ ఇదో చూపిస్తాను మనం చూడొచ్చు. స్వామి వాటర్ ప్రాజెక్ట్ చాలా చాలా జిల్లాల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ఒక సేవా కార్యక్రమాలు చేసి ఒక జిల్లా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ జిల్లాల వాళ్ళందరూ కలిసి పూర్ణచంద్రాలో స్వామికి వాళ్ళ ఆనందం వ్యక్తపరచుకుని ఆ గ్రాటిట్యూడ్ వ్యక్తపరచుకోవడం కోసం వాళ్ళంతా అక్కడ అసెంబ్లీ అయ్యారట. స్వామి వచ్చి వచ్చేసరికి వాళ్ళంతా ఇంకా ఆనందంతో చాలా ఆనంద బాష్పాలతోటి, అంటే నీరు ఎవరికి ఎంత అవసరమో నీరు లేని వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు చాలా ఇమోషనల్ అయిపోయి స్వామి ఒక రెండు నిమిషాలు అసలు స్వామికి మాట్లాడే మనం అలాంటిది చూడము, కానీ వాళ్ళందరినీ మాట్లాడినిచ్చారట స్వామి. అందరూ ఎంతో ఇదిగా ఎక్స్ప్రెస్ చేశాక వాళ్ళంతా కామ్ డౌన్ అయ్యాక ఆవేదన ఆనందం అన్ని పొంగి పొరలిన తర్వాత స్వామి అప్పుడు చెప్పిన మాట, ఇది సేవ చేశాము అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక సూత్రం లాంటిది, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది. అప్పుడు స్వామి ఏమన్నారంటే, ఈ మీ అందరికీ ఈ భాగ్యం కల్పించే అవకాశం నాకిచ్చినందుకు నేను తెలపాలి అన్నారట. ఇంకా అంటే ఇది ఇది మనలో ఇది కొంచెం వీసెంతైనా మనలో ఆ అహంకారం రాకుండా ఉండడానికి స్వామి ఆ విషయం చెప్పి చూపించారు. స్వామికి మనం సేవ చేసే అవకాశం మనం కల్పించడం ఏంటి, స్వామి మనకి తిరిగి కృతజ్ఞత చెప్పడం ఏంటి. సో మీరు ఇందాక అన్నారే అహంకారం వచ్చే అవకాశం ఉంది అని, దానికి స్వామి దాన్ని ఎలాగ తగ్గించుకోవాలో అసలు ఆలోచన రాకుండా ఉండాలో ఈ రకంగా చూపించారనిపిస్తుంది.
0: ఇది అల్టిమేట్ కదా ప్రసన్న, ఇంక ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరేమో కదా. ఇంకొకళ్ళు మనకి కృతజ్ఞత తెలిపే సందర్భం కలిగిందంటే అందుకు ముందుగా మనం వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయగలిగి ఉండాలి. అంటే వారు ఒక అవసరంలోనో ఆపదలోనో మన దగ్గరికి వచ్చి ఉండాలి, మనం వారికి సహాయాన్ని అందించే ఉండాలి. అటువంటి కష్టాన్ని వాళ్ళు ఎదుర్కొంటూ మనకి వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఇచ్చినందుకు మనమే వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి, కానీ ఆ అహంకారానికి అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదు అని స్వామి ఎంత చక్కగా నేర్పించారు. ఇది గనక మనం పాటిస్తే అసలు ఇగో గురించి మనం ఆలోచించి బాధపడి బెంగపడాల్సిన అవసరమే లేదు కదా.
1: అవును. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మనం ఇంతసేపు కృతజ్ఞత గురించి మాట్లాడుకున్నాం, అది వ్యక్తపరచాలంటే ఎలా వ్యక్తపరచచ్చు, అలాంటి అవకాశం లేకపోతే మనం స్వామిని ప్రే చేసుకుని దానికి ఎలాగ చెయ్యొచ్చు అన్నది మాట్లాడుకున్నాం. అయితే మనం ఇన్నాళ్ళు ఈ ప్రోగ్రాం గురించి అని కొంతమందితో చర్చించినప్పుడు వాళ్ళు ఏ రకంగా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యారు 2019 లో అండ్ 2020 లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నవి కొంతమంది మెసేజెస్ పంపించారు మనకి. సో అవి ఒక నాలుగైదు చూసి మన కార్యక్రమంలో ముందరికి వెళ్దాం. హైదరాబాద్ లో ఒక నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు పంపించినది, ప్రత్యూష అని, తను యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్ అయిందట 2019 లో. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తోటి ఎగ్జామ్ కి మళ్లీ అపీర్ అయ్యి అది సాధించాలి 2020 అని అనుకుందిట. అలాగే సాహితి అనే అమ్మాయి, ఇమోషనల్ గా మోరల్ సపోర్ట్ గా నాకు రేడియో సాయి కార్యక్రమాలు, స్వామి స్పీచ్లు, స్వామి భక్తులతో జరిగిన ఇంటర్వ్యూస్ వాటిని నాకెంతో సపోర్ట్ ఇచ్చాయి, అందువల్ల నేను స్వామి పాదాల దగ్గర సరెండర్ అయ్యి స్వామి చెప్పినట్టు నడుచుకోవడం అనేది నేను ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను, ఆ రకంగా గ్రాటిట్యూడ్ చూపించుకుందామనుకుంటున్నాను అని చెప్పింది. అలాగే రంజు రవీంద్రనాథ్ అని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ మేడ్ హర్ లెర్న్ లివింగ్ లైఫ్ బై హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్, అంటే ఆ బ్యాలెన్స్ స్వామి ఇస్తారు అన్న నమ్మకం. ఇలాగే చాలా మంది చాలా పంపించారు. వైజాగ్ నుంచి శారద ఆనంద్ అనే ఆవిడ, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు, పిల్లలు చక్కగా సెటిల్ అయినందుకు స్వామికి కృతజ్ఞతలు, వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలని ఆలోచిస్తున్నాను అన్నారు. అలాగే బెంగళూరు నుంచి భానుచందర్ గారు, జీవితంలో ప్రతి నిమిషం చిన్న పెద్ద అన్ని స్వామి బ్లెస్సింగ్సే, మాటలతోనే కాకుండా చేతలతోనే ఎలాగ వీలైతే అలాగే ఇతరులకి సంతోషం కలిగించేలా ప్రయత్నిస్తాను అన్నారు.
0: చాలా బాగుంది. నా దగ్గర కూడా కొంతమంది పంపించిన మెసేజెస్ ఉన్నాయి ప్రసన్న. ఈయన చెన్నైలో ఉంటారు, సూర్యనారాయణరావు గారు. తమ కుటుంబ సభ్యులందరితో పంచుకున్న ఆనందమే కాకుండా తాము నిర్వహించే సేవా కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన వారి ముఖంలో ఆనందం చూసే అవకాశం కలిగినందుకు ఆయనకి చాలా సంతోషంగా ఉందిట. ఇక వచ్చే సంవత్సరంలో అంటే ఈ కొత్త సంవత్సరంలో ఆ ఆనందాన్ని తన కుటుంబంతోనే కాకుండా అవసరంలో ఉన్న అందరితో ఇంకా ఎక్కువగా పంచుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారట. ఇంకా అఖిల సాయి, ఈవిడ బెంగళూరులో ఉంటారు. కష్టాలు ఎదురైనప్పుడు తట్టుకునే ధైర్యాన్ని, నిలదొక్కునే ఓర్పును 2019లో నేను పెంచుకోగలిగాను. అందుకోసం ఆవిడ చాలా సంతోషిస్తున్నారు. 2020 సంవత్సరంలో ప్రతి చిన్న విషయానికి గ్రేట్ఫుల్ గా ఉండడం, ప్రతి క్షణం స్వామిని మరువకుండా ఉండడం, ప్రతి పని మరింత ప్రేమతో చేయడం అనే విషయాల్ని పాటించదలుచుకున్నారు. ఇక డాక్టర్ రమణ గారు హైదరాబాద్ నుంచి, హోమియోపతి చదవాలనుకుంటున్న యువతకి ఆ మెడికల్ సైన్స్ మీద అవగాహన సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఆయన చాలా కృతజ్ఞులై ఉన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తమ వైద్య వృత్తిలో తాము సాధించిన అనుభవ సారాంశాన్ని, విజ్ఞానాన్ని ఉత్సాహవంతులైన యువతతో పంచుకుని ఈ సైన్స్ మీద వారికి మరింత చక్కటి అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తాను 2020లో అని చెప్తున్నారు. చివరిగా ఒక చిన్న పాప పంపించిన మెసేజ్ చదువుతాను. ఈ పాప పేరు సాయి మహిమ, యుఎస్ లో వెస్ట్ చెస్టర్ లో ఉంటుంది. ఆమెకి 10 సంవత్సరాలు. వాళ్ళు ఈ మధ్యనే ఒక సీనియర్ కేర్ ఫెసిలిటీకి వెళ్లారట, అంటే మన ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అనమాట. వెళ్లినప్పుడు, వీళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పెద్దవాళ్లు వీళ్ళని చూసి ఎంత సంతోషించారంటే, ఆ సంతోషాన్ని చూసే ఛాన్స్ నాకు దొరికింది, అందుకని నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్తోంది ఆ పాప. ఇంకా తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో సీనియర్ కేర్ ఫెసిలిటీకి రెగ్యులర్ గా నేను వెళ్తాను ఈ ఇయర్ లో అని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుందనమాట.
1: సో నైస్. అయితే అందరి మెసేజెస్ చదివాం కదా లలిత. ఈరోజు ఈ కార్యక్రమంలో మనిద్దరం స్వామికి ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నాము అన్నది కూడా ఒకళ్ళతో ఒకళ్ళని షేర్ చేసుకుంటే బాగుంటుందేమో.
0: తప్పకుండా ప్రసన్న. ఇక 2019లో నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నది ఎందుకు అంటే, నాకు కొద్దిగా అనారోగ్యం వచ్చింది ఒక 2 నెలల పాటు, అంటే నథింగ్ సీరియస్, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కలిగింది. అప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ కన్సర్న్ చూపించారు, దూరంలో ఉన్నవాళ్లు, దగ్గరగా మన చుట్టూతా ఉండే కుటుంబ సభ్యులే కాకుండా ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ ప్రేయర్స్ కానీ, వాళ్ళ కన్సర్న్ కానీ, వాళ్ళ ప్రేమ బేసిక్ గా అది నాకు స్వామి అంటారు చూడండి, నాది 1000 తల్లుల ప్రేమ అని, 1000 మందితో స్వామి ఇంతమంది ప్రేమని, ఇన్ని తల్లుల ప్రేమని నాకు పంపిస్తున్నారనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది దానికి. అది గ్రహించే అవకాశం స్వామి నాకు ఈ సంవత్సరంలో కలిగించారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నామంటే దానికి పెద్దగా ఆలోచన ఏమీ ఉండదు. స్వామి ఎప్పుడు చెప్తారు కదా, ప్రేమగా ఉండండి, ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో బతకండి అని చెప్పి, దాన్నే ఇంకా కొద్దిగా ఎక్కువగా పాటించే అవకాశాన్ని, ఆ బుద్ధిని నాకు ఇవ్వమని స్వామికి ప్రే చేస్తున్నాను. ఇంకా మరి మీ గురించి చెప్పండి, మీరేమనుకుంటున్నారు?
1: నేనైతే చిన్నప్పటి నుంచి స్వామి నన్ను ఎంతో క్షమతోటి, సహనంతో పెంచారు. ఇప్పుడు అందుకని సాధ్యమైనంత వరకు ఎప్పుడూ ఒకటే ఏంటంటే, అందరి ద్వారా స్వామి నాకెంత ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ అంత ప్రేమగా చూడడమే నేను స్వామికి చూపించుకునే గ్రాటిట్యూడ్.
0: చాలా బాగుంది ప్రసన్న. మరి చాలా మంది, మనం కొంతమంది గురించే మాట్లాడుకోగలిగాము, కానీ మనం చూస్తే మన చుట్టూతా ఉండే ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా మనం చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మన జీవితం ఇంత హ్యాపీగా సాగిపోతుందంటే ఎంతో మంది ఎంతో శ్రమ పడితే తెలిసి తెలియకుండా మనం ఇలా బతకగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. చూడండి, ఫార్మర్స్,
1: అవును, సోల్జర్స్,
0: డాక్టర్స్,
1: పోలీసు, వీవర్స్,
0: లాయర్స్
1: వీళ్ళంతా మనం సుఖంగా మన జీవనం ఉంది అంటే వాళ్ళు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ మొత్తం వాళ్ళ ఇన్పుట్సే. అవును,
0: మరి వీళ్ళందరికీ మనం కృతజ్ఞత చూపించుకోవాలంటే ఆ అవకాశం, ఇప్పుడు సోల్జర్స్ ఎక్కడో పాపం బోర్డర్ లో ఉంటారు, అలాగే డాక్టర్స్ అంటే మన ఫ్యామిలీ డాక్టర్ అయితే సరే, మిగిలిన వాళ్ళందరికీ మనం ఏ రకంగానూ రీచ్ అవుట్ అవ్వలేము.
1: అవును,
0: దానికి కూడా ఏమైనా మార్గం ఉంటే బాగుంటుంది కదా.
1: స్వామి ఇచ్చారు ఆ మార్గమే. మనం అసలు ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడమే స్వామి ఇచ్చిన ఆ పెద్ద సందేశం. ఎంతో చాలా గొప్ప భావం, సమస్త లోక సుఖినో భవంతు. అది నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వామి దగ్గర ఒక ప్రేయర్ కింద అనుకుంటే మనకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్న ఈ క్రియేషన్, భగవంతుడి క్రియేషన్ క్రియేటర్ రెండు ఒకటే, అది మనకి మనుషుల రూపేణా వస్తురూపేణా సహాయపడుతున్న ప్రతి వాటికి అవి సుఖంగా ఉండాలి అని అనుకునే భావమే మనం ఇచ్చే గ్రాటిట్యూడ్.
0: ఒక పవిత్రమైన భావాన్ని మనం సంకల్పించుకుంటే భగవంతుడు తప్పకుండా దానికి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని అందిస్తారు అని.
1: అవును,
0: చాలా బాగా చెప్పారు ప్రసన్న. మరి ఈరోజు కృతజ్ఞత గురించి మనం ఎన్నో విషయాలు మళ్లీ ఇంకొకసారి పునశ్చరణ చేసుకున్నాము. స్వామి చెప్పిన విషయాలన్నింటినీ మన జీవితాలు ఆనందంగా ఆహ్లాదంగా గడవడానికి ఇంత చక్కటి సృష్టిని రచించింది, అలాగే మన మనుగడ సౌకర్యవంతంగా సాగిపోవడానికి కావలసినవన్నీ సమకూర్చిపెట్టి జీవన ప్రయాణంలో ఒడిదుడుకుల్ని అధిగమించే శక్తి సామర్థ్యాల్ని మనకు అనుగ్రహించి జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని కూడా ప్రతిక్షణం బోధిస్తూ మనకి మార్గదర్శకత్వం చేస్తున్న పరిపూర్ణ ప్రేమమూర్తి మన స్వామి కలియుగ అవతారి మన స్వామివారికి కూడా మనందరి తరఫున, మన శ్రోతలందరి తరఫున ఈరోజు కృతజ్ఞతాభివందనం.

0: నీవు ఎంతో అనుభవించావు.
1: యు ఎక్స్పీరియన్స్ అ లాట్.
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవు ఏమిస్తున్నావు?
1: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
0: భగవంతు జనికుడును తత్ఫలితా నీవ్వని కోరడు.
1: In fact, God does not expect anything in return.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: And God never waits.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: The one without gratitude, the worst rich.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్
0: ఆమె నీకు దేవత సమానం.
1: Mother is God, truly speaking.
0: Pitrudevo bhava.
1: Father is God.
0: Aa yokka tandri enniyo vidhamla chalivinchi abhivruddhi chesi dhanamu sampayinchi thanu kadapaina enda pettukoni pillalni poshisthadu.
1: In fact, father has taken care of you, sacrificing his own comfort, earning money.
0: Atti samaku vachinatundi tandriki nee em krutagnata andisthunnavu?
1: What gratitude you are showing to your father?
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెట్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma dullabham manava janmam chala dullabhamainatu.
1: Human life is rarest.
0: Atti dullabhamainatu manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్ యాజ్ ఎ
0: మానవుడు. కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
2: ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ 2020వ సంవత్సరంలో మనం ప్రప్రథమంగా పాటించాల్సి వలసిన ఒక ముఖ్యమైన అంశం గురించి మన సోదరీమణులు ప్రసన్న లలిత ఇద్దరు ఎంతో చక్కగా కృతజ్ఞతా అభివందనం అనేటటువంటి కార్యక్రమం ద్వారా తెలిపారు. ఇంతవరకు శ్రోతలు కృతజ్ఞతాభివందనం 2020 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మొదటి అంశం పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక రాసి పంపించగలరు, లేక వాట్సాప్ ద్వారా 9393258258కి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం భక్తి నీరాజనం. ఈ కార్యక్రమం ఆదిలాబాద్ సాయి భక్తులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయక నాటకం

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఈనాటి సమావేశానికి విచ్చేసిన సాయి సోదర సోదరీమణులకు సాయిరాం తెలుపుకుంటూ మరి మనం 2015వ సంవత్సరంలో ప్రవేశించాం. ఇది సాయి భక్తులకు మహత్తరమైన సంవత్సరం. ఎందుకంటే ఇది మన ప్రియతమ భగవాన్ 90వ జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే సంవత్సరం.
2: అవునవును, పోయినసారి మీటింగ్ లో కూడా మనం ఈ మాట అనుకున్నాం. ఈసారి కూడా మన ఆదిలాబాద్ జిల్లా పర్తి యాత్ర ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధతో చేసుకోవాలని అనుకున్నాం కదా.
3: నాకు డౌట్ సాయిరాం.
2: అడగండి సాయిరాం.
3: 2 సార్ల నుంచి నారదముని మనకు మంచి విషయాలు బోధిస్తూ పర్తి యాత్రకు స్వామి దగ్గరికి దొలకవేరు. యాత్ర జబర్దస్త్గా జరిగింది. మరి ఈసారి నారద స్వాములు లేకుంటే యాత్ర అవుతుందంటారా?
2: కరెక్టే సాయిరాం, నారదస్వామి లేకుంటే కష్టమైతుంది.
3: అయితే ఏం చేద్దామంటారు? మరి
2: అందరం కలిసి నారదస్వామిని రమ్మని నొక్కుదాం.
4: నారాయణ నారాయణ, నాకు ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు నాయన. నారాయణ నామజపమే నాకు ఆహ్వానం.
2: ఆహా సాములు మళ్ళొచ్చిండ్రా.
5: దండాలు సాములు దండాలు.
6: ఓ నారదస్వామి వచ్చేశారా? ఆహా ఎంత భాగ్యం మాకు. అయ్యా నారదుల వారు, ఇప్పటికి 2 సార్లు మాకు పర్తి యాత్రలో చక్కటి విషయాలు బోధిస్తూ స్వామి వద్దకు తీసుకెళ్లారు. ఈసారి కూడా ఆదిలాబాద్ జిల్లా భక్తులందరము తరలివచ్చాం. ఏవైనా చక్కటి విషయాల్ని తెలియజేయండి స్వామి.
2: అవును మహర్షి, ఈ సంవత్సరమేమో 90వ జన్మదినోత్సవ సంవత్సరం. ఇది మా జిల్లా 9వ పర్తియాత్ర కూడా. ఏదైనా చక్కని విషయాన్ని చెప్పండి.
4: నాయనలారా, స్వామి గురించి ఏ విధంగా చెప్పగలను? భాషకు భావానికి అతీతమైన ఆ భగవాను ప్రేమతత్వం గురించి మీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను.
3: ప్లీజ్ స్వాములు, ఒక్కసారి మాకోసం.
4: సరే ప్రయత్నిస్తాను నాయనలారా. మీరే ఏదైనా ప్రశ్న వేయండి, జవాబు రూపంలో స్వామే నాలో జ్ఞాపకాలను స్ఫురింపజేస్తారు.
0: అయ్యా, అందరూ స్వామికి 90వ సంవత్సరం సందర్భంగా ఏదో ఒకటి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు, కాని మేమంతా సామాన్యులు. అప్పుడు కృష్ణుడు చెప్పినట్లు మా శక్తి కొద్దీ పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఇవ్వాలని అనుకుంటున్నాము స్వామి.
4: చాలా సంతోషం నాయన. స్వామి భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు. ప్రేమతో ఏది అందించినా అది స్వీకరిస్తాడు. పత్రం పుష్పం అంటూ చక్కగా గుర్తు చేశావు. స్వామి వద్దకు ఓ కవీశ్వరుడు వచ్చి వల్లించిన పద్యం గుర్తుకొస్తోంది.

0: చాలా బాగుంది మహర్షి. మేము కూడా మా తను అనే పత్రాన్ని, హృదయం అనే పుష్పాన్ని అర్పించే ప్రయత్నం చేస్తాం.
1: సాధారణంగా భక్తులు భగవంతునికి పత్రము, పుష్పము, ఫలము, తోయము సమర్పించడం చూసి ఉంటారు. కానీ భగవంతుడే భక్తులకు వాటిని ఇవ్వడం విన్నారా?
2: అవునా స్వామి, భక్తులు దేవునికిచ్చే బదులు దేవుడు భక్తులకిచ్చిండా. చిత్రంగా ఉన్నది, అదేందో చెప్పండి స్వామి.
1: సరే, అయితే వినండి. మొదట పత్రం. అలనాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుని ఆజ్ఞానుసారం బ్రాహ్మణులకు అన్నదానం చేశారు. అప్పుడు

0: ఆహా, మన ఆహ్వానాన్ని మన్నించి బ్రాహ్మణులు వందల సంఖ్యలో తరలి రావడం నిజంగా మన అదృష్టం.
1: ఈ అరణ్యవాసంలో ఇంతటి దారిద్ర్యం మధ్య అంతమంది అతిథులకు భోజనం ఏర్పాటు చేయగలగడం ఆ కృష్ణ భగవానుని అపార దయనే అని చెప్పాలి.
2: అవును, వంట కేవలం 100 మందికి మాత్రమే వండబడింది. కాని అదే భాండంలో నుంచి ఎంత తీసినా ఆహారం దానికదే సమకూరుతూ వచ్చింది. ధాన్యం ఎలా వచ్చాయో, కూరగాయలు ఎలా దొరికాయో అంతా ఓ విచిత్రం. ఓ మంటకర్ర రోజంతా మండసాగింది. అంతా కృష్ణుని దయని.
0: అవునవును, అయినా కృష్ణుడేడి?
2: కృష్ణ, వాసుదేవా, లోపలేం చేస్తున్నావు కృష్ణ?
3: వస్తున్నా వస్తున్నా.
0: కృష్ణ, ఏమిటిది? ముల్లోకాలు స్తుతించే భగవానుడివి, నీవు ఈ ఎంగిలి విస్తరాకులు ఎత్తుతున్నావా?
3: ఎన్నో రోజుల నుండి నా ఆజ్ఞను శిరసావహించడం కొరకు మీరంతా శ్రమిస్తూ వచ్చారు. మీ కష్టాలు నాకు తెలుసు. పొద్దుటి నుండి బ్రాహ్మణులను సేవిస్తూ అలసిపోయి ఇప్పుడే సేద తీరుతున్నారు. అందుకే నా వంతు సాయంగా ఈ ఎంగిలి విస్తరాకులను నేను తీస్తున్నాను.
0: కృష్ణ, మేముండగా నువ్వు శుభ్రపరచడం ఏమిటి?

ఆహా, ఎంత గొప్పది నీ ధర్మం అగ్రజ. మొన్న మన తల్లిని పరుల ఇంట్లో పారద్రోలింది. నిన్న మన కుల స్త్రీని నిండు సభలో అవమానపరిచింది. ఇక నేడు మన వాసుదేవునితో ఎంగిలి విస్తరాకులను ఎక్కించింది.

0: కృష్ణ, ఏమిటి పరీక్ష? నా ధర్మబద్ధతను చివరకు నా సోదరులు కూడా విమర్శిస్తున్నారు. నా ప్రతి సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆవేదనను, ఆలోచనను సరి సమానంగా పంచుకున్న నా సోదరులా కృష్ణ ఈనాడు నన్ను వెక్కిరిస్తున్నది. ఏ జన్మ పాపమో ఇది.
1: బాధపడకు ధర్మజ, బాధపడకు. ఇదిగో ఈ బాధలన్నిటినీ దాటడానికి అవసరమయ్యే ఒక మహామంత్రాన్ని ఇదిగో ఈ పత్రంలో నీకోసం రాశాను. ఇందా తీసుకో.
0: ఏమిటిది కృష్ణ?
1: నువ్వే విప్పి చూడు.
0: ఇది కూడా సాగిపోతుంది. ఇది కూడా సాగిపోతుందా? దేవుటి కృష్ణ,
1: నీకు కష్టం వచ్చినా, సుఖమనిపించినా, కోపం కలిగినా, బాధ నిన్ను కృంగదీస్తున్నా, భయపెడుతున్నా, ఈ మూడు పదాలు గుర్తు చేసుకో. ఇది కూడా సాగిపోవాల్సిందే అని.
0: మరి బాధ?
1: అది కూడా పోవాల్సిందే.
0: కోపం?
1: అది కూడా పోవాల్సిందే.
0: సంతోషం?
1: అది కూడా పోవాల్సిందే.
0: సంపద?
1: అది కూడా పోవాల్సిందే.
0: అర్థమైంది కృష్ణ, అర్థమైంది. నువ్వన్నట్టు ఏదీ శాశ్వతం కాదు.
1: అవును ధర్మనందన, ఒక సుఖం రెండు దుఃఖాల మధ్య మజిలీ మాత్రమే.
0: ఆహా, ధన్యుణ్ణి కృష్ణ, ధన్యుణ్ణి. ఇంతటి మహాసత్యాన్ని ఇంత అవలీలగా బోధించడం నీకే సాధ్యం. మమ్మల్ని దీవించు. నీ మాటలు ఎప్పుడూ ఆచరించాలని మమ్మల్ని ఆశీర్వదించు.

0: అర్జున, మున్ముందు ఒక భీకర సంగ్రామం జరగబోతోంది. శత్రుసేనలను భయభ్రాంతులను చేయడానికి నీకు పాశుపతాస్త్రం అవసరముంటుంది. దాని కొరకు నేటి నుంచే నీ ప్రయత్నం మొదలుపెట్టు. ఈ విషయం తెలియజేయాలనే ఈ నిర్జన ప్రదేశానికి నిన్ను తీసుకుని వచ్చాను.
1: అలాగే కృష్ణ, నీ ఆజ్ఞ, నా ప్రయత్నం ఈనాటి నుంచే మొదలు పెడతాను.
2: అయ్యా, దండాలు సామును, దండాలు. పింఛంది, మీరు నీలంగా ఉన్నారు. మీరు కిట్టేశాములా అయ్యా?
0: అవును నాయన, అవును.
2: సాములు మీరే కదా ఆ పోతలను కంసమహారాజుని చంపింది.
0: అవును అవును.
2: అమ్మో సావులు, ఎంత దయనీయది. నువ్వు నువ్వు మా అడవికి వచ్చావా? నీ గురించి చాలా విన్నాను, కాని నిన్ను చూసే భాగ్యం లేదనుకున్నాను.
0: నీ ప్రేమనే నన్ను ఇక్కడకు పిలిపించుకుంది శంబల.
2: సావులు, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఈ దండం తీసుకో.
0: ప్రేమతో ఇస్తున్నావు, చాలా సంతోషం. నీ దండ చాలా బాగుంది శంబల. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు?
2: ఏమి లేదు స్వామి.
0: మీ తెగలో మెడలో దండ లేకుండా తిరగడం నిషిద్ధం అనుకుంటా?
2: అవును స్వామి, దండ లేకపోతే ప్రవేశం ఉండదు. అయినా దండ నీకిచ్చాను, నాకు అదే చాలు.
0: నువ్వు నా దండ తీసుకో శంబల.
2: నీ దండ స్వామి.
0: ఏం శంబల, నా దండ బాగాలేదా ఏంటి?
2: చాలా బాగుంది స్వామి.
0: సరే, ఇక వెళ్ళు. ఇంట్లో మీ వారందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
2: నీ దయ స్వామి. వెళ్ళొస్తా స్వామి, వెళ్ళొస్తా.
1: ఏమిటిది కృష్ణ?
0: ఏది అర్జున?
1: నీ మెడలోని పూలదండ ఎంత అమూల్యమైనది. ఎముకల హారం ధరించే బోయవాడికి ఏమి తెలుస్తుంది దాని విలువ? కోతికి హారం వేసినట్లు.
0: అర్జున ఆగాగు, నువ్వే ఆ శంబలుని గూడానికి వెళ్లి చూడు, నీకే అర్థమవుతుంది.
1: సరే, నీ ఆజ్ఞ.
2: ఆహా, ఎంత బాగుంది. మరి కిట్టేశాములు ఇచ్చారంటే మాటలా, ఇది ఏ స్వర్గం నుండో తీసుకొచ్చుంటారు. ఎంత అదృష్టవంతుడు ఈ శంబల. కిట్టయ్య స్వామి మాల వేయడం అంటే ఎంత గొప్ప. అదిగదిగదిగో ఆసాములే, ఆసాములే కిట్టేశాం వెనకున్నది. రా స్వామి, రా. సాములు, కిట్టయ్య స్వామి ఎంత గొప్ప దండిచ్చారో చూశారా? ఇట్టాంటి దండలు మా రాజుల దగ్గర కూడా ఉండవు.
3: ఇదిగో చూడు స్వామి, మాది ఇంతే దండ, మా మహారాజు ఇంత పొడవు. కాని శంబలుని మాల చూడు, ఎంత పొడవుందో. చూడు ఒక్కో ఎముక ఎంత అందంగా ఉందో.
1: శంబల, కృష్ణుడు నీకిచ్చింది ఈ మాలనా?
2: అవును సాములు, అవును, ఇదే మాల నాకిచ్చింది.
1: ఈ మాలనా? నీకిచ్చింది పూలమాల కదూ?
2: కాదు సాములు, మీ ముందే కిట్టయ్య సాములు ఈ మాల నా మెళ్ళు వేశారు కదా.
1: అదే నమ్మశక్యంగా లేదే.
2: సాములు, మేం పానం పోయినా అబద్ధం చెప్పం.
1: లేదు లేదు, నేను నీ నిజాయితీని అనుమానించట్లేదు శంబల. నేను చూసింది వేరే దృశ్యం, అదే ఆలోచిస్తున్నా.
2: వేరే దృశ్యమా? ఏంటే సాములు?
1: చెప్తాను, నేను తిరిగి వచ్చి చెప్తాను. నేను వెంటనే వెళ్ళాలి.
2: సరే సాములు, నీ కొరకు ఎదురు చూస్తాం.
4: కృష్ణ, నీ మెడలోని మాల చాలా బాగుందే, ఎవరు చేశారు కృష్ణ?
0: ఓహో, ఈ మాల గురించా? ఈ మాలని శంబల అనే ఒక బోయవాడిచ్చాళ్లే. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే అతను నివాసముంటాడు.
5: ఒక బోయవాడు ఇంత చక్కని హారాన్ని.
1: నేను నీ నిజాయితీని అనుమానించట్లేదు శంబల. నేను చూసింది వేరే దృశ్యం, అదే ఆలోచిస్తున్నా.
2: వేరే దృశ్యమా?

0: ప్రాంతానికి దగ్గర్లోనే అతను నివాసముంటాడు.
1: ఒక బోయవాడు ఇంత చక్కని హారాన్ని కూర్చాడా? చాలా విచిత్రంగా ఉందే.
2: అవునవును, చాలా చక్కగా కూర్చాడు. ఇలా కూర్చడం ఎక్కడ నేర్చుకున్నాడో? ఆ రంగులు, పూల ఎంపిక, ఆహా ఎంత చక్కగా ఉంది!
3: ఈ మాల నీకెవరిచ్చారు కృష్ణ?
0: అదేమిటి అర్జున, నీ ముందే కదా శంబలుడు నా మెడలో ఈ దండ వేసింది.
3: కాని కృష్ణ, శంబలుడు వేసింది ఎముకల దండ కదా.
1: అర్జున, ఏమిటా ఆ మాటలు?
3: అవును భీమసేన, నా కళ్ళతో నేను చూశాను. శంబలుడు ఎముకల దండనిస్తే కృష్ణుడు పూలదండనిచ్చాడు. నేను గూడానికి వెళ్లి శంబలుని దగ్గరికి వెళ్లి చూశాను. అక్కడ పూలదండ బదులు పొడవాటి ఎముకల మాల ఉంది. ఇక్కడేమో ఎముకల దండ బదులు ఈ పూలమాల. నాకంతా అయోమయంగా ఉంది. కృష్ణ, ఏమిటి మాయ? నువ్వే దారి చూపాలి కృష్ణ, నువ్వే నాకు దారి చూపాలి.
0: నీకు అర్థం కాకపోవడమేమిటి అర్జున? అదిగో దూరంగా చెట్టుపై కూర్చున్న అక్కడ ఒక కాకి ఉంది చూడు. ఆ కాకి కనబడుతోందా?
3: అవును కృష్ణ, కనబడుతోంది. నల్లగా దాని మెడ చాలా వింతగా ఉంది.
0: సరిగ్గా చూడు అర్జున, అది ఓ పావురం.
3: అవును కృష్ణ, అది పావురమే.
0: తెల్ల పావురం కదూ?
3: అవును, దాని తెలుపు కామధేను కన్నా తెల్లగా ఉంది.
0: ఏ అర్జున, అది రామచిలుకలా ఉందేమిటి?
3: అవును కృష్ణ, అవును, దాని ఎర్రని ముక్కు ఎంత అందంగా ఉంది.
0: ఏది అర్జున, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు నా మెడలోని ఎముకల హారం బాగుందా?
3: తెలిసొచ్చింది కృష్ణ, తెలిసొచ్చింది. నా అజ్ఞానంతో నీ మహిమను తెలుసుకోలేకపోయాను కృష్ణ.
1: ఏంటిది, నాకంతా అయోమయంగా ఉంది. ఆ కొమ్మ మీద పక్షే లేదు, కృష్ణుని మెడలో ఎముకల హారమూ లేదు.
4: భీమసేన, ఈ సృష్టి అంతా కృష్ణుని సంకల్పం మాత్రం. ఒక్క చిటికలో లేని పక్షి ప్రత్యక్షం అవుతుంది, కాకి పావురం అవుతుంది, పూలదండ మరొకటిగా మారుతుంది. ఈ విషయం గ్రహించే అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నించక అనుసరించాడు.
0: అవును ధర్మానందన, నేను భావప్రియుణ్ణి కాని బాహ్యప్రియుణ్ణి కాదు. శంబలుడు ప్రేమతో హారం అందించాడు, అదే ప్రేమతో నేను మరో హారం తిరిగిచ్చాను. ఇదంతా చూస్తున్న అర్జునుని మనసు మొదట ప్రశ్నించి తర్వాత సత్యాన్ని గుర్తించి తలవంచింది. ఒకటి అమాయకపు అనుబంధం, మరొకటి నిస్వార్థపు కుతూహలం, ఇంకొకటి పరమ ప్రేమానురాగం. స్వచ్ఛమైన భక్తుని ప్రేమకు నా సంకల్పం ఎప్పుడూ తోడై నిలుస్తుంది.

0: కృష్ణ, మా కష్టాలలో మా వెంట నిలుస్తూ ఈ కఠిన సమయాన్ని ఓ మధురానుభూతిగా మారుస్తున్న నీకు మేము ఏమి ఇవ్వగలం? కడుపు నిండా భోజనం పెట్టే సామర్థ్యం కూడా మా వద్ద లేకపోయింది. అందుకే నేను సహదేవుడు అడవి అంతా గాలించి మీ కొరకు ఈ ప్రత్యేకమైన పండును కోసుకొచ్చాం. కృష్ణ, తీసుకో.
1: అవును కృష్ణ, ఇలాంటి ఫలాన్ని మునుపెన్నడూ ఈ అడవిలో చూడలేదు. ఇది ఏ దేవతావృక్ష ఫలమో! నిజానికి ఓ రకమైన దివ్య కాంతి దీని నుండి వెలువడుతోంది.
2: ఆహా ఆహా, చాలా సంతోషం కృష్ణ. ప్రేమతో నువ్వు కొంచెం స్వీకరించు, మిగిలింది మేం భుజిస్తాం. ఇలాంటి చక్కని పండుకి చాలా రోజులు గడిచాయి.
3: సరే సరే, ఏది ఏది ఆ పండు ఏమిటో చూపించండి.
0: ఇదిగో కృష్ణ.
3: ఓ, ఈ పండ? అరెరెరెరే, ఎంత పనిచేశావు నకులా.
0: కృష్ణ, ఏమైంది?
3: ఇది పండు కాదు, ఇది రోమఋషి తపఃఫలం.
1: ఏమిటి, రోమఋషి తపఃఫలమా?
3: అవును సహదేవా, రోమఋషి వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన శక్తిని ఈ పండు రూపంగా మార్చి చెట్టుపై భద్రపరిచాడు. దానిని ఎవరైనా వేరేవారు తెంపివేస్తే ఆతని తపస్సు భంగపడుతుంది.
0: అయ్యో, తెలియక చేసిన తప్పిదం.
3: బాధపడకు నకుల, నా కొరకు చేశారు కదా, అది తప్పిదం ఎలా అవుతుంది?
2: ఏమిటి ఏమిటి అరుపులు? ఎవడో రాక్షసుడు వస్తున్నట్టున్నాడు.
3: ఆ, భీమసేన ఆగాగు, అది రాక్షసుడు కాదు, అవి రోమఋషి అరుపులు. ఆయన ముక్కోపి. పండు తెంచి వేసింది మీరని తెలిస్తే మిమ్మల్ని తీవ్రంగా శపించకుండా ఉండడు.
1: ఇప్పుడేం చేసేది కృష్ణ?
3: కంగారు పడకండి పాండవులారా, రోమఋషి సమక్షంలో నేను ఏం చేసినా మీరు మాట్లాడవద్దు.
1: సరే సరే.
3: సంతోషం సంతోషం, ఇక నేను బయలుదేరుతాను.
2: బయలుదేరుతావా? మరి మా సంగతేంటి కృష్ణ?
3: చాలా సంతోషం, వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. అమ్మో, రోమఋషి దగ్గరికొస్తున్నట్టున్నాడు, నేను వెళ్ళాలి.
2: ఏమిటి మన దురదృష్టం అగ్రజ, చివరకు కృష్ణ భగవానుడు కూడా మనల్ని వదిలివేశాడే.
4: చింతించకు భీమసేన, ఈ అంతర్ధానం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. ఓపికతో ప్రార్థిద్దాం, అదే మన కర్తవ్యం.
5: ఎవడ్రావాడు? ఎవడు? నా తపఫలాన్ని హరించిన నీచుడు ఎక్కడ దాక్కున్నావురా నువ్వు?
3: ఆహా ఆహా, మహాత్ములారా, నన్ను ఆశీర్వదించండి.
6: అమ్మో, కృష్ణ భగవానులే ప్రణమిల్లుతున్నారంటే వీరు ఎంతటి మహనీయులు. నా నమస్కారాన్ని స్వీకరించండి. నమో నమః, నమో నమః.
7: రోమఋషేభ్యో నమః.
3: ఆహా మహాత్ములారా, ఆహా రోమఋషి.
6: ప్రణామం వాసుదేవ.
3: మునివర్యా, ఇంతకీ వీరెవరో మీకు తెలుసా?
6: మీరే నమస్కరించారంటే వేరే చెప్పాలా వాసుదేవ?
3: రోమఋషి, వీరు పంచపాండవులు, నాకు పంచ ప్రాణాల వంటి వారు.
6: ఏమినా ఈ భాగ్యం, ఇంతటి మహనీయుల దర్శనం నాకు కలిగిందా?
3: అవును మునివర్యా, మీ కళ్ళలో ఏదో బాధ గోచరిస్తోంది, ఏమైంది?
6: ఏమి చెప్పేది ప్రభు, వేల సంవత్సరాల నా తపశ్శక్తిని ఓ పండు రూపంలో దాచిపెట్టాను, ఇప్పుడు దానిని ఎవరో దొంగిలించారు.
3: ఏమిటి, దొంగిలించారా? లేదు లేదు, అది వీరి దగ్గరే ఉంది మునివర్యా.
6: హా, అంటే నా ఫలాన్ని తెప్పివేసింది మీరా? ఎంతటి ధైర్యం మీకు!
3: మునీశ్వర, వారి పాదాలకు నమస్కరించిన నా పాదాలకు నమస్కరించావు, ఇప్పుడు వారి దాసునికి దాసుడువు నీవు. నీ ప్రభువును శపించుట ధర్మవిరుద్ధమేమో?
6: అవును అవును, అదీ నిజమే. ఏమి నా ఈ దురదృష్టము?
3: ఎందుకు బాధపడుతున్నావు ఋషివర్య? ఎవరి కోసం తపస్సు చేశావో ఆ పరబ్రహ్మ నీ ఎదుటనే ఉన్నాడు. ఆయనను పాదాక్రాంతుని చేసుకున్న భక్తుల హస్తాలలో నీ ఫలం ఉంది. ఇంకా ఇంతకన్నా నీకేమి కావాలి?
6: అవును కృష్ణ, అవును, తెలిసి వచ్చినది. ఎంత గొప్పది కృష్ణ నీపై భక్తి.

కృష్ణ, ఏమిటి దురదృష్టం? ఇంకా మాకు ఎన్నాళ్ళు ఈ కష్టాలు? ఇదిగో ఇదిగో మరణించిన శిశు అభిమన్యునికి పుత్రుడు జన్మిస్తాడని 1000 కళ్లతో ఎదురుచూశాడు. ఇదిగో ఇదిగో ఆరిపోయిన భరత కుల దీపం.

0: కృష్ణ, ఆనాడు సంగ్రామంలో అభిమన్యుడు నేలవాలితే ఎందుకు రక్షించలేదని అడగలేదు. ఉప పాండవులు క్రూరంగా చంపబడితే ఎందుకు ఆపలేదని ప్రశ్నించలేదు. చివరకు ఈనాడు కురువంశోద్ధారకుడు శివమైతే కూడా మౌనంగా ఉండమంటావా కృష్ణ? వంశనాశివి కృష్ణ, నువ్వు వంశనాశివి.
1: అర్జున, ఏమిటా మాటలు?
2: ఆపకు ధర్మజ, ఆపకు. అర్జునుని బాధ నాకు పూర్తిగా తెలుసు.
0: నీకు తెలియదు కృష్ణ, నా బాధ నీకు తెలియదు. నీతో ఉంటే ఒరిగిందేమిటి కష్టాలు తప్ప.
2: శాంతించు అర్జున. భీమసేన, ఒక వెండి పాత్రలో నీరు తులసీదళం వేసుకుని తీసుకురా.
0: ఎందుకు కృష్ణ? చనిపోయిన శిశువును ముక్తిలోకాలకు తరలిస్తావా? ఇప్పుడెందుకు ఆ తీర్థం? శిశువు ఎప్పుడో మరణించింది. ఆ మౌనం ఎందుకు కృష్ణ? నీ వారమన్న ప్రతి భక్తునికి కష్టాలేనా? ఇది ఈ లోకంలో నీకు అపకీర్తి కృష్ణ, నీకు అపకీర్తి.
2: ఏమిటి, నాకు అపకీర్తి?

0: ले परीक्षित निद्रले।
1: कृष्ण वंशोद्धारक భరతకుల భాగ్య విధాత, నన్ను మన్నించు కృష్ణ, నన్ను క్షమించు.
0: కోర్కెలు తీరకపోతే దూషణ, కోర్కెలు తీరగానే భూషణ. ఇది నాకు అలవాటే. కాని ఒక్క విషయం గుర్తుంచుకో అర్జున, ఈనాడు ఈ శిశువును బ్రతికించింది నా మహిమనే కావచ్చు, కాని ఈ మహిమను ప్రేరేపించింది నీ భక్తే.
1: నాదేమి భక్తి కృష్ణ? సంతోషాలకు ఉప్పొంగిపోయి దుఃఖాలకు తలవించి నిన్ను దూషించే నాదేమి భక్తి కృష్ణ?
0: శాంతించు అర్జున. మానవుడన్న తర్వాత భావోద్వేగాలకు బానిస కాక మానడు. క్షణకాలం నీ విశ్వాసం చెలించింది కాబోలు, కాని నాకు కావలసింది నాపై విశ్వాసం కాదు, నాపై ప్రేమ కావాలి. నా కొరకు ప్రతిక్షణం నువ్వు విడిచిన నిట్టూర్పు, ఓర్చుకున్న అవమానం, భరించిన భారం, అనుభవించిన కష్టం, కార్చిన స్వేదబిందువు, చెమర్చిన కన్నీరు, ఇవన్నీ నువ్వు నా ప్రేమకై కట్టే రుసుము మిత్రమా. నీకు అవసరమైనప్పుడు ఆ రుసుముకు బదులుగా అవధులు లేని కరుణను నేను కురిపిస్తాను. నన్ను నమ్మక చెడినవారు ఉన్నారేమో, కానీ నన్ను నమ్మి చెడినవారు మాత్రం లేరు. ఏనాటికీ ఉండబోరు కూడా.

0: ఇది నాయన భగవంతుడు భక్తులకు సమర్పించుకున్న పత్రం, పుష్పం, ఫలం మరియు తోయం.
1: చాలా బాగుంది మహర్షి, కానీ నాదొక మనవి.
0: ఏమిటినాయన?
1: అయ్యా, 90వ జన్మదిన సందర్భంగా స్వామికి ఏమివ్వాలి అని మేమడిగితే మీరేమో స్వామి భక్తులకు ఏమిచ్చారో చెప్పారు. స్వామికి మేము ఏమివ్వాలంటారు?
0: నాయన, రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందని అడిగినట్లుగా ఉంది నీ వ్యవహారం.
2: మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు మహర్షి, కానీ నీ నోటి ద్వారా విందామని.
0: నాయన, స్వామి వేలాది ప్రసంగాలను, వందలాది పద్యాలను, పాటలను, వ్యాసాలను భక్తకోటికి అందిస్తూనే వచ్చారు. ప్రతి క్షణం భక్త జనానికి తన జీవితాన్ని ధారపోశారు. మన జీవితానికి దిశానిర్దేశం చేశారు. ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రతిమదిలో స్థాపింపచేయడానికి దారి చూపించారు నాయన. ఇంకా నేను చెప్పేదే ఉంది.
3: అంటే ఏదైనా స్పెషల్ సేవలేమైనా చెప్తారేమో అని అడుగుతున్నాం స్వామి.
0: నారాయణ నారాయణ, ఇంకా స్పెషల్ ఏమిటి నాయన? 9 సంవత్సరాల పాటు పర్తియాత్ర చేస్తూ వచ్చారు. మొదటి యాత్రకు ఇప్పటికీ మీకు భేదం లేదా? స్వామి పర్తియాత్రలో మిమ్మల్ని పిలిపించుకుని అందించిన జ్ఞాపకాలు ఎన్ని లేవు? సూచనలు ఎన్ని లేవు? దిశానిర్దేశాలు ఎన్ని లేవు? ఇంకా కొత్తవేం చెప్పమంటావు? గ్రామ గ్రామాలకు వెళ్లమన్నారు, విలువలతో కూడిన విద్యను వైద్యాన్ని అందించమన్నారు, త్రాగునీరు తెమ్మన్నారు, భజనలు సేవలు క్రమం తప్పక చేయమన్నారు నాయన. ఆలోచించే సమయం దాటిపోయింది, ఇది ఆచరించే సమయం.
1: అంటే సంస్థాగతమైన సూచనలు ఏమైనా ఇస్తారేమో అని.
0: వ్యక్తిగా పరివర్తన లేనప్పుడు సంస్థాగతంగా ఏమి చేయగలవు? మొదట స్వామి సూచించినట్టు నిన్ను నీవు మార్చుకో. ఆ తరువాత నిన్ను చూసి నీ కుటుంబము, సమాజము అన్ని మారుతాయి.
3: అంటే స్వామి, ఈ మార్పు ఎలా వస్తుంది స్వామి?
0: చాలా సులువు నాయన. నీ జీవితంలో ఏది వచ్చినా అలనాడు కృష్ణ భగవానుడు సూచించినట్టు ఇది కూడా శాశ్వతం కాదు అనే దృక్పథంతో అడుగువేయి. ప్రతి కార్యాన్ని స్వామి కొరకు సల్పే పూజగా భావించు. ఫలితం యొక్క బాధ్యత స్వామిది. శంబనుడు ప్రేమగా అర్పించిన ఎముకలహారం పూలహారంగా మారలేదా? ఇక వెనుక సాయి ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగు. ఆ ప్రభు నీ హృదయంలోని భక్తికి దాసుడు. పాండవుల పాదాల చెంత వాలి రోమఋషి నుండి రక్షించలేదా? నీ హృదయంలోని విశ్వాసమే నీ ద్వారా ఈ ప్రపంచంలో ఊహించలేని మహిమలను సృష్టింపజేస్తుంది. మరణించిన పరీక్షకు మరల బ్రతకలేదా? నీ వెంట ఉన్నది సాయి రక్షణ, ఆయన శ్రీ సత్యసాయి రక్ష. అది సాధారణమైనది కాదు.

ఇంతవరకు మీరు భక్తి నీరాజనం ఆదిలాబాద్ సాయి భక్తులు అందించిన నాటకం ఈ జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది? పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది? మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఆమోదయోగ్యమైన ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
6: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండటం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
2: శ్రీమతి శాంతిశ్రీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
7: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారు అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
8: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించిపోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
9: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
9: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుండడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు, సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
8: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరి చితికి పోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
9: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మనిషి అవసరాలకి వృక్ష జంతు జాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు అధ్యక్ష.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమభావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
2: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
11: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
12: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
9: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు. మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం. ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి. అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరువగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం. వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
8: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
13: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కాని వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారు ఎవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్ళాలి. పిల్లలు పెద్దలను అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
14: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు.
15: అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
16: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతోందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు. అధ్యక్ష, కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
2: సభలో నేడు జరిగిన చర్చకు
6: అధ్యక్ష బీడీ కర్మి
16: ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా

0: సభలో నేడు జరిగిన చర్చకు
1: అధ్యక్ష బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
0: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
2: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
3: విజయవాడ బాలయ్య సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కే హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
4: ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతానమ్మ.
3: ఆ బలి, ఎరుక సారి వచ్చిందే, ఆమె ఏం చెప్తుందో విందామా?

0: పోతాను.
1: ఏవి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నికిలా తెలుసే.
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
0: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: సాక్షి పుట్టపర్తి సత్య సాయి బాబా సాక్షిగా నిజం చెబుతానే తల్లి.
1: చెప్పవే మరి.
0: నీ ఇంటి కష్టాలు ఇంతింత కావే తల్లి, కలసిరాని కాపురమే తల్లి. తనయుడికి చదువు తలకెక్కదు, నీకా వంట్లో నలత, ఆయన ఆదాయం మూడు అప్పులు పదహారన్నట్లుందే. అవునా?
1: నిజమేని, నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వాడికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి ఉంది, ఎదురుగానే ఉంది, ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది దేవత దయ్యమా?

0: సారా
1: ఎవరే ఆవిడ
0: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
1: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నే, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
0: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
1: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో ఉన్నారు.

0: అచ్చా.
1: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
0: సరే నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
1: అంటే మంచి స్నేహితులే లేరు?
0: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడు.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే?
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: నిక్కర వేసిన చిట్టిగాడంటావు?
1: నీ పేరు మొట్టికాయల సిట్టిగాడురా.
0: గతిగానికే అందరూ నవ్వుతారు. ఇప్పటికే పెళ్ళానికి దండం పెట్టావన్నని పెద్ద పేరుంది నాకు. అది వట్టి నస మనిషి, దాని గోల అంతా ఇంత కాదు. అదిగో ఆ గోల పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడు మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజుల తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అలీ పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు.
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు. పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూనిరాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ? గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు కంటా.

0: తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురు చరణం ఈ పాట

0: త్యాగభావములకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా, ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పాడు.

0: బామ్మ చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
1: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
0: నేను చెప్తాను.

0: మార్గం తెలుసా?
1: ఓ తెలుసు, క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడవుతాడు.
0: సరే.

0: చెట్లు
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
2: కలసి మెలసి ఉండటం

0: విషయం ఏంటంటావు ఏంటి? ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
1: ఇప్పుడేమైంది?
0: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
1: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
2: ఈ స్థలం ఇతని సొత్తా?
0: కాక నీ అత్తదా?

0: నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచార్య గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద పడుకోనివ్వండి, తగ్గాక వస్తాడు.
1: అర్ధరాత్రైనా అపరరాత్రైనా రోగం వచ్చినా రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్ద దిక్కు మీదే. మరి
2: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇలవేలుపు, ఆయన బిడ్డలే వీరందరూ. హఠాత్తుగా ఎక్కడికి

0: సరే వెళ్లి వస్తాం, పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్యా రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర్రతో

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కే ధైర్య, కే దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారం ఏమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాలవికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
3: సాయిరామ్,
2: సారీ అక్క,
3: సారీ అక్క,
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు.
4: ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
2: అదేందో కాని ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
1: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
4: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
4: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
1: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
4: చెప్పక్క,
1: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
4: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
4: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడా పెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
4: అక్కడ ఫీజు ఉండదు కదక్కా.
3: కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
1: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా, మరి మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాణ గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాణ గారు దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
4: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
1: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా
3: రాణి. అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
2: అవును,
3: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించడానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
4: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
3: చెప్తాను, వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో బైరాగర్ గ్రామం.
4: బైరాగర్ గ్రామమా?
3: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
4: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
3: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండి చదవడం కోసం బయలుదేరారు.
4: వావ్, అయితే ఎండి కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
3: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాగర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాగర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
1: అలాగా?
3: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
1: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్కా. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
3: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలు పెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
0: అవును,
3: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశు వైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠంలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
4: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
3: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
0: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
3: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా, వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించడానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
4: అవునా?
3: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
4: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
3: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
4: అవునా?
3: ఇంకా అక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
0: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు, ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
1: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ, ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
0: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది, చెప్పనా?
3: ఏంటా విషయం అక్షర, చెప్పు, మేమూ తెలుసుకుంటాం.
0: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరునీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
4: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
0: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
3: అన్నదాత ప్రాజెక్టా?
0: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
1: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
4: అంతటితో అయిపోలేదు రాని. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు, నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథల లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
3: చూసారా మరి, ఇదే నాణానికి రెండో వైపున్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
4: అవునా?
3: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకే 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యశ్. కానీ వీరందరూ ఒక వయస్సు వాళ్లు కాదు, అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
0: మళ్లీ నాకు అదే సందేహం అక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
3: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా, ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
1: అవును.
3: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
0: అదేలా అక్క,
3: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి.
1: అవునా?
3: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
1: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది, కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
5: అక్క ఇప్పుడే చెప్పింది కదరా, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు, కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
3: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
0: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
3: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ, ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
1: ఈ ఇయర్ నుండి నా ఓల్డెక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
3: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
5: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంతో గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
3: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి, మీరెవరు స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
1: అవును.
3: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం, సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
5: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
1: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
5: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
3: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
2: సాయిరాం.
6: ఆకాశానికి స్తంభాలు, సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఈ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏది వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అండ్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైమ్. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది.
నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది.

0: సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏదీ వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠి కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వమూ తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్, సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు, కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డెందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
3: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకార పడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు.

0: అంశాన్ని సమర్థిస్తూ, నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్ యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
1: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
2: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి, ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలయింది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరుంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరం లాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్యా, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేతను అందించారు కదా.
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్. స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చేయాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాట అన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయికుల్వన్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నాని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి, కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార్య పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: భేదాలొద్దు, అంటరాని తనమొద్దు, అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం.
1: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
1: జై సాయిరాం.
3: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పదార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
4: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
5: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెన్నా ఎన్ని దినాలు పత్తాకేలేరు?
6: పుట్టపర్తికి వెళ్ళాం కాక.
5: ఏరో ఆడతప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు వేరుతో వచ్చిందా?
6: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
5: ఆ సాయిబాబు అయిపోయినాక అది ఇప్పుడేముంటుందా?
6: అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి?
5: నేనా? పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
6: అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది.
5: కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
6: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలకు ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తరు.
5: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలు అవుతాయి కదా, గసంటి వాటిని చూడమను.
6: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
5: అంత ముఖ్యానికేనా?
6: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరినైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడి నుంచానరా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి వై నీకు రోగం ఉంటేదాలు, నిన్ను చూస్తారు అక్కడ.
5: నబ్బతలెత్తమ్మి, మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం.
7: ఇంకోటేందనుకున్నావు, ఆడ పేషెంట్ ను పేషెంట్ గా కాదు సాయిబాబా చూస్తారు, ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
6: మనిషే కాదు, చెట్టు పుట్ట కుక్క గాలి అన్నీ దేవుడనట, వాటికి పనీసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు, అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీరాకుండా అసలు ఫీగా సుసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా? అంటే ఎక్కడ పైసలతోని పనే లేదంటావు?
7: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళల పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు, అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయద్దని.
6: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలేయద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలే గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
7: ఇంకా ఆడ ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీటిగా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు, అబ్బా లోపలైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
6: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలేసేస్తారనుకున్నా? అదే చిత్రం కాదే, అన్ని ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి. అంటే ఎట్లంటావు?
7: ఆడ నార్త్ చిన్న నెలకు క్యాంటీన్, సౌత్ చిన్న నెలకు ఇంకోటి, కమ్మ ఉంటుంది తిండి కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన, మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
6: మరి ఇంత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
7: అందరూ పాటిస్తారే, అడ డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులుంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
6: మరి వినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా? మరి
7: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీయోళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
6: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
8: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనలలాగా సీరలు కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
7: అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
6: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు చాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డిస్తారు?
7: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
6: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
8: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు? ఇగో ఇసిట్కనేలు ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళపొంట పటపట నీళ్లు గారే, నీకు బాధ అయితే నాకేందని ఏలుని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
6: అంటే మనమంతా ఒక పేకి చెందినట్టు.
8: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలమని.
6: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
7: పుట్టపర్తిలా పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్థూపం అంటారట, దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని, అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
6: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
8: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే, ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
5: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు, మరి ఆయన భట్రాజులు ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
7: అన్నా, సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
5: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు.
8: కాక నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్పల్లాన్ని గడడానికి ఓ సేవాదాలైనా తీసుకున్నాడు. ఘనా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచే ఎంగిల్పల్లాన్ని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి.
5: ఎంగిల్పల్లానే తీసుకున్నాడా?
7: అవును కాక, ఎంగిల్పల్లానే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్పల్లాని కడుగుతా అన్నాడు.
5: అబ్బా, బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే, సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
8: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
5: ఊర్లకు నీది కూడా ఇచ్చినట కదా, మీరు చూసిండ్రా?
8: అబ్బో, సాయిబాబా అనంతపురము, మెదకు, మహబూబ్ నగరు, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
5: అబ్బా, మనిషి అంటే ఆయన తీరుండాలే.
8: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలే, దిమ్మ తిరుగుతుంది.
5: మన ఊళ్ళో హై స్కూల్ అంత ఉంటాయా?
7: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లగాళ్ళు అయితే షాకులు.
5: అంతా ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
7: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిలాన్లు వేదం చెప్తే వినాలే, విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ, రెండు కన్నులు సరిపోవు. విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గర ఎత్తారు, చిన్న పిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
5: అబ్బా, నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
8: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రెన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
5: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
7: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడితే స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెముళ్ళు పెట్టుకుని స్కూల్ కోయేటోడు.
8: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం మన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
7: అంతేకాదు కాక, ఎవ్వడేవి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
5: అబ్బా, గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతిమి.
8: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
7: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనల్లో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సల్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్నిచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
8: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటాంట కదా, గట్లాంటి మందిరాల్లో ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
6: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేది అప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పంటి పటపటా నీళ్లు గారినాయి.
8: ఇంటేనే మాకు అంత ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకపోతారా?
6: ఓ తప్పకుండా పోదాం కాక.
7: అరే సురేష్, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని విసుకరాపో, అందరం కలిసి పుట్టపర్తికోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భరత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రతా కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాలను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: నాయ్ అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, నిమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్నీ దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి, వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు, ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు, రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా, మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేసావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను. చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలో లాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా? మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్నా బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరు వేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని. మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయ్, ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇలు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జోవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాను చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు, కాని మా దొడ్డ మంచోడు రా వాడు. మన ఇంట్లో పిల్లల చదువుకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకులు పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుస అవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే. ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు. అందరికీ సేవ చేయమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చునా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లాగా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయనా.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడివి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో. వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా, మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్నా ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవలసిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాలు ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కాని వింతల్లోక వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడొచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదేలేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాల్వికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాల్వికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయి.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాల్వికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాల్వికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషమిస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోపాలునికి అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కొనుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్లా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము ఈ టైంలో ఇంత తీరుబాటుగా కొనుక్కు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులో మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో?

0: చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు, ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోల వీడిగోల మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు?
1: ఏంటి మామూ, చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
0: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
2: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు, తగువులు, గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
0: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసొంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అంతే. అక్కడి నుండి చిరాకులు పరాకులు ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయ్, వెళ్లి ముందు మన రెడ్డి గారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డి గారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పద జోజో,

0: జోజో అక్కడే ఆగిపోయావేమి? యా,
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు.
2: అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడేనా రావటం?
1: లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు. ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు పిల్లలు, ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడురా జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటిని అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుందిరా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయి భక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
4: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: వీరంతా స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
2: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తెమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట, అందుకే ఏడుస్తుంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోని నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
2: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
2: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
3: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
4: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
2: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
2: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్ లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
2: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికి నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత
4: అక్కడ ఉన్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి, బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
4: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెని బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
5: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కానీ తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్ళకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడవడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడు ఇది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాలని స్వామి పట్టించుకోరు. ఆర్తితో, ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
1: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
1: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీష్ వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీష్ వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీష్ వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూశారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీష్ వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
6: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారం అని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయ పడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతి చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంటపాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
7: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
7: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు, మనల్ని ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కాని స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారున్న ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒకరోజు గడిచింది, రెండు మూడు అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్నచోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్నచోట సత్యం ఉంటుంది, సత్యమున్నచోట శాంతి, శాంతి ఉన్నచోట ఆనందం ఉంటాయి, ఆనందమున్నచోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
8: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాట భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
9: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి, బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
10: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
9: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను
11: మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.